శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 13వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 6వ తేదీ మంగళవారం. నిలయంలో సమయం 5:58 దాటి 50 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

0: మీ ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో ఆంజనేయ భక్తి గీతాలను విన్నారు. ఇప్పుడు సూక్తి ముక్తావళి వింటారు. వ్యాఖ్యాత శ్రీ పి విజయకుమార్.
1: ఊహ వచ్చిన నాటి నుంచి తన ఉనికి గురించిన ఆలోచన ఉంది. వేల సంవత్సరాల నుండి ఈ అనంత సృష్టి అన్వేషణలో మనిషి ఉన్నాడు. ఆధునిక యుగంలో శాస్త్ర సాంకేతిక మార్గాల్లో ఆ రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ మన ఋగ్వేద ఋషులు ఆత్మవిచారణలో ఈ అనంత విశ్వం గురించి ఆలోచనలు చేశారు. వేద ఋషుల మనసులో ఎన్నో సందేహాలు సంశయాలు మొలకెత్తాయి. ఋగ్వేదంలో ఆ ప్రశ్నలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. వైజ్ఞానిక పరిశోధనల ద్వారా సృష్టికి సంబంధించిన కొన్ని విషయాలు తెలియనప్పుడు ప్రాచీనుల ఊహల్లో గొప్ప నిష్కాపట్యం, సత్యశోధన భావనాత్మకంగా ఉండి మనల్ని ఆకర్షిస్తాయి. ఋగ్వేదం దశమ మండలంలో ఇట్లాంటి పరిశీలన, సందేహం ఉన్నాయి. రాత్రిపూట సూర్యుడు ఎక్కడుంటాడు? పగటిపూట నక్షత్రాలు ఎక్కడికెళతాయి? సూర్యుడు ఆకాశం నుంచి ఎందుకు కిందికి పడిపోడు? గాలి ఎక్కడి నుంచి వీస్తోంది, ఎక్కడికి వెళుతోంది? ఇట్లాంటి ఆదిమ సంశయాలే ఆధునిక పరిశోధనకు ఆదిమ బీజాలు. భారతీయ వైదిక ఉపనిషద్ ఋషుల శోధన ఎప్పుడూ విపరీతాలకు దారితీయలేదు. ఒక సమన్వయం వైపు సాగింది. తెలియని వాటి పట్ల తీవ్ర సంశయం కాక తెలియని వాటిని యథాతథంగా ఆమోదించడం భారతీయుల అన్వేషణలో అంతఃసారం. ఉపనిషత్తులలోని నిర్మల అన్వేషణకు ఋగ్వేదంలోని బీజాలున్నాయి. నాసదీయ సూక్తంలోని సృష్టి అన్వేషణలోనే సమన్వయం కనిపిస్తుంది. హిరణ్యగర్భుడు మొదట జన్మించి ఈ సృష్టికి కారణమై భూమి ఆకాశాల్ని సృష్టించి వాటి స్థానాల్లో వాటిని పెట్టాడు అంటూ సృష్టి నిర్మాణ సమన్వయం మొదలవుతుంది. కానీ సంశయాలు లేవని కాదు. ఆ పురుష సూక్తంలోనే జీవితాన్ని ఎవడైతే ఇచ్చాడో, శక్తి సామర్థ్యాల్ని ఎవడైతే ప్రసాదించాడో, దేవతలందరిపై ఎవడైతే అధికారం చెలాయిస్తాడో, అతని నీడ అమరత్వాన్ని ఇస్తోంది, మరణాన్ని ఇస్తోంది. ఇంతకు మేము ఏ దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో ప్రార్థించాలి? ఈ అన్వేషణలో, శోధనలో క్రమంగా సంశయాలు మాయమై సృష్టికర్తకు తల వంచడం కనిపిస్తుంది. ఈ అన్వేషణ తాత్విక స్థాయిలో ఉపనిషత్తుల్లో కూడా కొనసాగడం కనిపిస్తుంది. శ్వేతాశ్వేతరోపనిషత్తులో సందేహాలు చూడండి. మనమెక్కడ పుట్టాం? ఎక్కడ జీవిస్తున్నాం? ఎక్కడికి వెళతాం? సుఖదుఃఖ జీవితానికి కారణం కాలమా, స్వభావమా, అవసరమా, పంచభూతాలా, లేక పరమాత్మ? ఉదాత్తమైన విశ్లేషణ, ఉత్తమమైన సంశయ ధోరణి, ఉన్నత భావుకత్వం మన ప్రాచీనుల ఆలోచనల్లో ఉన్నాయి. ఇప్పటికీ మౌలికమైన ఆ ప్రశ్నలకు సమాధానాలు లేవు. తమ సందేహాలు ఎప్పటికీ తీరవని, వాళ్లకు ఎక్కడో అనిపించి సంశయాలకు ఒక సమన్వయాన్ని, వైరుధ్యాలకు ఒక సామరస్యాన్ని కల్పించి ప్రతి పరిమిత వస్తువులోనూ ఉన్న భిన్నత్వం అతీతమైన దాన్ని ఆవిష్కరిస్తుందని అన్నారు. జడ పదార్థాల కంటే చేతన ఉన్న వాటిలో, వాటికంటే మానవజాతిలో సత్యం గొప్పగా ఆవిష్కారమవుతుందని తెలుసుకున్నారు. ఎవడైతే తన ఆత్మ క్రమాభివృద్ధిని గ్రహిస్తాడో అతను మరింత వికాసాన్ని పొందుతాడని

0: ఉపనిషత్కారులు తీర్మానించారు. ఆధునిక తాత్వికులు ఎంత శోధించినా పరిశోధించినా మానసిక ప్రపంచంలో ఉపనిషత్కారుల కంటే ఒక్కడుగు కూడా ముందుకు వేసినట్లు అనిపించదు.
1: మీరు ఇంతవరకు సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యాత శ్రీ పి విజయకుమార్. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి FM. ఇప్పుడు పొలం కబుర్లు వింటారు.
2: శుభోదయం, రైతు మిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో
3: పంట మార్పిడితో కలిగే ప్రయోజనాలు,
2: అట్లే పశువుల పేడ ఎరువు అన్న విషయాల గురించి తెలుసుకుందామా?
3: పంట మార్పిడితో కలిగే ప్రయోజనాలు అన్న విషయానికి వస్తే, ప్రతి సంవత్సరం ఒకే భూమిలో పంట తర్వాత పంటగా ఒకే రకమైన పంటను సాగు చేయకుండా వేరువేరు పైర్లను ఒకదాని తర్వాత మరొకటి పండించడాన్ని పంట మార్పిడి అని అంటారు. పూర్వం రైతన్నలు తమ పొలాల్లో 2-3 పంటలు వేసేవారు. ఒక పంట ప్రకృతి వైపరీత్యాలు, చీడపేడల బారిన పడినప్పుడు రెండో పంట ఫలసాయాన్ని పొందేవారు. కానీ ప్రస్తుత రైతాంగం సరైన అవగాహన లేక అనేక సంవత్సరాల తరబడి ఎక్కువ లాభాన్ని ఇచ్చే పంటను ఎన్నుకుని ప్రతి సంవత్సరం ఒకే పంటకు పరిమితమై అదే పంటను పండించి ఎక్కువ లాభాలను పొందాలని ప్రయత్నిస్తున్నారు. ఒకే పంటను సాగు చేస్తూ పోతే దిగుబడుల్లో గణనీయంగా తగ్గుదల కనిపించి లాభాల కంటే నష్టాలు ఎక్కువగా ఉంటాయి. పంట మార్పిడి విషయానికొస్తే, ముఖ్యంగా పైర్ల గుబురుతనం, కొమ్మల ఎత్తు, వేర్లు భూమిలోకి చొచ్చుకొని పోవు స్వభావం, పంట మొక్కల సాంద్రత, పంట మొక్కల మధ్య దూరం అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఎరువుల వాడకం తగ్గిపోయి రసాయనిక ఎరువుల వాడకం ఎక్కువగా ఉండటం వల్ల సూక్ష్మ పోషకాల అవసరం ఎక్కువగా ఉంటుంది. ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయంటే, ఒకే రకం పంట పండించడం వల్ల శిలీంద్ర వ్యాధులకు సంబంధిత బీజాలు, వాటి అవశేషాలు, కీటకాల గుడ్లు, కోశస్థ దశలు అధికంగా వృద్ధి చెందుతాయి. పంట మార్పిడి ద్వారా వాటి వృద్ధిని, అవశేషాలను నియంత్రించవచ్చు. పంట మార్పిడి వల్ల ఒక పంట వేర్ల నుంచి విడుదలైన రసాయనిక పదార్థాల వల్ల రెండో పంటపై ఆశించే శిలీంద్రాలు జీవించలేవు. పంట మార్పిడి వల్ల భూమిలోని మంచి చేసే శిలీంద్రాలు కూడా మార్పులు చెంది పెరుగుతాయి. ఇవి తెగుళ్లను కలిగించే శిలీంద్ర ఎదుగుదలను చాలా వరకు అరికడతాయి. పంట మార్పిడి వల్ల ఒకే పంటపై ఆశించే కీటకాలు, వాటి అభివృద్ధి దశలు అంటే గుడ్లు, లార్వాలు, కోశస్థ దశలు ఆహారం లభించక నశిస్తాయి. ఉదాహరణకి వరి కాండం తొలుచు పురుగు. పంట మార్పిడి వల్ల నేలలో సేంద్రియ పదార్థం పెరిగి భూమి భౌతిక స్థితి మెరుగుపడుతుంది. భూసారం అభివృద్ధి చెంది పంట దిగుబడులు పెరుగుతాయి. పంట మార్పిడిలో భాగంగా లెగ్యూమ్ జాతి పైర్లు అంటే వేరుశనగ, కంది, మినుము, పెసర వంటివి వేసినప్పుడు వాటి వేరు బుడుపల్లోని బ్యాక్టీరియా గాలిలోని నత్రజనిని స్థిరీకరించి పైర్లకు అందిస్తుంది. తరువాత పంట వేసినప్పుడు నత్రజని వినియోగం తగ్గుతుంది. పంట మార్పిడి ద్వారా కలుపు సమస్యలను కొంతవరకు తగ్గించుకోవచ్చు. పంట మార్పిడి వల్ల చీడపీడలు, వాటి వల్ల కలుగు నష్టాలను చాలా వరకు నివారించుకుని సస్యరక్షణకు ఉపయోగించే మందుల ఖర్చు కొంతవరకు తగ్గించుకోవచ్చు. పంట మార్పిడిలో భాగంగా 2 లేదా 3 పంటలను పండించడం వల్ల ఏదైనా ఒక పంటకు గిట్టుబాటు ధర లభించినప్పుడు మరొక పంట వల్ల లాభం పొందవచ్చు. పంట మార్పిడి వల్ల వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చు. పంట మార్పిడి చేసేటప్పుడు గమనించాల్సిన విషయాలు ఏవంటే, పంట మార్పిడి చేసేటప్పుడు నేల ఉపరితలాన్ని పూర్తిగా కప్పివేసే పంటలను ఎంపిక చేసుకోవాలి. నీటి వసతి తక్కువగా ఉన్న ప్రాంతాలలో మొదటి పంట నీటి ఆధారంగాను, రెండో పంటను వర్షాధారంగాను పండించుకోవాలి. దీనివల్ల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. లెగ్యూమ్ జాతి పైర్లను వేయడం వల్ల పైర్ల వేర్లపై రైజోబియం బుడిపెలు ఏర్పడతాయి. ఇవి గాలిలో నత్రజనిని భూమిలో స్థిరీకరించి నేలను సారవంతం చేస్తాయి. పంట తీసిన తర్వాత లెగ్యూమ్ జాతి పంటలను పచ్చిరొట్ట ఎరువులుగా భూమిలో కలయిదున్నవచ్చు. పంట మార్పిడికి ఒక పైరు లెగ్యూమ్ జాతి అంటే చిక్కుడు జాతి పంట అయితే నేలలో భూసారం పెరుగుతుంది. వేరుశనగ పంట తర్వాత గంటి, చోడి, జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు వంటి ఆరుతడి పంటలను పండించుకోవాలి. వేరుశనగ పంటను ఆశించు ఆకుముడత పురుగు, కాలహస్తి మెలోడి వ్యాధిని కలిగించే నులి పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు. చెరకు పైరుపై ఆశించు మొవ్వచంపు పురుగును పంట మార్పిడిగా వరి పైరు వేయడం వల్ల ఉధృతి చాలా వరకు తగ్గుతుంది. లెగ్యూమ్ జాతి పంటలైన కంది, మినుము, పెసర, వేరుశనగ, సోయా చిక్కుడు మొదలైన పైర్లను తృణధాన్యపు పంటలతో మార్పిడి చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు. తేలిక భూముల్లో తొలకరిలో పెసరగాని పశుగ్రాసంగా జొన్నగాని సాగు చేస్తే, దాల్వాలో నీటి ఆధారంగా వేరుశెనగ గాని సోయా

0: చిక్కుడు పంటను గాని సాగు చేసుకోవాలి. భూమిలోకి వేర్లు తక్కువ లోతుకు చొచ్చుకుని పోయే పైర్లతో, వేర్లు ఎక్కువ లోతుకు చొచ్చుకుని పోయే పైర్లతో పంట మార్పిడి చేసుకోవాలి. అధిక మోతాదులో ఎరువుకు కావాల్సిన పైర్లను వేసిన తర్వాత అదే పొలంలో తక్కువ మోతాదులో ఎరువు అవసరమయ్యే పైరుతో పంట మార్పిడి చేసుకోవాలి. వరి తరువాత పప్పుదినుసు పైర్లు వేయాలి. చెరకు ఒక కాషి పంటను తీసుకుని వరి వేసి దాని తర్వాత అపరాలు సాగు చేసుకోవాలి. చెరకు తర్వాత వరి సాగు చేయడం వల్ల ఎర్రకుళ్ళు తెగులు, వడలు తెగులుకు సంబంధించిన శిలీంధ్రాలు నాశనమవుతాయి. ఇక పశువుల పేడ ఎరువు అన్న విషయం గురించి తెలుసుకుందామా. రైతులకు ఎంతో ఉపయోగపడే సేంద్రీయ ఎరువుల వాడకం బాగా తగ్గిపోయింది. సమగ్ర ఎరువుల యాజమాన్యంలో సేంద్రీయ ఎరువులు ఒక ముఖ్యమైన భాగం. మొక్కకు కావలసిన పోషకాలు అందించడమేగాక భౌతిక లక్షణాలలోనూ అనేక ప్రయోజనకరమైన మార్పులు కలుగుతాయి. నేలలోని పోషకాలను మొక్కలు గ్రహించేదానికి తోడ్పడే సూక్ష్మజీవులకు సేంద్రీయ పదార్థం ఆహారంగా ఉపయోగపడుతుంది. సేంద్రీయ ఎరువుల్లో ముఖ్యమైనది, రైతులు ఎన్నో సంవత్సరాల నుండి ఉపయోగించే ఎరువుల్లో ముఖ్యమైనది పశువుల పేడ ఎరువు. సాధారణంగా రైతులు పెరటిలో పశువుల పేడను, చెత్తను ఒక కుప్పగా పోస్తుంటారు. ఇది ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉండడం వల్ల పోషక విలువ తగ్గిపోతుంది. పశువుల ఎరువును జాగ్రత్తగా ఒక గొయ్యిలో భద్రపరిస్తే మంచి సేంద్రీయ ఎరువు తయారవుతుంది. పశువుల కొట్టం దగ్గర సుమారు 20 నుండి 25 అడుగుల పొడవు, 5 నుండి 6 అడుగుల వెడల్పు, 3 అడుగుల లోతు ఉండేటట్లు గొయ్యి తవ్వాలి. పశువుల సంఖ్యను బట్టి అవసరమైన పొడవు వెడల్పుతో లోతు మాత్రం 3 అడుగులు ఉండేటట్లు గొయ్యి తవ్వుకోవచ్చు. పశువుల పేడ, మూత్రంతో తడిచిన చెత్త, పశువులు తినగా మిగిలిన గడ్డి గుంతలో ఒకవైపు నుండి పోసుకురావాలి. ఒక గజం భాగంలో సుమారు 6 అంగుళాల ఎత్తు వరకు నిండినప్పుడు కొద్దిగా నీటిని చిలకరించి 2-3 కిలోల సూపర్ ఫాస్ఫేట్ వేసి మట్టితో గాని పేడ బురదతో గాని కప్పాలి. ఈ విధంగా క్రమంగా గోతినంతా నింపుకుంటూ భూమి మట్టానికి 1 నుండి 1.5 అడుగుల ఎత్తు వరకు వచ్చిన తర్వాత బురద మట్టితో కప్పాలి. 3 నుండి 4 నెలలకు బాగా చివికిపోతుంది. ఇది పొలానికి తోలే సమయానికి మంచి సేంద్రీయ ఎరువుగా మారుతుంది. గుంత చుట్టూ సుమారు 1 అడుగు ఎత్తు గట్టు వేసి వర్షపు నీరు దిగకుండా చూడాలి. ఈ విధంగా తయారైన పశువుల ఎరువులో నత్రజని 0.5 నుండి 1.5%, భాస్వరం 0.3 నుండి 0.9%, పొటాష్ 0.5 నుండి 1.9% ఉంటాయి. కాబట్టి ఇన్ని లాభాలున్న పశువుల పేడ ఎరువును ఇప్పుడు తెలిపిన విధంగా తయారు చేసుకుని సమర్థవంతంగా వాడుకోవచ్చు.
1: ఇంతవరకు పొలం కబుర్లు విన్నారు. శ్రోతలకు గమనిక, ఈరోజు ఉదయం 8:35 చరిత్రలో మొదటిసారి కార్యక్రమంలో జాహన్నెస్ గుడెన్బర్గ్ గారి ఆవిష్కరణలు, ప్రింటింగ్ ప్రెస్ గురించిన విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. జీవితం ఒక ప్రయాణం అంటారు, మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
2: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
1: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
2: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
1: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
3: ఈరోజు సాయంత్రం 5 గంటలకు వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో పసందైన వంటకాలు సమర్పణ శ్రీమతి జి నిర్మల, అనంతరం దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా మిషన్ లైఫ్ పర్యావరణం కోసం మన జీవన శైలిలో మార్పులు అనే అంశం గురించిన విశేషాలు వింటారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఇప్పుడు సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం పర్యటనలో భాగంగా భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభిస్తారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దసరా దీపావళి పండుగల సందర్భంగా తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రోత్సాహకాలను ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశ ఎన్నికల వ్యవస్థపై అవాస్తవ ప్రచారాలు సరికావని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ FSS-1ను రక్షణ మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. అలాగే FSS-5కు శంకుస్థాపన చేయడంతో పాటు ఆధునీకరించిన స్లిప్వే 4 300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేనును ప్రారంభిస్తారు. కాగా గత రాత్రి విశాఖకు చేరుకున్న రక్షణ మంత్రి నౌకాదళ సిబ్బందితో నిర్వహించిన బడాఖానా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నౌకాదళ సిబ్బందిని ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ,
1: ఔర్ మై ఉన్ వీర్ జవానో కే ప్రతి ఈ సమ్మాన్ వ్యక్త్ కర్తా హూ జో తుఫాన్ ధూప్ ఔర్ హర్ పరిస్థితియో మే సముద్రీ సీమాఓ కీ సురక్షా మే లగే హువే హై. మై ఆప్కో ఆప్కే పరివారో కో భీ ఆభార్ వ్యక్త్ కర్తా హూ జో లగాతార్ ఆప్కా హౌసలా బులంద రఖతే హై, ఆప్కో హిమ్మత్ దేతే హై, ఆప్కో తాకత్ దేతే హై. ఔర్ సాథియో ఆప్ జానతే హై జబ్ ఏక్ నౌ సైనిక్ సముద్ర మే దేశ్ కీ రక్షా కర్తా హై తబ్ ఉస్కా పరివార్ ఘర్ పర్ దేశ్ కే లియే ఏక్ ఔర్ మోర్చా సంభాల్తా హై. ఆప్కీ సేవా ఔర్ ఆప్కే పరివార్ జనో కా త్యాగ్ దోనో హీ సచ్ముచ్ ఇస్ దేశ్ కీ బహుత్ బడీ పూంజీ హై.
0: స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సెర్ప్ మెప్మా అధికారులతో నిన్న నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, విజయవాడలో ఈ నెల 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న నేషనల్ సరస్ మేళా 2026ను మహిళా సాధికారత చాటేలా విజయవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రియల్ టైమ్ గవర్నెన్స్ RTGS పై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగుల సేవల్లో నాణ్యత పెంచడానికి వారి నైపుణ్యాల అభివృద్దిపై అధికారులు దృష్టి సారించాలని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించింది. ప్రపంచ ఆవాస దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోఖాన్ సాహు ఈ అవార్డును రాష్ట గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి హెప్సిబా రాణికి అందజేశారు. ఈ అంశంపై గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పందిస్తూ, ఇళ్ల నిర్మాణంలో వేగం, పారదర్శకత, లబ్దిదారులకు నేరుగా నగదు బదిలీ, నిరంతర పర్యవేక్షణ వంటి చర్యలతో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. 2029 నాటికి అర్హులైన పేదలందరికీ సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలియజేశారు. దసరా దీపావళి పండుగల సందర్భంగా తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికి 150,250 రూపాయల చొప్పున ప్రోత్సాహకాలను ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. దేశానికి వెలుగులు పంచేందుకు పనిచేస్తున్న సింగరేణి కార్మికుల శ్రమ వెలకట్టలేనిదని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి సంస్థ మాత్రమే కాదని, తెలంగాణలో లక్షలాది మంది కుటుంబాలకు జీవనాధారమని కిషన్ రెడ్డి తెలిపారు. కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, భవిష్యత్తు కోసం యాజమాన్యం చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం సింగరేణికి ఇవ్వాల్సిన 60,000 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని కిషన్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని

0: పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలోని ఐతానగర్లో 2,13,00,000 రూపాయల వ్యయంతో 3.5 ఎకరాల్లో అభివృద్ది చేసిన స్వర్ణాంధ్ర పార్కును మంత్రి నిన్న ప్రారంభించారు. స్వర్ణాంధ్ర పార్కులు విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించడంతో పాటు వృద్ధులకు ఆహ్లాదాన్ని కలిగించేలా ఉంటాయని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ
1: 2047 కల్లా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్థానంలోకి ఎదగాలి. ప్రతి కుటుంబానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదాయం పెరగాలనే ఆలోచనతో అన్ని విభాగాల్ని కలిసి ముందు చేసుకెళ్తున్న తరుణంలో ఈ పార్క్ నామకరణ కూడా స్వర్ణాంధ్ర పార్క్ అని చేయడం జరిగింది. 2,13,00,000 రూపాయలతోటి పార్క్ నిర్మాణం మనం చేయగలిగాం. ఎందుకంటే ఓపెన్ ఎయిర్ థియేటర్ ఒకటి ఏర్పాటు చేశాం. సో చిన్న చిన్న డాన్స్ పర్ఫార్మెన్సెస్, డిబేటింగ్ స్కిల్స్ పెంచడానికి, ఎలోక్యూషన్ పెంచడానికి వాళ్ళు కూడా చక్కగా ఈ వేదికను ఉపయోగించుకోవచ్చు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా జాతీయ విద్యా విధానం 2020పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే సాగర్మాల ప్రాజెక్టుపై ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. విశాఖపట్నంలోని ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయంలో 43 మందికి కారుణ్య నియామక పత్రాలను మంత్రి నిన్న అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 3 ఏళ్లలో విద్యుత్ ఉత్పత్తి పంపిణీ సంస్థల్లో 445 మందికి పైగా కారుణ్య నియామకాలు కల్పించినట్లు చెప్పారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. దేశ ఎన్నికల వ్యవస్థపై అవాస్తవ ప్రచారాలు సరికావని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితాల రూపకల్పన రాజ్యాంగబద్దంగా పారదర్శకంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజల్లో అపోహలు కలిగించేలా ప్రచారాలు తగదని మంత్రి పేర్కొంటూ
3: 9వసారి ఇవాళ దేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐ జరుగుతుంది. అన్నాడు ఎవరు ఎప్పుడు అభ్యంతరాలు చెప్పలేదే. అది ఒక ప్రక్రియ. రద్దయిన ఓటర్లు ఎవరినా, బదిలీ అయిన ఓటర్లు గాని, మరణించిన ఓటర్లు గాని, లేదా ఏదైనా డూప్లికేట్ ఓటర్లను గాని తరలించే ప్రక్రియ ఎస్ఐఆర్ లో భాగం. ఏ రకంగా పేర్లు తొలగించగలరు? ముసాయిదా పెట్టారు. ముసాయిదాలో ఎవరు డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి, ఎవరు మరణించిన వాళ్ళు ఉన్నారో లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ ముసాయిదా మాత్రమే పెట్టడం జరిగింది. దాన్ని చూసుకున్న తర్వాత క్లెయిమ్స్ కి, అపీల్స్ కూడా అవకాశం ఉన్నప్పటికీ కూడా ఓట్లు తొలగించడానికి ఎవరికి హక్కు లేదన్న విషయం తెలిసినప్పటికీ కూడా ఈ రకంగా అబద్దాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
0: స్విట్జర్లాండ్తో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఢిల్లీలో స్విట్జర్లాండ్ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి హెలేనా బుడ్లిగర్ ఆర్డియాడాతో మంత్రి నిన్న సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా స్విస్ రాయబార కార్యాలయం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్విట్జర్లాండ్ బిజినెస్ ఫోరంలో పాల్గొని రాష్టంలో పెట్టుబడి అవకాశాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని, ఏకగవాక్ష విధానంలో పారిశ్రామికవేత్తలకు సహకారం అందిస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ యానాం పరిసర ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు 1 మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలంగాణలో వృద్దుల ఆరోగ్య సంరక్షణతో పాటు అసంక్రమిక వ్యాధుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. హైదరాబాద్లో ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా, కుటుంబ ఆరోగ్య సంక్షేమ కమిషనర్ సంగీత మంత్రిని నిన్న కలిసి ఇటీవల చేపట్టిన జపాన్ పర్యటన వివరాలను వారు వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం పర్యటనలో భాగంగా భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభిస్తారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దేశ ఎన్నికల వ్యవస్థపై అవాస్తవ ప్రచారాలు సరికావని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.

0: इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు సమయం 7 గంటలు. ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాల అనంతరం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం, 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, అనంతరం ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన కార్యక్రమంలో మహారాష్టలోని మాల్వన్ ప్రాంతం గురించిన విశేషాలు వింటారు. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథరన్. 7:45 ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 8:30 కాకినాడ జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం, 8:35 చరిత్రలో మొదటిసారి కార్యక్రమంలో జోహన్నెస్ గూటెన్బర్గ్ గారి ఆవిష్కరణలు, ప్రింటింగ్ ప్రెస్ గురించిన విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. 9:00 చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం వింటారు. 10:00 ప్రజాసేవతో దేశసేవ భాగంగా జాతీయ విద్యా విధానం 2020 ప్రత్యేక ముఖాముఖి వింటారు. అతిథి శ్రీకాకుళం కేంద్రీయ విశ్వవిద్యాలయం అధ్యాపకులు డాక్టర్ బి లవకుమార్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 10:20 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 11:00 ప్రజాసేవతో దేశసేవలో భాగంగా సాగర్మాల ప్రాజెక్టుపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 11:15 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 1:30 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. ఈ సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో పసందైన వంటకాలు సమర్పణ శ్రీమతి జె నిర్మల. అనంతరం దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా మిషన్ లైఫ్ పర్యావరణం కోసం మన జీవనశైలిలో మార్పులు అనే అంశం గురించిన విశేషాలు వింటారు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం క్రీడా ప్రపంచం. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:30 తిరుపతిలో సెప్టెంబర్ నెలలో జరిగిన వివిధ ప్రభుత్వ కార్యక్రమాలపై సమీక్ష వింటారు సమీక్షకులు శ్రీ ఎన్ జగదీష్. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 8:00 దార్శనిక భారత్ గురించిన విశేషాలు వింటారు ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:15 8:40 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:30 ఆపాత మధురాలు పాత సినిమా పాటలను వింటారు. 10:00 హరికథ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇవి ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ స్థానాలకు, అస్సాంలోని 1 లోక్సభ స్థానానికి ఈరోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడుల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా మొదటి రోజు రాష్టపతి ఎయిమ్స్ బిలాస్పూర్ మొదటి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై పట్టభద్రులైన డాక్టర్లకు డిగ్రీలు ప్రదానం చేస్తారు. రెండవ రోజు మనాలీలోని ప్రసిద్ద హిడింబి ఆలయాన్ని, అటల్ టన్నెల్ రోహ్తాంగ్ను సందర్శిస్తారు. రాష్టపతి పర్యటన దృష్ట్యా బిలాస్పూర్, కుల్లు జిల్లాల్లో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 8న రాష్టపతి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. అలాగే ఎఫ్ఎస్ఎస్ 5 నౌకా నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు షిప్ యార్డ్ లో ఆధునీకరించిన స్లీప్ వే 4 300 టన్నుల సామర్థ్యం గల గొలియత్ క్రేన్ను రక్షణ మంత్రి ప్రారంభిస్తారు. భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న 5 ఫ్లీట్ సపోర్ట్ షిప్లలో మొదటిదైన ఎఫ్ఎస్ఎస్ 1 స్టీల్ కటింగ్ ప్రారంభించిన కేవలం 18 నెలల్లోనే బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తోంది. 43,500 టన్నుల బరువు కలిగిన ఈ నౌకలు సముద్రంలో ఉండే యుద్ద నౌకలకు అవసరమైన సరుకులు, ఇంధనాన్ని సమకూర్చడం ద్వారా భారత సముద్ర సరిహద్దు పరిధిలో నౌకాదళ సామర్థ్యాన్ని మరింత పెంచుతాయి. కృత్రిమ మేధస్సు పనిచేసే విధానాలు, లావాదేవీలు, నిర్ణయాలు తీసుకునే తీరును మార్చివేసిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన కౌటిల్య ఎకనామిక్స్ సదస్సులో మాట్లాడుతూ మంత్రి, ఏఐ పరివర్తనలో భవిష్యత్తులో వ్యవస్థలను రూపొందించడానికి మన దేశానికి గొప్ప అవకాశం ఉందన్నారు. నేడు టెలికాం కనెక్టివిటీ నెట్వర్క్ ఒక డిజిటల్ హైవేగా మారిందని, డేటా అనేది ఏఐ ఆర్థిక వ్యవస్థకు ఇంధనంగా మారిందని, ఈ అంశాలన్నీ కలిసి కనెక్టివిటీ, కంప్యూట్, ట్రస్ట్ అనే కొత్త డిజిటల్ త్రయాన్ని ఏర్పరుస్తున్నాయని సింధియా చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఘనా విదేశాంగ మంత్రి సమూయల్ ఆహ్వానం మేరకు ఈరోజు, రేపు ఘనాలో పర్యటిస్తారు. ఈ పర్యటన సందర్భంగా అధ్యకులు జాన్ మహమాతో ఫార్మాస్యూటికల్ అభివృద్దిలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, యాంత్రీకరణ, వ్యవసాయ రంగంలో సహకారాన్ని మరింతగా పెంచుకోవడం, ఘనా పారిశ్రామికీకరణ, ఉద్యోగ కల్పన ఎజెండాకు మద్దతివ్వడం, అలాగే స్కాలర్షిప్లు, ఐటీ భాగస్వామ్యాలను విస్తరించడంపై చర్చలు జరుపుతారు. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనే భారత లక్ష్య సాధనకు రసాయనాలు, పెట్రోకెమికల్స్ రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. న్యూఢిల్లీలో ఇండియా కెమ్ 14వ ఎడిషన్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల్లో అంతరాయాలు ఏర్పడుతున్న తరుణంలో ఈ రంగంలో స్వయం సమృద్ది సాధించవలసిన అవసరాన్ని ఆమె గుర్తు చేశారు. దేశీయ సామర్థ్యాలను పెంపొందించుకుంటూ ప్రపంచానికి విశ్వసనీయ భాగస్వామిగా నిలిచే శక్తి భారత్కు ఉందన్నారు. రసాయన పరిశ్రమల ఆవిష్కరణలు, పెట్టుబడులు, విస్తరణకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు.

తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు, అస్సాంలోని 1 లోక్సభ స్థానానికి ఈరోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం, పుదుచ్చేరిలోని తట్టాంచవాడి, పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ అసెంబ్లీ స్థానాలకు, అస్సాంలోని నాగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు శుక్రవారం నాడు చేపడతారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహణలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను సస్పెండ్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇతర ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండానే ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్ఐఆర్ కు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారని పిటిషనర్లు ఆరోపించారు. దీనిపై ప్రతివాదుల స్పందనను మొదట కోరతామని, చట్టబద్దమైన నిబంధనలేమైనా ఉల్లంఘించబడ్డాయా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. కేవలం పత్రికా కథనాల ఆధారంగా ఏకపక్షంగా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నిర్ణయాలు ఐక్యత లేదా మెజారిటీ లేకుండా తీసుకున్నారని రికార్డులు నిరూపిస్తే ఆ నిర్ణయాలను పునఃపరిశీలించే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు న్యూఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ సంస్కృత విశ్వవిద్యాలయ 2వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ, ఈ స్నాతకోత్సవంలో 1300 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటారని, అత్యుత్తమ విద్యా ప్రతిభ కనపరిచిన 3 ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపరాష్టపతి శంకర్ దయాళ్ శర్మ పతక బహుమతులను అందజేస్తారని తెలియజేశారు. ఈ వేడుకలో 240 మంది విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలు ప్రదానం చేయనుండగా 2024, 2025, 2026 విద్యా సంవత్సరాలకు చెందిన 60 మంది విద్యార్థులు బంగారు పతకాలు అందుకుంటారని ఆయన వివరించారు. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే రానున్న 2-3 రోజుల్లో జమ్మూకాశ్మీర్, లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, లక్షద్వీప్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, మహారాష్ట, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరప్రదేశ్, విదర్భల్లో రానున్న 2-3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. భారత్లో భాగస్వామ్యాలను, పెట్టుబడులను మరింత బలోపేతం చేసే అవకాశాలపై వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వ్యాపార దిగ్గజాలతో సమావేశమై చర్చించారు. గోయల్ న్యూయార్క్లో G20 వాణిజ్య మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి అమెరికా వెళ్లారు. అక్కడ ప్రవాస భారతీయులను ఉద్దేశించి కూడా ప్రసంగించారు. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అభివృద్ది చేసిన సంచార్ సాథి పోర్టల్ 2023 మే నెలలో ప్రారంభమైన నాటి నుండి ఇప్పటివరకు 30 కోట్లకు పైగా సందర్శనలు నమోదు చేసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. టెలికమ్యూనికేషన్స్ శాఖ రూపొందించిన ఈ పోర్టల్ ద్వారా పౌరులు తమ పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లున్నాయో తెలుసుకోవచ్చు. అలాగే పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయడం, మొబైల్ హ్యాండ్సెట్ అసలైందో కాదో తనిఖీ చేయడం, అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజీలపై సులభంగా ఫిర్యాదు చేసే సదుపాయం ఇందులో ఉంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని

0: 5 అసెంబ్లీ స్థానాలకు, అస్సాంలోని 1 లోక్సభ స్థానానికి ఈరోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడుల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు

0: ఈనాటి ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు వింటారు. అనంతరం ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమంలో మహారాష్ట్రలోని మాల్వన్ ప్రాంతం గురించిన విశేషాలు వింటారు. సమర్పణ శ్రీ డి సాయి రఘునాచరణ్. ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు వింటారు. మేఘ్నాథ్ సాహా గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలను తెలుసుకుందాం. భారతదేశానికి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, ఖగోళ భౌతిక శాస్త్రవేత్త మేఘ్నాథ్ సాహా గారు 1893 అక్టోబర్ 6న అప్పటి బెంగాల్ ప్రెసిడెన్సీలోని ధాకా సమీప ప్రాంతంలో జన్మించారు. చిన్ననాటి నుంచే విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తి పెంచుకున్న ఆయన ఉన్నత విద్యను అభ్యసించి భౌతిక శాస్త్ర రంగంలో విశేషమైన కృషి చేశారు. అయనీకరణ సమీకరణతో, అనగా అయనైజేషన్ ఈక్వేషన్తో మేఘ్నాథ్ సాహా గారి పేరు బాగా ప్రసిద్ది చెందింది. నక్షత్రాల వాతావరణంలో ఉష్ణోగ్రత, పీడనం వంటి పరిస్థితులకు అనుగుణంగా మూలకాలు ఏ స్థాయిలో అయనీకరణ, అనగా అయనైజేషన్ చెందుతాయో అని అర్థం చేసుకోవడానికి ఈ సమీకరణం ఎంతో ఉపయోగపడింది. భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి కూడా మేఘ్నాథ్ సాహా గారు ఎంతో కృషి చేశారు. శాస్త్రీయ పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వాలని, దేశ అభివృద్ధిలో విజ్ఞాన శాస్త్రం కీలక పాత్ర పోషించడానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఆయన భారతదేశంలో నదీ ప్రణాళికలకు కూడా ప్రధాన రూపకర్తగా వ్యవహరించి దామోదర్ వ్యాలీ ప్రాజెక్టుకు ప్రణాళికలను రూపొందించారు. మేఘ్నాథ్ సాహా గారు 1952 లోక్సభ సభ్యుడిగా ఎన్నికై శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన అంశాలను పార్లమెంట్లో ప్రస్తావించారు. ఆయన శాస్త్రీయ సేవలకు గుర్తింపుగా 1934 రాయల్ సొసైటీ ఫెల్లోగా ఎన్నికయ్యారు. అలహాబాద్ విశ్వవిద్యాలయం, కలకత్తా విశ్వవిద్యాలయం వంటి ప్రముఖ సంస్థలలో అధ్యాపకులుగా సేవలందించారు. మేఘ్నాథ్ సాహా గారు 1956 ఫిబ్రవరి 16న కన్నుమూశారు. విజ్ఞాన శాస్త్రంపై ఆయనకున్న అంకిత భావం భావితరాలకు స్ఫూర్తిగా నిలిచింది. మీరింతవరకు చరిత్రలో ఈరోజు విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఇప్పుడు ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన కార్యక్రమంలో మహారాష్ట్రలోని మాల్వన్ ప్రాంతం గురించిన విశేషాలు వింటారు. సమర్పణ శ్రీ డి సాయి రఘునాచరణ్.

శ్రోతలకు నమస్కారం. ఓ బాటసారి కార్యక్రమానికి స్వాగతం. విశాలమైన మన ప్రపంచంలో మన ఆలోచనలకు అందనంత అందమైన ప్రదేశాలు ఎన్నో ఉంటాయి. మరి ప్రపంచమనే ఈ పుస్తకంలోని ప్రతి పేజీని మీరు చదవాలంటే నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉండాలి. ఈ ప్రయాణం కేవలం ఆనందానే కాదు, అనుభవాన్ని, జ్ఞానాన్ని, ప్రశాంతతను కూడా కలిగిస్తుంది. కాబట్టి వీలు దొరికినప్పుడల్లా కొత్త కొత్త ప్రాంతాలను సందర్శిస్తూ ఉండండి. వీలు దొరకకపోతే మాత్రం ప్రతి మంగళవారం ఉదయం తప్పక ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారం చేస్తున్న మన ఓ బాటసారి కార్యక్రమాన్ని వినండి. పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు, ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూనే ఉంటాం. మీకు ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు వినిపిస్తూ ఉంటాం.

మరి ఈ వారం మీరు తెలుసుకోబోయే మరో ప్రదేశం వివరాల గురించి ఎప్పటిలాగే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారా? కొన్ని ప్రయాణాలు మనల్ని ఒక ప్రదేశానికి తీసుకెళ్తాయి, కొన్ని ప్రయాణాలు మాత్రం మనల్ని మనమే మర్చిపోయేంత దూరంగా తీసుకెళ్తాయి. ఈరోజు మనం బయలుదేరేది పర్వతాల మధ్యకు కాదు, ఎడారుల మధ్యకు కాదు, అలల మధ్యకు. కొబ్బరి చెట్ల ఆకులు గాలికి ఊగుతూ పలకరించే చోటికి, ఉప్పటి సముద్రపు గాలి, కొంకన్ మట్టి వాసన కలిసి మనల్ని ఆహ్వానించే ఒక చోటికి. ఒకవైపు అరేబియా సముద్రం, మరోవైపు సహ్యాద్రి పర్వతాల అంచులు, మధ్యలో పచ్చని గ్రామాలు, మత్స్యకారుల ఇళ్ళు, దేవాలయాలు, కొబ్బరి తోటలు, మామిడి చెట్లు, జీడి తోటలు. ఏంటని ఆలోచిస్తున్నారా? అదే మన మహారాష్ట్రలోని మాల్వన్ ప్రాంతం. మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో అరేబియా సముద్రాన్ని ఆనుకుని ఉన్న ఈ ప్రాంతం ప్రకృతి, చరిత్ర, సముద్ర జీవనం, కోటలు, దేవాలయాలు, స్థానిక ఆహార సంస్కృతి అన్నింటినీ ఒకే ప్రయాణంలో పరిచయం చేసే ఒక ప్రదేశం. సింధుదుర్గ్ జిల్లాకు సుమారు 122 కిలోమీటర్ల సముద్ర తీరముంది. సముద్రం, మడ అడవులు, పగడపు దిబ్బలు, రాతి తీరాలు, చిన్న దీవులు కలిసిన ఈ ప్రాంతం జీవ వైవిధ్య పరంగా కూడా ఎంతో ప్రత్యేకమైనది. మాల్వన్ చేరుకోవాలంటే మనం ముందుగా విమాన మార్గంలో గోవాలోని మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం లేదా రైలు మార్గంలో కుడల్ రైల్వే స్టేషన్ చేరుకుని అక్కడి నుండి కొంకన్ దారిలో రోడ్డు మార్గంలో మాల్వన్ వైపు ప్రయాణం కొనసాగించవచ్చు. ఉదయం వేళ కొంకన్ తీర రహదారిలో ప్రయాణం మొదలు పెట్టగానే మొదట రహదారి పక్కన చిన్న చిన్న గ్రామాలు కనిపిస్తాయి. ఎర్రటి కప్పులతో ఇళ్ళు, ఇంటి ముందు తులసి కోట, కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, జీడి చెట్లు, అరటి తోటలు, దూరంగా ఎక్కడో ఒక దేవాలయ గోపురం, రోడ్డు మీద అప్పుడప్పుడు

చేపల బుట్టలతో వెళ్తున్న మత్స్యకారులు, ఎక్కడో ఒక చిన్న టీ దుకాణం, మరోచోట తాజా కొబ్బరికాయలు. వర్షాకాలమైతే ఈ దృశ్యం మరింత మారిపోతుంది. రోడ్డు పక్కన పచ్చదనం, చెట్ల మీద నుంచి జారుతున్న నీటి విందువులు, చిన్న చిన్న వాగులు, కొండల మధ్య నుంచి సముద్రం ఒక్కసారిగా కనిపిస్తుంది, మళ్ళీ మాయమవుతుంది. మరో మలుపు తిరిగితే ఆ సముద్రం మళ్ళీ మనకు కనిపిస్తుంది. అలా సముద్రం మనతో దాగుడు మూతలు ఆడుతున్నట్లు అనిపిస్తుంది. మాల్వన్ దగ్గర పడుతున్న కొద్దీ ఆ గాలిలో మార్పు తెలుస్తుంది. గాలిలో ఒక ప్రత్యేకమైన ఉప్పటి వాసన, దూరంగా అలల శబ్దం, కొబ్బరి ఆకుల సవ్వడి. మనం సముద్రం దగ్గరికి వచ్చేశామని ప్రకృతే చెప్పేస్తుంది. మాల్వన్ను కేవలం ఒక సముద్ర తీర పట్టణంగా చూస్తే దాని అసలు స్వరూపం కనిపించదు. ఇది ఒకప్పుడు సముద్ర వాణిజ్యం, మత్స్యకార జీవనం, మరాఠా సముద్ర శక్తి, కొంకన్ గ్రామీణ సంస్కృతి, ఇవన్నింటితో ముడిపడిన ప్రాంతం. సింధుదుర్గ జిల్లాకు ఉన్న చరిత్ర మరింత పాతది. శిలహారులు, పోర్చుగీస్ ప్రభావం, మరాఠా పాలన, ఆ తరువాత బ్రిటిష్ పాలన వంటి అనేక చారిత్రక దశలను ఈ ప్రాంతం చూసింది. 16వ శతాబ్దంలో పశ్చిమ తీరంలో పోర్చుగీస్ ప్రభావం బాగా పెరిగింది. శివాజీ మహారాజ్ ఎదుగుదలతో 17వ శతాబ్దంలో ఈ ప్రాంతం మరాఠాల ఆధీనంలోకి వచ్చింది. 1817వ సంవత్సరం తరువాత ఇక్కడ బ్రిటిష్ ప్రభావం ఏర్పడింది. 1956వ సంవత్సరంలో బాంబే రాష్ట్రంలో భాగమైన ఈ ప్రాంతం 1960 నుంచి మహారాష్ట్రలో భాగమయ్యింది. అయితే మాల్వన్ చరిత్రను అర్థం చేసుకోవాలంటే సముద్రాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సముద్రం కేవలం ప్రకృతి కాదు, ఇక్కడ సముద్రమే జీవనాధారం, సముద్రమే వృత్తి, సముద్రమే ప్రయాణ మార్గం, సముద్రమే ఇక్కడున్న రక్షణ అవసరాన్ని సృష్టించింది. ఆ అవసరానికి సమాధానమే మన సింధుదుర్గ్ కోట. మాల్వన్ వీధుల్లో నడుస్తుంటే పెద్ద నగరాల వేగం అస్సలు కనిపించదు. ఇక్కడ జీవితం కొంచెం నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. ఉదయం వేళ సముద్రంలోకి వెళ్లే పడవలు, తీరం నుండి బయలుదేరుతున్న మత్స్యకారులు, చేపలను వేరుచేసే కుటుంబాలు, వలలను ఆరబెట్టే దృశ్యాలు, ఇవన్నీ కలిసి కొంకన్ జీవన శైలిని మనకు పరిచయం చేస్తాయి. ఇక్కడి సంస్కృతిని ఆహారం ద్వారా కూడా తెలుసుకోవచ్చు. మాల్వని వంటకం, కొబ్బరి, కొకం, సువాసన గల మసాలాలు, తాజా సముద్ర ఆహారం, ఇవన్నీ మాల్వని రుచికి ప్రత్యేకమైన గుర్తింపు. అందుకే మాల్వన్ ప్రయాణంలో సముద్రాన్ని చూడటం, కోటను చూడటంతో పాటు ఒకసారి మాల్వని భోజనం కూడా రుచి చూడాలి. వేడి అన్నం, పక్కనే సోల్ఖడి, ఆ రుచిలో కూడా కొంకన్ సముద్రం కనిపిస్తుంది. మాల్వన్లో మన ప్రయాణం రాక్ గార్డెన్తో ప్రారంభమవుతుంది. మన ముందు అన్ని రాళ్ళు, కింద అరేబియా సముద్రం, రాళ్లను తాకుతూ అక్కడున్న అలలు. అల వెనక్కి వెళ్తుంది, మళ్లీ వస్తుంది, మళ్లీ వెనక్కు వెళ్తుంది. వేల సంవత్సరాలుగా ఈ సముద్రం ఈ రాళ్లను తాకుతూనే ఉంది. సముద్రపు అలలు శతాబ్దాలుగా ఈ రాళ్లను తాకుతూ వీటికి ప్రత్యేకమైన ఆకృతులను ఇచ్చాయి. సాయంత్రపు సూర్యాస్తమయం ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. సాయంత్రం ఇక్కడ కూర్చుంటే సూర్యుడు నెమ్మదిగా దిగిపోతాడు, ఆకాశం రంగు మారిపోతుంది, సముద్రం మీద బంగారు వెలుగుపరుచుకుంటుంది, రాళ్ల మీద అలలు తెల్లటి నురుగు చల్లుతాయి. మనకు ఒక్కసారిగా అనిపిస్తుంది ఇక్కడి సముద్రం కూడా ఒక చిత్రకారుడేమో అని. ఇక్కడి సముద్రం క్యాన్వాస్ మాత్రం ఆకాశం. సముద్రం రంగులు సూర్యకాంతి, తన బ్రష్ ఇక్కడున్న అలలు. మనం సముద్రాన్ని పైనుంచి చూశాం కదా, ఇక సముద్రం లోపలికి ప్రయాణిద్దాం. అదే మాల్వన్ మెరైన్ శాంక్చువరీ. 1987వ సంవత్సరంలో ఏర్పాటైన ఈ సముద్ర అభయారణ్యం మహారాష్ట్రలోని
ప్రత్యేక సముద్ర

సంరక్షిత ప్రాంతాల్లో ఒకటి. దీని విస్తీర్ణం 29.12 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ పగడపు దిబ్బలు, మొలస్క్లు, పర్ల్ ఆయిస్టర్ల వంటి సముద్ర జీవ వైవిధ్యం ఉంటుంది. సముద్రం పైనుంచి చూస్తే అంతా నీలమే.

కార్యకలాపాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. నీటిలోకి దిగినప్పుడు పై ప్రపంచం మెల్లగా మాయమవుతుంది, శబ్దాలన్నీ తగ్గిపోతాయి, మన శ్వాస శబ్దం మాత్రమే వినిపిస్తుంది. మన ముందు చేపలు, కిందేమో పగడాలు, పైన ఒక పలుచని నీటి పొర. ఆ క్షణంలో మనిషి ఎంత చిన్న జీవుడో అర్థమవుతుంది. ఆ తరువాత మనం మాల్వన్ జెట్టీకి చేరుకుంటాం. మన పడవ సిద్ధంగా ఉంటుంది. మనమంతా పడవలోకి ఎక్కి బయలుదేరుతాం. ఇంజన్ శబ్దం మొదలవుతుంది. పడవ నెమ్మదిగా తీరాన్ని విడిచిపెడుతుంది. మొదట మనకు మాల్వన్ తీరమే కనిపిస్తుంది. తర్వాత అక్కడున్న ఇళ్ళన్నీ చిన్నవవుతాయి, చెట్లు చిన్నవవుతాయి, మనుషులు కనిపించరు. ముందు సముద్రం మాత్రమే కనిపిస్తుంది. పడవ ముందుకు వెళ్తున్న కొద్దీ దూరంగా ఒక రాతి గోడ కనిపిస్తుంది. మొదట అది చిన్నగా కనిపిస్తుంది, తర్వాత ఎంతో పెద్దదిగా కనిపిస్తుంది. మరింత దగ్గరికి వచ్చేసరికి అది ఒక కోటగా మారుతుంది. సముద్రం మధ్యలో నిలిచిన మహారాతి గోడ, అదే సింధుదుర్గ్ కోట. సింధుదుర్గ్ అంటేనే సముద్రపు కోట అని అర్థం. మాల్వన్ తీరానికి సమీపంలోని ఒక రాతి దీవిపై ఈ కోటను నిర్మించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ 1664 సింధుదుర్గ్ నిర్మాణాన్ని ప్రారంభించారు. సుమారు 3 సంవత్సరాల్లో ఈ నిర్మాణం పూర్తయింది. దీని ప్రధాన వాస్తుశిల్పి హిరోజీ ఇందుల్కర్ నాయకత్వంలో 3000 మందికి పైగా నైపుణ్యం కలిగిన కార్మికులు దీనికోసం పనిచేశారని సమాచారం. 17వ శతాబ్దంలో కొంకన్ తీరంలో పోర్చుగీస్, బ్రిటిష్, సిద్ధీల వంటి సముద్ర శక్తుల ప్రభావం ఉండేది. భూమి మీద కోటలతో రక్షణ సాధ్యమే, కాని సముద్రం మీదుగా వచ్చే శత్రువులను ఎలా అడ్డుకోవాలి? శివాజీ మహారాజ్ సముద్ర రక్షణకు ప్రాధాన్యతనిచ్చారు. అందుకే సముద్రాన్నే రక్షణ గోడగా మార్చి దాని మధ్యలో ఒక కోటను నిర్మించారు. మన పడవ కోట గోడలకు దగ్గరవుతుంది. మన ముందు ఎత్తైన ప్రాకారం, దాని కింద అలలు, గోడపై శతాబ్దాల ఉప్పుగాలి. పడవ తీరానికి చేరుతుంది. మన కాళ్ళు రాతి నేలను తాకుతాయి. ఇప్పుడు మనం కేవలం కోటలోకి కాదు, 17వ శతాబ్దంలోకి అడుగు పెడతాం. మన ముందున్నది కోట ప్రవేశం, కాని దూరం నుంచి చూస్తే ప్రవేశ ద్వారం అంత సులభంగా గుర్తుపట్టలేం. అదే దీని రక్షణ వ్యూహంలోని ఒక గొప్ప అంశం. కోట ప్రవేశ ద్వారం శత్రువుకు సులభంగా కనిపించకుండా వ్యూహాత్మకంగా దాచబడింది. సముద్రం నుంచి వచ్చే ఆక్రమదారులు కోటను సులభంగా చేరుకోలేని విధంగా దీని స్థానం ఉంది. అలాగే చుట్టూ ఉన్న రాళ్ళు ఇంకా సముద్రపు నీటిని రక్షణలో భాగంగా ఉపయోగించారు. సింధుదుర్గ్ కోట సుమారు 48 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ ప్రాకారాలు 30 అడుగుల ఎత్తులో ఉంటాయి, 12 అడుగుల మందంతో ఉంటాయి. బురుజులు, గోడలు, గుప్త ప్రవేశ మార్గాలు, నీటి వనరులు వంటి రక్షణ అంశాలు కోట నిర్మాణంలో భాగమై ఉన్నాయి. కోట గోడపైకి ఎక్కి సముద్రం వైపు చూడగానే ఎక్కడ చూసినా నీలం రంగు. కోట చుట్టూ సముద్రం, అలలు గోడలను తాకుతుంటాయి. శతాబ్దాలుగా ఈ అలలు ఇలాగే వస్తున్నాయేమో, కాని ఈ గోడలు మాత్రం ఇప్పటికీ అలాగే నిలిచి ఉన్నాయి. ఇది కేవలం రాతి బలం కాదు, ఇది ఆలోచన బలం. కోట నిర్మించిన వారు సముద్రాన్ని జయించాలని ప్రయత్నించలేదు. సముద్ర స్వభావాన్ని అర్థం చేసుకుని దానిని తమ రక్షణలో భాగంగా చేసుకున్నారు. అదే ఈ కోట వాస్తుశిల్పంలోని గొప్పతనం. సముద్రం మధ్యలో ఉన్న ఈ కోట, చుట్టూ ఉప్పు నీరు. అయితే తాగడానికి నీరు ఎలా సమకూరుతుంది అనే అనుమానం మనకు తప్పకుండా కలుగుతుంది. కోటలోని తీయని నీటి బావులు ఉండటం మధ్యయుగ ఇంజనీరింగ్ లో ఒక విశేషంగా పేర్కొనవచ్చు. దీర్ఘకాల ముట్టడి సమయంలో కోటలో నివసించే వారికి నీటి సరఫరా కొనసాగేందుకు ఇవి కీలకంగా ఉండేవి. ఒక బావి దగ్గర నిలబడి చూస్తే బయట అరేబియా సముద్రం, చుట్టూ నీరు, కాని ఇక్కడ తాగదగిన నీరు ఉంటుంది. ఇది చూసినప్పుడు
ఆ కాలపు ఇంజనీరింగ్పై గౌరవం పెరుగుతుంది. కోట అంటే కేవలం కోట గోడ కాదు, కోటలో జీవితం కొనసాగించడానికి

అవసరమైన ప్రతి అంశాన్ని ముందుగానే ఆలోచించిన ఒక సంపూర్ణమైన వ్యవస్థ. అనంతరం మన వాహనం తార్కర్లీ వైపు సాగుతుంది. మార్గంలో కొబ్బరి చెట్లు, చిన్న గ్రామాలు, మధ్య మధ్యలో సముద్రం, చివరికి మన ముందు విస్తరించిన తెల్లటి ఇసుక, నీలి సముద్రం, అలల వరుస. అదే తార్కర్లీ బీచ్. శుభ్రమైన నీరు, మృదువైన ఇసుక, ప్రశాంతమైన వాతావరణం, సముద్ర జీవవైవిధ్యం కలిసిన కొంకన్ తీర ప్రాంతం తార్కర్లీ. కర్లీ నది ఇంకా అరేబియా సముద్రం కలిసే ప్రాంతానికి సమీపంలో ఉండటం దీని భౌగోళిక ప్రత్యేకత. తార్కర్లీ బీచ్లో ఉదయం ఒక ప్రత్యేక అనుభూతి కలిగిస్తుంది. సూర్యుడు నెమ్మదిగా పైకి వస్తాడు. ఇసుకపై మొదటి కాంతి పడుతుంది. మత్స్యకారులు పడవలతో సముద్రంలోకి బయలుదేరుతుంటారు. అలలు ఒడ్డుకు వచ్చి మళ్లీ వెనక్కు వెళ్తాయి. ఇక్కడ సాయంత్రం వేళ మరో అనుభూతి. సూర్యుడు సముద్రం వైపు దిగుతాడు. ఆకాశం నారింజ రంగులోకి మారిపోతుంది. నీటి మీద ఆ రంగు ప్రతిబింబిస్తుంది. అనంతరం సముద్రం మీద పడవలో ప్రయాణిస్తుంటే అలలు ఒక్కసారిగా పడవను పైకి ఎత్తుతాయి, మళ్లీ కిందకు దింపుతాయి. చుట్టూ నీలిరంగు నీరు, మన ముందు దూరంగా తీరరేఖ, వెనక్కి చూస్తే మాల్వన్. ఇది కేవలం నీటిలో ప్రయాణం కాదు, మనిషి ఇంకా సముద్రం మధ్య జరుగుతున్న ఒక ప్రత్యక్షమైన పరిచయం. ఇక మన ప్రయాణం సునామీ ఐలాండ్ వైపు సాగుతుంది. పేరు వింటేనే ఆసక్తి కలుగుతుంది కదా. ఇది మాల్వన్ తీర ప్రాంతంలోని ప్రముఖ జలక్రీడల ప్రదేశంగా మారింది. ఇక్కడ అధిక ఆటుపోటు సమయం అంటే టైడ్స్ వచ్చినప్పుడు ఇక్కడున్న ఇసుక ప్రాంతాల్లో కొంత భాగం నీటిలో మునిగిపోతుంది. జెట్ స్కీ, బనానా బోట్, కయాకింగ్, బంపర్ బోట్ వంటి నీటి కార్యకలాపాలు ఇక్కడ ఎంతో ప్రసిద్ధి. ఇక్కడ నిలబడి చూస్తే కొంతసేపటి క్రితం కనిపించిన ఇసుక ప్రాంతం మెల్లగా నీటిలో కలిసిపోతుంది. ఆ తరువాత మన ప్రయాణం తార్కర్లీ నుంచి దేవ్బాగ్ వైపు సాగుతుంది. ఇక్కడ కర్లీ నది అరేబియా సముద్రాన్ని కలుస్తుంది. ఒకవైపు నది, మరోవైపు సముద్రం, మధ్యలో ఇసుక తీరాలు. పడవలో ఈ సంగమ ప్రాంతాన్ని చూస్తుంటే నదీ జలాలు సముద్రంలో కలిసిపోతున్న దృశ్యం కనిపిస్తుంది. ఈ ప్రాంతాన్ని పక్షుల వీక్షణకు అనుకూలమైన ప్రదేశంగా గుర్తించారు. అనంతరం మన ప్రయాణం ఆచరా గ్రామం వైపు సాగుతుంది. ఇక్కడ రోడ్డు మరింత చిన్నదవుతుంది. ఇల్లు మధ్య మధ్యలో మాత్రమే కనిపిస్తాయి. పచ్చదనం మరింత పెరుగుతుంది. చివరికి మన ముందుండేది మహాసముద్రం. అక్కడే ఆచరా బీచ్. ఆచరా బీచ్లో శుభ్రమైన ఇసుక, నీలి సముద్రం, మడ అడవులతో గుర్తింపు పొందిన ప్రశాంతమైన తీర ప్రాంతం. ఇక్కడ తార్కర్లీ వంటి సందడి కనిపించదు, అందుకే దీని అందం వేరుగా ఉంటుంది. ఒడ్డున కూర్చుంటే మనతో మాట్లాడడానికి ఎవరూ ఉండరు. అలలు మాత్రమే, కొబ్బరి ఆకులు మాత్రమే, గాలి మాత్రమే మనను పలకరిస్తుంది. ఇలాంటి బీచ్లో ఒక గంట సేపు కూర్చుంటే మన ఫోన్ను పక్కన పెట్టేయాలనిపిస్తుంది, కెమెరాను కూడా. ఎందుకంటే కొన్ని దృశ్యాలను ఫోటోలో బంధించలేం, వాటిని మన మనసులోనే దాచుకోవాలి. ఆ తరువాత సముద్రం నుంచి కొంచెం దూరంగా మన ప్రయాణం రామేశ్వర్ ఆలయం వైపు సాగుతుంది. ఇక్కడ వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. అలల శబ్దం మొత్తం తగ్గిపోతుంది. ఆలయ గంటలు వినిపిస్తాయి. శివారాధన వినిపిస్తుంది. దీపాల వెలుగు, పాతకాలపు నిర్మాణ శైలి కనిపిస్తుంది. రామేశ్వర్ ఆలయాన్ని మాల్వన్లోని ప్రముఖ శివాలయంగా సంప్రదాయ కొంకన్ వాస్తుశైలికి ఉదాహరణగా పేర్కొంటారు. కొంకన్ ప్రాంతంలో ప్రకృతి, భక్తి రెండూ విడదీయలేనివి. సముద్రం పక్కన ఆలయం, కొబ్బరి చెట్ల మధ్య ఉన్న ఈ దేవాలయం ఈ ప్రాంత సంస్కృతికి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది. మాల్వన్ను విడిచిపెట్టి మనం సాయంత్రం మళ్లీ రాక్ గార్డెన్ వైపు ప్రయాణం సాగిస్తాం. సూర్యుడు అస్తమించడానికి సిద్ధంగా ఉంటాడు. సముద్రం నెమ్మదిగా రంగు మార్చుకుంటుంది.
ముందుగా

నారింజ రంగు, తరువాత ఎరుపు, ఆ తరువాత ఊదా రంగు, ఆ తరువాత మెల్లగా చీకటి. రాక్ గార్డెన్ రాళ్లను అలలు తాకుతుంటాయి. దూరంగా సింధుదుర్గు కోట ఒక నల్లటి ఆకారంలా కనిపిస్తుంది. ఇంకా దూరంలో ఒక పడవ, దానిమీద చిన్న దీపం. అలా అక్కడి అలలు ఆగవు, మన ప్రయాణం కూడా ఆగదు. మాల్వన్ నుంచి మనం తిరిగి వెళ్తూ ఒక్కసారి వెనక్కి చూస్తే కొబ్బరి చెట్లు, సముద్రం, రాతికోట, సూర్యాస్తమయం అన్నీ మన కళ్ళ ముందు తిరుగుతాయి. మెల్లగా దూరమవుతున్న తీర ప్రాంతం, కానీ మన చెవుల్లో ఇంకా ఆ అలల శబ్దం మాత్రం వినిపిస్తూనే ఉంటుంది. కొన్ని ప్రయాణాలు ముగిసిపోతాయి, కానీ ఆ ప్రదేశాలు మాత్రం మనతో తమ సహవాసాన్ని కొనసాగిస్తూనే ఉంటాయి. మాల్వన్ కూడా అలాంటి ప్రదేశమే. మరి ఆలస్యం ఎందుకు? ఓబాటిసారి నీకోసం ఎదురు చూస్తున్నది నువ్వు పయనించని ఈ దారి. వచ్చేవారం మరొక ప్రదేశం వివరాలతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరీ.

మీరు ఇంతవరకు ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమంలో మహారాష్ట్రలోని మాల్వన్ ప్రాంతం గురించిన విశేషాలు విన్నారు. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఇప్పుడు సీతారామం చిత్రం నుంచి ఒక పాట వింటారు.

0: ఎగో. జై హింద్ సార్.
1: పెళ్ళైపోయిందని విన్నాను, కనీసం చెప్పలేదు.
0: నాకు కూడా తెలియదు సార్.
1: విశ్రామ్ ఆఫీసర్. అమ్మాయి పేరు
2: సీతామాలక్ష్మి. మీ ఇంతవరకు ప్రభాత రేఖలు కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం వింటారు. ఈనాటి ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా డియర్ కామ్రేడ్ చిత్రం నుండి ఒక పాట వింటారు. పాడినవారు గౌతమ్ భరద్వాజ్, యామిని ఘంటసాల, సంగీతం జస్టిన్ ప్రభాకరన్, సాహిత్యం రెహమాన్.

ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మహర్షి చిత్రం కోసం దేవశ్రీప్రసాద్ పాడిన పాట వింటారు. సంగీతం దేవశ్రీప్రసాద్, సాహిత్యం శ్రీమణి.

0: ఆకాశంలో సగభాగమైన అతివల కోసం ఆకాశవాణి అందిస్తున్న అపురూప కార్యక్రమం వనితా లోకం.
1: విద్య, వైద్యం, విజ్ఞానం, వినోదం, వ్యవసాయం, వాణిజ్యం, ఇలా వివిధ రంగాలలో విజయకేతనం ఎగరవేస్తున్న మహిళల పరిచయాలతో పాటు
0: మహిళల హక్కులపై అవగాహన, మహిళాభ్యుదయం, మహిళా సాధికారత దిశగా మార్గనిర్దేశనం చేసే
1: కథలు, కథానికలు, కవితలు, నాటికలు,

0: స్ఫూర్తి గాథలు, ఇలా వైవిధ్యభరితమైన అంశాలను మీకు అందించే కార్యక్రమం
1: వనితాలోకం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మీ ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో 107.5 103.2 మెగాహెర్ట్స్ పై తప్పక వినండి.
0: వనితాలోకం స్త్రీల కార్యక్రమం.
2: ఇప్పుడు రోబో చిత్రం నుంచి ఒక పాట వింటారు. పాడిన వారు జావేద్ అలీ, చిన్మయి, సంగీతం ఏఆర్ రెహమాన్, సాహిత్యం భువనచంద్ర.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం నుండి రఘు దీక్షిత్, సూరత్ సంతోష్, రీతా త్యాగరాజన్ పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం రామ్ జోగయ్య శాస్త్రి.

ఉదయ రాగం చిత్రగీతాల కార్యక్రమంలో చివరగా ఉప్పెన చిత్రం నుండి ఒక పాట వింటారు. పాడినవారు జావేద్ అలీ, సంగీతం దేవశ్రీప్రసాద్, సాహిత్యం శ్రీమణి.

0: మీరింతవరకు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం విన్నారు.
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
1: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
2: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
3: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
1: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
2: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
1: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
3: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
1: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
2: ఆకాశవాణి తిరుపతి FM 107.5 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం, ఇప్పుడు సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
4: ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. Good morning, I am Abhishek Mukhopadhyay. The headlines. Polling begins for by-elections to 5 assembly constituencies in Tamil Nadu, Puducherry in West Bengal and lone Lok Sabha seat in Assam. BJP announces names of 8 candidates from Uttar Pradesh for Rajya Sabha elections. President Draupadi Murmu to be on a 3-day visit to Himachal Pradesh beginning today. India voices support for Afghanistan's sovereignty, unity and territorial integrity. Reaffirms its commitment to welfare of Afghan people. Yemen's internationally recognized government launches major

0: లో పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. నవఖండ్రవాడ, కొండెవరం, వాకపల్లి తదితర గ్రామాల్లో వాహనం దిగి పారిశుద్ధ్యం, మురుగునీటి పారుదల వ్యవస్థలను పరిశీలించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, రహదారులు, డ్రైనేజీ, విద్యుత్తు, సాగునీరు తదితర అంశాలపై ప్రజల నుంచి వివరాలు తెలుసుకున్నారు. స్థానిక సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాకినాడలోని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ 3 బెటాలియన్లో 2025-26 బ్యాచ్ 2 బేసిక్ ట్రైనింగ్ పోలీస్ కానిస్టేబుల్ దీక్షాంత పెరేడ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరై పెరేడ్ను పరిశీలించి గౌరవ వందనం స్వీకరించారు. 9 నెలల కఠిన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న 280 మంది పోలీస్ కానిస్టేబుళ్లకు మంత్రి అభినందనలు తెలిపారు. పోలీసు ఉద్యోగం కేవలం ఉపాధి మాత్రమే కాదని, శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యతాయుతమైన సేవని పేర్కొన్నారు. శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలు, విలువలను భవిష్యత్తు విధుల్లో కొనసాగించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఈ ఏడాది 1,10,000 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. కాకినాడ జిల్లా తిమ్మాపురంలో పాఠశాల విద్యాశాఖ రాష్ట ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన భారతీయం కార్యక్రమానికి మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతోనే విద్యారంగంలో గొప్ప ఫలితాలు సాధ్యమయ్యాయని అన్నారు. విద్యతో పాటు నైతిక విలువలు కూడా తోడైతే ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా విధానం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని పేర్కొన్నారు. చాగంటి కోటేశ్వరరావు వంటి వారి ప్రవచనాలు ప్రజల్లో సానుకూల ఆలోచనలను పెంపొందిస్తున్నాయని పేర్కొన్నారు. సముద్ర జీవరాశుల రక్షణ కోసం తీర ప్రాంతాలను ప్లాస్టిక్ రహితంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా సూర్యాపేటలోని ఎన్టీఆర్ బీచ్లో ఇండియన్ కోస్ట్ గార్డ్ కాకినాడ ఆధ్వర్యంలో అంతర్జాతీయ తీర ప్రాంత పారిశుద్ధ్య దినోత్సవం 2026తో పాటు స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, ఎస్పీ జి బిందుమాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీర ప్రాంతంలో సుమారు 500 కిలోల చెత్తా చెదారాన్ని తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ జిల్లాలో పట్టు పరిశ్రమపై పురుగుమందుల ప్రభావాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మల్బరీ తోటలకు, సమీపంలోని మిర్చి తదితర పంటలకు అధికంగా పురుగుమందులు వాడడం వల్ల పట్టు పురుగులు గూళ్లు అల్లుకోలేకపోతున్నాయని, దీంతో పట్టు ఉత్పాదకత దాదాపు 50% తగ్గుతోందని తెలిపారు. మల్బరీ సాగు ప్రాంతాల్లో పురుగుమందుల వినియోగంపై నియంత్రణతో పాటు సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కోరారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి ఈ సమస్యపై అధ్యయనం చేసి తగిన నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్టు కలెక్టర్ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో సెప్టెంబర్లో కాకినాడ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. వర్షపాతం, జలాశయాలు, చెరువులు, డ్రైనేజీలు, లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు, రహదారుల పరిస్థితిని కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించారు. ఇప్పటివరకు కాకినాడ జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన పివివి వరప్రసాద్, కాకినాడ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు చరిత్రలో మొదటిసారి కార్యక్రమంలో జోహన్స్ గూటెన్బర్గ్ గారి ఆవిష్కరణల గురించిన విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. ఒకప్పుడు మనిషి తన ఆలోచనలను, అనుభవాలను, జ్ఞానాన్ని భద్రపరచుకోవాలంటే తాళపత్రాల గ్రంథాలను ఆశ్రయించేవాడు. తాళపత్రాలపై అక్షరాలను చెక్కి గ్రంథాలను రూపొందించేవారు. అయితే ఈ తాళపత్రాల కాలం గడిచే కొద్దీ దెబ్బతినే అవకాశం ఉంది. అంతేకాదు, ఒక గ్రంథాన్ని ఒకచోటు నుంచి మరొక చోటుకు తీసుకువెళ్లడం కూడా అంత సులభమైన విషయం కాదు. ముఖ్యంగా ఒకే గ్రంథానికి అనేక ప్రతులు కావాలంటే ప్రతిదానిని మళ్లీ చేతితోనే రాయాల్సి వచ్చేది. అంటే ఒకరి దగ్గర ఉన్న జ్ఞానం మరొకరికి చేరాలంటే ఎంతో సమయం, శ్రమ అవసరమయ్యేది. ఈ పరిస్థితిని మార్చేసి జ్ఞానాన్ని వేలాది మందికి వేగంగా చేరవేసే ఒక గొప్ప మార్పుకు నాంది పలికింది ముద్రణాయంత్రం. ఈ ఆ గొప్ప మార్పుకు రూపకర్తనలో ప్రముఖుడు జర్మనీకి చెందిన జో

జోహన్నెస్ గూటెన్బర్గ్. ఆయన అభివృద్ధి చేసిన ముద్రణ విధానం ప్రపంచ చరిత్రలో ఒక నూతన శకానికి నాంది పలికింది. జోహన్నెస్ గూటెన్బర్గ్ గారు సుమారు 1400 సంవత్సరంలో జర్మనీలోని మెయిన్స్ నగరంలో జన్మించారు. ఆయన లోహపు అక్షరాలను విడివిడిగా తయారు చేసి వాటిని అవసరమైన క్రమంలో అమర్చి సిరాను ఉపయోగించి కాగితంపై ముద్రించే విధానాన్ని అభివృద్ధి చేశారు. ఈ విధానాన్ని మూవబుల్ మెటల్ టైప్ ప్రింటింగ్ అని పిలుస్తారు. అంతకుముందు పుస్తకాలను చేతితో రాయడం లేదా చెక్క పలకలపై అక్షరాలను చెక్కి ముద్రించడం వంటి పద్ధతులు ఉండేవి. గూటెన్బర్గ్ గారు రూపొందించిన విధానం ద్వారా ఒకే అక్షరాలను తరచుగా ఉపయోగించి పుస్తకాలను వేగంగా ముద్రించడం సాధ్యమైంది. ఇప్పుడు ఒక పాట వింటారు.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: జోహన్నెస్ గూటెన్బర్గ్ గారి ఆవిష్కరణలో అత్యంత ప్రసిద్ధి చెందినది ఆయన ముద్రణా యంత్రం ద్వారా ముద్రించిన బైబిల్. ఇది గూటెన్బర్గ్ బైబిల్గా ప్రసిద్ధి చెందింది. 1450వ దశకంలో ముద్రించబడిన ఈ గ్రంథం యూరోప్లో ముద్రణా సాంకేతిక అభివృద్ధికి ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది. తక్కువ సమయంలో ఎక్కువ సంఖ్యలో పుస్తకాలను ముద్రించడం వలన పుస్తకాల లభ్యత పెరిగింది. తద్వారా విద్య, సాహిత్యం, విజ్ఞానం వంటి రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఒక పాట వింటారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో చరిత్రలో మొదటిసారి కార్యక్రమంలో జోహన్నెస్ గూటెన్బర్గ్ గారి ఆవిష్కరణలు, ప్రింటింగ్ ప్రెస్ గురించిన విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం. ముద్రణా యంత్రం అభివృద్ది చెందడంలో పుస్తకాలు, వార్తాపత్రికలు, శాస్త్రీయ గ్రంథాలు, విద్యా సంబంధిత రచనలు విస్తృతంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. జ్ఞానం కొద్దిమందికే పరిమితమయ్యే పరిస్థితి క్రమంగా మారింది. రచయితలు, పరిశోధకులు తమ ఆలోచనలను పెద్ద సంఖ్యలో ప్రజలకు చేరవేయగలిగారు. విద్యావ్యాప్తికి, సాహిత్య అభివృద్ధికి, సమాచార ప్రసారానికి ముద్రణా సాంకేతికత ఒక ముఖ్యమైన సాధనంగా మారింది. ఇప్పుడు ఒక పాట వింటారు.

ముద్రణ సాంకేతికత మరింత అభివృద్ధి చెంది ఆధునిక యంత్రాల రూపాన్ని సంతరించుకుంది. భారతదేశంలో కూడా ముద్రణ రంగం అభివృద్ధి చెంది తెలుగు సహా అనేక భాషల్లో పుస్తకాలు, పత్రికలను ప్రచురించడానికి దోహదపడింది. ప్రజల్లో అక్షరాస్యత పెంచడానికి, సామాజిక అవగాహన విస్తరించడానికి, విద్యారంగం అభివృద్ధి చెందడానికి ముద్రణ సాంకేతికత ఎంతో తోడ్పడింది. ఇప్పుడు ఒక పాట వింటారు.

చేతిరాత ప్రతుల నుంచి ఆధునిక ముద్రణ వరకు సాగిన ప్రయాణంలో జాన్స్ గూటర్బర్గ్ గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. గూటెన్బర్గ్ గారి జ్ఞాపకార్థం జర్మనీలోని మెయిన్స్ నగరంలో గూటెన్బర్గ్ స్మారక చిహ్నం, గూటెన్బర్గ్ మ్యూజియం వంటి ముఖ్యమైన స్మారకాలు ఉన్నాయి. జాన్స్ గూటెన్బర్గ్ గారు 1468 ఫిబ్రవరి 3 మరణించారు. ఆయన అభివృద్ధి చేసిన ముద్రణా విధానం కేవలం ఒక సాంకేతిక ఆవిష్కరణ మాత్రమే కాకుండా జ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి ఆయన చేసిన ఆవిష్కరణ మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. ఇప్పుడు ఒక పాట వింటారు.

మీరింతవరకు చరిత్రలో మొదటిసారి కార్యక్రమంలో జోహన్నెస్ గూటెన్బర్గ్ గారి ఆవిష్కరణలు, ప్రింటింగ్ ప్రెస్ గురించిన విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, మా స్టూడియో క్లాక్లో సమయం 9 గంటలు. ఇప్పుడు చిత్రలేఖ శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం వింటారు. మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే మాకు ఉత్తరం పంపించాల్సిన మా చిరునామా చిత్రలేఖ, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి, పిన్కోడ్ 517501, ఆంధ్రప్రదేశ్. మా చిరునామా మరొకసారి: చిత్రలేఖ, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి, పిన్కోడ్ 517501, ఆంధ్రప్రదేశ్. చిత్రలేఖ కార్యక్రమంలో మొదటి ఉత్తరం విజయనగర్ కాలనీ చంద్రగిరి నుండి చంద్రబాబు, రమాదేవి, ప్రతిభ, ప్రదీప్, యశికాంత్, ధీరజ్, శశాంక్ రాస్తున్నారు. వీరందరూ ఆడవారి మాటలకు అర్థారే వేరులే అనే చిత్రం నుండి ఏమైంది ఈవేళ అనే పాటను ప్రసారం చేయండి అంటూ కోరారు. వీరందరి కోసం ఈ పాట.

చిత్రలేఖ కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి కట్ట సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా రాస్తున్నారు. వీరందరూ పెద్ది చిత్రం నుండి రైరై అనే పాటను ప్రసారం చేయండి అని కోరుతున్నారు. అలాగే శ్రోతలు, మీకోసం ఈ పాట.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖవ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: చిత్రలేఖ కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ వీరందరూ. పెదరాయుడు చిత్రం నుండి కదిలే కాలమ్మ, కాసేపు ఆగమమ్మ అనే పాటను ప్రసారం చేయండి అని కోరుతున్నారు. అలాగే శ్రోతలు, మీకోసం ఈ పాట.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: తర్వాతి ఉత్తరం మాదరపాకం వినాయక్ నగర్ నుండి రాస్తున్నారు. వీరు మణశంకర వరప్రసాద్ గారు చిత్రం నుండి మీసాల పిల్ల అనే పాటను ప్రసారం చేయండి అంటూ ఉమాపతి, పూర్ణిమ, ఢిల్లీబాబు, తులసి, మేకశ్రీ, మన్నీకుమార్, గీతం సాయి రాస్తున్నారు. వీరందరి కోసం ఈ పాట.

0: అలో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: చిత్రలేఖ కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం తిరుపతి జిల్లా తడా మండలం అండగుండల గ్రామం నుండి పిచ్చిక, సంతోష్, భాగ్యలక్ష్మి, నిహారిక, దక్షశ్రీ రాస్తున్నారు. వీరికి శ్యామ్ సింగరాజు చిత్రంలోని ప్రణవాలయ అనే పాటను ప్రసారం చేయవలసిందిగా కోరుతున్నారు. అలాగే శ్రోతలు, మీకోసం ఈ పాట.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం కర్ణాటక రాష్ట్రం హోస్కోట తాలూకా ఎస్ నారాయణకెరె గ్రామం నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, నాగరాజాచారి, మునిరత్నమ్మ రాస్తున్నారు. వీరందరూ భరత్ అనే నేను చిత్రం నుండి వచ్చాడయ్యో స్వామి అనే పాటను ప్రసారం చేయండి అని కోరుతున్నారు వీరికోసం ఈ పాట.

0: ఆల్బం ప్రత్యేక చిత్రసీమ ప్రతి బుధవారం ఉదయం 8:30 సినీ రంగంలో తెలుగు సాహితీ సరస్వతిని కథాసుమాలతో అలంకరించి పాటల పూలతో అభిషేకించేవారు రచయితలు. పాటకు పల్లవి ప్రాణమైతే తెలుగు పాటకు శ్వాస ఊపిరి సింగర్. ఒక సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్. కుటుంబానికి తండ్రి ఎలాగో సినిమాకి ఏ టు జెడ్ నిర్మాతే. సినీ సన్నివేశాలకు ప్రాణం పోసేవారు, పాటలకు జీవం కలిగించేవారు మ్యూజిక్ డైరెక్టర్. సినిమాలో అప్పుడప్పుడు మనకు కాస్త రిలీఫ్ హాస్యం, హాస్యాన్ని పండించేవాడే కమెడియన్. దర్శకుడి ఊహల్లో మెదిలే నాయకుడే సినిమా హీరో. ఒక సినిమాకి అందం ఆకర్షణ అభినయంతో మెప్పించే హీరోయిన్లు. ఇలా సినీ రంగంలో ప్రముఖ వ్యక్తుల గురించి తెలిపే కార్యక్రమం ఆల్బం ప్రత్యేక చిత్రసీమ మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో ప్రతి బుధవారం ఉదయం 8:30.
1: చిత్రలేఖ కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం సుందరయ్య నగర్ నుండి శివగాని సుధాకర్, శివరత్నమ్మ, లక్ష్మీ భవాని, వైష్ణవి, ఓబిలేసు, నాగభూషణం రాస్తున్నారు. వీరు నరసింహ చిత్రం నుండి సింగమల్లె అనే పాటను ప్రసారం చేయండి అని కోరుతున్నారు. అలాగే శ్రోతలు, వీరందరి కోసం ఈ పాట.

0: శిఖరము చేరి నింగిని కోరు.
1: వీకీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
1: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే

0: వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
0: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి FM 107.5 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: చిత్రలేఖ కార్యక్రమంలో తరువాతి ఉత్తరం కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుండి రాస్తున్నారు. కలిసొచ్చిన అదృష్టం చిత్రం నుండి వందనాలు వందనాలు అనే పాటను ప్రసారం చేయండి అని కోరుతున్నారు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వరన్, తమన్, అలాగే శ్రోతలు, మీకోసం ఈ పాట.

చిత్రలేఖ కార్యక్రమంలో తర్వాతి పాట చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలపులపల్లి గ్రామం నుండి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి పూజ, ప్రత్యూష, దిలీప్, హన్విత రాస్తున్నారు. వీరు ఆంధ్రవాల చిత్రం నుండి నాయరే నాయరే బావా అనే పాటను ప్రసారం చేయండి అని రాస్తున్నారు. అలాగే శ్రోతలు, మీకోసం ఈ పాట.

0: ఆకాశంలో సగభాగమైన అతివల కోసం ఆకాశవాణి అందిస్తున్న అపురూప కార్యక్రమం వనితా లోకం.
1: విద్య, వైద్యం, విజ్ఞానం, వినోదం, వ్యవసాయం, వాణిజ్యం ఇలా వివిధ రంగాలలో విజయకేతనం ఎగరవేస్తున్న మహిళల పరిచయాలతో పాటు
0: మహిళల హక్కులపై అవగాహన, మహిళాభ్యుదయం, మహిళా సాధికారత దిశగా మార్గనిర్దేశనం చేసే
1: కథలు, కథానికలు, కవితలు, నాటికలు, స్ఫూర్తిగాథలు ఇలా వైవిధ్యభరితమైన అంశాలను మీకు అందించే కార్యక్రమం
0: వనితాలోకం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మీ ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో 107.5, 103.2 మెగాహెర్ట్స్ పై తప్పక వినండి.
1: వనితాలోకం స్త్రీల కార్యక్రమం.
2: చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం ఏలూరు జిల్లా నుంచి ఆర్ రఘుబీర్ సింగ్, ఆర్ సుగుణాబాయ్, రాధా, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలాసింగ్ రాస్తున్నారు. వీరు రక్షకుడు సినిమా నుండి చంద్రుని అనే పాట వినిపించమని కోరుతున్నారు. అలాగే శ్రోతలు వీరందరి కోసం ఈ పాట.

0: మీరింతవరకు చిత్రలేఖ శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రజాసేవతో దేశసేవ భాగంగా జాతీయ విద్యా విధానం 2020 అంశంపై ప్రత్యేక ముఖాముఖి వింటారు. అతిథి డాక్టర్ బి లవకుమార్, శ్రీకాకుళం కేంద్రీయ విశ్వవిద్యాలయం అధ్యాపకులు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. ఆకాశవాణి.
1: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా జాతీయ విద్యా విధానం 2020 ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
2: భారతదేశ విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావాలి అనే లక్ష్యంతో రూపొందించిన జాతీయ విద్యా విధానం 2020 విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, సృజనాత్మకత, పరిశోధన, వృత్తి విద్యతో పాటు విద్యలో సాంకేతికత వినియోగానికి ప్రాధాన్యతను ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్ఈపీ 2020 ద్వారా పాఠశాల విద్యలో వచ్చిన మార్పులు, అపూర్తి వివరాలు ఏమిటి అన్న వివరాలు మనకు అందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ బి లవకుమార్ గారు, పీజీటీ ఇంగ్లీష్ లెక్చరర్, కేంద్రీయ విద్యాలయం శ్రీకాకుళం నుంచి. సార్తో మనం మాట్లాడి ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. సార్, నమస్కారం. సార్,
3: నమస్కారం. సార్,
2: సార్ కార్యక్రమంలో ముందుగా జాతీయ విద్యా విధానం 2020 తీసుకురావాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందంటారు?
3: భారతదేశంలో విద్యా వ్యవస్థను 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా మార్చాల్సిన అవసరం ఏర్పడింది. గతంలో విద్యల కంఠస్థానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. పరీక్షలు మరియు మార్కులపై అధిక దృష్టి, వృత్తి నైపుణ్యాలకు పరిమిత అవకాశాలు, అలాగే విద్యార్థుల సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచనలకు తగినంత ప్రాధాన్యత లేకపోవడం వంటి సవాళ్లు కనిపించాయి. ఇది వరకటి విద్యా వ్యవస్థ ఓన్లీ రోట్ లెర్నింగ్ మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేది. పిల్లలు ఏదైనా విషయంపై అనలిటికల్ గా ఆలోచించి దానిపై నిర్ణయాన్ని తీసుకునే శక్తి లేకుండా చేసేది. కాబట్టి జ్ఞానం మాత్రమే కాకుండా నైపుణ్యాలు, విలువలు, సృజనాత్మకత, సమస్య పరిష్కార సామర్థ్యం, సామాజిక బాధ్యత కలిగిన విద్యార్థులను తీర్చిదిద్దే సమగ్ర విద్యా విధానం అవసరమైంది. ఈ దిశగా ఎన్ఈపీ 2020 రూపొందించబడింది. దానికోసమే ఇదివరకు విద్యా పాలసీల్లో కూడా కొన్ని మార్పులు చేపట్టినప్పటికీ ఎన్ఈపీ 2020

0: దానికి సంపూర్ణకత ఇచ్చింది.
1: సార్, 5+3+3+4 ఈ విద్య నిర్మాణం అంటే ఏంటంటారు?
0: ఇంతకు ముందు ఉన్న 10+2 విధానంలో ప్రీ స్కూల్ దశ అధికారిక నిర్మాణంలో ఇంత ప్రాధాన్యత లేదు. కొత్త విధానం చిన్న పిల్లల విద్యకు కూడా పాఠశాల విద్యలో కీలక భాగంగా చూస్తుంది. ఉదాహరణకు 5 సంవత్సరాలు ఫౌండేషనల్ స్టేజ్ గా చేయబడింది. ఇప్పుడు 5+3+3+4 మొదటి 5 సంవత్సరాలు ఫౌండేషనల్ స్టేజ్, అంటే 3 సంవత్సరాలు అంగన్వాడీ లేదా ప్రీ స్కూల్ మరియు 1-2 తరగతులు అందులో ఉన్నాయి. తరువాత 3 సంవత్సరాలు ప్రిపరేటరీ స్టేజ్, అంటే ఇందులో 3, 4, 5 తరగతులు అందులోకి వస్తున్నాయి. తరువాత మరియు 3 సంవత్సరాలు మిడిల్ స్టేజెస్, 6, 7, 8 తరగతులు ఇందులో భాగంగా ఉన్నాయి. చివరిది 4 సంవత్సరాలు సెకండరీ స్టేజ్, అంటే 9, 10, 11, 12 తరగతులు ఇందులో మనం ఇవ్వడం జరిగింది. అయితే ఇది వరకు 10+2 అని సెపరేట్ గా 10 వరకు పాఠశాల +2 కాలేజీ చదువు దానిలో భాగంగా ఉండేది. ఇప్పుడు 5+3+3+4 లో కంప్లీట్ గా 12వ తరగతి వరకు, ప్రీ స్కూల్ నుంచి 12వ తరగతి వరకు ఒకే దానిలో ఒకే అంబ్రెల్లా కిందకు ఒకే గొడుగు కిందకు తీసుకుని రావడం జరిగింది.
1: లవ్ కుమార్ గారు, మనం చూస్తూ ఉన్నాము ఈ NEP 2020లో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ FLN అని ఉంది కదా సార్, సో దీనిపై ఎందుకు ప్రత్యేక దృష్టి సారించారంటారు?
0: మంచి క్వశ్చన్ అడిగారు సార్. సార్, FLN అంటే చదవటం రాయటం మరియు బేసిక్ ప్రాథమిక గణిత నైపుణ్యాలు విద్యార్థి భవిష్యత్ అభ్యాసానికి పునాది. ఎవరైనా విద్యార్థి జీవితంలో అతను సక్సెస్ అవ్వాలంటే బేసిక్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీ ఒక చిన్న విద్యార్థి ప్రాథమిక స్థాయిలో చదివిన విషయాన్ని అర్థం చేసుకోలేకపోతే తర్వాత తరగతుల్లో మిగతా సబ్జెక్ట్స్, అంటే సైన్స్, మ్యాథ్స్, సోషల్ సైన్స్ వంటి ఇతర విషయాలు సమర్థంగా నేర్చుకోవడం కష్టం అవుతుంది. అందుకే NEP 2020 ప్రాథమిక దశలోనే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ సాధించడాన్ని అత్యంత ముఖ్యమైన లక్ష్యంగా చూస్తుంది. దీని ఉద్దేశం పూర్తిగా అది అందులో క్రోడీకరించబడింది. ఆ ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థికి నైపుణ్యాలు అలాగే భవిష్యత్తులో నేర్చుకోబోయే జ్ఞానానికి అభ్యాసనం పునాదిగా మాత్రమే ఇది ఉంటుంది.
1: సార్, మాతృభాష లేదా స్థానిక భాషల్లో బోధనకు ప్రాధాన్యతను ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటారు?
0: మాతృభాష విధానంపై ఎన్నో రకాల చర్చలు ఈ మధ్య జరిగాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. మాతృభాష లేనిదే పరభాష, అంటే విదేశీ భాష నేర్చుకోవడం చాలా కష్టం. ఎందుకంటే చిన్నారికి మాతృభాషలో పదాలు ముందు పరిచయం అవుతాయి. పరిచయం అయ్యాకే ఏ భాష అయినా కానీ వేరే భాష భావాలు ఏదైనా కానీ అర్థం చేసుకోగలరు. అందువల్ల భాష విద్యకు అడ్డంక కాకుండా అభ్యసనానికి వంతెనగా ఉండాలి. ఇప్పుడు మనం చిన్నప్పుడు ముందు మనం విదేశీ భాష నేర్చుకోలేదు, మాతృభాషలోనే మనకి చిన్న చిన్న పదాలు. ఉదాహరణకు ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి వస్తారు, రండి కూర్చోండి అని అంటాం. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మనం ఆ రండి కూర్చోండి అనే పదాన్ని మనం తెలుసుకున్నాం. ఆఫ్టర్వర్డ్స్ తరువాత మనం ప్లీజ్ కమ్ అండ్ బీ సీటెడ్ అని నేర్చుకుంటున్నాం. అంటే మాతృభాష మనకి తెలియకుండానే మనలో ఒక ఇంటర్నల్ పార్ట్గా మనకి అయ్యింది. కాబట్టి మాతృభాష ప్రాధాన్యం అనేది చాలా అవసరం. అది లేనిదే పరభాష, విదేశీ భాష నేర్చుకోవడం హైలీ ఇంపాసిబుల్. అలాగే NEP 2020 ప్రకారం సాధ్యమైన చోట కనీసం 5వ తరగతి వరకు, ప్రాధాన్యంగా 8వ తరగతి వరకు మాతృభాష లేదా స్థానికంగా ఏ భాష ఉంటే ఆ భాషని నేర్చుకోవాలని ప్రాధాన్యత ఇవ్వాలని NEP 2020 సూచించడం జరిగింది. అదే సమయంలో ఇతర భాషలను కూడా నాణ్యంగా నేర్చుకునే అవకాశాలు కల్పించాలి. మన మాతృభాషే కాదు పరభాష మనకు వద్దు అని అనడం కూడా చాలా తప్పు. పరభాష కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో విద్యార్థుల్లో అవగాహన, భాషా నైపుణ్యం, ఆత్మవిశ్వాసం మరియు బహుభాషా సామర్థ్యం పెరగవచ్చు. సో మాతృభాష అనేది ప్రాధాన్యత లేకుండా ఏ స్కూల్ కానీ, అంగన్వాడీ స్కూల్ కానీ, ఏ పాఠశాల కానీ ఎక్కడా కూడా మాతృభాషకు ప్రాధాన్యం లేకుండా పరభాష కోసం ప్రాధాన్యత ఇవ్వడం అనేది చాలా అసహజం. అది సరైనది కాదు.
1: లవ్ కుమార్ గారు, NEP 2020లో మనం చూస్తే కనుక కంఠస్థ విద్యకు బదులుగా క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ, కమ్యూనికేషన్, కొలాబొరేషన్, ప్రాబ్లమ్

0: సాల్వింగ్. సో ఇటువంటి నైపుణ్యాలకు ప్రాధాన్యతనిచ్చారు కదండి, మరి ఎందుకు వీటికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు NEP 2020లో?
1: కరెక్ట్ గా అడిగారు సార్. NEP 2020లో క్రిటికల్ థింకింగ్, 3 C's అండి, క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ, కొలాబరేషన్, ఇవి చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రాబ్లం సాల్వింగ్ అనేది చాలా అవసరం. పూర్వం రోజుల్లో, మేము చదువుకునే రోజుల్లో, కంఠస్థ చేయడం, ఆ ప్రశ్న వస్తేనే ఆ జవాబు రాయడం జరిగేది మేము చదువుకునే రోజుల్లో. ఇప్పుడు ఒక ప్రశ్నకి ఆ జవాబు అని ఇప్పుడు లేదు. ఆ ప్రశ్న ఆ ప్రశ్నగానే పరీక్షల్లో అడగట్లేదు. ఆ ప్రశ్నను ఏ విధంగా అయినా కానీ అడగవచ్చు. దానికి విద్యార్థి ప్రిపేర్డ్గా ఉండాలి. ఎలాంటి ప్రశ్న వచ్చినా కానీ జవాబు రాసే విధంగా ఉండాలి. అందుకే నేటి ప్రపంచంలో ఒక విద్యార్థికి పుస్తకంలో సమాచారాన్ని గుర్తుంచుకోవడం మాత్రమే సరిపోదు. ఆ జ్ఞానాన్ని కొత్త పరిస్థితుల్లో ఉపయోగించుకోవాలి. అది చాలా అవసరం. ఇంకో ఉదాహరణ ఏంటంటే, ఒక సమస్యకి సమాధానం గుర్తుపెట్టుకోవడం కంటే ఆ సమస్యకు మరో పరిష్కారం ఏంటి అని ఆలోచించడం విద్యార్థిని భవిష్యత్తుకు మరింతగా సిద్ధం చేస్తుంది. అది ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రస్తుత సమాజంలో చాలా అవసరం. దాన్ని మనం నెగ్లెక్ట్ చేయడానికి లేదు.
0: సార్, పరీక్షలు మూల్యాంకన విధానంలో NEP 2020 ద్వారా ఎలాంటి మార్పులు ప్రధానంగా వచ్చాయంటారు?
1: ఒకప్పుడు పరీక్ష అనేది మన జ్ఞాపకశక్తికి పరీక్ష. మనం చదివింది గుర్తుపెట్టుకొని పరీక్ష హాల్లో ఆ గుర్తుపెట్టుకున్న విషయాన్ని రాసేవాళ్ళం. కానీ NEP 2020లో పరీక్షను కేవలం జ్ఞాపకశక్తిని పరీక్షించే విధంగా కాకుండా అవగాహన, అన్వయ సామర్థ్యం మరియు కాంపిటెన్సీ ఆధారంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుందాం. విద్యార్థి ఎన్ని మార్కులు సాధించాడు అన్నది కాదు, ఏం నేర్చుకున్నాడు, దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాడు, అతని అభ్యాసంలో ఎంత పురోగతి ఉంది అనే అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. దీంతో పరీక్షల భయం తగ్గి అభ్యాసనం పట్ల ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. ఇది నిజంగా ఒక గొప్ప అవకాశం. NEP 2020 ద్వారా మనకి ఇలాంటి మార్పు రావడం నేటి విద్యార్థుల్ని ఒక మంచి పౌరులుగా చేసే అవకాశం NEP 2020 కల్పించిందని నేను గర్వంగా చెప్తున్నాను, ఒక ఉపాధ్యాయుడిగా, ఒక విద్యావేత్తగా.
0: సార్, పాఠశాల స్థాయి నుంచే వృత్తి విద్య నైపుణ్యాభివృద్ధికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు?
1: ఇది చాలా ముఖ్యం సార్. ఎందుకంటే విద్యార్థులు భవిష్యత్తులో ఉద్యోగం కోసం మాత్రమే కాకుండా ఉద్యోగాన్ని సృష్టించే స్థాయికి ఎదగాలి. దీని వెనుక ఉద్దేశం అది. అందుకే NEP 2020లో పాఠశాల స్థాయి నుంచే వొకేషనల్ ఎడ్యుకేషన్, ప్రాక్టికల్ స్కిల్స్, ఇంటర్న్షిప్స్ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది. ఇప్పుడు కొన్ని పాఠశాలల్లో, కొన్ని కాలేజీల్లో మీకు ఇప్పుడు వొకేషనల్ ల్యాబ్స్, రీసెంట్గా అటల్ టింకరింగ్ ల్యాబ్స్, ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ NEP 2020 వాటి వెనుక ఉద్దేశం మాత్రమే. ఇవన్నీ కల్పించడం అవకాశాలు విద్యార్థికి నిజంగా ఒక గొప్ప వరం. ఇలాంటివి చాలా విద్యార్థులకు ఉపయోగపడతాయని, అందులో ఎటువంటి సందేహం లేదని నేను చెప్పగలను. అలాగే విద్యార్థి వాస్తవ జీవితంలో పనులపై అవగాహన, చేతివృత్తుల పట్ల గౌరవం, స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన మరియు ముఖ్యంగా ఎంప్లాయబిలిటీ స్కిల్ పెరుగుతుంది. దీనిలో ఎట్టి సందేహం లేదు సార్. పాఠశాల స్థాయి నుంచే వృత్తి వైద్య నైపుణ్యాభివృద్ధి తప్పనిసరిగా ఉండాలి. ఇది పాఠశాల విద్యలో ఒక భాగంగా తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఉంది.
0: సార్, ఆర్ట్స్, సైన్స్, కామర్స్ మధ్య ఉన్న కఠినమైన విభజనలను తగ్గించడం వల్ల విద్యార్థులకు కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏంటి?
1: ఒక మంచి ప్రశ్న అడిగారు సార్. ప్రతి విద్యార్థి ప్రతిభ ఒకే విధంగా ఉండదు సార్. మన చేతిలో 5 మనకి ఫింగర్స్ ఎలాగైతే డిఫరెంట్ గా ఉన్నాయో, డిఫరెంట్ టాలెంట్స్, డిఫరెంట్ ఎబిలిటీస్ ఎలా ఉన్నాయో అది కూడా అలాగనే. మనకి ఏంటంటే, ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ ఉంది, క్లాస్ రూమ్ లో మనకు 40 మంది ఉంటారు. 40 మంది ఒక విద్యార్థి మార్కులు, చదువులో ఎక్కువగా ప్రతిభ ఉండకపోవచ్చు, కానీ ఒక మంచి డ్రాయింగ్ వేయగలిగే నైపుణ్యం ఉంటుంది, ఒక మంచి పాట పాడగలిగే నైపుణ్యం ఉంటుంది, ఒక మంచి ప్రాజెక్టు ఇన్నోవేటివ్ థింకింగ్తో చేయగలిగే శక్తి ఉంటుంది. సో డిఫరెంట్ టాలెంట్స్ ఇన్ డిఫరెంట్ మైండ్స్ సార్. సో అందరూ ఒకలా ఉండరు. అలాంటప్పుడు ఒక విద్యార్థికి మ్యాథమెటిక్స్తో పాటు మ్యూజిక్ లేదా ఎకనామిక్స్తో పాటు కంప్యూటర్ సైన్స్ పై ఆసక్తి ఉండొచ్చు. NEP 2020లో ఆర్ట్స్, హ్యుమానిటీస్, సైన్సెస్, వొకేషనల్ ఎడ్యుకేషన్,

0: వీటి మధ్యన కఠినమైన విభజనలు తీసేవేయాలని, తగ్గించాలని ప్రతిపాదించడం జరిగింది సార్. అలాగే విద్యార్థులకు తమ ఆసక్తి సామర్థ్యాలకు అనుగుణంగా విభిన్న విషయాలను ఎంచుకునే అవకాశం కల్పించడం దీని ఉద్దేశం. ఇది నిజంగా ఒక మహత్తరమైన నిర్ణయం. సో ఇప్పుడు ఆ డిగ్రీ కాలేజీల్లో, ఇంటర్మీడియట్ కాలేజీల్లో రకరకాల డిసిప్లిన్స్తో వాళ్ళు ఇంటర్మీడియట్ విద్యని, డిగ్రీ విద్యని చేయవచ్చు. ఇది పూర్వం రోజుల్లో ఈ అవకాశం ఉండేది కాదు. ఇది రావటం ఎన్ఈపి 2020 పాలసీ వల్లే రావటం జరిగిందని నేను నిర్భయంగా చెప్తాను.
1: సార్, డిజిటల్ టెక్నాలజీ విద్యను మరింత అందుబాటులోకి ఎలా తీసుకువస్తుంది ఈ NEP 2020? అండ్ మనకి డిజిటల్ డివైడ్ ఉంది కదా సార్, సో ఈ డిజిటల్ డివైడ్ వంటి సవాళ్లను ఎలా అధిగమించాలంటారు?
0: ఎస్ సార్, డిజిటల్ డివైడ్ ఇప్పుడు కోవిడ్ టైంలో మనకి డిజిటల్ డివైడ్ ఉండేది, దాన్ని కూడా మనం అధిగమించడం జరిగింది సార్. కోవిడ్ టైంలో కాలేజీలు, పాఠశాలలు మూసివేసి పిల్లలు ఇంట్లో ఉండటం, అధ్యాపకులు ఉపాధ్యాయులు ఇంట్లో ఉండడం అయినా కానీ వాళ్ళకి ఆ డిజిటల్ డివైసెస్ ఉన్నాయా లేదా ప్రత్యేకంగా చూసి వాళ్ళకి ఏర్పాటు చేసి పాఠాలను ఆన్లైన్లో బోధించడం జరిగింది సార్. సో డిజిటల్ టెక్నాలజీ అనేది విద్యార్థులు ఓన్లీ పుస్తకమే, పాఠ్య పుస్తకమే కాదు, వీడియోస్, డిజిటల్ ఎక్విప్మెంట్, డిజిటల్ లైబ్రరీ, ఆన్లైన్ కోర్సెస్, ఈ అనేక వనరులను ఉపయోగించగలుగుతున్నాడు. అయితే డిజిటల్ డివైడ్ అనేది ఒక వాస్తవమైన సవాలు. కానీ మనం గతసారి కోవిడే మనకు ఉదాహరణ. ఆ కోవిడ్-19 టైంలో మనం దాన్ని అధిగమించాం, ఆల్రెడీ మనం దాన్ని ప్రూవ్ చేసుకున్నాం. ప్రతి విద్యార్థికి ఒక స్మార్ట్ ఫోన్, ఒక కంప్యూటర్, ఒక ఇంటర్నెట్ సౌకర్యం సమానంగా ఉండకపోవచ్చు, కానీ ట్యాబ్స్ ఇచ్చారండి, ట్యాబ్స్ ఇచ్చారు, మొబైల్స్ ప్రొవైడ్ చేశారు గతసారి. అదే మనకి ఒక ప్రత్యక్షమైన ఉదాహరణ. కాబట్టి పరికరాలు అందుబాటులోకి తేవడం, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ పెంచడం, ఉపాధ్యాయులకు డిజిటల్ ట్రైనింగ్ ఇవ్వడం, అలాగే ఆన్లైన్ ఆఫ్లైన్ విద్యను సమన్వయం చేయడం చాలా అవసరం. ఇంకా కొంచెం చేయాల్సి ఉంటుంది, ఉంది, కానీ మ్యాక్సిమం ఇంటర్నెట్ కనెక్టివిటీ అయితే అన్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు సులభతరం అయ్యింది. ఒకప్పుడు రోజులు కాదు సార్, రోజులు మారాయి. అన్ని వసతులు కల్పించడం జరుగుతుంది, ఇంకా వృద్ధిలోకి రావడం జరుగుతుంది. వికసిత భారత్ మన లక్ష్యం టైం పీరియడ్కి డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాము, సాధిస్తామని నాకు ప్రగాఢ నమ్మకం అయితే ఉంది.
1: సరే, NEP 2020లో ఉపాధ్యాయులకు శిక్షణ అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకున్న అంశం. సో ఎందుకు ప్రత్యేకంగా ఉపాధ్యాయులకు శిక్షణను అందిస్తూ ఉన్నారు ఈ పాలసీలో?
0: ఉపాధ్యాయులకి శిక్షణ అనేది అత్యంత అవసరం అండి. ఉపాధ్యాయుడు శిక్షణ పొందలేకపోతే తను విద్యార్థుల్ని తయారు చేయలేడు. ఫ్యూచర్ విద్యార్థులను, భవిష్యత్ విద్యార్థుల్ని తయారు చేయడం చాలా కష్టం. ఇప్పుడు టీచర్స్కి, ఉపాధ్యాయులకి, అధ్యాపకులకి ప్రతి సంవత్సరం ట్రైనింగ్ అనేది వాళ్ళకి కంపల్సరీ చేశారు. వాళ్ళ జీతభత్యాల్లో కానీ లేదా వాళ్ళ ఇంక్రిమెంట్ విషయంలో కానీ వాటన్నిటికీ దాన్ని డీలింగ్ చేయడం జరిగింది. సో ప్రతి ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు ట్రైనింగ్ తప్పనిసరిగా హాజరు కావాల్సిందే. అలాగే CPW, కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అని ప్రతి అధ్యాపకుడికి తప్పనిసరి చేశారు. ఇన్ని గంటలు ఆఫ్లైన్ ట్రైనింగ్, ఇన్ని గంటలు ఆన్లైన్ ట్రైనింగ్ ప్రతి అధ్యాపకుడు చేయాలి అని ఒక సెట్ రూల్ ఫ్రేమ్ చేయడం జరిగింది సార్. మా కేంద్రీయ విద్యాలయాలు అయితే మేము 40 గంటలు ఆఫ్లైన్, 50 గంటలు ఆన్లైన్ ట్రైనింగ్ తప్పనిసరిగా ప్రతి సంవత్సరం కంప్లీట్ చేయాల్సి ఉంది. ఎవ్రీ మంత్ మాకు ఒక డేటా కలెక్ట్ చేస్తారు, ఎన్ని గంటలు మీరు చేశారు, ఎన్ని గంటలు ఆన్లైన్, ఎన్ని గంటలు ఆఫ్లైన్, ఎంత ఇంకా షార్ట్ ఉంది, అది కంప్లీట్ చేయాలి. టైం టు టైం మాకు రిమైండర్స్ వస్తూనే ఉంటాయి. సో ఉపాధ్యాయుడికి ట్రైనింగ్ అనేది అది తప్పనిసరి. ఉపాధ్యాయుడు ట్రైనింగ్ లేకపోతే ఏదైతే ఇన్స్ట్రుమెంట్, నైఫ్, ఒక టూల్ ఉందో ఆ టూల్ షార్పనింగ్ చేయకపోతే ఆ టూల్ వీ కెనాట్ యూజ్ ఇట్, దాన్ని మనం యూజ్ చేయలేం. ఆ టూల్ యూజ్ చేసినా కానీ అది అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ రావు. సో కొత్త కరికులము, కాంపిటెన్సీ బేస్డ్ లెర్నింగ్, టెక్నాలజీ, అలాగే అసెస్మెంట్ రిఫార్మ్స్, వీటన్నిటి అంశాలకు సమర్థవంతంగా అమలు చేయడానికి ఉపాధ్యాయులకు నిరంతర ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అవసరం. అందుకే NEP 2020లో ఉపాధ్యాయులు కంటిన్యూస్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ మరియు ఆధునిక బోధన పద్ధతులపై ప్రాధాన్యత ఇచ్చారు సార్.
1: సార్, అదేవిధంగా మనం చూస్తే కనుక వెనుకబడిన వర్గాలు, బాలికలు, దివ్యాంగ విద్యార్థులకు సమాన విద్యా అవకాశాలు ఎలా కల్పించారు?

0: చేయవచ్చంటారు ఎన్ఈపీ 2020 ద్వారా.
1: ఎన్ఈపీ 2020 విద్య అందరికీ అందుబాటులో ఉండాలని, సామాజిక మరియు ఆర్థిక పరిస్థితుల కారణంగా ఏ విద్యార్థి కూడా అభ్యాస అవకాశాన్ని కోల్పోకూడదని లక్ష్యంగా పెట్టుకుంది సార్. సో కాబట్టి ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, బాలికలకు మెరుగైన విద్యా అవకాశాలు, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక మద్దతు, వాళ్ళకి స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేయడం మరియు ఇతర సహాయ చర్యలు, అలాగే ఎడ్యుకేషనల్ ఈక్విటీ సాధించడానికి విధానం దిశానిర్దేశం చేస్తుంది ఈ ఎన్ఈపీ 2020 సార్. ఇందులో అన్ని మార్గదర్శకాలు. ఎన్ఈపీ 2020 ఇస్ లైక్ ఏ రిలీజియస్ బుక్, ఇట్ ఈస్ లైక్ ఏ గాడ్స్ బుక్. నిజంగా ఒక గొప్ప పాలసీ ఎన్ఈపీ 2020. అది క్షుణ్ణంగా చదివితే నిజంగా అందులో క్రోడీకరించిన అంశాలు, భారతదేశం ఎటువైపు వెళ్తుంది అన్న ఒక ఇది కలుగుతుంది సార్. అంత జాగ్రత్తగా డ్రాప్ చేశారు. ఒక గ్రేట్ డాక్యుమెంట్ అండి అది ఎన్ఈపీ 2020.
0: లవకుమార్ గారు, మన ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన జాతీయ స్థాయి విద్యా సంస్థల వల్ల మన రాష్ట్ర విద్యార్థులకు ఎలాంటి అవకాశాలు లభిస్తున్నాయంటారు?
1: మంచి ప్రశ్న అడిగారు సార్. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ అనంతరం మనకి చాలా ఐఐటీలు, ఐఎంలు, ఐజర్లు స్థాపించారు సార్. ఉదాహరణకు తిరుపతిలో ఐఐటి, అలాగే విశాఖపట్నంలో ఐఐఎం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అలాగే ఐజర్ ఒకటి తిరుపతిలో, అలాగే ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ మీకు వరంగల్లో వచ్చింది, అలాగే IIIT కర్నూలు, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వంటి సంస్థలు ఏర్పడ్డాయి సార్. రాష్ట్ర విద్యార్థులకు జాతీయ స్థాయి ఉన్నత విద్యా అవకాశాలు విస్తరించాయి. సో ఈ సంస్థలు ఏంటి? ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ప్రాథమిక శాస్త్రాలు, పరిశోధన, సాంకేతిక వంటి విభిన్న రంగాల్లో అవకాశాలు అందిస్తున్నాయి సార్. ఈ సంస్థల స్థాపనకు సంబంధించి అధికారిక వివరాలను కేంద్ర ప్రభుత్వం కూడా నమోదు చేసింది. ఇవన్నీ టైం టు టైం వాళ్ళు ఫండ్స్ ప్రొవైడ్ చేస్తూనే ఉన్నారు, అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి, మంచి విద్యార్థులను తయారు చేస్తున్నాయి అని సందేహం లేదు.
0: సార్, ఎన్ఈపీ 2020 బాధ్యతాయుతమైన పౌరులను తీర్చిదిద్దడంలో ఎలా దోహదపడుతుంది?
1: సార్, ఎన్ఈపీ 2020 మీకు ఇది ఒక ఫైన్ డాక్యుమెంట్. ఇందులో మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్, రీసెర్చ్, అలాగే టెక్నాలజీ, స్కిల్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్, అలాగే క్వాలిటీ హైయర్ ఎడ్యుకేషన్ ప్రాధాన్యత ఇచ్చింది సార్. అలాగే ఐఐటి టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్, ఐఐఎంస్, ఐజర్స్, రీసెర్చ్ ఎడ్యుకేషన్ సెంటర్స్, అలాగే ఎన్ఐటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వంటి రంగాల్లో విద్యార్థులకు ప్రత్యేక అవకాశాలను అందిస్తున్నాయి. ఉదాహరణకు ఐఐటి తిరుపతిలో బీటెక్తో పాటు ఎంఎస్, పిహెచ్డి, ఎంటెక్, ఎంఎస్సి మరియు మాస్టర్ ఆఫ్ పబ్లిక్ పాలసీ వంటి విభిన్న కార్యక్రమాలు అభివృద్ధి చెంది. ఇది నిజంగా ఒక కొత్త తరహా విద్యా అవకాశం అండి. ఐఐటి తిరుపతిలో మీకు బీటెక్ అనుకుంటాం మనం, దాంతోపాటు ఎంఎస్ ఉంది, పిహెచ్డి ఉంది, అలాగే ఎంటెక్, అలాగే మాస్టర్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, ఈ అన్ని రంగాల్లో కూడా మీకు ఐఐటి తిరుపతిలో అన్ని తరహా డిగ్రీలు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉన్నాయి.
0: సార్, కార్యక్రమంలో చివరగా ఎన్ఈపీ 2020లోని విద్యా సంస్కరణలు దేశాభివృద్ధి మరియు సేవాభావంతో ఎలా అనుసంధానమవుతాయంటారు?
1: సార్, విద్యార్థులు జ్ఞానం పెరగడం ఒక దశ మాత్రమే సార్, అలాగే జ్ఞానాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా వినియోగించడం విద్య యొక్క మరింత గొప్ప లక్ష్యం. ఇప్పుడు మనం భారత ప్రభుత్వం చేపడుతున్న ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ విద్యార్థుల్ని భాగస్వాములుగా చేస్తున్నారు. కళాశాల విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేస్తున్నారు. అయితే ఎన్ఈపీ 2020 ద్వారా నైపుణ్యాలు, అలాగే పరిశోధన, టెక్నాలజీ వీటన్నిటికీ ప్రాధాన్యత పెరిగింది. సో కొత్త జాతీయ సంస్థలు యువతకు ఉన్నత విద్య, పరిశోధన మరియు నైపుణ్యాభివృద్ధి అవకాశాలు విస్తరిస్తున్నాయి. అందువల్ల విద్యార్థి తన వ్యక్తిగత అభివృద్ధితో పాటు కుటుంబం, సమాజం, రాష్ట్రం మరియు దేశ అభివృద్ధిని తన వంతు సేవ చేయగల పౌరుడిగా ఎదగడం ఈ మొత్తం ప్రక్రియ యొక్క ముఖ్యమైన ఫలితంగా చూడవచ్చు. దేశం నాకేం ఇచ్చింది అన్న ధోరణి విడిచిపెట్టాలండి. ఇప్పుడు నేను దేశానికి ఏం చేస్తున్నాను, ఇప్పుడు లేటెస్ట్ గా మనం ఆలోచించాల్సింది అది. వాట్ ఐ కెన్ డూ ఫర్ ద కంట్రీ, ఇట్స్ నాట్ దట్ వాట్ కంట్రీ డిడ్ ఫర్ మీ. అలా ప్రతి ఒక్క పౌరుడు ఆలోచిస్తే ఈ దేశం ఒక గొప్ప దేశంగా, అభివృద్ధి చెందిన దేశంగా, తప్పనిసరిగా వికసిత్ భారత్ అవుతుందని మనం అందరం ఆశిద్దాం.
0: లవకుమార్ గారు, ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా జాతీయ విద్యా విధానం 2020కి సంబంధించిన పూర్తి వివరాలు మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి మన ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు సార్.

ప్రజాసేవతో దేశసేవలో భాగంగా జాతీయ విద్యా విధానం 2020పై ప్రత్యేక ముఖాముఖి మీరింతవరకు విన్నారు. అతిథి డాక్టర్ బి లవకుమార్, లెక్చరర్, శ్రీకాకుళం కేంద్రీయ విశ్వవిద్యాలయం. పరిచయకర్త రావల సాయి గిరీష్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: వింటూగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్యం. మీరు ఇది బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, నువ్వు నేను ప్రేమ నుంచి ఎవరు పాడారంటే కనుక ఏ రెహమాన్ పాడగా వెయిటర్ సుందరమూర్తి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:25 దాటి 15 సెకండ్లుగా వస్తుంది. మనవనం హర్విల్లు. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక రూమ్ లో 4 మూలలున్నాయి, ప్రతి మూలలో ఒక పిల్లి కూర్చుంది, ప్రతి పిల్లి ఎదురుగా ఇంకో 3 పిల్లలు కనిపిస్తున్నాయి, అలాగే ప్రతి పిల్లి తోక మీద పిల్లి కూర్చుంది, మొత్తం రూమ్ లో ఎన్ని పిల్లులున్నాయి అని అడిగాను. దానికి ఆన్సర్ చాలా మంది పంపించారు. విజయలక్ష్మి పడకొండూరు ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఎక్స్ప్లెనేషన్ కూడా పంపించారు, కరెక్ట్ అండి. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, హర్విల్లో నా ఆన్సర్ సౌజన్యజీ అంటూ 8 అని పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. సుమని పడం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చలమందిర్ నుంచి మోనిషా అండ్ సి మాధురి తమిళనాడు డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. 11 అని పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. హాయ్ శుభోదయం అంటూ మువ్వల కోటేశ్వర గారు పోలవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ మేడం అంటూ ఐఎమ్ బంగరాజు ఫ్రమ్ ఆదోర్ నుంచి అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు 8 అని. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు గుడ్ మార్నింగ్ మేడం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నేమ్ జాన్సన్ విజయవాడ నుంచి సౌజ్ఞ మేడం గుడ్ మార్నింగ్ అంటూ ఆన్సర్ 20 అని పంపించారు, రాంగ్ ఆన్సర్. హాయ్ గుడ్ మార్నింగ్ సౌజ్ఞ గారు అంటూ పుట్టిపక్కల నుండి పులిపాడి శ్రీనివాసరావు కృష్ణవేణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆన్సర్ పంపించారు 7 అని, రాంగ్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పవన్ పాలెం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ జవాబు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ముసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ అండ్ రోజా 10 అని పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. అలాగే 12 అని పంపించారు నంది కొట్కూరు నుంచి కొద్దుస్ భాషా గారు, రాంగ్ ఆన్సర్ అండి. అలాగే 8 అని పంపించారు, అది కూడా రాంగ్ ఆన్సర్. అమలాపురం నుండి దొరబాబు కింగ్ జాన్ కింగ్ విక్టర్ ఉషశ్రీ పంపించారు కరెక్ట్ ఆన్సర్.

భాస్కర్ పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ సౌజన్య శుభోదయం అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుంచి. శుభోదయం సౌజన్య గారు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు కొనకొండ రమణారావు కవిత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరు నుంచి. అలాగే అతి ప్రేమ గురించి బాగా చెప్పారు అంటూ పంపించారు. థ్యాంక్ యూ అండి. ఇంకా సైకం పోతురాజు నసుగుంట నుంచి నాగలంక మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయవాడ నుంచి నందు గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు. వెరీ గుడ్ మార్నింగ్. ఇంకా ఇంకా చాలా మంది మెసేజ్లు అయితే పంపించారు ఆ గదిలో మొత్తం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు పోలవరం నుంచి భాస్కర్ రావు అండ్ రాణి గారు. అలాగే హాయ్ మామ్ అంటూ దొడ్డదేవరపాడు నుంచి సుజాత శ్రీనివాస్ ఆన్సర్ అయితే పంపించారు 8 అని, రాంగ్ ఆన్సర్ అండి. గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ కిషోర్ కుమార్ మెసేజ్ చేశారు. ఇంకా కలమందలపాడు గ్రామం నుండి కాసిం ముతుజవలి 10 అని పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నమస్తే శుభోదయం సౌజన్య తల్లి అంటూ ఆన్సర్ ఈజ్ అంటూ పంపించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా గారు, రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా కొలిపర్ నుంచి మౌలాలి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజశేఖర్ రెడ్డి ఆదూరు మండలం నుంచి గుడ్ మార్నింగ్ సౌజన్య మేడం అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు. ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా గద్వాల్ జిల్లా ఎర్మిలి మండలం కే పెద్ద నరసింహ పద్మబాయి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ 12 అని పంపించారు, రాంగ్ ఆన్సర్. ఇంకా కలమందలపాడు గ్రామం నుండి కాసిం గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఫైనలీ. మరి ఆన్సర్ ఏంటి అంటే గనక 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎందుకంటే ప్రతి పిల్లి తన సొంత తోక పైన కూర్చుంటుంది కాబట్టి 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒక అవ్వ దగ్గర బుట్టలో గుడ్లున్నాయి. ఒక కస్టమర్ వచ్చి సగం గుడ్డు ఇవ్వమ్మా ఇంకో సగం గుడ్డు ఫ్రీగా ఇవ్వు అని అడిగారు. అది కూడా పగలగొట్టకూడదు అన్నారు. ఇంకా అవలాగే ఇచ్చేసింది, బుట్ట ఖాళీ అయిపోయింది. అసలు బుట్టలో మొత్తం ఎన్ని గుడ్లు ఉన్నాయి అదనమాట క్వశ్చన్. అయితే మీకు ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా మా నెంబర్ 0866244884 కి అయితే మెసేజ్ చేసండి. స్టే ట్యూన్ టు విద్ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విధుభారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా క్రిమినల్ మూవీ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అండ్ చిత్ర గారు పాడారనమాట. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:42 దాటి 47 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం హర్విల్లో. హర్విల్లో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక అవ్వ దగ్గర బుట్టలో గుడ్లు ఉన్నాయి, ఒక కస్టమర్ వచ్చి సగం గుడ్లు ఇవ్వమ్మా ఇంకో సగం గుడ్డు ఫ్రీగా ఇవ్వు అది కూడా పగలగొట్టకూడదు అన్నాడు. అవ్వ అలాగే ఇచ్చేసింది బుట్ట.

మాత్రం ఖాళీ అయిపోయింది. అసలు బుట్టలో మొదట ఎన్ని గుడ్లు ఉన్నాయి అని అడిగాను అనమాట. దానికి చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించారు. కలమందలపాడు గ్రామం నుండి కాజీ ముతుజావలి గారు 4 అని చెప్పి కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఫస్ట్ క్వశ్చన్ కి. హాయ్ మామ అంటూ దొడ్డదేవరపాడు నుంచి టైలర్ సుజాత శ్రీనివాస్ 4 అని కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఫస్ట్ క్వశ్చన్ కి. హాయ్ సౌజ్ఞ గారు అంటూ మురళి గారు మెసేజ్ చేశారు. హాయ్ అండి, పుడిపక్క నుండి పులిపాడి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే ఆదూర్ నుంచి బంగారాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. షేక్ గులిజర్ సాంబశివరావు ఫ్రమ్ వేటపాలెం దగ్గర నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. క్వశ్చన్ మళ్ళీ చెప్పండి అంటూ పంపించారు మధుసూదన్ రెడ్డి గారు. మళ్ళీ రిపీట్ చేస్తానండి, సిఆర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ జవాబు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ముసపెట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సి రోజా సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు అంటూ పంపించారు. విజయలక్ష్మి పెదకొండూరు ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నమస్తే శుభోదయం సౌజ్ఞ తల్లి అంటూ ఆన్సర్ అయితే పంపించారు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్త గారు. భాస్కర్ పేడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పోలవరం నుండి భాస్కర్ రావు రాణి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ అంటూ మువ్వల కోటేశ్వరరావు పోలవరం ఉడకబెట్టిన సగం గుడ్డు ఉంటుంది అని పంపించారు. బాగా ఆలోచించారండి. ఇంకా ఏమో మామ్ నేను ప్యూర్ వెజ్ గుడ్లు కొనను సో మాకు తెలియదు అని పంపించారు. ఎవరు అంటే కునితల సునీల్ లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి. గుడ్డుతో సంబంధం లేదండి, జస్ట్ లాజిక్తోనే సంబంధం అనమాట. గుడ్ ఏం తినాల్సిన అవసరం ఏం లేదు, నేను గుడ్ తినమని చెప్పలేదు కదా. ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ పి మాధవరం పెద్దమోదిపల్లి నుంచి పంపించారు. వెరీ గుడ్ మార్నింగ్, నేను జాన్సన్ విజయవాడ నుంచి 12 అని పంపించారు. రాంగ్ ఆన్సర్ అనమాట. మరి ఆన్సర్ ఏంటి అంటే కేవలం ఒక గుడ్డు మాత్రమే. ఎందుకంటారా, ఒక గుడ్డులో సగం అంటే అర్ధ గుడ్డు, దానికి ఇంకో అర్ధ గుడ్డు కలిపితే మొత్తం ఒక గుడ్డే కదా. సో ఒక గుడ్డు సరిగ్గా సరిపోతుంది అనమాట, పాల్గొట్టే పని కూడా లేదు కదా అని అనమాట. మరి ఇంకా థర్డ్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. క్వశ్చన్ ఏంటి అంటే గనక ఒక అతను 10 అడుగుల నిచ్చెన మీద నుంచి కింద పడ్డాడు, కానీ అతనికి చిన్న దెబ్బ కూడా తగలేదు, అది ఎలా సాధ్యం? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఒక అతను 10 అడుగుల నిచ్చెన మీద నుంచి కింద పడ్డాడు, కానీ అతనికి చిన్న దెబ్బ కూడా తగలేదు, అది ఎలా సాధ్యం? మీకు గనక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా మన నెంబర్ 08662438114కి మెసేజ్ చేసండి. స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి,
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
1: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు జీవన చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి ఎఫ్ఎం 101.3 నేను మీ ఆజే సౌజన్య. మీరైతే ప్రేమము నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. విజయ్ యశ్దాస్ పాడగా, గోపి సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, శ్రీమణి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:52 దాటి 49 సెకండ్లు గా వస్తుంది. మనమున్నాం హార్విల్లో. మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక అతను 10 అడుగులు నిచ్చెన మీద నుంచి కిందకి పడిపోయాడు కానీ అతనికి చిన్న దెబ్బ కూడా తగలేదు, అది ఎలా సాధ్యం అని అడిగాను. చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. నేను జాన్సన్ విజయవాడ నుంచి.

ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, 3 క్వశ్చన్స్ లో ఇదే జాన్సన్ కరెక్ట్ ఆన్సర్. ఎనీవే కంగ్రాచులేషన్స్. ఇంకా పెదమోదుగుపల్లి నుంచి పి మాధవరావు గారు నిచ్చెన పడుకోబెట్టింది. అబ్బా కరెక్ట్ కరెక్ట్ అండి మీ వర్షన్ లో. రామ్ కుమారి గారు మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ సౌజ్ఞ, ఒక పాట పలానా పాటలు చాలా బాగా చెప్పారు అంటూ థ్యాంక్ యూ అండి మురళి గారు. హాయ్ అంటూ మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి ఎక్కుతుండగా మొదటి మెట్టులో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ మామ్, నిచ్చిన నిలబడి లేదు అని పంపించారు. అది కూడా కరెక్ట్ ఆన్సరే కదా. అసలు యాక్చువల్లీ నేను చెప్పే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అతను నిచ్చిన మొదటి మెట్టు మీదే ఉన్నాడనమాట. పదో మెట్టు మీద నుంచి పడిపోలేదు కదా, సో మొదటి మెట్టు మీద ఉన్నాడు కాబట్టి దెబ్బేం తగలేదు అనమాట. ఇంకా సిరిగిరి రామ్ ప్రసాద్ మార్కాపురం నుంచి కలలో పడిపోయి ఉంటాడు అని పంపించారు. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ అండి మీ ఇన్నోవేషన్ కి. ఇంకా హాయ్ గుడ్ మార్నింగ్, లెటర్ వాల్ కి వేయలేదు, ఇట్స్ లైయింగ్ డౌన్ అంటూ వేణు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నమస్తే శుభోదయం తల్లి అంటూ 4 పిల్లలు అంటూ ఇందాక సెకండ్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి బండారు తిరుమూర్తులు గుప్త గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి ఇంకా మంగళగిరి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ముసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ రోజా అతన్ని ఇచ్చినే ఎక్కలేదు అని పంపించారు. ఎక్కారండి, ఎక్కారు, ఖచ్చితంగా ఎక్కారు. రాజశేఖర్ రెడ్డి కర్నూలు జిల్లా బాసరకోడు గ్రామం నుంచి ఒక గుడ్డు అని ఇందాక కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. షేక్ గుల్జర్ సాంబశివరావు ఫ్రమ్ వేటపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ మేడం, ఐఎమ్ సాయి దుర్గా ఫ్రమ్ తిరుపతి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డ్రీమ్ కాదండి, డ్రీమ్ అయితే రాంగ్ ఆన్సర్ అనే చెప్తా. హాయ్ సౌజ్ని గారు అంటూ సుజాత శ్రీనివాసరావు దొడ్డదేవరపల్లి నుంచి ఆన్సర్ ఈజ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుచి రమేష్ వెంకటాచలపతి గారు 10 అడుగులను ఇచ్చిన కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మార్కాపురం శివాజీనగర్ మస్తాన్ వలీ ఫాతిమా జవాబు ఇసుక మీద పడి ఉంటారు అని పంపించారు. ఇందాక ఆన్సర్ అయితే చెప్పేశాను కదా, అతను నిచ్చిన మొదటి మెట్టు మీదే ఉన్నాడు అనమాట, అక్కడి నుంచి పడ్డాడు అందుకే దెబ్బ తగలేదు. ఇంకా అనంతపురం నుంచి ఆంధ్రా దగ్గర కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ రావు అండ్ రాణి పోలవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సైకం పోతురాజు నసుగుంట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దేవసేన తిరుపతి నుంచి కింద పడి ఉండరేమో కదా అని పంపించారు. విజయలక్ష్మి పెడకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ సౌజ్ఞ గారు గుడ్ మార్నింగ్ అంటూ ఆన్సర్ వచ్చేసి ఆ నిచ్చెన పడుకోబెట్టి ఉంది అంటూ నాగకుమారి విజయవాడ నుంచి, అది కూడా కరెక్ట్ ఆన్సరేలే. గుడ్ మార్నింగ్ మొదటిమెట్ నుంచి అంటూ ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు రామ్మోహన్ రావు రాము గారు మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ నేల మీద పడలేదు అంటూ సాతుపాటి రాము పుష్ప గుల్లన్పాడు నుంచి ఖమ్మం నుంచి పంపించారు. ముసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ రోజా థ్యాంక్ యూ అండి, మీ ప్రశ్నకు సమాధానం ఈసారి వచ్చినప్పుడు చెప్తాను అంటూ మన దేశానికి సంబంధించిన ప్రశ్నలు అడగండి అంటూ పంపించారు. బొడు బాలసుబ్రహ్మణ్యం గారు, ఈసారి ఖచ్చితంగా అడుగుతానండి. ఇంకా భాస్కర్ పెడ నుంచి సౌజ్ గారు హర్విల్ కార్యక్రమం చాలా బాగుంది, ప్రశ్నలు అడిగారు అంటూ పంపించారు. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ మేడం, సునంద ఆనందపురం నుంచి డ్రీమ్ లో ఉన్నాడు అని పంపించారు. అదనమాట డ్రీమ్, ఇంకా జంప్ చేస్తాడేమో అంటూ బంగారాజు గారు పంపించారు. కాదండి, అతని నుంచి ఆన్సర్ చెప్పేశాను కదా, అతన్ని ఇచ్చిన మొదటి మెట్టు మీదే ఉన్నాడనమాట, అక్కడి నుంచి పడిపోయిన దెబ్బేం తగలదు కదా, అలా అనమాట. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:56 దాటి 47 సెకండ్లు కావస్తుంది. ఈనాటి హర్విల్కి అయితే బై బై చెప్పేసే టైం అయితే వచ్చేసింది. అలాగే ఈనాటి నా షోకి కూడా బై బై చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో మంచి మంచి స్టోరీస్తో మళ్లీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు విద్యుభారతి FM 101.3. నేను మీ ఆర్జే సౌజన్య సైనింగ్ ఆఫ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తిరాణి. యాప్ ఆధారిత వాహనాలను ఉపయోగించే మహిళా ప్రయాణికుల భద్రత విషయంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అత్యంత అప్రమత్తతో వ్యవహరించాలని, కఠిన నిబంధనలు అమలు చేయాలని జాతీయ మహిళా కమిషన్ సూచించింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు జరగబోయే దసరా ఉత్సవాలకు సంబంధించిన ప్రత్యేక మొబైల్ యాప్ను రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆవిష్కరించారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా రాష్టంలో 629 ఏఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. విశాఖపట్నం గాజువాక నియోజకవర్గంలోని వడ్లపూడి మైదానంలో ఎంపీ లార్డ్స్ నిధుల నుంచి 20 లక్షల రూపాయలతో అభివృద్ది చేసిన నూతన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను విశాఖ పార్లమెంటు సభ్యులు శ్రీభరత్, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ కలిసి ప్రారంభించారు. విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విశాఖపట్నంలోని ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయంలో 43 మందికి కారుణ్య నియామక పత్రాలను మంత్రి నిన్న అందజేశారు. ఆసియా క్రీడలు 2026లో ఆర్చరీ కాంపౌండ్ మహిళల టీం విభాగంలో స్వర్ణ పతకం సాధించిన ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ మంత్రి నారా లోకేష్ ను నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఇప్పటి వరకు ఏషియన్ గేమ్స్ లో 4 స్వర్ణాలతో సహా 6 పతకాలు
2: పోర్టుకు సమయానికి చేరాలి. ఈ మొత్తం వ్యవస్థను సమర్థవంతంగా అనుసంధానించడమే సాగరమాల కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సాగరమాల కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. దేశ ఆర్థికాభివృద్దిలో సముద్ర రంగాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడమే దీని ప్రధాన లక్ష్యం. అయితే ఈ సాగరమాల కార్యక్రమం ప్రధానంగా 4 విస్తృత అంశాలపై దృష్టి సారిస్తుంది. అందులో మొదటిది పోర్టుల ఆధునీకరణ, కొత్త పోర్టుల అభివృద్ది. అలాగే రెండవది పోర్టు కనెక్టివిటీ మెరుగుదల. దాంతోపాటు పోర్టు ఆధారిత పారిశ్రామికీకరణ, తీర ప్రాంత సమాజాల అభివృద్ది. ఈ 4 అంశాలను సమగ్రంగా అమలు చేయడం ద్వారా సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్నదే సాగరమాల ఆలోచన. ఒక పరిశ్రమలో ఉత్పత్తి అయిన వస్తువులను విదేశాలకు ఎగుమతి చేయాలి. ఆ వస్తువులు మొదట ఫ్యాక్టరీ నుంచి రహదారి లేదా రైలు మార్గం ద్వారా పోర్టుకు చేరాలి. అక్కడ వాటిని నౌకల్లోకి ఎక్కించాలి. అనంతరం సముద్ర మార్గం ద్వారా ఇతర దేశాలకు పంపాలి. ఈ మొత్తం ప్రక్రియలో ఎక్కడైనా జాప్యం జరిగినట్లయితే రవాణా ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంది. పోర్టులో ఎక్కువసేపు సరుకు నిలిచిపోయినా ఖర్చు పెరుగుతుంది. రోడ్డు లేదా రైల్వే కనెక్టివిటీ బలహీనంగా ఉన్నా కూడా సరుకు రవాణా మందగిస్తుంది.

0: వల్ల పోర్టును మాత్రమే అభివృద్ది చేయడం కాకుండా పోర్ట్ రోడ్ రైల్వే పరిశ్రమ మార్కెట్ మధ్య సమన్వయం చాలా అవసరం. ఈ సమగ్ర దృష్టికోణమే సాగర్మాల కార్యక్రమానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఆధునిక వాటర్వే అంటే కేవలం నౌకలు నిలిచే ప్రదేశం మాత్రమే కాదు, భారీ నౌకలను నిర్వహించగల సామర్థ్యం, ఆధునిక కార్గో హ్యాండ్లింగ్ వ్యవస్థలు, వేగవంతమైన లోడింగ్ అన్లోడింగ్ నిల్వ సౌకర్యాలు, డిజిటల్ వ్యవస్థలు, భద్రతా ప్రమాణాలు, రోడ్ రైల్ అనుసంధానం వంటి అనేక అంశాలు అవసరం. పోర్టుల సామర్థ్యం పెరిగినట్లయితే నౌకలు సరుకును త్వరగా లోడ్ అన్లోడ్ చేసుకుని తిరిగి ప్రయాణించగలుగుతాయి. దీనివల్ల పోర్టుల్లో ఎదురుచూపు సమయం తగ్గుతుంది, సరుకు రవాణా వేగం కూడా గణనీయంగా పెరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ఇలా పేర్కొన్నారు.
1: టు పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ కెన్ బి సీన్ త్రూ ద సాగర్ మాలా స్కీమ్. అబౌట్ 575 ప్రాజెక్ట్స్ ఎట్ అ టోటల్ కాస్ట్ ఆఫ్ అవర్ 6 లక్ష కరోడ్ రూపీస్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ డ్యూరింగ్ 2015 to 2035 పీరియడ్. దీజ్ వర్క్స్ cover port modernization, new port development, port connectivity enhancement, port link industrialization and coastal community development. The project will facilitate seamless and congestion free transit to and from the port. It will also further reduce the turn around time of the cargo trucks.
0: అయితే దేశంలో ప్రధాన వాటర్వేల ఆధునీకరణకు అనేక ప్రాజెక్టులు చేపట్టారు. కొత్త బెర్తులు, టెర్మినల్స్, డ్రెడ్జింగ్, మెకనైజ్డ్ కార్గో హ్యాండ్లింగ్, మల్టీ మోడల్ కనెక్టివిటీ వంటి అంశాలపై దృష్టి సారించారు. అయితే పోర్టుల ఆధునీకరణలాగే పోర్టుల మధ్య సమన్వయం కూడా చాలా ముఖ్యమైన అంశం. దేశంలోని ఒక పోర్టులో సరుకు రద్దీ ఎక్కువగా ఉండి మరొక పోర్టులో సామర్థ్యం పూర్తిగా వినియోగించబడకపోతే మొత్తం లాజిస్టిక్స్ వ్యవస్థపైనే ప్రభావం పడుతుంది. అందువల్ల వివిధ పోర్టుల సామర్థ్యాన్ని సమగ్రంగా వినియోగించుకోవడం కూడా చాలా ముఖ్యం. సరిగా దీనిపైనే దృష్టి సారించింది సాగర్మాల కార్యక్రమం. ఒక ఓడరేవు ఎంత ఆధునికంగా ఉన్నా దానికి మంచి రహదారి లేదా రైల్వే కనెక్టివిటీ లేకపోతే దాని పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోలేం. అందుకే సాగర్మాల కార్యక్రమంలో పోర్టు కనెక్టివిటీ ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించారు. పోర్టులను జాతీయ రహదారులు, రైల్వే మార్గాలు, అంతర్గత జల రవాణా మార్గాలతో అనుసంధానించడం ద్వారా సరుకు రవాణాను సులభతరం చేసే ప్రయత్నాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఉదాహరణకు ఒక పరిశ్రమ సముద్ర తీరానికి దూరంగా ఉన్న ప్రాంతంలో ఉందనుకున్నట్లయితే అక్కడ తయారైన ఉత్పత్తి పోర్టుకు చేరడానికి అనేక జిల్లాలు దాటాల్సి ఉంటుంది. రహదారులు సరిగ్గా లేనట్లయితే ట్రక్కులు ఆలస్యమవుతాయి, రైల్వే సౌకర్యం లేకపోతే భారీ సరుకును రోడ్డు మార్గంలోనే తరలించాల్సి ఉంటుంది. అదే పరిశ్రమ ప్రాంతం నుంచి పోర్టుకు నేరుగా లేదా వేగవంతమైన రైల్ రోడ్ కనెక్టివిటీ ఉన్నట్లయితే రవాణా సమయంతో పాటు ఖర్చు కూడా తగ్గుతుంది. అలా జరిగినట్లయితే లాజిస్టిక్ సామర్థ్యం కూడా గణనీయంగా పెరుగుతుంది. సాగర్మాల కార్యక్రమంలో మూడవ ప్రధాన అంశం పోర్టు లెడ్ ఇండస్ట్రియలైజేషన్, పోర్టుల ఆధారంగా పారిశ్రామిక అభివృద్ది. పోర్టులకు దగ్గరగా పరిశ్రమలు ఏర్పడితే ముడిసరుకు దిగుమతి చేయడం, తయారైన వస్తువులను ఎగుమతి చేయడం కూడా సులభతరమవుతుంది. ఉదాహరణకు ఉక్కు పరిశ్రమకు భారీ పరిమాణంలో ముడి పదార్థాలు అవసరమవుతాయి. పెట్రోలియం, రసాయనాలు, ఎరువులు, ఆహార ప్రాసెసింగ్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ వంటి అనేక రంగాలకు కూడా సమర్థవంతమైన సరుకు రవాణా వ్యవస్థ అవసరమవుతుంది. పోర్టులకు అనుసంధానంగా పారిశ్రామిక క్లస్టర్లు అభివృద్ది చేస్తే పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల పెట్టుబడులకు కూడా అవకాశాలు ఏర్పడతాయి. పరిశ్రమలు ఏర్పడితే ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇదే కారణంగా సాగర్మాల కేవలం రవాణా రంగానికి సంబంధించిన కార్యక్రమంలో మాత్రమే కాకుండా పారిశ్రామికాభివృద్ది, ఉపాధి, పెట్టుబడులు, ఎగుమతులతో అనుసంధానమైన కార్యక్రమంగా రూపుదిద్దుకుంటోంది. అయితే ఈ పోర్టు ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడానికి సాగర్మాల కింద కోస్టల్ ఎకనామిక్ జోన్స్, తీర ప్రాంత ఆర్థిక మండలాలను తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. తీరప్రాంత రాష్టాల్లో ఉన్న పోర్టులు, పరిశ్రమలు, రవాణా మార్గాలు, మార్కెట్లను సమగ్రంగా అనుసంధానించి ఆర్థిక కార్యకలాపాలను పెంచడమే దీని ఉద్దేశం. ఒక తీర ప్రాంతంలో మౌలిక సదుపాయాలు అభివృద్ది చెందితే అక్కడ పరిశ్రమలు రావడానికి అవకాశాలు పెరుగుతాయి. పరిశ్రమలతో పాటు గిడ్డంగులు, లాజిస్టిక్స్ కేంద్రాలు, కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్ యూనిట్లు, సేవా రంగాలు కూడా అభివృద్ది చెందే అవకాశం ఉంటుంది. అయితే తీర ప్రాంత అభివృద్ది సమయంలో పర్యావరణ పరిరక్షణ, తీర ప్రాంత సమాజాల జీవనోపాధి, సముద్ర జీవ వైవిధ్యం వంటి అంశాలకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇక భారతదేశ తీర ప్రాంతాల్లో లక్షలాది మంది ప్రజల జీవనోపాధి సముద్రంపైన ఆధారపడి ఉంది. ముఖ్యంగా మత్స్యకారులు, చేపల వ్యాపారులు, పడవ కార్మికులు, చిన్న వ్యాపారులు సముద్ర ఆర్థిక వ్యవస్థలో కీలక భాగస్వాములు. అందుకే సాగరమాల కార్యక్రమంలో కోస్టల్ కమ్యూనిటీ డెవలప్మెంట్ తీర ప్రాంత సమాజాల

0: అభివృద్దికి కూడా ప్రాధాన్యత కల్పించబడింది. మత్స్యకారులకు ఆధునిక ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, కోల్డ్ చైన్ సౌకర్యాలు, నిల్వ మార్కెటింగ్ సదుపాయాలు అందుబాటులోకి వస్తే వారి ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ లభించే అవకాశం ఉంటుంది. చేపల వేట నుంచి వినియోగదారుడి వరకు ఉండే మొత్తం సరఫరా గొలుసులో నష్టాలను తగ్గించడం కూడా నిర్దేశిత లక్ష్యాల్లో ఒకటిగా ఉంది. చేపలు పట్టిన వెంటనే సరైన శీతలీకరణ సదుపాయం లేకపోయినట్లయితే ఉత్పత్తి నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందువల్ల కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, రవాణా సౌకర్యాలు తీర ప్రాంత ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. సముద్ర రంగం విస్తరిస్తున్న కొద్దీ నైపుణ్యం కలిగిన మానవ వనరుల అవసరం కూడా పెరుగుతోంది. అందుకు అనుగుణంగానే పోర్ట్ ఆపరేషన్స్, లాజిస్టిక్స్, నౌకా సేవలు, కార్గో హ్యాండ్లింగ్, మెరైన్ టెక్నాలజీ, ఫిషరీస్, టూరిజం వంటి రంగాల్లో శిక్షణ పొందిన యువతకు ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తోంది. తీర ప్రాంత యువతకు స్థానికంగా అందుబాటులో ఉన్న వనరులకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు సాగరమాల కార్యక్రమానికి అనుబంధంగా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలపై దృష్టి సారించింది భారత ప్రభుత్వం. ఈ నైపుణ్య శిక్షణ అనేది సముద్రం కేవలం చేపల వేటకు లేదా నౌకా రవాణాకు మాత్రమే సంబంధించింది కాదని ఆధునిక సాంకేతికత, లాజిస్టిక్స్, ఇంజనీరింగ్, పర్యాటకం, పరిశ్రమలు వంటి అనేక రంగాల్లో సముద్ర ఆర్థిక వ్యవస్థలో అవకాశాలున్నాయన్న సందేశాన్ని యువతకు అందిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం గురించి మాట్లాడుకున్నట్లయితే విశాఖపట్నం సహజ నౌకాశ్రయంతో పాటు పారిశ్రామిక, వాణిజ్య, రక్షణ, పర్యాటక రంగాల్లో ప్రత్యేక ప్రాధాన్యత కలిగిన నగరం. విశాఖపట్నం పోర్ట్, పారిశ్రామిక ప్రాంతాలు, రైల్వేలు, జాతీయ రహదారులు, విమానాశ్రయం, సముద్ర తీరం ఇవన్నీ కలిపి విశాఖ నగరాన్ని బహుముఖ రవాణా కేంద్రంగా నిలబెడుతున్నాయి. సాగరమాల వంటి కార్యక్రమాల నేపథ్యంలో పోర్ట్ ఆధారిత మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్, పారిశ్రామిక కనెక్టివిటీ, తీర ప్రాంత అభివృద్ది వంటి అంశాలు విశాఖపట్నానికి ప్రత్యేక ప్రాధాన్యతను కలిగించాయి. విశాఖపట్నం నుంచి ఇనుము, ఉక్కు, ఖనిజాలు, వ్యవసాయ ఉత్పత్తులు, ఇతర పారిశ్రామిక ఉత్పత్తులు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు రవాణా అవుతున్నాయి. అదే సమయంలో తీర ప్రాంత పర్యాటకం, క్రూయిజ్ పర్యాటకం, ఫిషరీస్, సముద్ర ఆధారిత సేవలు వంటి రంగాలకు కూడా అభివృద్ది అవకాశాలు పెరుగుతున్నాయి. ఇక ఈ సాగరమాల ఆలోచనలో మరో ముఖ్యమైన అంశం ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్. నదులు, కాలువలు, అంతర్గత జల మార్గాలను సరుకు రవాణాకు ఉపయోగించడం ద్వారా రవాణా వ్యవస్థకు మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని అందించవచ్చు. భారీ సరుకులను నీటి మార్గం ద్వారా తరలించడానికి అవకాశమున్న ప్రాంతాలలో జల రవాణా లాజిస్టిక్స్ కు ఉపయోగపడుతుంది. రోడ్డు, రైల్వే, సముద్ర మార్గాలు, అంతర్గత జల మార్గాలను పరస్పరం అనుసంధానించే మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అభివృద్ది చెందితే దేశ సరుకు రవాణా వ్యవస్థ మరింత సమగ్రంగా మారుతుంది. ఈ సాగరమాల కార్యక్రమ పరిధిలో సముద్ర ఆధారిత పర్యాటకానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. క్రూయిజ్ టెర్మినల్స్, తీర పర్యాటక కేంద్రాలు, లైట్ హౌస్ టూరిజం, బీచ్ టూరిజం వంటి కార్యకలాపాలు అభివృద్ది చెందడంతో తీర ప్రాంతాల్లో పర్యాటక ఆధారిత ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. క్రూయిజ్ నౌక ఒక నగరానికి వచ్చినట్లయితే అది కేవలం పోర్టుకు మాత్రమే ఆదాయాన్ని తీసుకురాదు. దాని ద్వారా వచ్చే పర్యాటకులతో స్థానిక రవాణా, హోటల్స్, రెస్టారెంట్లు, హస్తకళలు, షాపింగ్, పర్యాటక సేవలను వినియోగించే అవకాశం ఉంటుంది. దీంతో స్థానిక ఆర్థిక కార్యకలాపాలకు కూడా ఊతం లభిస్తుంది. ఆధునిక పోర్టుల అభివృద్దిలో సాంకేతికత పాత్ర కూడా రోజురోజుకు పెరుగుతోంది. డిజిటల్ డాక్యుమెంటేషన్, ఆటోమేటెడ్ కార్గో హ్యాండ్లింగ్, పోర్ట్ కమ్యూనిటీ వ్యవస్థలు, రియల్ టైమ్ ట్రాకింగ్, డేటా అనలిటిక్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానాలు పోర్టు కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా మార్చుతున్నాయి. మొత్తంగా భారతదేశం ముందుకు సాగుతున్న కొద్దీ దాని తీర ప్రాంతాలు కూడా అభివృద్ది ప్రయాణంలో మరింత కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఓడరేవుల నుంచి పరిశ్రమకు, పరిశ్రమ నుంచి మార్కెట్కు, మార్కెట్ నుంచి ప్రపంచానికి ఈ మొత్తం ప్రయాణాన్ని వేగవంతం చేయడంలో సమర్థవంతమైన సముద్ర రవాణా వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యత కల్పించబడింది. పోర్టుల ఆధునీకరణ నుంచి తీర ప్రాంత ప్రజల జీవనోపాధి వరకు, లాజిస్టిక్స్ నుంచి పారిశ్రామికీకరణ వరకు, పర్యాటకం నుంచి నైపుణ్యాభివృద్ది వరకు అనేక రంగాలను ఒకే దిశగా అనుసంధానించే ప్రయత్నమే ఈ సాగరమాల కార్యక్రమం.
1: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా సాగరమాల ప్రాజెక్టు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఎస్, మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు రేడియో భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 11:16 నేను మీ ఆర్జే నగేష్ ని మాట్లాడుతాను. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చాలా చాలా చక్కగా ఉన్నారని చెప్పి అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. సో మీ అందరూ ఆదరాభిమానులతో చాలా చక్కగా ఉన్నాను. హ్యాపీగా మీతో ఎంజాయ్ చేయడానికి, ఎంజాయ్ చేయించడానికి నేనైతే వచ్చేసాను. ఇప్పటి నుంచి 5 గంటల వరకు కూడా మీతో ధూమ్ ధామ్ గా ఎంటర్టైన్మెంట్ తో నేను కూడా పాల్గొంటాను. సో మనమైతే సినిమా కబుర్లోకి అయితే మరి ఎంటర్ అయిపోయాం. మరి తెలుసు కదండి, ఎక్కడ ఏ సినిమా రిలీజ్ అయినా కానీ ముందు మన బెజవాడలో రిలీజ్ అయ్యేది హిట్టో ఫట్టో తెలిస్తేనే అసలు ప్రపంచం మొత్తం టాక్ వచ్చేసింది. సో మన శ్రోతలు, అంటే మన శ్రోతలైనా సరే, లేకపోతే మరి ఎవరైనా ఫ్యాన్స్ అయినా సరే, ముందు ఏం చేస్తారంటే కనుక ఖచ్చితంగా సినిమా రివ్యూ ఇవ్వాలి. ఫస్ట్ నేనే ఇవ్వాలి, అది కూడా నా అభిమాన హీరో గురించి, ఆ సినిమా గురించి నేనే చెప్పాలన్న ఉద్దేశంతో విజయవాడలో ఫస్ట్ షో, బెనిఫిట్ షోలు ఇవన్నీ కొట్టేసిన తర్వాత రివ్యూలు ఇస్తూ ఉంటారు. సో అలాంటి సినిమాల కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. సో ఒక సినిమా అంటే ఒక ఒక ఎమోషన్ అనుకోవచ్చు, సినిమా అంటే ఒక ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు. ఇలా రకరకాలుగా కొంతమంది టైంపాస్ కోసం వెళ్తూ ఉంటారు, కొంతమంది ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలనే ఉద్దేశంతోనే వెళ్తూ ఉంటారు, కొంతమంది హిట్ చేయడం కోసం కూడా వెళ్తూ ఉంటారు. అలాంటి సినిమాల వివరాల గురించి ఈ రోజు మనం మాట్లాడబోతున్నాం మరి కొద్ది క్షణాల్లో. ఇప్పుడైతే మీకోసం సూపర్ సాంగ్ అయితే వచ్చింది, ఆ తర్వాత మిగతా విషయాలు మాడేస్తున్నాం. ఇంటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

శ్రీమణి రచించి దేశ్ మ్యూజిక్ కంపోజర్ జాస్వు జార్జ్ మాండేట్ సపరేట్ సాంగ్ అయితే ఖైదీ నెంబర్ 150 మూవీ నుంచి సపరేట్ సాంగ్ అయితే వేశారు. మరి సినిమా కవర్ లో మనం అయితే ఉన్నాం చిరంజీవి బాబీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాకా. ఎంత కాకా పడితే అయిందో మరి ఆ డైరెక్టర్ మరి. సో కదిరి కాళిదాస్ అనే ఒక మంచి క్యారెక్టర్ తో ఈ సినిమాలో చిరంజీవి గారు నటించడం జరుగుతుంది. ఈ మధ్యనే ఆయన ఒక్కోటి ఏదో సినిమాకి చిరంజీవి గారు ఇట్లా హింట్లు ఇస్తూ ఉంటారన్నమాట. కాకా అంటే ఏంటి అని కాకా అని అడిగితే అప్పుడు చెప్పారు కదిరి కాళిదాస్ అని చెప్పి. సో బాలీవుడ్ దర్శకుడు మరియు నటుడు అయినటువంటి అనురాగ్ కాశ్యప్ ఇంతకుముందు మనకి డొక్కాయిట్ మూవీలో కనిపించారు, తర్వాత మహారాజ్ చిత్రంలో నెగిటివ్ రోల్లో కూడా మెప్పించారు అనమాట. ఈయన వచ్చేసి ఒక ఒక మెప్పించిన క్రెడిట్ ని ఇంకా దాచుకోకుండా నెక్స్ట్ హై వోల్టేజ్ తో ఈ సినిమాలోనే ఒక ఎంటర్టైనర్ కు పనిచేయాలన్న ఉద్దేశంతోనే కాకా మూవీకి రావాలన్న ఇది వచ్చేసింది. సో దీంతో ఈ సినిమాకి మరింత క్రేజ్ పెరిగింది. అసలే మెగాస్టార్ మూవీ, దానికి తగ్గట్టుగా మరి అనురాగ్ కాశ్యప్ వచ్చాడంటే ఇంకా డిఫరెంట్ సిచ్యువేషన్ లో ఈ సినిమా

0: ఉండబోతుంది అనుకోవచ్చు. సో ఈసారి అయితే మరి చిరంజీవి గారు అంటే మెగాస్టార్ చిరంజీవి గారు మనకైతే ఒక మంచి విందుని ఇవ్వబోతుందని చెప్పి అనుకుంటున్నాను, మూవీ ముందు విందుని. సో ఈ క్రేజ్ అయితే ఎలా పెరిగిపోతుందంటే రోజు రోజుకి వ్యూస్ కూడా గట్టిగా వస్తుంది ఈ కాకా సినిమాకి. సో ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ మూవీ 2027 సంక్రాంతి కానుకగా అంటే జనవరి 13 ఆ టైంలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉందన్నమాట. చూద్దాం ఈసారి ఈ కాక మరి మనల్ని కాక పడుతుందో లేదో, మరి ఎలా ఉంటుందో, కాక పుట్టిస్తుందో కేక పెట్టిస్తుందో చూసేద్దాం. ఇప్పుడైతే మీకోసం సూపర్ సాంగ్ వేస్తుంది, మిగతా విషయాలని తర్వాత మనకుందాం. వీటిని ఎంజాయ్ చేయండి, వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.
1: ఇందు మూలంగా యావత్ మంది ప్రజానీకానికి తెలియజేసేదేమనగా, బెల్లం శ్రీదేవి ఈజ్ మై బెల్లం శ్రీదేవి.

ఎస్ తిక్క మూలి సూపర్ సాంగ్ అయితే సార్ మీరు ట్యూన్ చేసి ఉన్నారు వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 11:37:52 అవుతుంది. సినిమా కబుర్లో మనమైతే ఉన్నాం, మంచి మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. అసలు చాలా చాలా విషయాలు అయితే మనతో అది రెడీగా ఉన్నాయన్నమాట. సో ఈ సినిమా కబుర్లో వచ్చేసి మీకు నచ్చిన మంచి సినిమాల గురించి చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఇంకా జైలర్ అంటే హుకుమ్ టైగర్ కా హుకుమ్ అంటూ సో ఒక సినిమా అయితే వచ్చింది. సో ఈ సినిమాలో రజనీకాంత్ గారిని ఫస్ట్ చూసినప్పుడు ఎలా ఉందంటే, ఈ సినిమా ఎలా మేనేజ్ చేస్తారు, అసలు కథ ఏంటి, డిఫరెంట్ గా ఉంది, పైగా స్పెషల్ అట్రాక్షన్ కింద మరి కొత్త కొత్త క్యారెక్టర్లు కూడా ఈ సినిమాలు దించారు కదా, మరి ఎలా వచ్చినాయి అని చెప్పి అనుకున్నప్పుడు సినిమా చాలా బాగా వచ్చింది. వన్ మ్యాన్ షో అన్నట్లుగా వచ్చినప్పటికీ మధ్య మధ్యలో మరి ఇంకా కొత్త కొత్త క్యారెక్టర్లు ఇవన్నీ రావడం వల్ల కూడా మరి శివరాజ్ కుమార్ గారు వీళ్ళందరూ రావటం వల్ల మరి ఆ సినిమా అనేది సూపర్ డూపర్ హిట్ అయింది. సైలెంట్ గా వచ్చి ఇలా ఎలాంటి హడావిడి లేకుండా మరి అటు ఫ్యామిలీకి ఇటు మాస్ పీపుల్ కి ఇద్దరికి కనెక్ట్ అయ్యే విధంగా హిట్ అయింది. ఆ దృక్పథంతోనే ఆ ఇన్స్పిరేషన్ తోనే మరి సూపర్ స్టార్ రజనీకాంత్ మరొక సినిమాని నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న ఒక భారీ యాక్షన్ చిత్రం కింద రూపుదిద్దుబోతుంది జైలర్ 2. ఆల్రెడీ నిన్నే

ఆల్రెడీ యాక్ట్ చేసి మళ్ళీ ఈ సినిమాలో మరలా యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే కనుక హృతిక్ రోషన్ గారు మరి విజయ్ సేతుపతి వీళ్ళందరూ కూడా స్పెషల్ రోల్స్ చేస్తున్నారు. మరి చూడాలి ఈ సినిమాలో ఈ రోల్స్ అన్నింటినీ. సో అసలే సూపర్ స్టార్ రజనీకాంత్, దానికి తగ్గట్టుగా మరి ఇంకా వచ్చేసి మనకి శివరాజ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు, పైగా హృతిక్ రోషన్ గారు, విజయ్ సేతుపతి, వీళ్ళందరూ కూడా ఎవరూ తగ్గని క్యారెక్టర్లు అయితే ఈ సినిమాలో చేస్తున్నారనే విషయం అయితే మనకు తెలుస్తుంది. మరి ఎలా ఉండబోతుంది అనేది కొద్ది కాలం, ఏమీ లేదు, దగ్గరలోకి వచ్చేసాం. ఇంకొక 7 to 8 డేస్ లో మనమైతే ఈ మూవీని రీచ్ అవ్వబోతున్నాం, చూడబోతున్నాం. మరి దాని రివ్యూ కూడా ఎలా ఉందో కూడా మనం ఈ సినిమా కబుర్లోనే చెప్పుకోవచ్చు అనమాట. సో ఇలాంటి చాలా ఉన్నాయండి. ఒకట జైలర్ 1 మించి ఉండేలా దీన్ని ప్లాన్ చేస్తున్నా, అర్థమవుతుంది కదా ఆయన చెప్పిన క్యారెక్టర్లు, హీరోలు, యాక్టర్లను బట్టే అర్థమైపోతుంది ఈ సినిమా ఎలా హైప్ అవబోతుంది, ఎలా హైలైట్ అవబోతుంది, జైలర్ 2 మనకి ఎలా చూపించబోతున్నారు అనేది అర్థమైపోతుంది. మరి చూద్దాం మరి 15వ తారీఖు ఎలా ఉండబోతుంది. నేను కూడా ప్లాన్ చేస్తున్నాను ఎలా ఉండాలనేది, మీరు కూడా ప్లాన్ చేయండి. సో తర్వాత ఆ రివ్యూ గురించి మాట్లాడుకుందాం, ఎలా ఉంది ఆ ఎలిమెంట్స్, లేకపోతే మరి ఆ ఫ్యామిలీ స్టోరీ ఎలా ఉండబోతుంది, మాస్ పీపుల్కి ఎలా కనెక్ట్ అయిన విషయం గురించి మనం అయితే మాట్లాడుకుందాం. మరి ఇప్పుడు మీకోసం సూపర్ సాంగ్ అయితే రాబోతుంది, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. మీకోసం మరి ఆ రోబో మూవీలోంచి ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 102.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు. మరి ఏ రహమాన్ అండ్ సైనోరా బెండ సూపర్ హిట్ సాంగ్ అయితే శివాజీ మూవీలో నుంచి విన్నారు. మీరు జూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 11:48 అవుతుంది. సో మంచి పాటలు అయితే విన్నాం, ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. సినిమా కబుర్లో మనమైతే ఉన్నాం. సినిమా కబుర్లో మరి ఇప్పుడే అంటే అసలు విషయం ఏంటంటే ఈ అక్టోబర్ 9 అంటే ఇంకా 3 రోజుల లోపలనే రిలీజ్ అయ్యే సినిమా ఒకటి వాయిదా పడిందంటే మీరు నమ్ముతారా? ఒక అసలు నిజంగా అసలు నేను ఈ మాట వినగానే షాక్ గురైపోయాను. అసలు అంత షాక్ న్యూస్ ఏంటో మీకు కూడా చెప్పాలని చెప్పి అనే ఉద్దేశంతో నేను కూడా ఇప్పుడే అనుకున్నాను అన్నమాట. ఇప్పుడే గుర్తొచ్చింది. అసలు యాక్చువల్గా అయితే నేను అనుకున్న దాంట్లో ఏదైతే లేనే లేదు, కానీ అనుకోకుండా నాకు ఇప్పుడు న్యూస్ తెలిసిందన్నమాట. ఏంటంటే ఈ సినిమా ఆగింది ప్రస్తుతానికి. అంటే ఎలా చెప్పాలంటే మనం ఎంతగానో ఇష్టపడేటువంటి హీరో సినిమా మరి వస్తుంది అని తెలియగానే మూవీ స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా మరి ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి తర్వాత ఈ సాంగ్స్ గ్లిమ్స్ పోస్టర్లు ఫస్ట్ లుక్ ఇవన్నీ వచ్చేదాన్ని కూడా వెయిట్ చేస్తూ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు చెప్తారా అని చెప్పి అనుకుని సినిమా రిలీజ్ డేట్ వచ్చేసిన తర్వాత కూడా సినిమా అనేది రిలీజ్ అవ్వదు, ప్రస్తుతానికి ఆపుతున్నాము అంటే ఎంత అసలు ఎలా ఉంటుంది కదా. కానీ వాళ్ళ కారణాలు వాళ్ళకున్నాయి, ఆ కారణాలని చెప్పారు. ఎంత

సస్పెన్స్ చెప్పకుండా, సస్పెన్స్ పెట్టకుండా ఒక విషయం నిజంగా నిజంగా విషయం చెప్పేసి అని చెప్పి అంటారు కనుక ఆగిన ఆదర్శ కుటుంబం అనమాట. అయితే విషయం ఇప్పుడు అర్థమైపోయింది, విక్టరీ వెంకటేష్ అభిమానులకు ఇది నిజంగా చేదు చేదు వార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్టోబర్ 9 అంటే ఇంకా 3 రోజుల్లో రిలీజ్ అవ్వాల్సిన త్రివిక్రమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 వాయిదా పడింది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటో కూడా చెప్పడం జరిగింది అనమాట. కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు వాళ్ళ మీడియా ముందుకు వచ్చి. ఏమని చెప్పారంటే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా మిగిలిన్నాయి, కొంచెం టైం చాలక మేమైతే కనుక దీన్ని ఆపాల్సి వస్తుంది. కొన్ని చోట్ల అయితే పోస్టర్లు ఇవన్నీ కూడా అంటించేశారు. సో దానివల్ల అనివార్య కారణాల వల్ల జరుగుతుంది. తర్వాత ఇంకా ట్రైలర్ను కూడా కట్ చేసే సమయం లేకపోవడం వల్ల ఇంకా 2 సెట్ సాంగ్స్ ఏవో ఉన్నాయంట, అవి కూడా మేకింగ్ చేయాలి అని చెప్పి అంటున్నారు. మరి ట్రైలర్ విడుదల చేయాల్సిన అవసరం ఉంది. సో ఎలాగో గ్యాప్ ఇచ్చాం కాబట్టి కొంత ఎక్కువ గ్యాపే తీసుకొని ఇవన్నీ కూడా క్లియర్గా మరి అన్నిటికీ తగ్గట్టుగా పనులన్నీ పూర్తి చేసిన తర్వాతే గ్లిమ్స్ వచ్చేసినా కానీ మిగతా అన్ని కూడా అంటే ట్రైలర్ పాట కానీ ఆ 2 సాంగ్ సెట్స్ కానీ ఇవన్నీ రిలీజ్ చేసిన తర్వాతే సినిమాని తాయితీగా నిదానంగా మరి ఆదర్శ కుటుంబాన్ని అందరం కలిసి చూద్దామని చెప్పి మరి నాగవంశీ నిర్మాత చెప్తున్నారన్నమాట. సో అంటే దీంట్లో విషయం ఏంటంటే అంతకుముందు నూనా నచ్చిన సినిమాలో త్రివిక్రమ్ అంటే త్రివిక్రమ్ మరి వెంకటేష్ గారి కాంబినేషన్లో వచ్చింది. తర్వాత మల్లీశ్వరి కూడా అదే కాంబినేషన్లో వచ్చింది. అంటే ఎందుకనంటే అది ఆ రెండు కూడా దాదాపు ఫ్యామిలీ దగ్గరగా ఉన్న సినిమాలే. ఆ సినిమాల తగ్గట్టుగా ఈ సినిమా ఏమైనా ఇంకా డిఫరెంట్గా ఉండబోతుందా అన్నట్లుగా. ఎందుకంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఈ సినిమాకి మరి అందించారు మాటలు కూడా. మరి ఆ డైలాగులు ఎలా ఉండబోతాయి, అసలు ఆ కామెడీ ఎలా ఉండబోతుంది, సో సినిమా తారాగణం ఎలా వినిపించబోతుంది అనే విషయం గురించి కూడా అనుకున్నాం. కట్ కొంచెం ఏం చేస్తాం, ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మరి మనం కూడా అర్థం చేసుకోవాలి. సినిమా హిట్ అయితే ఎంత బాగా ఆనందపడేవాళ్ళమో ఇప్పుడు రిలీజ్ కావడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పినప్పుడు కూడా అంతే అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి. దయచేసి ఎవరు కూడా ఇంకేమీ అనుకోవద్దు. సో ఈ విషయాన్ని నాగవంశీ గారి స్వయంగా తెలుస్తుంది చెప్పడం జరిగిందనమాట. సో ఇదే విషయం. సో ఇంకా ఎలా రిలీజ్ అవుతుంది ఏంటనేది తర్వాత వార్త వచ్చినప్పుడు మీకు అయితే ఖచ్చితంగా తెలియజేస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ గారు తెలుసు కదండి. సో గంగా 1, 2 ఇక చాలా చాలా సినిమాలు అయితే ఆయన బిజీగా గడిపేస్తూ వచ్చారనమాట. సో ఈయన ప్రధాన పాత్రలో ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి మైథలాజికల్ మూవీ రాబోతుంది. మైథలాజికల్ మూవీలో అంటే ఆల్రెడీ మహేష్ బాబు వేరే సినిమాలు నటిస్తున్నారు కదా చెప్పి అంటే ఆయనది వేరు ఈయనది వేరు. ఈ సినిమాలో వచ్చేసి ఈయన మన కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ గారు ప్రధాన పాత్రలో రాబోతున్న సినిమా వచ్చేసి మహాభారతం తెలుసుకుంటే దాంట్లో కర్ణుడి జీవితాన్ని ఆధారంగా చేసుకున్నటువంటి ఒక సిచ్యువేషన్ సినిమా అనేది ఆయన జీవితం ఆధారంగా ఎలా ఉంది అనేది ఇంతవరకు ఎక్కువగా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఈయన పర్టికులర్గా ఆ క్యారెక్టర్ని తీసుకొని ఈ సినిమాని చేస్తున్నారనమాట. మరి మహావీర్ కర్ణ అనే పేరుని మరి ఈ సినిమాకి పెట్టడం జరిగింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా బాగుంది. అంటే నిజంగా రాఘవ లారెన్స్ అయినా అన్నట్లుగా అనిపించింది అనమాట. బట్ ఆ లుక్ మాత్రం అదిరిపోయింది. అంటే ఆయన ఐస్ చూస్తే కానీ కొంచెం మనం గుర్తుపడదాకా అవకాశం, లేకపోతే ఎవరో అని చెప్పన్నట్లుగా అనిపిస్తుంది అనమాట. కానీ విషయం ఏంటంటే మరి ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో కూడా చాలా చాలా బాగుంది అండ్ ఈ సినిమా మీద హైప్స్ పెరుగుతుంది. అండ్ ఈ మధ్యన ఇంటర్వ్యూలో కూడా రాఘవ లారెన్స్ ఏం చెప్తున్నారంటే ఈ సినిమాలో ఫస్ట్ టైం నటించడం అనేది ఈ అవకాశం రావడం అనేది నాకు చాలా అదృష్టవంతుంది. ఎందుకంటే పాత అంటే ఓల్డ్ మైథలాజికల్ క్యారెక్టర్ నేను నటించడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను అంటూ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అనమాట. చూద్దాం ఇది కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని చెప్పి ఆయనకు మంచి ఇంకా గుర్తింపు రావాలని మరి నేనైతే కోరుకుంటున్నాను, మనం అందరం కోరుకుందాం. సో ఇంకా ఇలాంటి ఎలా ఉన్నాయి మరి చెప్పాలని సమయం లేదు. ప్రతి మీకోసం సుబ్రహ్మణ్య సంగీతం వచ్చేసి మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

స్తాబయింది గుండె చిటపటామంటూ నీకే డైలే చేసిందే.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు క్రీడా వసతుల కల్పనకు కూడా అధిక ప్రాధాన్యమిస్తున్నామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని విఆర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల మైదానంలో క్రీడా వసతుల నిర్మాణానికి ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రభుత్వ సర్వజన వైద్యశాల నూతన సూపరింటెండెంట్ గా డాక్టర్ జి పద్మశ్రీ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ సిద్దార్థ మెడికల్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న ఆమెకు పదోన్నతి లభించడంతో మచిలీపట్నం జీజీహెచ్ సూపరింటెండెంట్ గా ప్రభుత్వం నియమించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ ఆవాస్ ప్లస్ 2.0 పథకం కింద పార్వతీపురం మన్యం జిల్లాకు 3008 పక్కా గృహాలను కేటాయించారు. జిల్లాలోని 15 మండలాల్లో అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఈ గృహాలను కేటాయించనున్నారు. నంద్యాల నియోజకవర్గంలో 749.21 లక్షలతో 22 తాగునీటి పనులకు రాష్ట న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ శంకుస్థాపన చేశారు. పెద్దకొట్టాల గ్రామ అభివృద్దికి ప్రత్యేకంగా 67 లక్షల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. యాప్ ఆధారిత వాహనాలను ఉపయోగించే మహిళా ప్రయాణికుల భద్రత విషయంలో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని కఠిన నిబంధనలు అమలు చేయాలని జాతీయ మహిళా కమిషన్ సూచించింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు జరగబోయే దసరా ఉత్సవాలకు సంబంధించిన ప్రత్యేక మొబైల్ యాప్ను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆవిష్కరించారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయడమే లక్ష్యంగా రాష్టంలో 629 ఏఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా లక్నవూలోని ఎకానా స్టేడియంలో ఈ రోజు రాత్రి 7 గంటలకు భారత్ వెస్టిండీస్ తొలి T20 క్రికెట్ మ్యాచ్ జరగనుంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీ

0: చేయొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

సిక్స్టీన్స్ మూవీలో నుంచి సుద్దాం అశోక్ తేజ లిరిక్స్ అందించగా కుమార్ సాను బండి సుబ్రహ్మణ్య సాంగ్ అయితే వేశారు. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 12:26 అవుతుంది. మంచి పాటలు ఇంటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. సో మరి మనమైతే మీకు తెలిసారో, మనకి తెలియని విషయం ఏదైనా ఉంది అంటే తెలుసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా మనం మీకు తెలుసానే ప్రోగ్రామ్ తెలుసుకోవాలంటాం. మరి మీకు తెలుసానే ప్రోగ్రామ్ మీ అందరికీ స్వాగతం పలికిస్తున్నాను. సో అంటే నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది, మరి ఇంత టెక్నిక్ గా మనల్ని దోమలు కొడతా ఉంటాయి కదా, మరి మీకు ఎప్పుడు అనుమానం రాలేదా ఎలా కొడతాయి? అది సూది దించేదాకా ఉంటుంది, అదే మనకు డాక్టర్ గారు నర్సు ఇంక సిస్టర్ ఇంకెవరన్నా మరి సూది గుచ్చుతుంటే ఆటోమేటిక్ తెలిసింది. మరి ఇక్కడ చిన్న లాజిక్ ఉంది ఏంటంటే కనుక ఆ సూది పెద్దగా ఉంటుంది కదండి నగేష్, మరి ఈ సూది మరి మనకి ఏదైతే దోమ కొడుతుందో అది చిన్నగా ఉంటుంది కదా అని చెప్పి అంటున్నారు. దీంట్లో కూడా చాలా ఇంజనీరింగ్ ప్రాముఖ్యత ఉందన్నమాట. సో ఎలా అంటే కనుక, సో దోమ కాటు వేసే విధానంలో కూడా ఇంజనీరింగ్ నైపుణ్యం ఉందని మీకు నాకు నినటాకు కూడా తెలియదు. సో ఈ రోజు మీకు కూడా చెప్తాను ఆ విషయం, నేను తెలుసుకున్న విషయాన్ని మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను. దోమ కుట్టేటప్పుడు ఏం చేస్తుందంటే ఒకే సూదితో గుచ్చుతుందని మనం మామూలుగా కామన్ గా ఉంటాం, సూది గుచ్చింది రాబో, గుచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది రక్తం పీల్చేసి కుట్టిందని తెలిసినప్పుడు అప్పుడు తెలిసినమాట. కానీ అది సూది గుచ్చేటప్పుడు దాదాపు నోటి భాగంలో ఒక సూది అని మేము అనుకుంటాం కదా, కానీ ఇక్కడ 6 చిన్న చిన్న మైక్రో లెవెల్లో ఉండేటువంటి ఒక 6 చిన్న చిన్న సూదులు తన ముక్కు చుట్టూ ఉంటాయట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎంత పదునుగా ఉంటాయంటే చర్మంలోకి దిగుతున్నప్పుడు అది మరి మందపాటి చర్మం అయినా తేలికపాటి చర్మం అయినా అదే పల్చటి చర్మం అయినా కానీ దిగుతున్నప్పుడు అది దిగిన తర్వాత కూడా తెలియదు అనమాట. దిగిన తర్వాత పీల్చేసి మన రక్తం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నొప్పి వస్తుందండి మనకి. సో అప్పుడు రక్తం అంటే అప్పటికప్పుడు గడ్డ కట్టకుండా ఉండేందుకు అవి ప్రత్యేకమైన లాలాజలాన్ని కూడా ఆ టైంలో విడుదల చేస్తారు. అంటే బయటకు వస్తే ఆటోమేటిక్గా రక్తం గడ్డకడుతుంది కదా, అది పీల్చేటప్పుడు కూడా రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి ఒక టైప్ ఆఫ్ లాలాజలాన్ని మన బాడీలోకి పంపుతుందంట. దానివల్ల పీల్చిన రక్తం ఎలాగో పోతుంది, కానీ ఈ లాలాజలం వదలడం వల్ల మన బాడీలో కొంచెం ఇన్ఫెక్షన్ అయినట్లుగా మరి నొప్పి అనేది బొబ్బ అనేది దద్దుర్లు అనేది వస్తూ ఉంటాయి. సో ఇంత ప్రత్యేకంగా చెప్పాలా అంటే ఖచ్చితంగా చెప్పాలి, ఎందుకంటే మనం ఇప్పటి వరకు కూడా ఒక సూదే ఉంటుంది అని చాలా చాలా ప్రత్యేకమైన విషయం, అంత మెకానిజం ఉంది. మరి దేవుడి సృష్టిలో ఇది ఒక చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇవేనా, ఇంకా చాలా చాలా ఉన్నాయి. సో తేనెటీగలు డ్యాన్స్ చేస్తాయని మీకు తెలుసా? మరి చెప్తాను ఏ పాటకు డ్యాన్స్ చేస్తాయో, ఎలా డ్యాన్స్ చేస్తాయో, అసలు అవి డ్యాన్స్ చేయడం వల్ల ఉపయోగం ఏంటో కూడా మరికొద్ది క్షణాలు చెప్పేస్తాను. ఇప్పటికే మీకోసం సుపరిచిత సాంగ్ అయితే వచ్చేసి మీరు ఇంటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: Attention! And now the match over. PJ Mark.
1: వింటున్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీజ్ లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు అద్దతి సంగతి.
4: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత

0: అర్థమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

చంద్రబోస్ గారు లేదు సంధించగా మహాలక్ష్మి అయ్యారని శిల్పారావు పడిన అద్భుతమైన పాటైతే వినేశారు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం చిత్రం నుంచి మీరు ట్యూన్ చేస్తుంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. మనమైతే మీకు తెలిసాలో చాలా చాలా మంచి విషయాలు తెలుసుకుంటాం.

ఇందాక ఒక మాట చెప్పానమాట, తేనెటీగలు డ్యాన్స్ చేస్తాయని మీకు తెలుసా అంటారు. మేము ఎప్పుడు చూడలేదే, మాకు ఎప్పుడు కనబడలేదంటారా. హాయ్, నేను చెప్తాను కదండి, మీకు ఏం కావాలో నేను చెప్తా కదండి. హాయ్, మీరు కొంచెం ఎయిడ్స్ చేస్తానండి, నేను వివరాలని చెప్పేస్తానండి. అయితే విషయం ఏంటంటే, తేనెటీగలు డ్యాన్స్ చేస్తాయి అని చెప్పి నాకు కూడా తెలియదు, మీలాగే నేను కూడా క్వశ్చన్ మార్క్ వేశాను. అయితే నేను కొంచెం డీప్గా ఆలోచిస్తే, మరి సెర్చ్ చేస్తే నాకు దొరికాయనమాట. అంటే ఒక తేనెటీగ అనేది ఎప్పుడైనా పూలతోట ఆహారం పూలతోటలో విహరించినప్పుడు కానీ, లేదా ఆహారం దొరికినప్పుడు కానీ, మరి తన సంతోషం వచ్చినప్పుడు కానీ, అవన్నీ తిరిగి తిరిగి మళ్ళీ గూటికి వచ్చి మిగిలిన తేనెటీగలకు ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి, అంటే మాట్లాడుకోలేవు కదా అనే శబ్దం వస్తాయి, అనే శబ్దంతో పాటు ఇవి గూటికి ముందు ఒక ప్రత్యేకమైన డ్యాన్స్ ని, అంటే మనకలాగా ఏదో ఎన్టీఆర్ చేసినట్టు, రామ్ చరణ్ చేసినట్టు, లేకపోతే మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసినట్లు కాదండి, డిఫరెంట్ గా. అది సపోజ్ చెప్పాలంటే కనుక మన జక్కన్న గారు చేపించారు చూసారు ఈగతో, అలాగే సేమ్ అనుకోండి మీకు చెప్పాలంటే. సో ఆ లెవెల్లో డ్యాన్స్ చేస్తారనమాట. ఈగ డ్యాన్స్ చేస్తే ఎవరు తెలిసింది అని చెప్పి అనుకుంటారా? తెలిసింది కాబట్టి నేను విషయం తెలియజేస్తున్నాను అనమాట. సో ప్రత్యేకమైన డ్యాన్స్ ని చేస్తానమాట. సో దీన్ని వేగల్ డ్యాన్స్ అంటారు. ఏగలేసే డ్యాన్స్ వేగల్ డ్యాన్స్, ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకోండి, గుర్తుండరు. సో ఈ డ్యాన్స్ చేసే యాంగిల్ని బట్టి, దీనికి కూడా ఒక చాలా చాలా థియరటికల్ హిస్టరీ ఉందన్నమాట. అదేంటంటే, డ్యాన్స్ చేసే యాంగిల్ని బట్టి అది తిరిగే, అంటే ఆ తేనె తిరిగే స్పీడ్ని బట్టి, మరి సూర్యుని దశ నుండి, సూర్యుని ఏ దిశలో ఉందో ఆ దిశ నుంచి ఆహారం ఎంత దూరంలో ఉంది అనే సిగ్నల్ కూడా అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా తెలిసిపోతుంది. అదే నేను తేనెటీగల మిత్రులు ఉంటారు కదా, సో మనం పొడిచి పొడిచి గుచ్చి గుచ్చి మరి ఏం చేస్తా ఉండే వాళ్ళకి తెలిసిపోతాయన్నమాట. గూట్లో ఉన్న వాటన్నిటికీ కూడా పలాన చోట ఆహారం ఉందని చెప్పడానికి ఈ డ్యాన్స్ చేసే యాంగిల్ కానీ, డ్యాన్స్ లో తిరిగేటువంటి స్పీడ్ కానీ, దాన్ని బట్టి సన్సెట్, అంటే సూర్యునికి దిశకి ఏ దిశలో ఉంది, ఆహారం ఎక్కడ దొరుకుతుంది, ఆ పూల తోట ఎక్కడుంది, ఆ పూలు ఎక్కడున్నాయనే విషయం గురించి కూడా వాడు తెలిసిపోతున్నాడు. ఆ వైపునకు వెళ్ళి ఆహారం తినేలాగా ఒక సిగ్నల్స్ ని పాస్ చేస్తాయంటది. దీన్ని ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఒక జీపీఎస్ లాంటి ఒక టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. వీటికి ఇది పుట్టుకతోనే ఇచ్చిందంట. మరి ఈ విషయం తెలిస్తే నాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపించిందన్నమాట. సో ఇలాంటి చాలా చాలా విషయాలు ఉన్నాయి. మరి ఎప్పుడైనా వర్షం కురిసేటప్పుడు మేఘాన్ని గమనించారా? ఈ మేఘంలో ఎంత నీరు ఉంటుందో, ఎంత బరువు ఉంటుందో, ఈ విషయం గురించి మరి కొద్ది క్షణాలు చెప్పేస్తాను. ఇప్పుడైతే మీకోసం సుబ్రీ సంగీతం వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: పన్నెండు గంటల 30 నిమిషాలు కావస్తుంది. మరికొద్ది క్షణంలో తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 ని ప్రారంభించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుంచి 5 రోజుల పాటు ఘనా, ఐవరీ కోస్ట్, ఇథియోపియా దేశాల్లో పర్యటిస్తారు. 5 T20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ ఈరోజు లక్నోలో జరుగుతోంది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు ఎయిమ్స్ బిలాస్పూర్ మొదటి స్నాతకోత్సవంలో పాల్గొని పట్టభద్రులైన డాక్టర్లకు డిగ్రీలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్టపతి,
2: आप इस संस्थान से उपाधि प्राप्त करने वाले प्रथम बैच के विद्यार्थी हैं. कहा जाता है फर्स्ट इम्प्रेशन लास्ट लॉन्ग. इसीलिए आपका कर्तव्य, आपका मेहनत, आपका कमिटमेंट, आपका हार्डवर्क आपके उत्तर पीढ़ी बाद में आएंगे वो फॉलो करेंगे. और आप वो एक ड्राइवर होंगे जिसके पदांग अनुसरण करके दूसरे विद्यार्थी आगे बढ़ेंगे.
1: రేపు మనాలిలోని ప్రసిద్ధ హిడింబి ఆలయాన్ని, అటల్ టెన్నల్ రోహ్తాంగ్ను ముర్ము సందర్శిస్తారు. రాష్టపతి పర్యటన దృష్ట్యా బిలాస్పూర్, కుల్లు జిల్లాల్లో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 8న రాష్టపతి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1, ఆధునీకరించిన స్లీప్ వే 4, 300 టన్నుల గోలియత్ క్రెయిన్ ను ప్రారంభించారు. ఫ్లీట్ సపోర్ట్ షిప్ 5 కి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి,
3: వర్ష 2025 మే హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కో మినీ రత్న కేటగిరీ 1 కా దర్జా ప్రాప్త్ హోనా ఇస్కే ట్రాన్స్ఫార్మేషన్ ఔర్ పిఛలే వర్షో మే కియే గయే ఉల్లేఖనీయ ప్రయాసో కా హీ పరిణామ్ హై. ఇస్కే లియే భీ ఆప్ సబ్ బధాయి కే పాత్ర హై ఔర్ మై ఉమీద్ కర్తా హూం కి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఇస్ ఉపలబ్ధి సే ఇన్స్పైర్ హోకర్ మెరిటైమ్ కే క్షేత్ర మే అప్నే ప్రయాసో కో ఔర్ తేజీ సే ఎగ్జిక్యూట్ కరేగా.
1: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని సంస్కరించడంలో విఫలమైతే ఎదురయ్యే పరిణామాలపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ సభ్య దేశాలను హెచ్చరించారు. నిలిచిపోయిన సంస్కరణల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని కూడా గుటెరెస్ సభ్య దేశాలను కోరారని డిప్యూటీ ప్రతినిధి ఫర్హాన్ హక్ తెలిపారు. 1945లో ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించినప్పటి నుండి దాని సభ్యుల సంఖ్య దాదాపు 4 రెట్లు పెరిగినందున ఐక్యరాజ్య సమితి అత్యున్నత నిర్ణయాధికార సంస్థను కాపాడుకోవాలంటే తప్పకుండా సంస్కరించబడాలని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చేసిన వ్యాఖ్యలపై హక్ ఈ వివరణ ఇచ్చారు. ఐక్యరాజ్య సమితిని విస్తరించినట్టే భద్రతా మండలిని కూడా విస్తరించాలని, విస్తృత సభ్యత్వానికి మరింత ప్రాతినిధ్యం వహించేలా మారాలని గుటెరెస్ వాదిస్తున్నారని హక్ చెప్పారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని

5 అసెంబ్లీ నియోజకవర్గాలకు, అస్సాంలోని నాగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తమిళనాడులో మధురాంతకం, ధరాపురం, పుదుచ్చేరిలో

రామ్ ప్రతాప్ సింగ్ చౌహాన్, శృతి గంగ్వార్లను పార్టీ బరిలోకి దించింది. ఈ పేర్లను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదించింది. ద్వైవార్షిక ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి ఈరోజే చివరి గడువు. ఉత్తరప్రదేశ్ నుంచి 10, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ నుండి ఒక్కొక్కటి చొప్పున రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ ఈ నెల 16వ తేదీన జరుగుతుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 5 రోజుల పాటు ఘనా, ఐవరీకోస్ట్, ఇథియోపియా దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ ఆయా దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహిస్తారు. స్నేహం, సహకారానికి సంబంధించిన ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించడానికి ఈ 3 దేశాల నాయకులను కలుసుకుంటారు. వాణిజ్యం, ఆర్థికాభివృద్ది సహకారం, సామర్థ్య పెంపుదల, ప్రజల మధ్య సంబంధాలతో సహా వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరుగుతాయి. అలాగే పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై కూడా ఆయన తమ అభిప్రాయాలు పంచుకుంటారు. అడీడ్ అబాబాలో ప్రాంతీయ మిషన్ అధిపతుల సమావేశానికి కూడా డాక్టర్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటన గ్లోబల్ సౌత్ దేశాలతో భారతదేశం ఐక్యతను మరింత బలపరుస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు న్యూఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ సంస్కృత విశ్వవిద్యాలయం 2వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ, ఈ స్నాతకోత్సవంలో 1300 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటారని, అత్యుత్తమ విద్యా ప్రతిభ కనపరిచిన 3 ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపరాష్టపతి శంకర్ దయాల్ శర్మ పథకం బహుమతులను అందజేస్తారని తెలియజేశారు. ఈ వేడుకలో 240 మంది విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలు ప్రదానం చేయనుండగా 2024, 2025, 2026 విద్యా సంవత్సరాలకు చెందిన 60 మంది విద్యార్థులు బంగారు పతకాలు అందుకుంటారని ఆయన తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం ప్రధాన ఆందోళనల్లో ఒకటిగా మారిందని, ఇది విమాన ఇంధన ధరల పెరుగుదలకు దారితీసి గణనీయమైన భారాన్ని మోపుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి, పరిస్థితిని అంచనా వేయడానికి ప్రభుత్వం ఎయిర్లైన్స్, చమురు మార్కెటింగ్ కంపెనీలతో ఏటీఎఫ్ ధరల గురించి చర్చిస్తోందని చెప్పారు. అన్ని వర్గాల భాగస్వాములతో సమావేశం నిర్వహించి ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలియజేశారు. 5 T20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే మొదటి మ్యాచ్ ఈరోజు లక్నోలోని ఏకనా స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. 2026 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన తర్వాత వన్డే అంతర్జాతీయ సిరీస్లో 2-1 తేడాతో ఘన విజయం సాధించిన తర్వాత వెస్టిండీస్పై తమ విజయ పరంపరను కొనసాగించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. తదుపరి 4 T20 మ్యాచ్లు ఈ నెల 9, 11, 14, 17 తేదీల్లో రాంచీ, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరులలో జరుగుతాయి. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే రానున్న 2-3 రోజుల్లో జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, లక్షద్వీప్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, మహారాష్ట, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరప్రదేశ్, విదర్భల్లో రానున్న 2-3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. బెనిన్ సిటీ నుండి లాగోస్కు వెళుతున్న నైజీరియన్ సైనిక విమానం కూలిపోయిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 32కు పెరిగింది. ఈ 32 మంది బాధితుల్లో 25 మంది ప్రయాణికులు, 7 సిబ్బంది ఉన్నారు. ప్రాణాలతో ఎవరూ బ్రతికి బయటపడలేదని ఆ దేశాధ్యకులు బోలా టినుబు చెప్పారు. విమాన ప్రమాదానికి కారణాలపై వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని నైజీరియన్ ఎయిర్ ఫోర్స్ ను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి.
రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1

0: ప్రారంభించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈ రోజు నుంచి 5 రోజుల పాటు ఘనా, ఐవరీకోస్ట్, ఇథియోపియా దేశాల్లో పర్యటిస్తారు. 5 T20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ ఈరోజు లక్నోలో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: అయ్య బాబాయ్, దేవుడు మాయపడేంటి?
1: ఇలాంటి కోరికలు దేవుడి మిస్ అయిపోతాడు. సో ఓకే, సో మీరు సాంగ్ అయితే మిస్ అయ్యారు. విజయ్ కుమార్ సంబంధించిగా దేశ మ్యూజిక్ కంపోజ్ అయ్యగా మరి శ్రీనివాస్ చక్రవర్తి పడిన అద్భుతమైన పాట ఖడ్గం మూవీ నుంచి విన్నారు. మీరు చూపు చేసుకుంటున్నారు వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 12:45 అవుతుంది. మరి మీకు తెలిసేలా మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. సో మనకు వర్షం పడుతుంది అంటే కనుక ఖచ్చితంగా ఆకాశం నుంచి ఉంటారు. ఆకాశం నుంచి వర్షం పడదు మాస్టర్, ఆకాశం నుంచి కాదు మేఘాల్లో నుంచి పడుతూ ఉంటాయి అనమాట. సో ఈ విషయాన్ని చాలా మంది తెలియదు, గమనించాలి. సో ఇంతకీ మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, ఒకసారి గాల్లో తేలాడుతూ అలా వెళ్ళిపోతూ ఉంటాయి కదా మేఘాలు, ఆ మేఘాల బరువు ఎంత ఉంటుంది, అసలు అంత బరువుని ఎలా మోస్తాయి అనేది మీకేమన్నా ఐడియా ఉందా? మీకు లేకపోతే నేను చెప్తాను. సో నేను అందుకే ఉన్నాను అనమాట. సో ఆకాశంలో తేలియాడే ఒక్కొక్క మేఘం బరువు సుమారుగా ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? ఎంత ఉండవు అనుకుంటున్నారు? సో నేను చెప్పేస్తాను, సమయం లేదు కాబట్టి. సో 500 టన్నుల బరువు మ్యాక్సిమం ఉంటుంది. అంటే విషయం ఏంటంటే 100 ఏనుగుల బరువుతో సమానంగా, మరి మనకు తెలియడం కోసం అనమాట, 100 ఏనుగులు ఒకే చోట గుమ్మిగూడి ఒక బరువుతో తీసుకుంటే ఎలా ఉంటుందో అంత బరువుతో మరి మేఘం అనేది ఉండటం జరుగుతుంది. ఇంత బరువు గాల్లో తేలడం ఏంటబ్బా, తపేయాలి మనకి ఎందుకు పోవాలిగా అంటారా? దీనికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. అదేంటంటే మరి ఈ మేఘం అనేది నీటి బిందువులుగా కొంచెం కొంచెం కొంచెం కొంచెం చిన్న చిన్న బిందువులుగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా బిందువులుగా ఉండటం వల్ల ఒకే చోట అతుక్కుని అతుక్కుని అలా ఒక పెద్ద వైశాల్యంలో విస్తరించి ఉంటాయి. సో ఎలా అంటే మరి ఏనుగులు 100 కలిస్తే అంటే ఆ ఒక్కొక్క ఏనుగు ఎన్ని నీటి బిందువులు కలిస్తే అవుతుందో మరి మన అంచనాకి ఊహకి కూడా అందనే అందం అనమాట. సో దీనివల్లే మరి ఇవన్నీ కూడా అలా గాల్లో తేలాడటం వల్ల బరువుతో పోలిస్తేనేమో 100 ఏనుగుల బరువు ఉంటాయి. మరి నార్మల్ గా చిన్న బిందువులు చూస్తేనేమో ఇంత బిందువేనా అనుకుంటారు. మన చేతికి అంటే చూతి మన బిందువు ఉంటుంది సార్, అంత బిందువులో ఉండటం జరుగుతుంది అనమాట. ఇది విషయం. ఇంకొక చిన్న విషయం చెప్పేసి నేనైతే మరి మీకు సమయం ఇచ్చేస్తాను మీ పాటలకి. మరి నెక్స్ట్, మన మెదడు ఒక కరెంటును ఉత్పత్తి చేసేటువంటి ఒక అద్భుతమైన యంత్రంలా పనిచేస్తుందని మనకు తెలుసా? నాకు కూడా తెలియదు. సో నేను సెర్చ్ చేస్తే తెలిసింది నాకు విషయం ఏంటి కనుక, మనం మేల్కొని ఉన్నప్పుడు కంటే కూడా మన మెదడు సుమారు 10 నుండి 23 వాట్స్ విద్యుత్ని ఉత్పత్తి చేస్తుంది మనం మేల్కొన్నప్పుడు. ఈ కరెంటుతో ఏం చేయొచ్చు అంటారా? ఈజీగా చేయొచ్చు. ఏంటంటే కనుక ఒక చిన్న ఎల్ఈడి బల్బుని మనం సులభంగా వెలిగించవచ్చు. మన మెదడు సుమారుగా 10 నుంచి 23 వాట్స్ విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తున్నప్పుడు దాంతో ఎల్ఈడి బల్బును సులభంగా మరి వెలిగించవచ్చు అనమాట. మనం ఆలోచిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, టెన్షన్ పడుతున్నప్పుడు మన మెదడులో కోట్లాది న్యూట్రాన్లు ఎలక్ట్రాన్లు సిగ్నల్స్ ద్వారానే సమాచారాన్ని బదిలీ చేస్తుంటాయి. దీని ద్వారా వెళ్ళినప్పుడు అక్కడ కొంత శక్తి అనేది నిల్వ ఉంటుంది. ఆ వాట్స్తో ఖచ్చితంగా ఎల్ఈడి బల్బ్ని వెలిగించవచ్చు. అండ్ మైండ్కి స్ట్రెస్ తీసుకోవడం అంత మంచిది కాదు. ఎన్ని ఎలక్ట్రాన్లు న్యూట్రాన్లు ఇవన్నీ వేస్ట్ అయిపోతే అంత శక్తి మనం కోల్పోతూ ఉంటాం అనమాట. అప్పుడు డాక్టర్ దగ్గరికో లేకపోతే ఇంకేదో చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం టెన్షన్ తీసుకోకుండా ఉండాలి. పని ఏదైనా జరుగుతూ ఉంటుంది కాబట్టి విషయాన్ని గమనించండి. అండ్ టెన్షన్ తీసుకోవద్దు. మీరు ఎప్పుడు కూడా టెన్షన్ తీసుకోవడం వల్ల పని అనేది అవ్వదు అనేది మనం గమనించాలి. సో ఇలా ఎలక్ట్రాన్ న్యూట్రాన్లు వేస్ట్ అవడం కూడా మన లోపల ఉన్న శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. బ్రెయిన్ మందకొడిగా మారిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఆలోచన ఆలోచించలేము, క్షణం కూడా ఆలోచన. ఇంకొక చిన్న బెస్ట్ విషయం చెప్పమంటారా, ఒక రాత్రిపూట మనం పడుకుని లేచిన తర్వాత ఒక ఫస్ట్ ఎవరికైనా ఎంత బుర్ర ఉన్న వాళ్ళకైనా సరే ఫస్ట్ 5 సెకండ్లు అసలు బుర్ర ఏమాత్రం పనిచేయదంట. మరి దాని తగ్గట్టు అసలు ఏం చేయాలో, అసలు నిన్న ఏం జరిగిందో, ఈ రోజు ఏం చేయాలనే విషయం కూడా అసలు గుర్తు రానేదంట. ఫస్ట్ 5 to 6-7 సెకండ్స్

సెకండ్స్ వరకు, ఆ తర్వాత నిదానంగా మైండ్ తీరుకుంటుంది అనమాట. మరి ఇది ఎలాగే ఉంటే మనం ఓవర్ థింకింగ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే నిజంగా బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశం ఉంది, మందకొడిగా మారిపోయే అవకాశం ఉంది. అప్పుడు మళ్ళీ టాబ్లెట్లు డాక్టర్లు అయ్యి అని చెప్పి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో విషయాన్ని గమనించి చాలా తేలిగ్గా తీసుకొని చాలా ప్రతి విషయాన్ని ఈజీగా తీసుకొని మరి టెక్నిక్ గా చేయడానికి ఆలోచించండి, మరి ఎక్కువగా ఆలోచించమాకనే. సో ఇది ఒక చిన్న టిప్ అనుకోని, మీకు తెలిస్తే తెలిసిన వారికి మరి అందరికీ కూడా షేర్ చేయండి. మరి ఇక్కడతో మీకు తెలుసా ప్రోగ్రామ్ టాటా గుడ్ బై చేస్తారు. నెక్స్ట్ మనం అయితే ధీరలో కలుసుకుందాం. ఇప్పుడు మీకు సాంగ్ ఏదో వచ్చేస్తుంది, మరి మీరు ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. విశాఖపట్నం పర్యటనలో భాగంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో భారత నౌకాదళం కోసం సూర్య పేరుతో తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ ను జలప్రవేశం చేయించారు. అలాగే ఆధునీకరించిన స్లిప్ వే 300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేన్ కు ప్రారంభోత్సవం చేశారు. రాష్టంలో పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసే లక్ష్యంతో చేపట్టిన పలు నగర వనాలు పర్యాటక ప్రాజెక్టులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ఈ రోజు ప్రారంభించారు. పచ్చదనం పెంపొందించడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు నగర వనాలు కీలకంగా నిలుస్తాయని తెలిపారు. రాష్ట పర్యాటక రంగానికి అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పెయిన్ లో ఈ రోజు నుంచి పర్యటిస్తారు. స్పెయిన్ లో నిర్వహిస్తున్న పర్యాటక ఆవిష్కరణ సదస్సు 2026లో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొంటారు. పార్వతీపురం మన్యం జిల్లా డోకిశీల గ్రామంలో చిన్నారులకు పోషకాహారం, మహిళలు బాలికల ఆరోగ్య భద్రత హక్కులపై అవగాహన కల్పించేందుకు అంగన్వాడీ ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారి కనకదుర్గ మాట్లాడుతూ పోషకాహారంతోనే చిన్నారులకు ఆరోగ్యవంతమైన బాల్యం సాధ్యమవుతుందని తెలిపారు. రాష్టంలో పట్టాదారు పాస్బుక్ల పంపిణీ, భూముల రీసర్వే ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి జయలక్ష్మి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అమరావతిలోని సచివాలయం నుంచి రాష్టంలో భూ పరిపాలన, రెవెన్యూ అంశాలపై జిల్లా కలెక్టర్లతో దృశ్య మాధ్యమ విధానంలో ఆమె ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. గోదావరి జలాలను కృష్ణానదితో అనుసంధానం చేయడం ద్వారా తీర ప్రాంత రైతులకు సకాలంలో సాగునీరు అందించే అవకాశం కలిగిందని పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు. కృష్ణా జిల్లా పెడనలో నిర్వహించిన వరుణయాగంలో ఆయన ఈరోజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితా సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ క్యాంపు కార్యాలయంలో మంత్రి ఈరోజు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2025-26 ఏడాదికి ఇళ్ల నిర్మాణంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రాష్టాల కేటగిరీలో దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి హెప్సిబా రాణి నిన్న ఢిల్లీలో ఈ అవార్డును అందుకున్నారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని చందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

సాంగీత్యం వేసే చంద్రబోస్ రచించగల సందీప్ భూమికి అవసరం ఇవ్వండి అద్భుతమైన పాట. అమ్మాయిలు అబ్బాయిలు చిత్రం చూడాలి. మీరు ట్యూన్ చేసుకుంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 1:38:38 అవుతుంది. మంచి పాటలతో పాటు మనమైతే ధీరాలో ఉన్నాం. ధీరాలో అంటే మీకు నచ్చిన మంచి విషయాలైతే ఎస్పెషల్లీ మహిళా మండలి కోసం ఈరోజు చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఎంతో ఇబ్బంది పడుతూ మరి వాళ్ళ ఇంట్లో అని వంట మంట ఇక రకరకాలు తంటాలు పడుతూ ఉంటారు కదా. అలాంటి వారి కోసం మంచి విషయాలైతే ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది. అయితే విషయం ఏంటంటే ఎక్కువగా ప్రాబ్లం పెట్టే విషయం ఏదైనా ఉందంటే పొద్దున్నే పిల్లలకు కానీ లేకపోతే ఇంట్లో జాబులకు వెళ్లే వాళ్ళకి కానీ అత్తమామలకు కానీ ఎవరికైనా సరే కామన్ గా ఉండే విషయం ఏంటంటే వంట అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ వంట చేసే విషయంలోనే ఎన్నో వివాదాలు మరి విషయాలు, మరి ఏ రోజు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏది నచ్చుతుంది, మరి పిల్లలు తింటారా లేకపోతే ఇంట్లో వాళ్ళకి ఇష్టపడతారా అనే ఉద్దేశంలో చాలా కూడా ఇది చేస్తాడు. దానికి ఒక చిన్న టిప్ చెప్పిన తర్వాత

మిగతా విషయాలన్నీ మన తర్వాత మాట్లాడదు. ఎలా చేయాలి, ఏ టైం చేయాలి, లేకపోతే మల్టీ టాస్కింగ్ చేయటం వల్ల ఏంటి, తర్వాత భారం అంతా కూడా మీరే మోయాలా, లేకపోతే ఇంకేమైనా చేయొచ్చా అనే విషయం గురించి మాట్లాడదాం. ముందుగా వంట, వంట అనే విషయానికి వస్తే కనుక మరి ఈ రోజు చేయాల్సిన వంటని ఇప్పుడు గంట ముందే నిర్ణయించుకోవడం అనేది చాలా చాలా పొరపాటు చేసే విషయం. ప్రతి ఇంట్లో జరుగుతుంది ఇదే. చాలా మంది చేసే మిస్టేక్ ఇది ఏంటంటే, ఇంకో గంటలో లేకపోతే కాసేపట్లో వంట చేయాలంటే వంట ఏం చేయమంటారు అని చెప్పి ఇంట్లో వాళ్ళని క్వశ్చన్ చేయడం అనేది ఫస్ట్ మిస్టేక్. అయితే విషయం ఏంటంటే, నేను చెప్పే టిప్తో ఫస్ట్ టైం కొంచెం ఇబ్బంది పడినా తర్వాత వాళ్ళకి ఇబ్బంది అనేది తొలగిపోతుంది, ఈజీగా వాళ్ళ మైండ్ సెట్ని సెట్ చేస్తారు. అలా అద్భుతమైన టిప్ ఏంటంటే కనుక, నెక్స్ట్ వీక్లో ఏం చేయబోతున్నాము, ఏ వంట ప్రిపేర్ చేయాలి, ఎగ్జాంపుల్ ఆదివారం చికెన్, శుక్రవారం పప్పు, ఇట్లా మిగతా టైంలో ఆకుకూరలు, ఇంకా చోట వంకాయ, లేకపోతే బెండకాయ, ఇలా రకరకాల ఏవైతే వంటలు చేయాలనుకుంటున్నారో ఆ వంటల లిస్ట్ని 1 వీక్ బిఫోర్ ఒకేసారి సెట్ చేసుకుంటే కొంచెం కష్టమే. ఫస్ట్ కూడా కొంచెం కష్టంగా ఉంటుంది, మరి కొంతమంది నచ్చకపోయినా ఇది చేయాలి. చేస్తే మీ మైండ్ ఆటోమేటిక్గా ఎదుటి వారిని, ఇంట్లో వారిని, పిల్లల్ని సపోర్ట్, ఎందుకంటే ఇవాళ సోమవారం అంటే ఈరోజు బెండకాయ ఉంటుంది, మంగళవారం ఈరోజు తోటకూర, గోంగూర, ఏదో ఒకటి ఒక ఆకుకూరలు ఉంటుంది, తర్వాత మరి బుధవారం ఈరోజు ఎగ్ ఉంటుంది, ఇలా రకరకాల ఒకే సెట్ మెయిన్ అనేది ఇంట్లో వాళ్ళకి సెట్ అయిపోతాం. ఈరోజు కూర గురించి ఆలోచించాల్సిన అవసరం, అప్పుడు మీకు కూడా ఏమనిపిస్తుంది అంటే ఈరోజు ఈ కూరే వండాలి అనేది మీకు అర్థమైపోతుంది. ఆ రోజు ఖచ్చితంగా మీ మైండ్ చెప్తుంది ఈ రోజు కూరగాయలు ఇవే వండు అని చెప్పి చెప్తుంది, ఖచ్చితంగా వండేస్తారు. ఏదైనా స్పెషల్ గెస్ట్ వస్తే ఏంటి పరిస్థితి అంటారా, స్పెషల్ గెస్ట్ వస్తే ఖచ్చితంగా స్పెషల్గా ఏదో ఒకటి తెస్తారుగా, కక్కో ముక్కో ఏదో ఒకటి తెస్తారు కదా, సో అవి వండేసేయచ్చు, వాళ్ళకి స్పెషల్గా చేసేస్తూ ఉంటారు. దాంతోపాటు ఇది కూడా ఒక కూర, ఎందుకంటే వచ్చే అతిథికి ఒకటి కాదు రెండు కూరలు వేసి పెట్టే విధానం అనేది, సాంప్రదాయం అనేది మనకుంది కాబట్టి ఇవన్నీ కూడా చాలా చాలా విషయాలు. ఇంకొక విషయానికి వస్తే, పిల్లల స్కూల్ బ్యాగ్స్ కానీ, క్లాత్స్ కానీ, ఆఫీస్ ఫైల్స్ కానీ, ఇవన్నీ కూడా ముందు రోజే, ఇవన్నీ వారానికి సెట్ చేయలేం కాబట్టి ఇప్పుడు స్కూల్స్ కూడా కాలేజెస్ కూడా కొన్ని వెన్స్డే డ్రెస్, సాటర్డే డ్రెస్ ఇలాగా వాళ్ళు చెప్తున్నారు కదా, అవి కూడా ప్రిపేర్ చేసుకునే అవకాశం ఉంది కదా, అవి కూడా చేసేసుకుంటే మంచిది. ఇక్కడికి దాదాపు 60% బెడద వదిలిపోయినట్టే, మిగతాదంతా కూడా మీ పర్సనల్ లైఫ్ లేకపోతే ప్రొఫెషనల్ లైఫ్ గురించి మరికొద్ది క్షణాల్లో మాట్లాడదాం. వాటికి కూడా కొన్ని అద్భుతమైన టిప్స్ చెప్తాను. సో దీని గురించి కూడా మరికొద్ది క్షణాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు సూపర్ సాంగతి వచ్చేసింది, ఆ తర్వాత మిగతా మాట్లాడుకుందాం. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: 101.3
1: పిల్లలు, మీకు కొత్త కథ చెప్తా. అబ్బా ముందు వినండ్రా, వింటే కదా తెలిసేది.

రాజుల కాలం కదా, వాళ్ళకి కావాల్సిన అబ్బాయి వీరుడై శూరుడై గుర్రం మీద కత్తియుద్ధం చేసి 100 మందిని ఓడించాలని వాళ్ళ కోరిక. అవునరా, కానీ బడ్జెట్ లేదు కదా, గ్రాఫిక్స్ లేని మగధీరా.

0: ఇక్కడ ఒక పిల్లనే మేనేజ్ చేయలేకపోతున్నాను, ఇంక ఏడుగురు చేసుకుంటే ఇంటికి వెళ్ళడు, డైరెక్ట్ గా అడవికే.
1: అమ్మో, అడవంటే సింహాలు ఉంటాయి కదా అంకుల్.
2: అరే నో ఫియర్ యార్, అవన్నీ గ్రాఫిక్స్.
3: స్టోరీ మొత్తం మీరే చెప్పేసుకుంటారా, నేనెందుకు ఇక్కడ తొక్కలాగా.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆత్మనిర్భర్ దిశగా భారత నౌకాదళాన్ని బలోపేతం చేస్తున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. పచ్చదనాన్ని పెంపొందించడంలో నగర వనాలు కీలక పాత్ర పోషిస్తాయని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నామని మంత్రి పి నారాయణ వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత చెప్పారు. వార్తల వివరాలు. విశాఖపట్నం పర్యటనలో భాగంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో భారత నౌకాదళం కోసం సూర్య పేరుతో ఏర్పాటు చేసిన తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ను ఈరోజు జలప్రవేశం చేయించారు. అలాగే ఆధునీకరించిన స్లిప్వే 4,300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేన్కు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ భారత సముద్ర సామర్థ్యాలు, నౌకాదళ బలం, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలపై ప్రజల విశ్వాసాన్ని ఈరోజు మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. చోళ సామ్రాజ్య కాలం నుంచే భారత్కు సముద్రయానంలో సుదీర్ఘ సంప్రదాయం ఉందని పేర్కొన్నారు. భారత్కు సముద్రయాన రంగం అనేది కేవలం వాణిజ్యానికి మాత్రమే పరిమితం కాదని, దేశ శ్రేయస్సు, భద్రత, సంస్కృతి, నాగరికతలోనూ అనాది నుండి కీలక స్థానంలో ఉందని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ,
1: ఆజ్ హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ మే హమ్ జహాజ్ బనాని కే సాత్ సాత్ భారత్ కీ మెరిటైమ్ పవర్ కే భవిష్య కీ ఫౌండేషన్ కో ఔర్ అధిక్ మజబూత్ కర్ రహే హై. సాథియో, భారత్ కా మెరిటైమ్ సెక్టర్ దునియా కే లియే యే కోయి నయా నహీ హై. ప్రాచీన్ కాల్ సే హీ భారత్ కా సముద్ర సే బహుత్ హీ గహరా సంబంధ రహా హై. లోథల్ కే ప్రాచీన్ బందర్గాహ్ సే లేకర్ చోల్ సామ్రాజ్య కీ మెరిటైమ్ ట్రెడిషన్స్ తక్ భారత్ నే సముద్రీ వ్యాపార్, నావిగేషన్ ఔర్ మెరిటైమ్ కనెక్టివిటీ మే మహత్వపూర్ణ అప్ని భూమికా నిభాయీ హై.
0: రాష్టంలో పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసే లక్ష్యంతో చేపట్టిన పలు నగర వనాలు, పర్యావరణ హిత పర్యాటక ప్రాజెక్టులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పచ్చదనం పెంపొందించడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు నగరవనాలు కీలకంగా నిలుస్తాయని తెలిపారు. అటవీ ప్రాంతాలను పరిరక్షిస్తూ ప్రకృతి అందాలను ప్రజలకు చేరువ చేసేందుకు ఎకో టూరిజం ప్రాజెక్టులను అభివృద్ది చేస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ,
2: రెస్పాన్సిబుల్ ఎకో టూరిజం ని అభివృద్ది చేయడం మన బాధ్యత. ఈ ఆలోచనతోనే రాష్ట్ర వ్యాప్తంగా నగర వనాలు, ఎకో టూరిజం కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. నగర వన యోజన కింద మొత్తం 25 నగర వనాలు రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఈ నగర వనాలని కేవలం మొక్కలు నాటే ప్రదేశాలుగా కాకుండా ప్రజలకు ప్రకృతిని మరింత చేరువ చేసి ఆరోగ్యం, వినోదం, ప్రకృతి అవగాహనకు కేంద్రాలుగా అభివృద్ధి చేస్తాం. వాకింగ్ ట్రెక్కింగ్ ట్రాక్స్, ఓపెన్ జిమ్స్, యోగా సెంటర్స్, చిల్డ్రన్ ప్లే ఏరియాస్, వ్యూ పాయింట్స్ వంటి సౌకర్యాలతో ఇవి ప్రజలకి అందుబాటులో ఉండే గ్రీన్ లైన్స్ గా రూపుదిద్దుకుంటున్నాయి.
0: రాష్ట పర్యాటక రంగానికి అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పెయిన్లో ఈ రోజు నుంచి పర్యటిస్తారు. స్పెయిన్లోని సెవిల్లే ఫిబెస్లో నిర్వహిస్తున్న పర్యాటక ఆవిష్కరణ సదస్సు 2026లో మంత్రి దుర్గేష్ పాల్గొంటారు. ఈ సందర్భంగా పర్యాటక రంగంలో నూతన ఆవిష్కరణలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సుస్థిర అభివృద్దిపై జరిగే చర్చల్లో ఆయన పాల్గొంటారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా హాజరైన పర్యాటక నిపుణులు, ప్రభుత్వ ప్రతినిధులు, గమ్యస్థాన నిర్వహణ సంస్థలు, ఆతిథ్య రంగ ప్రముఖులతో మంత్రి సమావేశం కానున్నారు. రాష్టంలోని పర్యాటక వనరుల గురించి వివరించడంతో పాటు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు మంత్రి ఆహ్వానించనున్నారని అధికారులు తెలిపారు. రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు క్రీడా వసతుల కల్పనకు కూడా ప్రాధాన్యమిస్తున్నామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని విఆర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, షెల్టర్, స్వచ్చాలయాల నిర్మాణానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, స్థలం అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. నెల్లూరు పరిధిలోని 18 ఉన్నత పాఠశాలలను ఆధునీకరిస్తున్నామని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశసేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న భద్రతా విధానంలో న్యూ నార్మల్ ఎగెనిస్ట్ టెర్రర్ ఉగ్రవాదంపై రాజీలేని కొత్త రక్షణ సిద్దాంతం గురించి ఈ రోజు తెలుసుకుందాం. ముంబై ఉగ్రదాడుల తర్వాత పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు 4 రోజులపాటు ముంబైని బందీగా మార్చారు. ఈ దాడికి భారత్ అప్పట్లో దౌత్యపరమైన చర్యలకే పరిమితమైందని విమర్శలు వచ్చాయి. అయితే 2016 సెప్టెంబర్లో భారత సైనిక విధానంలో కీలక మార్పు కనిపించింది. భారత సైనికులు నియంత్రణ రేఖ దాటి ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లపై దాడులు నిర్వహించి తిరిగి వచ్చారు. 2019 ఫిబ్రవరిలో బాలాకోట్ వైమానిక దాడులతో ఈ విధానం మరో అడుగు ముందుకు వెళ్లింది. ఇక 2025 మేలో ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఒకే రాత్రి 9 లక్ష్యాలపై భారత దాడులు నిర్వహించింది. న్యూ నార్మల్ ఎగెనిస్ట్ టెర్రర్ అనేది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం అవలంబిస్తున్న సరికొత్త భద్రతా సిద్దాంతమని, ఈ సరికొత్త సిద్దాంతం భారత్పై ఎలాంటి ఉగ్రదాడి జరిగినా క్షమించేది లేదని, శత్రువులకు అత్యంత కఠినమైన సమాధానం ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
1: $100 బిలియన్ కా ఇన్వెస్ట్మెంట్ ఆర్ 10 లక్ష డైరెక్ట్ జాబ్స్ కే లక్ష్యం కో సాకార్ కరేంగే ఆర్ దోనో దేశో కే బీచ్ ఇన్వెస్ట్మెంట్ కో ఆర్ సుగమ్ బనానే కే లియే కై మహత్వపూర్ణ నిర్ణయ లియే హై. ఇస్సే భారత్ కే అగ్రికల్చర్ ఫార్మా టెక్స్టైల్ ఆర్ ఇంజనీరింగ్ గూడ్స్ కీ స్విట్జర్లాండ్ మే నిర్యాత్ బఢేగీ ఆర్ సాథ్ సాథ్ భారత్ కే బయోటెక్ లైఫ్ సైన్సెస్ బ్యాంకింగ్ ఆర్ సస్టైనబిలిటీ జెసే మహత్వపూర్ణ క్షేత్రో మే హమ్ నయే స్విస్ ఇన్వెస్ట్మెంట్ కో ఆకర్షిత్ కరేంగే.
0: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల నెలా చర్యలు తీసుకుంటున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ క్యాంపు కార్యాలయంలో మంత్రి ఈరోజు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వినతులను పరిశీలించిన మంత్రి సవిత సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. మావోయిస్టు ఉద్యమాన్ని వీడిన వి బాలకృష్ణం నాయుడు జనజీవన స్రవంతలోకి వచ్చి సాధారణ జీవితం గడుపుతున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా మాడుగుల మండలం ఎకరాపల్లి గ్రామానికి చెందిన ఆయన ప్రభుత్వ సహకారంతో సాధారణ జీవితం గడిపేందుకు అవకాశం లభించిందని తెలిపారు. గతంలో మావోయిస్టు కార్యకలాపాల్లో కొనసాగిన ఆయన ప్రస్తుతం ఆ మార్గాన్ని విడిచిపెట్టి కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవనం సాగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ పునరావాస విధానాలు, అధికారుల సహకారం తనకు ఎంతో ఉపయోగపడ్డాయని బాలకృష్ణం నాయుడు ఆకాశవాణికి తెలియజేస్తూ,
3: నేను మావోయిస్టు పార్టీలో 2016 చివరి ఏడాదిలోనే జాయిన్ అవ్వడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపు మేరకు నేను జనజీవన స్రవంతిలోని స్వచ్ఛందంగా కలవడం జరిగింది. అప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా అయినటువంటి పోలీసు వారు ప్రభుత్వం నన్ను సాధారణంగా ఆహ్వానించి నన్ను చక్కగా చూసుకోవడం జరిగింది. నేను కుటుంబంతో పోడు వ్యవసాయం చేసుకుంటూ నేను బ్రతుకుతున్నాను.
0: పోషణ మాసోత్సవాల్లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా డోకిశీల గ్రామంలో చిన్నారులకు పోషకాహారం, మహిళలు బాలికల ఆరోగ్యం, భద్రత, హక్కులపై అవగాహన కల్పించేందుకు అంగన్వాడీ ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారి తోట కనకదుర్గ మాట్లాడుతూ, పోషకాహారంతోనే చిన్నారులకు ఆరోగ్యవంతమైన బాల్యం సాధ్యమవుతుందని తెలిపారు. ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, చిరుధాన్యాలు, గుడ్లు, పాలు, పండ్లు వంటి పోషక విలువలున్న ఆహారాన్ని పిల్లలకు అందించాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆత్మ నిర్భర్ దిశగా భారత నౌకాదళాన్ని బలోపేతం చేస్తామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. పచ్చదనాన్ని పెంపొందించడంలో నగర వనాలు కీలక పాత్ర పోషిస్తాయని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి పి నారాయణ వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల నెలా చర్యలు తీసుకుంటున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

పల్నాడు బ్రహ్మనాయుడు చిత్రంలో నుంచి భూమచంద్ర గారు లేదు సంధి నుంచి ఉదిత్ నారాయణ నుంచి చిత్ర గారు పడిన అద్భుతమైన పాట విన్నారు. మీరు ట్యూన్ చేసి వింటున్నారు వేదు భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో సమయం 1:36 దాటుతుంది. మనమైతే ధీరాలో చాలా చాలా విషయాలు మాట్లాడేసుకుంటున్నాం. ఏంటంటే మరి బిజీ లైఫ్ లో ఎలా ఉండాలి, మరి ఎలా లైఫ్ ని హ్యాండిల్ చేయాలి అని ఇబ్బంది పడుతున్న వారి కోసం, మహిళా మణుల కోసం, మహిళా రత్నాల కోసం మీకోసమైతే ఈ విషయాలని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇంత చెప్పాను కదండి, ఒక లిస్ట్ వేయండి. అది లిస్ట్ అంటే మీ మైండ్ లో వేయండి. ఈరోజు సోమవారం ఇది వండాలి, ఈరోజు మంగళవారం ఇది వండాలి, ఈరోజు బుధవారం, ఇలా 1 వీక్ ప్లాన్. తర్వాత మళ్ళీ వీక్ లో సేమ్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఆ రోజులో మరి కూరగాయలు వండటం, ఇంకో రోజులో కూరలు వండటం, ఇంకో రోజులో పప్పు వండటం, ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దీంతోపాటు ఏమి తెచ్చుకోవాలి ఏంటి అనే కిరాణా సామాగ్రి, వంటింటి సామాగ్రి, దినుసులు, మరి ఇంకా మసాలాలు ఏవైతే ఏముంటాయో అవన్నీ కూడా మీరే ప్లాన్ చేసుకోండి. అది ప్లాన్ చేయడం అంటే పేపర్ మీద ప్లాన్ చేయండి. ఆటోమేటిక్గా వీక్లీనో మంత్లీనో లేదా 15 డేస్కో ఒకసారి ప్లాన్ చేసుకుని తెచ్చుకోవడం మంచిది. దీంతోపాటు ఏ టైంకి ఏ పని ఎలా చేయాలి అనేది ప్రతిరోజు ఉదయం లేదా ముందు రోజు రాత్రే కనుక అవసరమైతే, అవసరమైన పనులు కానీ అత్యవసరమైన పనులు కానీ ఏమైతే ఉంటాయో అవి మీకు ముందుగానే తెలిసి ఉంటాయి కాబట్టి ముందుగా అత్యవసరమైన పనులకు ప్రాధాన్యత ఇచ్చుకొని వాటిని పూర్తి చేసుకోవచ్చు. ఇలా ప్లాన్ చేస్తే అంటే ఏ పని ఎలా చేయాలి ఏం టైం చేయాలని చెప్పి పలానా 1 గంట నుంచి 2 గంటల దాకా లంచ్ టైం ఖచ్చితంగా ఆ టైంలో లంచ్ ఒక అరగంట తీసుకుని మిగతా అరగంటలో ఏం చేయాలి అనేది మెయిల్స్ చూడాలా లేకపోతే ఇంకేమైనా చేయాలా అనేది కూడా చూసుకోవచ్చు. లేకపోతే మీరు చేసే పని మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈజీగా పనులు చేయాలంటే మీరు ఒక లిస్ట్ లాంటిది ప్రిపేర్ చేయడం అనేది చాలా చాలా మంచిది. అది లిస్ట్ మీ మైండ్లో ఉంటుందా లేదా మీ ఫోన్లో ఉంటుందా లేదా మీ డెస్క్ మీద ఉంటుందా, ఇవన్నీ కూడా ఈజీగా చేయడం వల్ల నష్టం వాటిల్గా ఉంటుంది. మెయిన్ మెయిన్ పనులు ఈజీగా అవుతూ ఉంటాయి. సపోజ్ మనం 1 టౌన్కి వెళ్ళాలి, 1 టౌన్లో సపోజ్ మనకి ఇంట్లో కావాల్సిన ఏవైతే సరుకులు కావాలో లేకపోతే ఇంకేదన్నా మరి లైటింగ్స్ కానీ లేకపోతే ఇంకా వస్తువులు కానీ ఏమైనా కావాలి, అవన్నీ ఒక సందికి వెళ్తే ఒకటి ఉంటాయి, ఇంకో సందికి వెళ్తే ఇంకోటి, ఇవన్నీ మేనేజ్ చేయడానికి కష్టం. ఒక సందికి వెళ్ళి ఆ కిరాణా షాప్ కూడా ఎవరితోనో మాట్లాడటమో లేకపోతే ఇంకేదో ఫోన్ రావడం జరిగింది అనుకోండి, పక్క సందులో ఉన్న కొన్ని మర్చిపోతాం. అదే లిస్ట్ వేసామనుకోండి ఆటోమేటిక్గా ప్రతి వస్తువు ఇంటికి వస్తుంది, మరలా మరలా వెళ్ళే ఈ బాధ అయితే ఉండదన్నమాట ఇలా చేయటం వల్ల. సో ఇంకోటి వచ్చేసి చాలామంది కూడా ఫోన్ మాట్లాడుతూ పనులు చేస్తూ ఉంటారు, లేదా ఒక పని చేస్తూ ఇంకో పని కూడా స్టార్ట్ చేస్తే మర్చిపోతుంటారు. దీని సంగతి ఏంటి అంటారా, దీని సంగతి కూడా మరికొద్ది క్షణాలు చెప్పేదాం. దానికి ఎలా చేయాలి, ఎలా పర్ఫెక్ట్గా మీ పనిని పూర్తి చేయాలి, ఇన్ టైంలోనే ఎలా వర్క్ చేయాలనే విషయం గురించి కూడా మరికొద్ది క్షణాలు మాడదాం. ఇప్పుడైతే మీకోసం సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేసింది, మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

రెడ్డి శ్రీనివాస్ లిరిక్స్ అందించగా మరి వందే మాతరం శ్రీనివాస్ అండ్ ఉషా గారు పడిన అద్భుతమైన పాట వినేశారు. జోడి నెంబర్ వన్ చిత్రం నుంచి మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 1:48:55 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ మరి ధీరాల మనమైతే ఉన్నాం. మరి మహిళా మండలి కోసం మంచి విషయాలని ఈరోజు అయితే చెప్పేస్తూ ఉన్నారన్నమాట. సో చాలా మంది కూడా హడావిడిలో హరిబరిగా ఒక పనికి బదులు రెండో పని కూడా స్టార్ట్ చేస్తారు. రెండో పని అలా ఉండగానే మూడో పని కూడా స్టార్ట్ చేస్తారు. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే బట్టలు ఉతుకుతూనే ఇంకా వంట చేస్తూ ఉంటారు, వంట చేస్తూనే ఇంకా వచ్చేసి ఇంట్లో ఇంకేదన్నా పనులు చేస్తూ ఉంటారు, దీంట్లో మధ్యలో ఫోన్ మాడుతుంటారు. సో ఇక్కడ వచ్చేసి ఎలా చేయాలి అనేది నేను ఒక హింట్ ఇస్తాను. మరి మీ బాధలు మీకుంటాయి, మీ ఇబ్బందులు మీకుంటాయి, కానీ ఇది ఫాలో అయితే మాత్రం ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అని చెప్పి నేను ఒక చిట్కా అయితే చెప్పబోతున్నాను అనమాట. కొంతమంది ఫోన్ మాడుతూ చేయటం వల్ల మరి మెయిల్స్ ఇంకా చాలా పనులు కలిపి చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే పనులన్నీ ఏవి కూడా దాదాపు దరికి రావు. ఈ లోపల ఏదో ఫోన్ వస్తుంది, హడావిడిగా హరిబరిగా ఉన్నపాటిని బయలుదేరాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా ఏం చేయాలంటే అలా కాకుండా టైం వైజ్గా పలాన్ టైంకి ఇది అయిపోవాలి అంటే పొద్దున్నే 8 గంటలలోపు వంట అవ్వాలి, 8 గంటల తర్వాత మీ పర్సనల్స్ అంటే మీరు ఆఫీస్కి వెళ్తాం రెడీ అవ్వటం ఇవన్నీ జరగాలి. ఆ తర్వాత మరి ఇంట్లో ఉన్న వాళ్ళైతే సేమ్ 8 గంటలలోపు వంట అయిపోవాలి.

తర్వాత బట్టలు తదితర ఇవన్నీ అయిపోవాలి. తర్వాత మీ పనిలో మీరు నిమగ్నం అయిపోవాలి. ఇంకా 1 గంట నుంచి 4 గంటల వరకు సమయం ఉంటుంది. కాబట్టి ఆ సమయాన్ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంటే మీ కుట్లు అల్లికలు లేకపోతే ఇంకా సేల్స్ సపోర్ట్ లేకపోతే ఇంకా ఏదైనా మెయిల్స్ చూడటం లేకపోతే ఇంట్లో వర్క్ చేసేవాళ్ళు అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు అయితే ఇలా రకరకాల పనులన్నీ కూడా ఒక టైం మీకు నచ్చిన టైం యాజ్ ఇస్ గా నేను చెప్పిన టైమే కాదు, కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి నైట్ టైం కూడా ఆన్లైన్ లో జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి టైం ఇది సెట్ అవ్వదు, దాని తగ్గట్టుగా ప్రణాళికలు మారిపోతుంటాయి మేడం. దాని తగ్గట్టుగా నేనేమంటే ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మీరు చేసే ఏ పని అయినా సరే ఒక ప్రణాళికాబద్ధంగా చేయటం వల్ల, అంటే టు డూ లిస్ట్ అంటే ఏమి చేయాలి అనేది ఒక లిస్ట్ వేసుకుంటే, అంటే మాక్సిమం అన్ని పనులు రోజు చేసే ఉంటాయి, కొద్ది కొద్ది మార్పులే ఉంటాయి, కాబట్టి ఆ టైం కేటాయించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను అనమాట. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మరి భారం అంతా కూడా మీ మీదే వేసుకుంటే గనక చాలా చాలా దెబ్బలు తింటారు. ఎందుకంటే గనక మీ వల్ల కని పని ఎవరైనా అప్పచెప్పినప్పుడు అప్పుడు ఏమనిపిస్తుంది అంటే చేయకపోతే ఏమనుకుంటారు, మరి నాకు టాలెంట్ లేదనుకుంటారేమో, ఈ విషయాన్ని మా వారితోనో లేకపోతే మీ ఇంట్లో వాళ్ళతోనో ఎవరితో చెప్తారేమో లేకపోతే పక్కనున్న కొలీగ్స్తో చెప్తారేమో, చెప్పినప్పుడు అరే వీళ్ళకి టాలెంట్ లేదేమో, వీళ్ళు ఆ పని చేయలేకపోతున్నారు, ఇంత ఈజీ పని కూడా చేయలేకపోతున్నారు అంటారు. కానీ వాళ్ళ పని వదిలించుకుంటానికి మీకు అంటగడుతున్నారన్న ఉద్దేశాన్ని మీరు గ్రహించాలన్నమాట. ఈ విషయాన్ని గ్రహించి ఎలాంటి పనైనా అది మీరు చేయగలిగి ఉండి కూడా మీకు టైం లేదంటే కనుక ఒప్పుకోకండి. టైం ఉంది అంటే కనుక ఆ సమయాన్ని కేటాయిస్తాను 100% న్యాయం చేస్తాను అంటేనే మీరు ఒప్పుకోండి. లేకపోతే అటు ఇబ్బంది పడతారు, ఇటు పని పూర్తవుదు, రెండు రకాలు మీ పరువు కూడా పోతుంది. దానివల్ల మరి మీకున్న క్రెడిబిలిటీ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఇంట్లో వారికి సమయం అండి, అంటే ఇంట్లో పనులు ఏమైనా అయితే కనుక నేను ఇప్పుడు చెప్పింది ఆఫీస్ పనులు, మరి ఇంట్లో పనులు ఏదైనా అయితే ఏదైనా సహాయం చేయండి. పిల్లలకి వాటర్ బాటిల్ నింపడం కానీ ఏదైనా బట్టలు తీసుకెళ్లి వేరే చోట వేయడం కానీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఏమైనా చెప్పండి. ఇలాంటి పంచడం వల్ల మీరు ఈజీగా పని వర్క్ చేసేది అవుతుంది. మళ్ళీ మీరు డ్రైవింగ్ చేసే అదే ట్రావెలింగ్ చేసే టైంలో బిల్స్ కానీ రీఛార్జ్లు కానీ గ్రోసరీస్కి లిస్ట్ ప్రిపేర్ చేయడం కానీ ఆర్డర్ చేయడం కానీ లేదా ఫుడ్ ఆర్డర్ ఇలాంటివన్నీ కూడా ట్రావెలింగ్లో ఉన్నప్పుడు మీరు డ్రైవింగ్ చేయనప్పుడు ఇలాంటివి చేయడం మంచిది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మీకంటూ ఒక కొద్ది సమయాన్ని కేటాయించండి, అది నైట్ అయినా పగలైనా సరే ఒక అరగంట గంట కేటాయించి మీకు నచ్చిన మ్యూజిక్ వినడం, మీకు నచ్చిన పుస్తకాలు చదవటం ఇలాంటివి చేయటం వల్ల చాలా చాలా హ్యాపీగా ఉంటారు. కొంతమంది ఫేసెస్ని రోజు చూస్తున్నా కానీ హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది, అలాంటివి చూసినప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపించినప్పుడు ఎక్కువ ఉండాలి. సో ఇది విషయం. సో ఈ విషయాన్ని గమనించి మీరు చాలా జాగ్రత్తగా ఇన్ని పనులు చేసుకుంటారని చెప్తూ నేను ఇంతటితో ముగిస్తూ మరి మీకోసం అయితే సో ఈరోజు మ్యూజికల్స్ స్పెషల్గా ఒక గెస్ట్ అయితే వస్తున్నారు సందర్గా. సో మరి కొద్ది క్షణాల్లో అప్డేట్స్ కూడా మీకు అందుతాయి. మరి వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, మీరు జూమ్ చేసి వింటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. సో నాకు కూడా చాలా చాలా సర్ప్రైజ్ అండి, మీకు కూడా సర్ప్రైజింగ్ విషయం అనమాట. సో మరికొద్ది క్షణాల్లో మనకి సందరి సందరి స్టార్ట్ అవబోతుంది 2 గంటలకి తర్వాత. సో అప్పుడైతే సందరి సందరి ఈరోజు డిఫరెంట్ గా మ్యూజికల్ సందరి సందరిగా మారిపోతుంది. సో ఆ మ్యూజికల్ సందర్శనని మీరు కూడా ఎంత చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సో మరికొద్ది క్షణాల్లో గెస్ట్ ఇచ్చేస్తున్నారు అండ్ స్పెషల్ గెస్ట్ తో పాటు స్పెషల్ అపీరెన్స్ కూడా ఉంది. మరికొద్ది క్షణాల్లో ఆ విషయం మీకు తెలుస్తూ ఉంటుంది. సో వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
4: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
5: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: 93.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

భారతి ఎఫ్ఎం 101.3. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. వింటూ ఆనందిస్తూ ఉన్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేఎస్వితో. ఏంటి బాస్ ఈ సడన్ సర్ప్రైజ్ అని ఆలోచిస్తున్నారా? సర్ప్రైజ్ నాది మాత్రమే కాదు, అంతకన్నా ఒక అద్భుతమైనటువంటి, ఒక సుమధురమైనటువంటి విదూషిమణితో ఈనాటి మన సుస్వరాల సందడి సందడి కార్యక్రమం ఉండబోతోంది. మరి మీరైతే అస్సలు మిస్ అవ్వకండి బాస్, మిస్ అయితే చాలా మిస్ అయిపోయినట్టు. సో మీరు కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే డెఫినెట్ గా ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం ప్లే చేస్తాను. ఏంటి ఆ సడన్ సర్ప్రైజ్, దాని వెనుక ఉన్న ప్రత్యేకత ఏంటి, ఆ ప్రత్యేకమైనటువంటి కళాకారిణి ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే జస్ట్ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ ఆర్జే జేఎస్వితో.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: 2:23 దాటి 10 సెకండ్లు అయిపోయింది మన వివిధ్ భారతిలో సమయం. అండ్ ఎస్, నేను మీ అందరికి ప్రామిస్ చేసినట్టుగానే ఒక వండర్ఫుల్ వండర్ఫుల్ మ్యూజికల్ సందడే సందడిని నేనైతే ఈ రోజు మీ అందరికి కూడా అందించబోతున్నాను. మరింకెందుకు ఆలస్యం? నేనైతే ఈరోజు మనతో పాటు స్టూడియోస్ లో ఉన్నటువంటి సంగీత విదూషీమణి గురించి ప్రస్తావించబోతున్నాను. నిజంగా ఇవాళ నేను చాలా అదృష్టం చేసుకున్నాను. అండ్ లిజనర్స్, మీరు కూడా నాదోపాసన నందనవనంలో వికసించిన స్వర నందనగా భారతీయ కర్ణాటక సంగీత సౌరభాల పరిమళాల్ని అందించినటువంటి చందనగా ప్రతి స్వరంలోనూ భావాన్ని నింపి అశేష సంగీత సుస్వర ప్రియుల స్పందనగా ఈనాడు మనతో పాటు మన అందరి కోసం ఆ గాన మాధుర్యంలో మనందరినీ, ముఖ్యంగా వివిధ్ భారతి శ్రోతలందరినీ తరింపచేయటానికి విచ్చేసిన సంగీత సుధానిధి శ్రీమతి కొల్లూరు వందన గారికి స్వాగతం, సుస్వాగతం.
1: నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, వెల్కమ్ టు ది స్టూడియోస్.
1: థ్యాంక్ యూ.
0: చాలా ఆనందంగా ఉంది ఇవాళ మీరు మా స్టూడియోస్ కి విచ్చేయడం. అండ్ అలాగే మీ గురించి మా శ్రోతలందరికీ మీ యొక్క సంగీత ప్రయాణం గురించి కొన్ని విషయాలైతే నేను తెలియజేయదలుచుకున్నాను. సంగీత సుధానిధి అయినటువంటి డాక్టర్ శ్రీమతి కొల్లూరు వందనా గారు సంగీత కళాసాగర బిరుదాంగితులైన శ్రీ ఇవటూరి విజయేశ్వరరావు గారు, అలాగే పల్లవీ చక్రవర్తి శ్రీమతి మండా సుధారాణి గార్ల శిష్య పరంపరకు చెందినటువంటి ఉన్నత శ్రేణి కళాకారిణి. అలాగే 3 దశాబ్దాలకు పైబడినటువంటి తమ సంగీత ప్రయాణంలో రాగం, తానం, పల్లవి వంటి క్లిష్టమైన అంశాలను సైతం అపూర్వ ప్రతిభని కనపరిచి దేశ విదేశాలలో మరి మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నో వేదికలపై తమ ప్రజ్ఞను చాటు

ఉన్నారు. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో అద్భుతమైనటువంటి అనమాచార్యుల కీర్తనని స్వరపరిచి ఎన్ఈపీ 2020 ఈ సంవత్సరానికి గాను న్యూఢిల్లీలో రూపొందించినటువంటి అష్టాదశ ప్రణాళికలో కర్ణాటక సంగీత ఆధారిత సంస్కృత రచనల యొక్క శిక్షణా కార్యక్రమానికి డాక్టర్ కొల్లూరు వందన గారు ప్రధాన పరిశోధకులుగా వ్యవహరిస్తున్నారు. అండ్ వీటితో పాటు మరింత ముఖ్యమైన విషయం ఏంటి అంటే, గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ముందు 2024 సంవత్సరం జనవరిలో జరిగిన లేపాక్షి ఉత్సవాలలో సంగీత కార్యక్రమంలో భాగంగా కొల్లూరి వందన గారి గానామృతాన్ని, గాన మాధుర్యాన్ని ప్రధానమంత్రి గారు ఎంతగానో కొనియాడారు. అలాగే ఆల్ ఇండియా రేడియో టాప్ గ్రేడ్ కళాకారిణి మరియు తిరుపతి శ్రీ వెంకటేశ్వర సంగీత కళాశాలలో అధ్యాపకురాలిగా 2 దశాబ్దాలకు పైగా బాధ్యతల్ని నిర్వహిస్తూ ఎంతో మంది శిష్యులని, ఆస్పైరింగ్ ఆర్టిస్టులని విద్వాంసులుగా తీర్చిదిద్దుతున్నటువంటి సంగీత విదూషిమణి డాక్టర్ కొల్లూరి వందన గారు. సో ఇది వందనా మేడం యొక్క సంగీత ప్రయాణానికి సంబంధించినటువంటి కొన్ని మచ్చుతునకలు. మ్యామ్, ఇంతటి సుదీర్ఘ ప్రయాణం విన్నగా నాకైతే ఒక మంచి పాట వినాలనిపిస్తుంది. సో మీ యొక్క గాత్రంలో ఒక మంచి పాట మా శ్రోతలందరి కోసం.

ఇంతటి అద్భుతమైన గాన మాధుర్యం మా శ్రోతలందరికీ మాకెలా అనిపిస్తుందో తెలుసామా? నిజంగా సుఖాలతో పికాలతో ధ్వనించినటువంటి ఒక మధుదయంలాగా, తేనెలో ముంచినటువంటి ఆ యొక్క గాత్రం వింటూ ఉంటే రాలేటి పూల రాగాలు పూచేటి పూల గంధాలతో అభిషేకించినట్టు స్వరాలని చాలా ఆనందాన్ని అందించారు. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ డెఫినెట్లీ ఫ్రెండ్స్, మరి అర్థమైపోయింది కదా మీకోసం ఈ అద్భుతమైన పాట వస్తుంది. సో స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ స్పెషల్ మ్యూజికల్ సందడే సందడి విత్ మీ యువర్ ఆర్జీ జేఎస్వి, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 MHz.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3. వింటూ ఆనందిస్తూ ఉన్నారు సందడి సందడి విత్ మీ యువర్ ఆర్జే జేస్వి. అండ్ ఎస్, మనం అనుకున్నట్టుగా ఈ రోజు ప్రత్యేకంగా సంగీత సుస్వరాలతో సందడి చాలా ఆనందాన్ని అందిస్తుంది. ఎస్ మ్యామ్, వందన గారు మనతో పాటు మన స్టూడియోస్ లో ఉన్నారు. మేడం, కళారంగం అందున సంగీతం అంటే నవవిధ భక్తిలో, అంటే భగవంతునికి దగ్గరగా చేరే ఒక మార్గంలో గానం, కీర్తనం ఇవన్నీ వస్తాయి. ఒక కర్ణాటక సంగీత విదూషీమణిగా మీకు మీ లైఫ్ లో ద ఫస్ట్ మ్యూజికల్ మూమెంట్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి సంగీతం వైపు నడిపించినటువంటి ఆ యొక్క తరుణం.
1: నాకు చిన్నప్పటి నుంచి అమ్మగారు, నాన్నగారు, మా అమ్మగారు శాంతకుమారి గారు, నాన్నగారు సత్యనారాయణ గారు, వాళ్ళిద్దరూ కూడా ఇంట్లో మాకు సుబ్బలక్ష్మి గారివి, అలాగే మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారివి. అప్పుడు పాపులర్గా వచ్చిన క్యాసెట్స్ అవన్నీ పొద్దున్న లేస్తూనే అవి వినపడుతూ ఉండేవన్నమాట ఇంట్లో. అంటే నాకు అంతకు మించి సంగీతం ఎక్కువ తెలీదు, ఈ రెండు బాగా వినటం మాత్రం తెలుసు. మా అమ్మగారికి నేను పాడాలని చాలా కోరిక ఆవిడకి, దాంతో నన్ను ఎలాగైనా సంగీతంలో పెట్టాలని ఆవిడ అనుకున్నారు. మా అక్క తను వీణ వాయిస్తారు, తను వీణ వాయించాలి, నేను పాడాలి అని ఆవిడ కోరిక అన్నమాట. అందుకని నన్ను

శాస్త్ర సంగీతంలో ఎవరి దగ్గరైనా ఒక మంచి విద్వాంసుల దగ్గర పెట్టాలి అని ఆవిడ చాలా తపన పడ్డారు. ఆ తపనకి నిజంగానే భగవంతుడి అనుగ్రహం వలన మా గురువుగారు మండ సుధారాణి గారు వారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళడం జరిగిందనమాట. అంటే మొదటి ఇన్స్పిరేషన్ అని చెప్పాలంటే

0: ఆవిడవి ఎన్నో పాటలు ఇన్స్పైర్ చేయనివి అంటూ ఉండవు, కానీ నాకు ఈ క్షణానికి ఈ పాట తట్టింది అంతే.
1: మీరు కన్నులెదుటిదే ఘన వైకుంఠం అని మీరు ఆలపిస్తుంటే కళ్ళు మూసుకుంటే ఆయన కనిపిస్తున్నారు. ఆ వైకుంఠ నాథుడు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది, నాకే కాదు మా శ్రోతలందరికీ కూడా. అండ్ వెల్, మరిన్ని మాటలు మాట్లాడుకోబోయే ఉండే ఒక చిన్న పాట. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిసనింగ్ టు మ్యూజికల్ సందడి సందడి విత్ మీ యువర్ ఆర్జే జేఎస్బీ.

0: ఇంతకంటే ఏం కావాలి బాస్. సో లిజనర్స్, మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా, నాకు అర్థమైంది. మీ మాటలు, మీ విషెస్ అండ్ అలాగే అన్ని కూడా నేను కూడా వందనా మేడంకి కన్వే చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్లీ విషెస్. అండ్ కమింగ్ బ్యాక్ టు మ్యామ్, ఇందాక మనం మీ ఇన్స్పిరేషన్, మీ తొలి అడుగు సంగీతం వైపు ఎలా అని మనం మాట్లాడుకున్నాం. సంగీతం అంటేనే ఒక సముద్రం, అలాంటిది నేటి తరం సంగీతం మీద మీ అభిప్రాయం, అంటే లైక్ ఫ్యూజన్ మ్యూజిక్. ఇప్పుడు చాలా నంబర్ ఆఫ్ బ్యాండ్స్, బ్యాండ్ కల్చర్ అనేది రన్ అవుతుంది. కొన్ని చోట్ల కర్ణాటక సంగీతము ఆ రాగాలు ఆకలింపు చేసుకుంటూ కొత్తగా నూతన పోకడలతో జామింగ్ సెషన్స్ జరుగుతున్నాయి. సో వీటి మీద మీకున్న అభిప్రాయం ఏంటి?
1: సంగీతం ఎప్పుడు కూడా పాత తరం కొత్త తరం అనేది జనరేషన్స్ మారుతూ ఉన్నా ఏమున్నా కూడా తిరుమల ఆలయం కానీ లేకపోతే అథెంటిక్గా మనకి ఏవైనా వచ్చినవి, ట్రెడిషనల్గా వస్తున్నవి కానీ వాటిలో ఏం మార్పు ఉండదు. అంతే కదా, ఇప్పుడు వాటి పవిత్రత కానీ వాటిలో ఎటువంటి మార్పు ఉండదు. మనలో మార్పు వస్తుంది కానీ వాటిలో ఏం మార్పు ఉండదు. అలాగా వాగ్గేయకారులు మనకు అందించిన రచనలు ఏవైనా ఉన్నవి, వాగ్గేయకారుని మనస్సును తెలుసుకుని ఆ మనసు మనం పూర్తిగా వాళ్ళ అలా అయిపోలేకపోవచ్చు, కానీ వాళ్ళు

0: ఎటువంటి ఇమోషన్తో దాన్ని రాశారో రాయలేదు వాళ్ళు, అవి వాళ్ళలోంచి పలికినవి, అవి కూర్చుని పెన్ను కాగితం పట్టుకొని రాసినవి కాదు,
1: భావన
0: వాళ్ళ భక్త్యావేశంలోంచి, ముఖ్యంగా భక్త్యావేశం అనే మాటే చెప్పుకోవాలి, భక్త్యావేశంలోంచి వచ్చిన కొన్ని రచనల్ని మనకి మనకి ఒక నిధిలాగా అందిన వాటిని మనం అదే భక్తితో వాటిని కనుక చూస్తే అవి మనకు ఒకలా కనిపిస్తాయి. దాంట్లో ఉండే వేరే కోణాలు, అంటే సంగీతం అనేది ఆయన త్యాగరాజ స్వామి వారు చెప్పినట్టు సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే అని చెప్పారు. సంగీత జ్ఞానము మాత్రమే కాదు భక్తిని కూడా జోడించాలి అన్నది ఆయన ఒక స్టేట్మెంట్ మనకి చెప్పారు. కాబట్టి మనం అదే దృష్టితో చూసినప్పుడు ఆ రచన మనకు ఒకలా కనిపిస్తుంది. అంటే ఫ్యూజన్ చేయటము ఇష్టమా లేదా అనేది అది ఎవరి టేస్ట్, వాళ్ళది వ్యక్తిగతమైన అభిప్రాయం. కానీ ఈ రచనల్ని మాత్రం వీటిలోకి తేకుండా మనకి చాలా ఇతర రచనలున్నాయి, లేదా మనకి అంత జ్ఞానం ఉండేటప్పుడు మనకి మనం కూడా చాలా చేసుకోవచ్చు. అంటే క్రియేటివ్ మ్యూజిక్ కి ఎంతో అవకాశం ఉంది. మనకి మనకు కావలసిన ట్యూన్స్ మనకు కావలసిన రిధంలో పెట్టుకోవచ్చు, మనకు కావలసినట్టుగా పాడుకోవచ్చు, వాయించుకోవచ్చు, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వాటి అన్నిటికీ కావలసిన జ్ఞానాన్ని రచనలు ఇచ్చేసాయి మనకు ఆల్రెడీ.
1: ఇప్పుడు ఇండిపెండెంట్ మ్యూజిక్ కూడా బాగా హైలైట్ అవుతుంది,
0: ఉంది అంత జ్ఞానం కూడా ఇప్పుడు పిల్లలకి చాలా ఎక్కువగా. కాబట్టి ఈ రచనల్ని వాటి ఇమోషన్ ని కాపాడుకోవడం అనేది మన బాధ్యతగా నేను భావిస్తాను
1: 100%.
0: అది నిలబెట్టుకుంటూ క్రియేటివ్ గా చేసుకోవడానికి ఇంకా ఏమైనా వేరే మార్గాలు కూడా ఎంచుకోవచ్చు. అట్రాక్ట్ చేయడానికి చాలా
1: టెక్నికాలిటీ ఇస్ డిఫరెంట్,
0: ట్రెడిషన్ ఇస్ డిఫరెంట్. ఎప్పుడు కూడా మనం ఎన్ని కొత్తవి చూసినా గానీ మళ్ళీ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని చూస్తే రెండు చేతులు జోడించి దండం పెట్టాలని ఎందుకు అనిపిస్తుంది అంటే ఆ డివినిటీ
1: ప్యూరిటీ
0: ఎప్పుడైతే ఉంటుందో దాని విలువ ఎప్పుడు వేరేగానే ఉంటుంది.
1: అర్థమైంది మ్యామ్, చాలా అద్భుతంగా. అంటే నేటి తరం వాళ్ళకి డివోషన్, డిసిప్లిన్ అండ్ డెడికేషన్ ఈ 3 Ds తో పాటుగా ద మెయిన్ ప్యూరిటీ కూడా, అంటే ఆ రచనలు వాగ్గేయకారుల యొక్క భావన భావములోన అన్నట్టుగా భావన మళ్ళకుండా అలానే ఉంచుతూ ఇండిపెండెంట్ మ్యూజిక్ లో ఇలాంటి ప్రయోగాలు చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా కర్ణాటక సంగీత ఆధారిత రాగాలను తీసుకుంటూ వీళ్ళ స్వీయ రచనలలో కాస్త
0: చేయొచ్చు. ఎన్నో వాళ్ళు మనకి అందించారు కూడా. ఇప్పుడు త్యాగరాజ స్వామి వారు గాని ఆయన కుంతలవరాళి రాగం, లేకపోతే జింగ్లా అని ఒక రాగం, ఇలాంటివి చాలా, అంటే రేర్ రాగాస్, చాలా ఆయన కనిపెట్టిన రాగాలు ఎన్నో చాలా డిఫరెంట్ ఇమోషన్స్ లో మనకి దొరుకుతాయి. అంటే అన్ని ఒకే ఇమోషన్ కాకుండా చాలా రకరకాలైన వీటిలో ఉండేవి ఉన్నాయి మనకి. వాటిని మనం చూసే దృష్టి ఎలా ఉంటుంది అని, రచనని మాత్రం డిస్టర్బ్ చేయకుండా మనం మనకి ఆ రాగాన్ని తీసుకుని దాంట్లో రకరకాలైన ఇమోషన్స్ మనం పండించచ్చు.
1: మ్యామ్, రాగా టాపిక్ ఎలాగో వచ్చింది కాబట్టి, రాగా ఈజ్ ఎమోషన్ లైక్ ఆన్ అ జనరల్ వే, బట్ అట్ ద సేమ్ టైమ్ రాగా ఇట్సెల్ఫ్ హ్యాజ్ అ పర్సనాలిటీ. అంటే రాగా, ఒక రాగాన్ని మనం తెలుసుకోవాలన్నా కూడా ఒక కొత్త పర్సన్ తో మనం పరిచయం ఎలా ఏర్పరచుకుంటాము, తన యొక్క స్పెషాలిటీస్, ప్రయోగాలు, తన యొక్క జనరల్ పోకడలు, ఇలాగా ఇలాంటి వాటిల్లో నూతన కళాకారులకు, అంటే ఆస్పైరింగ్ ఔత్సాహిక కళాకారులకి మనోధర్మ సంగీతం అనే ఒక కాన్సెప్ట్ ఉంది కదా. సో వీటిల్లో వాళ్ళు పైకి రావాలి, నిష్ణాతులు అవ్వాలి, మనోధర్మాన్ని ఎలా పాడాలి అనేటువంటి అంశాలలో ఈ రాగ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, రాగ సాధన థాట్ ప్రాసెస్ లో, మాటల్లో ఒక టీచర్ గా.
0: అంటే మనోధర్మ సంగీతం అనేది డైరెక్ట్ గా అదేదో నేర్పిస్తే నేర్చుకోవడానికి వచ్చేది అలా కాదు. అంటే మనోధర్మ సంగీతం విడిగా ఇది ఒక ఒక కీర్తన నేర్పించినట్టు, కృతి నేర్పించినట్టు కాదు, అది ఒక ప్రాసెస్. అంటే బేసిక్ స్వరస్థానం నుంచి లయ సాధన, స్వరస్థానాలు, అలాగే రకరకాలైన రాగాల్లో ఎక్సర్సైజులు, ఆకారం, ఇలా ఇవన్నీ జోడించుకుంటూ స్వర జ్ఞానం, రాగ జ్ఞానం ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళితే మనోధర్మ సంగీతం అనేది అది అలవాటుగా ఫ్లో, అదొక ప్రాసెస్. అది డైరెక్ట్ గా మనోధర్మ సంగీతం అనేది ఏదో నేర్చుకోవాలేమో, వెళ్ళి నేర్చుకుంటే వస్తుందేమో అనుకుంటాం, కానీ దానికి ముందు ఇదంతా సాధన జరిగిపోతే దాంతో పాటు వినికిడి, మంచి సంగీతం ఎప్పుడైతే వింటామో మనోధర్మం అనేది ఎవరి మనసుకు తోచింది వాళ్ళు పాడడం అని కదా మనోధర్మ సంగీతం.

0: అంటే నీ మనసుకి ఏం తోచాలి? నువ్వు విన్నది, నువ్వు నేర్చుకుంటున్నది కలవాలి.
1: కలవాలి,
0: కలిసినప్పుడే అది నీ మనోధర్మం అవుతుంది. అంతేకాని పేపర్ మీద రాసుకుని ఇప్పుడు నాలుగు సంగతులు నాలుగు స్వరాలు రాసుకుంటే అది మనోధర్మం కాదు, అది టీచర్ మనోధర్మం అవుతుంది, నీ మనోధర్మం అవుతుంది. కానీ ఒక మార్గం చూపించడానికి ఈ విధంగా ఇలా చేసుకుంటే బాగుంటుంది అని గురువు హెల్ప్ చేయగలరు. కానీ దాన్ని పట్టుకోవడానికి ముందు చేయవలసిన సాధన ఏదైతే ఉందో అది మిస్ అయిపోతుంది.
1: ధర్మబద్ధమైన సాధన
0: అది చేస్తూ ముందుకు వెళితే ఖచ్చితంగా అందరూ కూడా మనోధర్మంలో ఎక్సెల్ అవుతారు.
1: అమేజింగ్ మ్యామ్. సో వినికిడి చాలా ఇంపార్టెంట్. ప్రప్రథమంగా మనం ఏ శైలి అయితే అభ్యసిస్తున్నామో, కర్ణాటకం గానీ హిందుస్థానీ అవనివ్వండి, వివిధ రకాల రాగాలని కచేరీలని వినడం ద్వారా, ప్రయోగాలను తెలుసుకోవడం ద్వారా మనకు ఒక అర్థం అనేది అవుతుంది అండ్ బేసిక్ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. వండర్ఫుల్ మ్యామ్, మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. అంతకన్నా ముందు ఒక స్వీట్ సాంగ్ అయితే మీకోసం వస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

2:50 మన క్లాక్ లో టైం, మరి మనమున్నాము సుస్వరాల సందరి సందరి స్పెషల్ షో విత్ మీ యువర్ ఆర్జే జయశ్రీ గారు అండ్ వెరీ వెరీ స్పెషల్ గెస్ట్ విదూషిమణి డాక్టర్ కొల్లూరి వందన గారితో మనం చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాము సంగీతానికి సంబంధించి. మ్యామ్, ఇందాక సంగీతం విషయంలో ఎక్కువగా వినటం చాలా బాగుంటుంది అని చెప్పారు. సో నేటి తరం అంతా కూడా పరుగులు తీస్తోంది సోషల్ మీడియా. సో ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే సోషల్ మీడియా ఈజ్ జస్ట్ రూలింగ్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పొచ్చు, పెద్దల నుంచి చిన్నవాళ్ళ వరకు. సో సంగీతం వింటే మనకు అందులోని ఆ యొక్క స్వచ్ఛత, ఆంతర్యం ఇవన్నీ ఆకలింపు అవుతాయి. అలాంటిది రీల్స్ చూస్తూనో షార్ట్స్ చూస్తూనో ఇలాగా టైం ఇలా గడిచిపోతుంది కాబట్టి

0: కాబట్టి అలాంటి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ని గ్రాప్ చేయాలి అంటే ఇప్పుడున్నటువంటి తరుణంలో సోషల్ మీడియాని ఆధారంగా చేసుకుని ఎలాంటి కాంటెంట్ వస్తే బాగుంటుంది సంగీతం వైపుగా, ముఖ్యంగా కర్ణాటక సంగీతం వైపు? మీ అభిప్రాయం మీ మాటల్లో.
1: రీల్స్ షార్ట్స్ ఇలాంటివి చాలా పిల్లల్ని అట్రాక్ట్ చేస్తున్నాయి.
0: అవును,
1: దానికి వాళ్ళు బానిసలు కూడా అయిపోతున్నారు.
0: అవును మ్యామ్. యా,
1: అయితే అది ఏదైనా కూడా అతి సర్వత్ర వర్జయతని పెద్దవాళ్ళు చెప్పినట్టు, ఏది కూడా ఇప్పుడు వరుసగా మనకి కంటెంట్ ఎలా వస్తుందంటే రీల్స్ లో, నేను అంటే ఎక్కువ పెద్దగా నేను చూడను కానీ నేను గమనించింది ఏంటంటే ఒక 10-15 విషయాలు వెంట వెంట వెంటనే వచ్చేస్తుంటాయి. అంటే ఒక సినిమా గురించి వస్తుంది, ఒక వంటకం గురించి వస్తుంది, ఒక పాట గురించి వస్తుంది, ఒక చిన్నపిల్లలు మాటల గురించి వస్తాయి, ఇంకేదో ఆటలు, ఇంకేవో అడ్వర్టైజ్మెంట్లు, అలా వరుసగా అంటే ఒక మైండ్ ఎప్పుడు కూడా స్థిమితంగా ఉండే పరిస్థితి లేదన్నమాట. అంటే వెంటనే మార్పులు మార్పులు వచ్చేస్తూ ఉంటే ఆ ఇంపాక్ట్ మైండ్ ని చాలా ఎక్కువ డిస్టర్బ్ చేస్తుందని నాకు అనిపిస్తుంది. బట్ పాజిటివ్ సైడ్ ఏంటంటే ఒక్క నిమిషంలో ఒక మంచి రాగము లేకపోతే ఒక కీర్తన పల్లవు ఎవరైనా చిన్నపిల్లలు పాడినా కూడా చాలా ఆనందం కలుగుతుంది. అది ఏంటంటే ఆ దాన్ని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇది ఎంతవరకు అవసరం అనే విషయాన్ని కొంచెం
0: గమనించుకోవాలి.
1: అది పెద్దవాళ్ళైతే పిల్లల్ని కొంచెం చూసుకుని అదుపు చేస్తూ ఉండడం, పెద్దవాళ్లే ఉంటే మరి దానికి ఎవరికి వాళ్ళు కొంచెం దాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే అంత కంటెంట్ ఉందన్నమాట, మనకి చాలా డిస్టర్బ్ అయిపోతాము అనిపిస్తుంది నాకు అవి వెంట వెంట వెంటనే చూడటం వల్ల. ఒక్కటి ఏదైనా మనం చూసిన తర్వాత దాని ఇంపాక్ట్ చాలాసేపు ఉంటుంది
0: ఖచ్చితంగా
1: కదా. ఇప్పుడు మనం ఒక పాట విన్నాము, సుబ్బలక్ష్మి గారిది విన్నాం, లేదా బాలమురళి గారిది ఒక తత్వం విన్నాం అనుకోండి, దాని ఇమోషన్ మనని చాలాసేపటి వరకు అందులో ఉంచుతుంది. అలా ఉండనివ్వకుండా మనసుని చంచలంగా చేసేస్తోందేమో అని నాకు అనిపిస్తోంది ఈ వీటి వల్ల. సో ఏంటంటే మనకి కావాల్సిన కంటెంట్ ఏది కావాలి అనేది మనం ఫస్ట్ జడ్జ్ చేసుకోగలిగారు ఎవరికి వాళ్ళు.
0: 100%
1: మనకి ఏది కావాలి అనే క్లారిటీ కనుక లైఫ్ లో ఉంటే తప్పకుండా అలాంటి కంటెంట్ మనకు దొరుకుతూ ఉంటుంది. ఎందుకంటే అవి కూడా చేస్తున్నారు, చాలా మంది
0: చేస్తున్నారు,
1: మంచి మంచి కంటెంట్స్ ఉండేవి వస్తున్నాయి. అవి కూడా కనిపిస్తూ ఉంటాయి, కానీ అది కనిపించితే అది ఆస్వాదించే లోపల ఇంకోటి వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. అది కాకుండా కొంచెం మనకి మనం జడ్జ్ చేసుకుని
0: ఒక
1: బ్రేక్ పెట్టుకుని ఇలాంటివి మనం చూస్తే మనకి ఉపయోగపడుతుంది. అంటే అసలు మనకేం కావాలనే క్లారిటీ మాత్రం ప్రతి వాళ్ళకి ఉండాలి.
0: ఇట్ షుడ్ బి వెరీ ప్రొడక్టివ్ అంటే.
1: అంతే, ఖచ్చితంగా స్టూడెంట్స్ కి మెయిన్ గా, స్టూడెంట్స్ అది లేకపోతే మాత్రం వాళ్ళు చాలా కోల్పోతారు, టైం కోల్పోతారు, ఎనర్జీ కోల్పోతారు. చాలా ఎనర్జీ పోతూ ఉంటుంది ఈ ఇవి చూడటంలోంచి,
0: డ్రైన్ అయిపోతారు బ్రెయిన్ అంతా కూడా అలా. మ్యామ్, ఇదివరకంటే గురు శిష్యుల యొక్క అంటే గురువుల దగ్గరికి వెళ్లి చక్కగా కూర్చుని సాధన చేసి ఎన్నో విషయాలు తెలుసుకునేవాళ్ళు, ఇప్పటికీ ఆ పద్ధతి ఉంది, అదేం మారిపోలేదు. ఆన్లైన్ లో అయినా కూడా, సో గ్రూప్ క్లాసెస్, 1-to-1 క్లాసెస్ కానివ్వండి, ఇలాంటి నేర్చుకుంటున్నటువంటి తరుణంలో కొంతమంది లైక్ ఫాస్ట్ ఫాస్ట్ గా నేర్చేసుకోవాలి, అంటే తొందరగా మేము పాడేయాలి అనేటువంటి ఒక జిజ్ఞాసతో రియాలిటీ షోస్ కానివ్వండి, లైక్ పర్సనల్ లైఫ్ కానివ్వండి. సో సంగీతం అనేది ఒక టైం లిమిట్ ద్వారా నేర్పించేటువంటి తరుణం కూడా కొన్ని విషయాల్లో మనం వింటూ ఉంటాం. గురువులుగా మా అమ్మాయి పాడేస్తారా అండి, ఇలా చేస్తారా అని అడుగుతుంటాం. సో మ్యూజిక్ అనేది టైం లిమిట్ ఉండదు అని మా అభిప్రాయం. సో ఈ విషయంలో తల్లిదండ్రులకు కూడా అండ్ అలాగే పిల్లలకి చెప్పేటువంటి విషయం ఏంటి ఒక గురువుగా? అంటే ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ అ పాపులారిటీ, బట్ ఇట్స్ ద క్వశ్చన్ ఆఫ్ అ సబ్జెక్ట్ బేస్డ్ మీదుగా వాళ్ళ మనసు ఎలా మళ్ళుతుంది అనేటువంటి మాటలు మీ ద్వారా వినాలని మాకు.
1: నేను అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, మామూలుగా చాలా నార్మల్ గా అందరికీ అర్థమయ్యేటట్టు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఒక వంటకం ఏదైనా వండుకోవాలనుకోండి, ఏదో కూర చేసుకోవాలి, దాన్ని ఇంత సైజ్ ముక్కలు తరగాలి, ఇంతసేపు దీన్ని లో ఫ్లేమ్ లో పెట్టి
0: టైం
1: చేయాలి, ఈ టైంలో ఉప్పు వేయాలి, ఈ టైంలో ఇంకేదో పచ్చిమిరపకాయ అల్లం వేయాలి, ఇంకేదో వేయాలి, దానికి ఒక అంటే ఇదంతా దేనికి? ఒక పక్వమైన రుచికరమైన ఒక వంటకం మనం కనుక ఆస్వాదించాలి అనుకుంటే

0: దానికి ఒక టైం ఉంటుంది. మనకి చాలా ఇష్టం కదా అని సడన్ గా డైనింగ్ టేబుల్ మీదకి అది వచ్చేది కదా. అలాగే మరి అలాంటి కూరే రానప్పుడు సంగీతానికి, అంటే ఇది 25 ఏళ్ళైనా రాదు 30 ఏళ్ళైనా రాదు కాబట్టి మన జీవితంలో ఏం రాదు అలా నేను చెప్పటం లేదు. మనకి ఒక మంచి విధానంలో మనం కనుక సంగీతం పాడుకోవాలి అని ఎవరికైనా అనిపిస్తే దానికి సరైన మార్గాన్ని వెతుక్కుని ఆ మార్గంలో వెళ్తే మాత్రం ఖచ్చితంగా మంచి సంగీతం పాడుకోగలరు అందరు. ఆ మార్గాన్ని కరెక్ట్ గా పట్టుకోవాలి, అనుసరించాలి, సాధన చేయాలి.
1: అద్భుతం మ్యామ్. అన్నప్రాసన రోజే ఆవకాయాన్ని తినకూడదు. సో నిజంగా మ్యామ్, సో దేనికైనా సమయం
0: రావాలి.
1: సమయంతో పాటు సంగీతం మనకి ఓర్పుని నేర్పుని కూడా నేర్పిస్తుంది అని మీ మాటల్లో అందించారు. సో మరిన్ని విషయాలు అయితే మీ నుంచి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, కానీ అంతకన్నా ముందు ఒక షార్ట్ అండ్ స్వీట్ సాంగ్ మీ మాటల్లో. ఏదన్నా అన్నమాచార్య కీర్తన కానివ్వండి, రామదాస్ కీర్తన కానివ్వండి, మీ యొక్క గానామృతాన్ని ఆస్వాదించాలని మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం. సో లిజనర్స్, చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది కదా వందనా మేడంతో. చాలా విషయాలు మీరు కూడా తెలుసుకుంటున్నారు. అండ్ ఇప్పుడైతే ఒక అద్భుతమైన కీర్తన.

0: ఆహా, ఎంతో అద్భుతమైన, ఎంతో రుచికరమైన ఈ నా రామనామం విన్నాక ఈ పాట వినకపోతే ఎలా? సో లిజనర్స్, స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్ లిజనింగ్.
1: శ్రీరామ కోదండరామ.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. రాష్టంలో పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసే లక్ష్యంతో చేపట్టిన పలు నగర వనాలు

పర్యావరణ హిత ప్రాజెక్టులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ఈ రోజు ప్రారంభించారు. పచ్చదనం పెంపొందించడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు నగరవనాలు ప్రధాన భూమిక పోషిస్తాయని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ క్యాంపు కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ఈరోజు ప్రజల నుంచి వెంతులు స్వీకరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆదేశించారు. రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు క్రీడా వసతుల కల్పనకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని విఆర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, షెల్టర్, స్వచ్చాలయాల నిర్మాణానికి మంత్రి ఈ రోజు శంకుస్థాపన చేశారు. రాష్ట పర్యాటక రంగానికి అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పెయిన్లో ఈ రోజు నుంచి పర్యటిస్తారు. స్పెయిన్లోని సెవెల్లే ఫిబెస్లో నిర్వహిస్తున్న పర్యాటక ఆవిష్కరణ సదస్సు 2026లో మంత్రి పాల్గొని పర్యాటక రంగంలో నూతన ఆవిష్కరణలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సుస్థిర అభివృద్దిపై జరిగే చర్చల్లో పాల్గొంటారు. పోషణ మాసోత్సవాల్లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా డోకిశిల గ్రామంలో చిన్నారులకు పోషకాహారం, మహిళలు, బాలికల ఆరోగ్యం, భద్రత, హక్కులపై అవగాహన కల్పించేందుకు అంగన్వాడీ ఉత్సవ కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించారు. పోషకాహారంతోనే చిన్నారులకు ఆరోగ్యవంతమైన బాల్యం సాధ్యమవుతుందని జిల్లాకు చెందిన మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారి తోట కనకదుర్గ తెలిపారు. రాష్టంలో పట్టదారు పాస్ పుస్తకాల పంపిణీ, భూముల రీసర్వే ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి జయలక్ష్మి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయం నుంచి రాష్టంలో భూ పరిపాలన, రెవెన్యూ అంశాలపై జిల్లా కలెక్టర్లతో దృశ్య మాధ్యమ విధానంలో ఆమె ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై విత్ మీ జేఎస్వితో 3:04:11 అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి మనమున్నాము సుస్వరాల సందడి సందడి విత్ మీ యువర్ ఆర్జే జేఎస్వి అండ్ అలాగే డాక్టర్ కొల్లూరు వందనా గారితో చాలా చాలా అద్భుతమైన విషయాలైతే ముచ్చటించుకుంటున్నాం. సో మ్యామ్, మరి చాలా విషయాలైతే మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక్కసారి మనం సినిమా వైపు వెళ్ళిపోదాం. సో సినిమా అనేది అందరికీ చాలా ఇష్టమైనటువంటి ఒక ఫీల్డ్ కాబట్టి, కళారంగాల్లో సినిమాకు కూడా పెద్ద పీట ఉంది కాబట్టి, మన తెలుగు సినిమాల్లో నాటితరం పాటలు ఎక్కువగా భావ రాగ తాళయుక్తంగా ఉండేవి. సో అలా సాగినటువంటి ఆ తరం పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఏదైనా ఉందా?
1: చాలా ఉన్నాయండి, మంచి పాటలు చాలా ఉన్నాయి.
0: మీ ఇష్టం, భానుమతి రామకృష్ణ గారు కానీ, సుశీలమ్మ గారు కానివ్వండి, ఎవరివైనా సరే, లైక్ మీ మనసుని ఆకర్షించినవి, ఘంటసాల గారు పాడినవి, పివి శ్రీనివాసరావు గారు పాడినవి, అండ్ కొంచెం బాలసుబ్రహ్మణ్యం గారివి, ఎలా అయినా, సో వాట్ ఈస్ ద స్పెషల్ థింగ్ మీకు బాగా నచ్చింది? ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క విషయం,
1: ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క విషయం ఉంటుంది. అదే, అందరూ రకరకాల స్వీట్స్ లాగా అనమాట, అన్ని స్వీట్స్ బాగుంటాయి, ఏది బాగుంది ఇది బాగుంది అని చెప్పడానికి లేదు. అలా
0: అన్ని ఫేవరెట్ అన్నారు కాబట్టి, మా తరం వాళ్ళకి తెలిసే విధంగా భానుమతి గారిలో ఒక ప్రత్యేక శైలి మాకేమనిపిస్తుంది, మాకేముంటుంది మీ మాటల్లో?
1: వీళ్ళందరిలోనూ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, పాత తరం వాళ్ళందరూ కూడా వాళ్ళు చక్కగా కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకుని వాళ్ళు సినిమా పాటలు
0: పాడేవారు
1: కాబట్టి ఏదో ఒక ప్యూరిటీ ఉంటుంది వాళ్ళ పాటల్లో. అదేంటంటే, పూర్వం సంగీతం వాళ్ళు ఎవరైనా కూడా, క్లాసికల్ మ్యూజిషియన్స్ కానీ ఇటు సినిమా వాళ్ళు కానీ,

0: వాళ్ళల్లో ఒక రకమైన ప్యూరిటీ అంతే, దానికి ఇంకొక మాట నాకైతే తెలియదు.
1: సో అందరికీ ఆపాదించేలాగా ఒక ప్యూరిటీ.
0: అవును, అంటే నిష్కల్మషంగా ఉంటుందన్నమాట. ఆ పాట వింటూ ఉంటేనే ఒక రకమైన ఇన్నోసెన్స్, హాయ్, డివినిటీ అన్నిటి అందరిలోనూ, పూర్వం వాళ్ళ అందరి పాటల్లో నాకు కనిపిస్తూ ఉంటుంది.
1: సో ఆ పాటలు విన్నా, ఆ మాటలు స్మరించుకున్నా, వాళ్ళ గొంతులు విన్నా కూడా మనసు, ఐ మీన్ మనిషి మనసు లోతులలో ఉన్న నిష్కల్మషమైనటువంటి భావాలన్నిటికీ తెరతీసే విధంగా ఉంటుంది. సో వన్ ఆఫ్ ద ఫేవరెట్ మాయా బజార్ ఆ కాలం నాడిది. ఒక్కసారి ఆ పాట
0: తప్పకుండా విందామా?
1: సో ఇంకెందుకు ఆదేశం, జస్ట్ ట్యాప్ ఇన్ టు ద నాస్టాల్జిక్ సాంగ్.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వెల్ మరి అలా మాయాబజార్ సినిమా నుంచి అద్భుతమైన పాట వింటూ ఆనందిస్తున్నారు. సండరీ సండరీ విత్ మీ జేఎస్వితో అండ్ మ్యామ్. ఇప్పటి వరకు సినిమా గురించి వీటి గురించి ఇన్ని మాట్లాడుకున్నాం. సంగీతంలో ప్రధాన పాత్ర పోషించింది వాగ్గేయకారుల యొక్క రచనలు. సంగీత మూర్తిత్రయంలో ఉన్న రచనలు అందరికీ సుపరిచితమే. అలాగే తొలి తెలుగు వాగ్గేయకారులైన పదకవిత పితామహుడు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు వారు, తర్వాత కంచర్ల గోపన్న రామదాస్ గారు, ఇలా అందరికీ సుపరిచితమే. కానీ ఒక ప్రత్యేకమైనటువంటి రచనా శైలితో ఎంతో మంది మనసులలో ముద్రించుకుపోయినటువంటి ఆ సాహిత్యం సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారిది. సో వారి యొక్క రచనల గురించి ప్రత్యేకమైనటువంటి మాటలు, అలాగే వారి రచనలో ఏదైనా ఒక కీర్తన మీ గాత్రంలో

0: అయిపోయిందా మామ్? అప్పుడే నా మనసు రామరసంలో అలా తేలియాడుతోంది. నిజంగా ఇట్స్ అ బ్లెస్ టు ఆల్ ఆఫ్ అస్. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారి రచనలో ఒక కీర్తన మా అందరి కోసం వినిపించారు. ఆయన శైలిలో ఉన్నటువంటి కొన్ని ప్రముఖ రచనలు ఇలా మీ మాటలు ఆయన సాహిత్యం గురించి.
1: మనకి చాలా తెలుసు, మానస సంచరణే, తర్వాత గాయతి వనమాలి, ఇలా చాలా ఉన్నాయి. మంచి సంస్కృతంలో చక్కటి మనకి ఎన్నో కీర్తనలు అందించిన మహామహా గొప్ప మహానుభావుడు ఆయన. అవి మనకి అందటమే చాలా అదృష్టం.
0: వాటిని ఇలా పాడుకోవడం
1: ఇంకా
0: అదృష్టం. సంస్కృతం అన్న మాట వచ్చింది కాబట్టి సంస్కృత రచనలు, ప్రముఖంగా కర్ణాటక సంగీత ఆధారిత రచనలకి ప్రధాన పరిశోధకురాలిగా మీ యొక్క ప్రయాణం ఎవరి రచనల మీద సాగింది?
1: అది సెంట్రల్ సంస్కృత్ యూనివర్సిటీ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారన్నమాట. దాంట్లో ఏంటంటే సంస్కృత సాహిత్యాన్ని ఎక్కువ ప్రచారం చేయడానికి ఇలాంటి ప్రాజెక్ట్స్ చాలా చేస్తున్నారు వాళ్ళు. దాంట్లో నా ప్రాజెక్ట్ కూడా అప్రూవ్ అయ్యింది. దాంట్లో ఏం చేశామంటే చాలా మంది వాగ్గేయకారులు, మరి పురంధరదాసులు వారు మొదలుకొని అంటే సంగీత పితామహులు పురంధరదాసులు వారు, త్యాగరాజస్వామి వారు, త్రిమూర్తి త్యాగరాజస్వామి వారు, ముత్తుస్వామి దీక్షితులు వారు, అలాగే ముందు వాళ్ళు రామదాసులు వారు, అన్నమాచార్యులు వారు ట్రినిటీకి ముందు, అలాగే పోస్ట్ ట్రినిటీ, అందరి రచనల్లోనూ సంస్కృతంలో సాహిత్యం ఉన్న రచనలను తీసుకుని వాటిని మన ఇంతకుముందు రేడియోలో వచ్చే సంగీత శిక్షణ లాగా అనమాట, అంటే టీచర్ టీచ్ చేస్తూ ఉంటారు, పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. ఈ విధంగా సంస్కృత కీర్తనల్ని మేము నేర్పించడం అనేది రికార్డింగ్స్ చేసాం అనమాట ఈ ప్రాజెక్ట్లో. అలాగే స్తోత్రాలు, చాలా స్తోత్రాలు, అష్టకాలు, ఇవన్నీ కూడా మనకి సంస్కృతం లిటరేచర్లో దొరికినటువంటి ఎంతో గొప్ప గని, వాటన్నిటినీ కూడా వీలైనన్ని తీసుకుని మాకు ప్రాజెక్ట్లో అవసరమైనన్ని పెట్టుకుని వాటన్నిటిని కూడా ఇలా శిక్షణ రూపంలో అనమాట రికార్డింగ్స్ ని చేసాము. అది ప్రాజెక్ట్లో చేసిన
0: చాలా అద్భుతమైన విషయం.
1: దీనివల్ల అసలు చాలా పిల్లలు సంస్కృతం నేర్చుకోవటానికి అలాగే ఉచ్చారణ చక్కగా ఉండటానికి వీటన్నిటికీ సంస్కృతం మనకి చాలా ఉపయోగపడుతుంది, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల ఏంటంటే పిల్లలు కూడా, మా అమ్మాయి దాని పేరు శృతి సంహిత, తను సంస్కృత విశ్వవిద్యాలయంలో ఇప్పుడు కోర్సు చదువుతోందన్నమాట. అంటే ఈ సంస్కృతం పట్ల ఒక రుచి ఏర్పడటం, అది నేర్చుకుంటే ఎన్నో విషయాలు మనకి అవగతం అవుతాయి. అంటే భాష ఒకటే కాదు, లిటరేచర్ని స్టడీ చేస్తుంటే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. అలాంటి ఒక మంచి అనుభూతి మేమందరం కూడా ఆ ప్రాజెక్ట్లో ఉన్న అందరం కూడా పొందాము. ఎందుకంటే సంస్కృత రచనలకు ఉండే గొప్పతనం అది,
0: అద్భుత.
1: ఇప్పుడు సంస్కృతం చదువుకోవడానికి ఇష్టపడి ఆ కోర్సు కూడా తీసుకుంది. అది
0: వండర్ఫుల్ మ్యామ్. సంస్కృత రచన ప్రస్తావన వచ్చింది కాబట్టి అన్నమాచార్యుల వారి రచనలో

0: ఇలాంటి కీర్తనలు విన్నప్పుడు తాదాప్యం చెందటం అనేది ఇవాళ నేను ప్రత్యక్షంగా అనుభూతి చెందాను మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఈ కీర్తనను మా అందరి కోసం మీరు పాడినందుకు. అండ్ యస్, మరి వందనా గారి యొక్క మాటలు అండ్ అలాగే అద్భుతమైన కీర్తనలు, సంగీత ప్రయాణం గురించి, సంగీతంలో ఉన్న ఎన్నో అద్భుతమైన విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాం. అండ్ ఈ కార్యక్రమంలో భాగంగా మీరు పిహెచ్డి, మరీ ముఖ్యంగా శంకరాభరణ రాగంలో త్యాగరాజస్వామి వారిది, ముత్తుస్వామి దీక్షితారు వారి యొక్క రచనల మీదుగా చేశారు. సో ఈ రాగమే ఎంచుకోవడానికి గల ప్రత్యేక కారణం ఏంటి, దాని వెనక ఉన్న రీజన్ ఏంటి మ్యామ్? సో వాట్ ఇన్స్పైర్డ్ యూ టు డూ?
1: అంటే పిహెచ్డి యాక్చువల్గా చెప్పాలంటే ముందు ఒక డిగ్రీ కోసం అన్నట్టుగానే చేయడం మొదలుపెట్టాను. కానీ అంటే ఒక పెద్ద రాగం ఏదైనా నాకు ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఏదైనా సబ్జెక్టు చేయాలి అని ఒక దృష్టితో అనుకున్నప్పుడు ఈ రాగం నాకు గైడ్ ప్రొఫెసర్, రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ మండపాక్ శారద గారు, ఆవిడ సజెస్ట్ చేశారు ఒక పెద్ద రాగం ఏదైనా తీసుకుని దాన్ని స్టడీ చేయటం అనేది కూడా మేజర్ స్కేల్ రాగం. అది అంటే అంత స్కోప్ ఉన్న మంచి పెద్ద రాగం కాబట్టి దాంట్లో చేయొచ్చేమో అని ఒక ఆలోచన వచ్చింది. అది స్టార్ట్ చేసిన తర్వాత మరి అద్భుతమైన రచనలు త్యాగరాజస్వామి వారు కానీ దీక్షితులు వారు కానీ ఎన్నో రచనలు చేశారు. వాటిని స్టడీ చేయడానికి నాకు ఇది చాలా ఒక పెద్ద అవకాశం కలిగింది ఆ పిహెచ్డి రూపంలో.
0: ఈ పిహెచ్డి చేస్తున్న తరుణంలో మీకు పర్సనల్ గా బాగా ఆకర్షించిన విషయాలు ఏంటి మ్యామ్? అంటే ఈ ఇరువురి రచనలలో మీకు పర్సనల్ గా బాగా ఆకర్షించిన విషయాలు ఏంటి?
1: అంటే ఇద్దరివి రెండు డిఫరెంట్ స్టైల్స్ కదా.
0: అవును.
1: అంటే దేని రుచి దానిది. ఈయన కీర్తనలో చూస్తే ఒక రకమైన ఎమోషన్ కనిపిస్తూ ఉంటుంది, ఆయనవి చూస్తే ఒక పెద్ద రాగ ప్రవాహం ముక్తస్వామి దీక్షితుల వారివి. అంటే శంకరాభరణాన్ని ఇద్దరు డీల్ చేసిన విధానం అది, అంటే మాటల్లో చెప్పలేని ఒక అనుభూతి అనమాట అది. ఇప్పుడు దీక్షితుల వారి కీర్తనలు ఉన్నాయనుకోండి,

అయితే ఇలాంటి ఒక అంటే త్యాగరాజ స్వామి గారిది ఒక డిఫరెంట్ గా ఒక కీర్తన ఏదైనా చూద్దాం. అంటే ఇలాంటి కాల ప్రమాణంలో ఉండేవి త్యాగరాజ స్వామి వారి దాంట్లో కూడా ఉన్నాయి. అంటే శంకరాభరణాన్ని డిఫరెంట్ షేడ్స్ లో చూపించడం ఎలా అనేది వాళ్ళ రచనలో నేను గమనించాను.

ఎందుకు పెద్దల వలె బుద్ధి ఇవ్వు అని అడిగినప్పుడు శంకరాభరణం ఎలా ఉంది, అందులో ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది, మర్యాద కాదురా అని చెప్పినప్పుడు అందులో ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది. అంటే రాగాన్ని వాళ్ళు

0: ఎన్ని రసాలు
1: పండించారో
0: రాగంలో, అది తెలుసుకోవడానికి ఒక అవకాశం నాకు కలిగింది ఆ పిహెచ్డి చేస్తున్నప్పుడు.
1: నాకు మీరు ఇంత జ్ఞానాన్ని ఒక ముత్యంలాగా అందించారు. నాకైతే అంటే నా తోచిన నా బుద్ధికి ఒకటే తెలిసింది, మా

నాకు నాకైతే ఇదొక్క మాటే నాకు తోచింది. నిజంగా చాలా ఆనందాన్ని అందించారు. సో ఒక చిన్న పాట అయితే విందాం, అండ్ ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. అంటే దాన్ని స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్ లిసనింగ్ టు సుస్వరాల సందడి సందడి విత్ మీ యువర్ ఆర్జే జేఎస్వి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: విద్ భారతి ఎఫ్ఎం 101.3. వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు వివిధ భారతదేశం 101.3 మెగాహెర్ట్జ్ ఫైవ్ విత్ మీ జేఎస్పీ తో 3:24 అయిపోయింది. అండ్ సమయం చూస్తూ ఉండగానే అలా అలా అలా పరుగులు తీస్తోంది సుస్వరాలతో ఈ రోజు. వెల్ మరి నేటి సుస్వరాల సందడి సందడిలో మ్యామ్, ఇప్పటి వరకు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం సంగీతానికి సంబంధించి, శాస్త్రీయంగా విషయాలు అండ్ దానికి సంబంధించి. ఇప్పుడు ఒక్కసారి ర్యాపిడ్ ఫైర్ మూడ్ లోకి వెళ్ళిపోదాం. మీకే గనక ట్రైమ్ అంటే టైం ట్రావెల్ చేసే అవకాశం వస్తే, అంటే కాలంతో పాటు ప్రయాణించుతూ వెనక్కి వెళ్లి, మీరు ఎవరితో కాన్సర్ట్ చేయడానికి ఇష్టపడతారు? నేను మీకు ఆప్షన్స్ ఇస్తాను. సో మీరు గనక టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్తే మీరు ఎవరితో కాన్సర్ట్ చేయడానికి అంటే స్టేజ్ ని షేర్ చేసుకోవడానికి ఆనందంగా భావిస్తారు? ఫస్ట్ ఆప్షన్ ఎంఎస్ సుబ్బులక్ష్మి అమ్మ, అండ్ సెకండ్ ఎంఎల్ వసంత్ కుమారి గారు, అండ్ దాంతో పాటు థర్డ్ డికే పట్టమ్మాళ్ గారు. నాకు ఆన్సర్ అప్పుడు గోచరిస్తుంది, అన్డౌటెడ్లీ
1: సుబ్బులక్ష్మి గారు. ఎందుకంటే నాకు సంగీతం అనే ఒక పెద్ద సబ్జెక్ట్ ని ఆవిడ గొంతులోంచి వినటం అనేది జరిగింది మొదటిసారి కాబట్టి.
0: సో ఎంఎస్ సుబ్బులక్ష్మి అమ్మ ఇస్ యువర్ పక్కా ఆన్సర్.
1: ఎందుకంటే ఆవిడ నేను చూడలేకపోయాను నా లైఫ్ లో కాబట్టి. టైం కనుక వెనక్కి వెళ్తే ఒకసారి ఆవిడ చూస్తాను. ఆవిడతో పాడాలని కాదు, ఆవిడ పక్కన కూర్చోవాలని కాదు,
0: కచేరీ అన్న వినాలి
1: తప్పకుండా. ఎదురుగా అసలు ఆవిడ చూసి ఒకసారి దండం పెట్టుకుంటే
0: చాలు. వాట్ ఎ బ్లిస్ఫుల్ మూమెంట్ నిజంగా. అండ్ మీ ఆల్ టైమ్ ఫేవరెట్ రాగా, అంటే మీ ఫేవరెట్ రాగా అని అడిగితే అలా ఉండదు అని అందరూ అంటారు, ఎందుకంటే ఒక రాగం అని మనం స్టిక్ ఆన్ అవ్వలేము. సో ఎల్లవేళలా మీ మనసుకి ఏదైనా ఆలాపన చేసినప్పుడల్లా ఈ రాగం ఆలవోగ్గా వచ్చేస్తుంది అనేటువంటి రాగా?
1: అలా ఏం చెప్పలేము. నాకు ఇప్పుడు

0: అద్భుతం మ్యామ్.
1: థ్యాంక్ యూ.
0: అండ్ రాగా గురించి అయిపోయింది. సినిమా సంగీత దర్శకులలో మీకు బాగా నచ్చిన సంగీత దర్శకులు ఆప్షన్స్ ఇస్తాను నేను.
1: ఇవ్వండి.
0: ఘంటసాల గారు, అండ్ ఎస్ రాజేశ్వరరావు గారు, కేవి మహాదేవన్ గారు, పుహళింద్ గారు.
1: మీరు నాలుగు రకాలైన స్వీట్స్ పెట్టి అది ఒకటే తినండి అని చెప్తున్నారు.
0: సరే, ఇప్పటికిప్పుడు ఒకళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ నాలుగు పేర్లు ఒక చిట్లో ఉన్నాయి, కళ్ళు మూసుకుని ఒకటి తీసారంటే
1: ఘంటసాల గారు.
0: అమేజింగ్. నేటి తరం అంటే తర్వాత తరం, ఇళయరాజా గారు, ఏఆర్ రెహమాన్ గారు, ఇళయరాజా గారు పాటల్లో ఇప్పటికీ మీరు అప్పుడప్పుడు అలా హమ్ చేసుకునే సాంగ్
1: ఇందాక మీరు వేసిన పాట
0: వండర్ఫుల్. అలాగే సినీ సంగీతం ఆలపించినటువంటి సింగర్స్ లో మీకు బాగా నచ్చిన గాయని గాయకులలో ఫిమేల్ అండ్ మేల్ ఎవరైనా?
1: ఘంటసాల గారు, సుశీల గారు.
0: వెరీ నైస్. అండ్ నేటి తరం గాయని గాయకులు ఎవరైనా మీ మనసుకి నచ్చారా?
1: నేను పెద్దగా కొత్త
0: నేటి తరం పాటలు తక్కువనే వింటారు,
1: తక్కువ వినటం తక్కువ,
0: బట్ సమ్ ఉన్నారు, శ్రేయ ఘోషల్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళు ఎవరైనా, రైట్?
1: అంటే పాట విని బాగుంది అనుకుంటాను, నాకు నిజంగా
0: అంత డీప్ ఇంట్రెస్ట్,
1: అంత డీప్ గా తెలియదు.
0: మ్యామ్, ఇప్పుడు మనం ర్యాపిడ్ ఫైర్ కి అయితే బై బై చెప్పేద్దాం. నాకు అసలు అనిపిస్తుంది ఆడవాళ్లు సాధించలేనిది అంటూ ఏది ఉండదు అని చెప్పి, ఎందుకంటే ఓర్పు నేర్పుతో పాటుగా అన్ని విషయాలు మన ఇండ్లలో చిన్నప్పటి నుంచి మనం తెలుసుకునే ఉంటాం, మన పద్ధతి, మన పెంపకం. సో ఇలాంటి ఒక దీంట్లో మల్టీ టాస్కింగ్ మీరు చేశారు, లైక్ ఒక మ్యూజిక్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ గా కానివ్వండి, వెటరన్ మ్యూజిషియన్ గా కానివ్వండి, ఒక హౌస్ వైఫ్ గా కానివ్వండి, ఒక ఫ్యామిలీ విమెన్ గా కానివ్వండి, ఇటు పీహెచ్డీ చేస్తూ అటు ఒక అధ్యాపకురాలుగా ఎంతో మంది శిష్యులను తయారు చేస్తూ తో పాటుగా మీ పర్సనల్ కాన్సర్ట్స్, అండ్ ఇలా ఇన్ని రకమైన మల్టీ టాస్కింగ్ ఆస్పెక్ట్స్ లో హౌ యువర్ ఫ్యామిలీ ఇస్ సపోర్టింగ్ యూ? అండ్ యాజ్ అ మ్యూజిషియన్ గా మనకి ఫ్యామిలీ సపోర్ట్ ఇంపార్టెంట్ కాబట్టి, సో అబౌట్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ పర్సనల్ బాండింగ్ అండ్ సపోర్ట్ రిగార్డింగ్.
1: ఎన్ని పనులు చేసినా కూడా దాని వెనక పూర్తి కుటుంబం సహకారం ఉంటే కానీ ఎవరూ ఏ పని చేయలేము. నాకు ప్రత్యేకంగా మా అమ్మ నాన్నగారు, అలాగే పెళ్ళైన తర్వాత మావారు చాలా పెద్ద స్ట్రెంగ్త్ నాకు. ఎందుకంటే నేను తిరుపతిలో మ్యూజిక్ కాలేజ్లో పనిచేస్తున్నాను, ఆయన బెంగళూరులో క్యాటర్పిల్లర్లో లాజిస్టిక్స్ మేనేజర్గా ఉన్నారు. అక్కడ ఆయన ఉంటూ నేను ఉద్యోగం చేయటం, మా అమ్మాయిని చూసుకోవడానికి మా అమ్మ నాన్నగారు ఉండటం, వీటన్నిటితో పాటు మా అత్తగారు మామగారు వాళ్ళకు కూడా నేను తిరుపతిలో ఉండి ఉద్యోగం చేయాలని చాలా వాళ్ళ కోరిక. ఎందుకంటే మా ఇంట్లో అందరూ వెంకటేశ్వర స్వామి భక్తులు, ఆయన దగ్గర సేవ చేసుకునే అవకాశం వచ్చింది కాబట్టి ఈ జీవితంలో అది వదులుకోకూడదు అని నా కుటుంబం అందరూ చాలా సహకరిస్తున్నారు. దానివల్లనే నేను ఉద్యోగం ఇటు కుటుంబాన్ని మేనేజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది, లేకపోతే అయితే చాలా కష్టం
0: సాధ్యపడదు.
1: మా వారు నా ఉద్యోగం కోసం ఆయన బెంగళూరులోనే ఉంటూ వీకెండ్స్ వచ్చి వెళ్తూ ఉంటారు. సో నాకు పూర్తి సహకారం ఆయన నుంచి ఉంది కాబట్టి నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను.
0: అద్భుతం. సంగీతంలో ఉన్నవి సప్తస్వరాలు, మీరు పనిచేస్తున్న ప్రదేశం ఏడు కొండలు.
1: అవును,
0: ఆయన కృపతో ఏడడుగులు నడిచి మీ యొక్క బంధానికి సంగీతానుబంధం తోడయి ఇంత సుదీర్ఘంగా ఇప్పటికీ ఎప్పటికీ ఇలానే సాగిపోవాలని నేనైతే కోరుకుంటున్నాను.
1: చాలా థ్యాంక్స్ అండి.
0: ఇన్ని మాటలు మాట్లాడుకున్నాక ఈ విషయం నేను అడగకపోతే అసలు బాగుండదు. రానున్న కాలం జస్ట్ ఇంకొక ఫ్యూ డేస్ లో మనకి దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు, ఇంద్రకీలాద్రి విజయవాడ కనకదుర్గా అమ్మవారి యొక్క వివిధ రకాల అలంకారాలలో భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వబోతోంది. అమ్మవారి మీద ఒక మంచి కీర్తన మా అందరి కోసం మీ గాత్రంలో.
1: ముత్తుస్వామి దీక్షితుల వారిది ఒక కీర్తన పల్లవి పాడతాను.
0: తప్పకుండా మ్యామ్.

0: నిజంగా అమ్మవారి యొక్క కొండ, ఆ తల్లి యొక్క రూపం కంటి ముందు ఆవిష్కృతం చేశారు మ్యామ్. అండ్ ఫైనలీ మా అందరికీ, అంటే ఆస్పైరింగ్ మ్యూజిషియన్స్ కి, యంగ్ ఆర్టిస్టులందరికీ కూడా, కర్ణాటక సంగీతం కానివ్వండి, సంగీత కళాకారులందరికీ కానివ్వండి, సాధనాత్ సాధ్యతే సర్వం అని అంటారు మీ మాటల్లో సాధన గురించి. సో వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ, ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఒక గురువుగా ఎంతో మంది విద్యార్థులకు మీరు నిత్యం చెప్తారు, అలాగే మా అందరి కోసం కూడా మీ మాటల్లో.
1: సాధన అనేది అది చాలా ఇష్టంగా చేయాలి అని ఇది మా గురుగారు చెప్పిన మాటే. నేను అదే స్టూడెంట్స్ కి చెప్తూ ఉంటాను, మనకి ఏదైనా ఒక విషయం నచ్చిందంటే దానికి ఎంత కష్టమైనా పడి చేయాలి అని పట్టుదలగా చేస్తాం. అలాగే సంగీతం నేర్చుకోవాలి అన్న ఒక నిజమైన ప్యాషన్ ఉంటే, ఇష్టం ఉంటే మాత్రం సాధన ఏదో కష్టపడిపోతున్నాం అని అనుకోం, చాలా ఇష్టంగా చేసుకుంటాను సాధన. కాబట్టి ఆ ప్యాషన్ ఉండాలి ఫస్ట్. ఇది మనం ఏదో తల్లిదండ్రులకు నేర్పిస్తున్నారని నేర్చుకోవడం, ఏదో అందరూ నేర్చుకుంటున్నారు కదా అని ఏదో ఒక ప్రెస్టీజ్ కోసం, స్టేచర్ కోసం, అలా కాదు. నాకు సంగీతం పాడాలనుంది, నాకు ఇది ఇష్టం, నేను చెయ్యాలి అని ఒక ప్యాషన్ ఉన్న ఎవరైనా కూడా సాధన చేయకుండా ఉండలేరు అసలు.
0: ఖచ్చితం
1: సాధన అనేది అది నిత్యం ఎవ్రీడే చేయాల్సిందే, అందులో ఏమీ సందేహమే లేదు అసలు.
0: నిజంగా చాలా మంచి మాట చెప్పారు మ్యామ్. ఎందుకంటే నిత్యం మన దైనందిన జీవితంలో నిద్రలేచి మన మన పనులు ఎలా కానిస్తామో, ఉద్యోగము, చదువు, బాధ్యతలు ఎలాగో, ఇది సంగీతానుబంధంతో కూడినటువంటి ఒక ప్రియమైన బాధ్యతగా స్వీకరిస్తూ మనం చేస్తే బాగుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎన్ని తరాలు మారినా నర నరాల్లో ఈ యొక్క సంగీతానందం, మన యొక్క భారత్, అంటే భారత భావ రాగ తాళయుక్తంగా సాగింది కాబట్టి, అలాగే ముందు తరం వాళ్ళకి, ఆ ముందు తరం వాళ్ళకి కూడా కొనసాగాలని, మీలాంటి గురువుల యొక్క ఆశీర్వాదాలతో మేము ఇలానే ముందుకు వెళ్తూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాం మ్యామ్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోస్ కి విచ్చేసి ఇన్ని అమూల్యమైన, అపూర్వమైన, అద్భుతమైన విషయాలని మా అందరి కోసం అందించినందుకు. సో ఇదండి ఈరోజు విన్నారు కదా సుస్వరాల సందడే సందడి, మీ ఆర్జే జయస్వితో అండ్ వెరీ వెరీ స్పెషల్ గెస్ట్ విదూషిమణి డాక్టర్ కొల్లూరి వందనా గారితో ఈ కార్యక్రమం. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.
1: థ్యాంక్ యూ అండి, నమస్కారం.
0: థ్యాంక్ యూ.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో వెల్ మరి 3:39 PM అయిపోయింది మన క్లాక్ లో టైం. నేనైతే అందరితో సందడి చేసేసాను, సుస్వరాల సందడి. మరి ఈ సందడిని కొనసాగించమని మీ మా ఫేవరెట్ ఆర్జే నగేష్ కైతే నేను హ్యాండ్ ఓవర్ చేసేసాను. రెడీయా నగేష్ గారు? సో ఇంకెందుకు ఆలస్యం, నగేష్ మీ అందరినీ అలరిస్తారు. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ దిస్ బ్యూటిఫుల్ ట్రాక్ ఫ్రమ్ ద మూవీ 180.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణం. విశాఖపట్నం పర్యటనలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో భారత నౌకాదళం కోసం సూర్య పేరుతో తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ను ఈరోజు జాతికి అంకితం చేశారు. ఆధునీకరించిన స్లిప్వే 4,300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేన్కు ప్రారంభోత్సవం చేశారు. రాష్టంలో పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసే లక్ష్యంతో చేపట్టిన పలు నగరవనాలు, పర్యావరణ హిత పర్యాటక ప్రాజెక్టులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ఈరోజు ప్రారంభించారు. పచ్చదనం పెంపొందించడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు నగరవనాలు కీలకంగా నిలుస్తాయని తెలిపారు. రాష్ట పర్యాటక

మంత్రి కందుల దుర్గేష్ స్పెయిన్లో ఈ రోజు నుంచి పర్యటిస్తారు. స్పెయిన్లోని సెవెల్లే ఫిబెస్ లో నిర్వహిస్తున్న పర్యాటక ఆవిష్కరణ సదస్సు 2026లో పాల్గొని ప్రపంచవ్యాప్తంగా హాజరైన పర్యాటక నిపుణులు, ప్రభుత్వ ప్రతినిధులు, గమ్యస్థాన నిర్వహణ సంస్థలు, ఆతిథ్య రంగ ప్రముఖులతో సమావేశం కానున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయం నుంచి రాష్టంలో భూ పరిపాలన, రెవెన్యూ అంశాలపై జిల్లా కలెక్టర్లతో దృశ్య మాధ్యమ విధానంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి జయలక్ష్మి ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. భూ పరిపాలన, రెవెన్యూ శాఖకు సంబంధించిన 22A వెబ్ల్యాండ్, పట్టదారు పాస్ పుస్తకాల పంపిణీ, రీసర్వే, మాన్యువల్ రెవెన్యూ రికార్డుల డిజిటలీకరణ తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోషణ మాసోత్సవాల్లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా డోకిశీల గ్రామంలో చిన్నారులకు పోషకాహారం, మహిళలు బాలికల ఆరోగ్యం, భద్రత, హక్కులపై అవగాహన కల్పించేందుకు అంగన్వాడీ ఉత్సవ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, చిరుధాన్యాలు, గుడ్లు, పాలు, పండ్లు వంటి పోషక విలువలున్న ఆహారాన్ని పిల్లలకు అందించాలని తల్లిదండ్రులకు జిల్లాకు చెందిన మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారి తోట కనకదుర్గ సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ క్యాంపు కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ఈరోజు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. రాష్టంలో అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంజనీరింగ్, ఫార్మా, బయోటెక్, మెడిటెక్, క్లీన్ ఎనర్జీ, మొబిలిటీ, లాజిస్టిక్స్ రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. స్విస్ రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన ఏపీ స్విట్జర్లాండ్ బిజినెస్ ఫోరంలో రాష్టంలో పెట్టుబడులకున్న అవకాశాలను మంత్రి వివరించారు. రాష్టంలో పాఠశాలలకు ఈ నెల 12 నుంచి 21 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. 22న పాఠశాలల పునః ప్రారంభమవుతాయని పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: FM 101.3.

పోని వేసుకున్న పూలు తీగా ఊగుతుంటే బల్లే బల్లే. ఎస్, సూపర్ హిట్ సాంగ్ అయితే ఇచ్చారు రాంపు జోగేష్ శాస్త్రి గారు లిరిక్స్ అందించగా దేవేశ్వర ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేయ. మరి ఆ పాట అయితే శ్రీమంతు నుంచి విన్నారు, ఆ తర్వాత యువసేన మూవీలో నుంచి ఒక అద్భుతమైన పాట అయితే ఇప్పుడు విన్నారు రాంపు జోగేష్ శాస్త్రి గారు లిరిక్స్ అందించగా జెస్సీ గిఫ్ట్ అండ్ స్మిత గారు పాడిన పాట అద్భుతంగా వినేశారు కదా, వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 4:12 ఉంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం మనమైతే. మరి మంచి సమయానికి వచ్చేసాం వివిధకి. మరి వివిధలో ఒకే లిరిక్సిస్ట్ అంటే మన రామజోగేష్ శాస్త్రి గారు మరి గురించి మరి కొన్ని పాటలు అయితే వచ్చేస్తూ ఉంటాయి ఆయన రచనలో వచ్చిన పాటలు. సో ఒక సినిమా రూపొందాలంటే ఖచ్చితంగా ఒక కథ కావాలి, కానీ ఆ కథకి ప్రాణం పోయాలంటే మ్యూజిక్, ఆ మ్యూజిక్ ఒక పాట రూపంలో ఉంటేనే బాగుంటుంది. కానీ ఆ పాటకి సాహిత్యాన్ని ఇవ్వడం అనేది ఒక గొప్ప విషయం, ఎందుకంటే ఎన్నెన్నో పెద్ద విషయాలని గొప్ప విషయాలని చెప్పలేని మనసులోని మాటలన్నింటినీ కూడా ఒక అద్భుతంగా చెప్పగలిగేది ఒక్క 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో 4 నిమిషాల్లో చెప్పేంత టాలెంట్ అనేది పాటకు ఉంటుంది. కానీ ఆ పాటలో అన్ని విషయాలు పొందుపరిచేంత శక్తి మాత్రం అన్ని విషయాలను అనుభవించి మరి ఆలోచించి పొల్లు పోకుండా రాయగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే లిరిక్సిస్ట్ రచయితలు అనమాట. మరి సాహిత్యాన్ని అందిస్తూ కూడా చక్కగా కూడా ఇప్పటికీ కూడా రామజోగేష్ శాస్త్రి గారు ఎన్నో పాటలు కొన్ని వేల పాటలు మన తెలుగుకి అందిస్తూ ఉన్నారు. సో అలాంటి పాటలు ఆయన రచించిన మరిన్ని గేయాలు మీకోసం వచ్చేస్తుంటాయి. వింటూ వినిపించండి వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: FM 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: FM 101.3.

ఎస్, ఇప్పటివరకు మీరు మంచి పాటలు అయితే వింటూ ఎంజాయ్ చేశారు కదండి. స్టూడియో సమయం 5 గంటలకు 4 గంటల 50 నిమిషాలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో స్పాన్సర్ ప్రోగ్రామ్ ఎన్నిలా వింటారు.

Hello and welcome to Vennalar with Chetan. Change in life, change in environment and more importantly the reaction to change. ఒకప్పటితో పోలిస్తే నేటి జీవన శైలిలో ఎంతో మార్పు వచ్చింది, ఇంకా మారుతూనే ఉంది. శారీరక శ్రమ తగ్గి మానసిక శ్రమ పెరుగుతోంది. ఆహార పానీయాల్లో మార్పులు, నిద్రవేళల్లోనూ మార్పులు ఫలితమే నేడు చిన్న వయసు నుంచే మహమ్మారి వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఆ జీవనశైలి వ్యాధులు ఏంటన్న వాటిపై ఈరోజు వెన్నెలలో చేతంతో. అంటువ్యాధులైన మలేరియా, కొలెరా, పోలియో వంటివి నేడు వైద్యం అభివృద్ధి చెందడం వల్ల అదుపులోకి వచ్చేశాయి. కానీ అదే సమయంలో లైఫ్ స్టైల్ డిజీజెస్ అంటే జీవనశైలి వ్యాధులు పెరిగిపోతున్నాయి. వీటిని అభివృద్ధి కారణంగా తలెత్తే విపరిణామాలుగాను పేర్కొవచ్చు. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాలు, చెందుతున్న దేశాల్లోనే ఇవి ఎక్కువగా ఉన్నాయి, వేగంగా విస్తరిస్తున్నాయి. లైఫ్ స్టైల్ వ్యాధుల కారణంగా ఏటా 1.4 కోట్ల మంది 30 నుండి 69 ఏళ్ల మధ్య ప్రపంచ వ్యాప్తంగా మరణిస్తున్నారు. వారసత్వంగా సంక్రమించే వ్యాధులు, ఇన్ఫెక్షన్ల కారణంగా సంభవించే మరణాల కంటే ఇలా జీవనశైలి కారణంగా ఎదురయ్యే అనారోగ్య సమస్యలతో కన్నుమూసేవారే అధికం. అనారోగ్య తిండలవాట్లు చాలా ఉన్నాయి. పోషకాహారం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకే తరహా ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, అధిక ఫ్యాట్తో కూడుకున్న ఆహారం, ఇవన్నీ మనిషి ఆధునిక జీవనానికి హానికారాలే. తాజా ఆహారానికి బదులు నిల్వ ఉంచిన ఆహార సేవనం కూడా చెడు చేసేదే. శారీరక శ్రమ లేకపోవడం, నగరీకరణ, పట్టణీకరణ, జీవనం నిత్యం ఉరుకులు పరుగులే. కాలు బయటపడితే నడిచి వెళ్లకుండా సకల సదుపాయాలు, కోరితే అన్ని ఇంటికే వచ్చేసే వెసులుబాటు, ఇవన్నీ సుఖమయ జీవనాన్ని పెంచుతున్నాయి. దీంతో శారీరక శ్రమ తగ్గుతుంది. వ్యాయామాలు చేయడం వల్ల దీని నుంచి బయటపడదామన్న శ్రద్ధ కూడా తక్కువ మందిలో కనిపిస్తుంది. ఈ కారణాల వల్ల మధ్య వయసుకే అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ సమస్యలు ఎదురవుతున్నాయి. దీర్ఘకాలంగా ఈ రెండూ కొనసాగడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, స్ట్రోక్స్ బారిన పడే ముప్పు పెరుగుతుంది. వీటికి తోడు

పొగ తాగడం, పొగాకు పదార్థాలు నమలడం, మద్యపాన సేవనం, శీతల పానీయాలు, పాల పదార్థాలు అధికంగా తీసుకోవడం, అర్ధరాత్రి సమయాల్లో ఆహార సేవనం, అర్ధరాత్రి తర్వాత ఆలస్యంగా నిద్రించడం, తగినంత నిద్ర లేకపోవడం, రోజంతా కంప్యూటర్ల ముందే కూర్చొని పనిచేస్తుండడం, వాయు కాలుష్యం వంటివి కూడా లైఫ్ స్టైల్ వ్యాధులకు కారణమవుతున్నాయి. ఒబేసిటీ, డయాబెటీస్, ఆర్టీరియోస్క్లెరోసిస్, గుండె జబ్బులు, స్ట్రోక్, హైపర్ టెన్షన్, లివర్ సిరోసిస్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజెస్, అలర్జీస్, వినికిడి సమస్యలు, ఒత్తిడి, ఆందోళనలు, వెన్ను సంబంధిత సమస్యలు, వ్యక్తుల అలవాట్లు, ప్రవర్తన, చర్యలే లైఫ్ స్టైల్ వ్యాధుల బారిన పడేది లేనిది నిర్ణయిస్తాయి. అయితే వ్యక్తుల పరంగా నియంత్రించుకునే అంశాలు, నియంత్రించుకోలేని అంశాలంటూ ఉంటాయి. పొగ తాగడం, ఆహారపు అలవాట్లు, వ్యాయామం, ఎంతమేరకు నిద్రించాలి అన్నది నియంత్రించుకోగల అంశాలు. మన చేతుల్లో లేని అంశాలు వయస్సు, సంతతి, లింగము, వారసత్వం, స్థూలకాయం అంటే ఒబేసిటీ, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, భారీ సైజ్ భోజనాలు, శారీరక వ్యాయామం తగ్గడం, ఇవన్నీ స్థూలకాయానికి దారితీస్తాయి. ఉండాల్సిన బరువు కంటే అధికంగా ఉన్నవారు శ్వాస తీసుకోవడంలో సమస్యలు, రక్తపోటు, గుండె జబ్బులు, డయాబెటీస్ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం మన దేశంలో 15.5 కోట్ల మంది స్థూలకాయలున్నారట. ప్రపంచంలో ఈ విషయంలో మన ర్యాంక్ నంబర్ 2. మన దేశంలోనూ స్థూలకాయల సంఖ్య ఏటేటా 30% పైగా పెరుగుతుండడం ప్రమాదకరం. ఒత్తిడి, ఆందోళన, ఆధునిక జీవనశైలి వల్ల ఒత్తిడి, ఆందోళనలు పెరిగిపోతున్నాయి. ఇవి రక్తపోటు, గుండె జబ్బులు, డయాబెటీస్, ఆస్థమా, అల్జైమర్స్ వంటి సమస్యలకు కారణమవుతున్నాయి. పనిభారం, సరైన ఆహారం తీసుకోకపోవడం, తగినంత నిద్ర లేకపోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన వస్తాయి. దీనివల్ల కంటి నిండా నిద్ర కరువు అవుతుంది. పనిచేసే చోట, ఇంట్లోనూ నేడు ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి. చివరికి స్కూల్స్ లో, కాలేజెస్ లోనూ విద్యార్థులకు చదువుల భారం విపరీతంగా పెరిగి స్ట్రెస్ కి గురవుతున్నారు. డయాబెటీస్ అంటే మధుమేహం, షుగర్ వ్యాధి అని అందరికీ తెలిసిందే. దీంట్లో ఏమవుతుందంటే ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ని ఉత్పత్తి చేస్తాయి. ఇది మనకు తెలిసిన విషయం. మనం తీసుకునే ఆహార పదార్థాల నుంచి రక్తంలో చేరిన గ్లూకోజ్ ను కణాలకు శక్తిగా అందించడంలోనూ ఇన్సులిన్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే టైప్ 2 డయాబెటీస్ బారిన పడిన వారిలో ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ని ఉత్పత్తి చేస్తుంది, కానీ కణాలు దాన్ని వినియోగించుకోలేవు. దీన్ని ఇన్సులిన్ నిరోధకత అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ గా పేర్కొంటారు. కొందరిలో ఇన్సులిన్ ఉత్పత్తి సరిగ్గా లేకపోవచ్చు. సాధారణంగా ఇన్సులిన్ కాలేయంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపు చేస్తుంది. అయితే ఇన్సులిన్ నిరోధకం వల్ల కాలేయం నుంచి గ్లూకోజ్ అసంబద్ధంగా విడుదలవుతుంది. అలాగే కొందరిలో ఇన్సులిన్ ఉత్పత్తి తగినంత లేకపోవడం వల్ల కూడా రక్తంలో చక్కెర నిల్వలు పెరిగిపోతాయి, ఫలితమే డయాబెటీస్. ఇన్సులిన్ నిరోధకత, ప్యాంక్రియాస్ లోని బీటా కణాలు ఇన్సులిన్ ని ఉత్పత్తి చేయలేకపోవడం అన్నది ఒక్కరొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరికి ప్రాథమికంగానే ఇన్సులిన్ నిరోధకత ఉంటుంది. అటువంటి వారిలో ఇన్సులిన్ ఉత్పత్తిలో లోపం కొంచెమే ఉండొచ్చు. మరికొందరిలో ఇన్సులిన్ నిరోధకత అన్నది కొంచెమే ఉండొచ్చు, కానీ ఇన్సులిన్ ఉత్పత్తి సరిగ్గా లేకపోవచ్చు. అంతర్జాతీయ డయాబెటీస్ ఫౌండేషన్ గణాంకాల ప్రకారం మన దేశంలో 6 కోట్ల మందికి పైగా టైప్ 2 డయాబెటీస్ తో బాధపడుతున్నారు. అధిక బరువు, జీవక్రియల గతి తప్పడం, అధిక తీపి పదార్థాలున్న వాటిని తీసుకోవడం వంటివి కూడా టైప్ 2 డయాబెటీస్ కి కారణమవుతున్నాయి. నెక్స్ట్ ఆన్ ద లిస్ట్ వి హ్యావ్ ఆర్టీరియోస్క్లెరోసిస్. ఈ సమస్యలో గుండె నుంచి శరీరంలోని అవయవాలకు రక్తాన్ని, పోషకాలను, ఆక్సిజన్ ను తీసుకెళ్లే ధమనుల గోడలు మందంగా మారి సాగే గుణాన్ని కోల్పోతాయి. ధమనుల గోడల్లో కొవ్వు చేరడం వల్ల రక్త సరఫరాలో అవాంతరాలు ఏర్పడి ఈ సమస్యకు దారితీస్తుంది. దీంతో గుండె సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యతో రక్తపోటు కూడా నియంత్రణ తప్పుతుంది. అలాగే ఛాతిలో నొప్పి, గుండెపోటు సమస్యలు కూడా ఎదురవుతాయి. ఆరోగ్యకరమైన ధమనులు సాగే గుణాన్ని కలిగి ఉంటాయి, కానీ ఈ సమస్యలో ధమనులు లోపలి గోడలు గట్టిగా మారతాయి. గుండె జబ్బులు, గుండె కణజాలం, రక్తనాళాల్లో ఏర్పడే సమస్యలే గుండెపోటు. ఇతర సమస్యలకు కారణమవుతాయి. రక్తం ఆక్సిజన్ గుండెకు అందకపోవడం గుండెపోటుతో ప్రధానంగా కనిపిస్తుంది. గుండె రక్తనాళాలు దెబ్బతినడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. పొగ తాగడం, అధికంగా మద్యపాన సేవనం, డయాబెటీస్, అధిక కొలెస్ట్రాల్, వ్యాయామం లేకపోవడం గుండె జబ్బులకు కారణాలు. ఏటా గుండె జబ్బుల కారణంగా సంభవించే మరణాల్లో 30% పైగా 34 నుండి 64 ఏళ్ల మధ్య వయసు వారిలోనే ఉంటున్నాయి. గుండె జబ్బులను వారి సంఖ్యాపరంగా మన దేశం ప్రపంచంలో నంబర్ 1 స్థానంలో ఉంది. మన దేశంలో 5 కోట్ల మంది గుండె జబ్బులతో బాధపడుతున్నారు. అధిక రక్తపోటు. ప్రతి వ్యక్తికి నిర్ణీత పరిమాణం మేర రక్తపోటు ఉంటుంది. శరీరంలోని అన్ని భాగాలకు రక్తం సరఫరా కావాలంటే అందుకు ఇది అవసరం. అయితే ఎన్నో కారణాల వల్ల ఇది పరిమితి దాటుతుంది.

దానివల్ల దీర్ఘకాలంలో ప్రాణాలకు రిస్క్ ఏర్పడుతుంది. 120/80 వరకు సాధారణంగానే పరిగణిస్తారు. 140/90 లేదా ఆ పై స్థాయిలు అధిక రక్తపోటు లేదా హైపర్ టెన్షన్ గా పేర్కొంటారు. ఒత్తిడి, స్థూలకాయం, జన్యు సంబంధిత అంశాలు, ఆహారంలో ఎక్కువగా ఉప్పు తీసుకోవడం, వయసు పైబడ్డం వంటివి అధిక రక్తపోటు రావడానికి కారణాలు. దేశంలో 10 కోట్ల మంది పైగా అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొంటున్నారు. క్యాన్సర్ కారణంగా ఏటా 5 లక్షలకు పైగా మన దేశంలో ప్రాణాలు కోల్పోతున్నారు. మన శరీరంలో కోట్ల కొద్ది కణాలుంటాయి. అయితే ఈ కణాల్లో అసాధారణ పెరుగుదల చోటు చేసుకుంటే అది క్యాన్సర్ అవుతుంది. క్యాన్సర్లో 100కు పైగా రకాలున్నాయి. ముఖ్యంగా మన దేశంలో బ్రెస్ట్ క్యాన్సర్, కోలోన్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, లింఫోమా ఎక్కువగా ఉంటాయి. నేడు గుర్తిస్తున్న ప్రతి 10 క్యాన్సర్ కేసుల్లో 9 కేసులు పర్యావరణ అంశాల కారణంగా తలెత్తుతున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. పొగ తాగడం, ఆల్కహాల్, వాయు కాలుష్యం వంటివి కారణాలుగా పేర్కొంటున్నారు. పైగా ప్లాస్టిక్ వాడకం బాగా పెరిగిపోయింది. ఫలితమే ఒకప్పుడు క్యాన్సర్ అంటే పెద్దగా తెలియని మన దగ్గర నేడు అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. స్ట్రోక్. మెదడుకు రక్తాన్ని తీసుకెళ్లే నాళాల్లో అడ్డంకులు ఏర్పడి పూడుకుపోతాయి. మెదడుకు రక్తం, ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. స్ట్రోక్స్ బారిన పడిన వారిలో 15% వరకు 40 ఏళ్ల వయసులోపు వారే ఉంటారు. జీవనశైలి ప్రభావమే ఇందుకు కారణమని తెలుస్తుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ డిసీజెస్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ బాయ్. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522703. నంబర్ మరోసారి 0951522703. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెట్స్ పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 5 గంటలు దాటి 15 సెకండ్లు. ఇప్పుడు వినండి

0: ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో పసందైన వంటకాలు వింటారు సమర్పణ శ్రీమతి జయ నిర్మల. అనంతరం దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా మిషన్ లైఫ్, పర్యావరణం కోసం మన జీవన శైలిలో మార్పులు అంశంతో గురించిన విశేషాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది?
2: మేడం
3: చెప్పండి.
2: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
3: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
2: కానీ ఇది ఎలాగవుతుంది?
3: గుర్తింపు

0: లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
0: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
0: అంతే.
1: అర్థమైంది.
0: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగులో తామరా, బుర్రద పుల్లా.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
6: వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ఇప్పుడు వినండి పసందైన వంటకాలు సమర్పణ, శ్రీమతి జే నిర్మల.
7: పసందైన వంటకాల కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు బాగున్నారా? ఈనాటి మన పసందైన వంటకాల కార్యక్రమంలో సరికొత్త వంటకాలు చెప్పబోతున్నాను. అసలు పండగలు వస్తూ ఉంటే కొత్త రకం వంటకాలు చేసుకుంటే చాలా బాగుంటుంది అని చాలా మంది అనుకుంటారు, కానీ ఇప్పుడులాగే చేస్తూ ఉంటారు. అలా కాకుండా కొత్త రకం చేసుకోవడం చాలా మంచిది. ఈరోజు మనము ఇంట్లో సాయంత్రం స్నాక్స్, మిగిలిపోయిన అన్నంతో స్నాక్స్ చేసుకోవడం ఎలాగో చెప్తాను. దానికి కావలసిన పదార్థాలు కూడా చెప్తాను. ముందుగా 2 కప్పుల అన్నం తీసుకోండి. ఈ 2 కప్పుల అన్నాన్ని ఒక బౌల్లో వేసి మెత్తగా మిక్సీ పెట్టాలి, అంటే మెత్తగా చేత్తోనే కలిపేయాలన్నమాట. కలిపిన తర్వాత అదంతా కూడా బాగా కలుపుతూ ఉన్న సమయంలో 1 కప్పు ఉల్లిపాయలు వేసేసేయండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత అందులో పచ్చిమిర్చి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేయండి. ఆ తర్వాత అందులో కొంచెం కరివేపాకు కూడా వేసేయండి. ఆ కరివేపాకు కూడా కొంచెం మెత్తగా మిక్సీ చేసేస్తే బాగుంటుందండి. ఆ మిక్సీ చేసిన ఈ కరివేపాకు వేస్తే ఏంటంటే మనకి అది నోటికి అడ్డం తగలకుండా తినేస్తాం అన్నమాట. అలా తినటం వల్ల మనకు కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిది. చాలామంది ఆ కరివేపాకులు ఒక పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేస్తే అవి నోటికి తగలగానే తీసి పడేస్తుంటాం. అలా కాకుండా సన్నగా మిక్స్ పట్టండి, అది వేసుకోండి. ఏ పప్పులో కానీ ఎందులో అయినా సరే కరివేపాకు అలాగ వాడితే మనం దాన్ని యూజ్ చేసిన వాళ్ళం అవుతాం. దాని నుంచి మనకు ఎంత ఆరోగ్యం వస్తుందో మనం తెలుసుకుంటాం అన్నమాట. అలా మీరు ఈరోజు నేను చెప్పే ఈ స్నాక్స్లో కరివేపాకు కూడా మెత్తగా కట్ చేసి వేసేసేయండి. ఆలు ఉంది కదా, అంటే బంగాళదుంప, దాన్ని బాగా తురమండి. తురిమిన తర్వాత ఆ తురిమింది 1 కప్పు వేసేసేయండి. తురిమిన బంగాళదుంపని 1 కప్పు నిండా అందులో వేసేసారనుకోండి, ఎందులో అన్నంలో వేసేసి ఆ తర్వాత అందులో బియ్యపిండి ఉంటుంది కదా మన ఇంట్లో రెడీగా, 1 3 స్పూన్ల బియ్యపిండి వేసేసేయండి. బియ్యపిండి వేసేసిన తర్వాత అల్లం ముక్కలు వేయండి, కొంచెం కారం, పసుపు, ఉప్పు ఇవన్నీ కూడా వేసేసేయండి. అన్నీ వేసేసి లాస్ట్లో కొత్తిమీర, బాగా పుదీనా కూడా ఉంటే బాగుంటుంది, సన్నగా కట్ చేసేసి వేసేసి ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయిపోవాలి. బాగా మిక్స్ అయిపోయినప్పుడు ఒకసారి ఉప్పు రుచి చూడండి. ఉప్పు రుచి తగ్గితే గనక అందులో కొంచెం ఉప్పు వేసేసేయండి. వేసేసి ఇవన్నీ కూడా మరి కాసేపు నానపెట్టండి. ఈలోగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నూనె వేసి ఇవి మనం కలుపుకున్న ఈ మిక్స్ దీన్ని చిన్న చిన్న ముద్దలు చేసి నూనెలో వేసేసేయండి. బాగా కాగిన నూనెలో వేసేసేయండి. ఇక అంతే అండి. రెడ్గా కాగనిచ్చి అంటే 2 వైపులా రెడ్గా కాలాలి. అవి తీసేసి ఇక టమాటా చట్నీ కానీ లేకుంటే ఇక కెచప్తో కానీ మరి వడ్డించుకొని తింటే ఉంటాయి చూడండి. ఈ స్నాక్స్ వెరీ టేస్ట్ అండి. చాలామంది అన్నం మిగిలితేగానే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ వేడి చేసుకొని మళ్ళీ తింటూ ఉంటారు, లేదంటే దాన్ని ఏమో చేసేస్తారనమాట. అలా కాకుండా ఈ అన్నాన్ని మాత్రం ఇలా చేసి చూడండి. కొన్నిసార్లు కుక్కర్లో అన్నం వండుతాం కదా, అన్నం అంతా కుక్కర్లోకి వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే కుక్కర్లో అన్నం వండేటప్పుడు కుక్కర్లో గిన్నె పెట్టేటప్పుడు కింద నీళ్ళు వేస్తాం కదా, అవి మంచినీళ్ళు వేయండి. మామూలుగా వేస్ట్ వాటర్, ఎందుకంటే వేస్ట్గా పారబోసేడితే కదా గిన్నె పెట్టి వండుతాం కదా, అంత అవసరం ఉండదు అనుకొని వేరే నీళ్ళు పోయకుండా మామూలు కుళాయి నీళ్ళు పోకుండా తాగే నీళ్ళే పోయండి. పోసి అందులో ఈ గిన్నె పెట్టి వండినప్పుడు ఒక్కోసారి మనకు అన్నం అంతా కింద పోతుంది. ఈ అన్నాన్ని అంతా కూడా మరి ఫిల్టర్లో పోసేస్తే నీళ్ళన్నీ వెళ్ళిపోయి అన్నం మిగులుతుంది కదా. అన్నం వేస్ట్ చేయనక్కర్లేదు మంచినీళ్ళతో వండుంటే కనుక. ఆ అన్నంలో కూడా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసేసి దాన్ని బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు నూనెలో వేసుకొని

గరం గరంగా అంటే ఎంత బాగుంటాయంటే చెప్పలేమన్నమాట. ఇవి ఎలా చేశారు, ఎవరు చేశారు, ఎవరికీ అర్థం కాదు. మళ్ళీ ఒకసారి చెప్పనా, 2 కప్పుల అన్నం తీసుకోండి, ఒక బౌల్లో వేయండి. దాన్ని మెత్తగా చేత్తో కలపాలన్నమాట. కలిపిన తర్వాత అందులో మీరేం చేస్తారంటే, ఉల్లిపాయలు ఒక కప్పు నిండా, అంటే ఒక బౌల్ నిండా ఉల్లిపాయలు వేసేసేయండి. సన్నగా తురిగిన ఉల్లిపాయలు వేసేసేయండి. ఉల్లిపాయలతో పాటు లైట్గా సాల్ట్ వేయండి, పసుపు వేయండి, అల్లం ముక్కలు సన్న సన్నగా తురిమిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేయండి. వేసిన తర్వాత ఇప్పుడు ఆలు అంటారు కదా, ఆలు అంటే ఏంటి, ఉల్లిగడ్డ. ఈ ఉల్లిగడ్డని బాగా తురిమేయాలన్నమాట, అది వేసేసేయండి. ఇక కారం వేయండి. మరి అల్లం ముక్కలు వేసారా, కరివేపాకు కూడా కొంచెం రుబ్బి అందులో వేసేసేయండి. ఇక పసుపు, కారం, కొత్తిమీర వేసిన తర్వాత కొంచెం మీరు ఒకసారి బియ్యం పిండి ఉంటుంది కదా, ఇంట్లో రెడీగా బియ్యం పిండి పెట్టుకోండి, ఎప్పటికైనా మంచిదన్నమాట. ఒక 3 స్పూన్ల బియ్యం పిండి వేసేసి మొత్తాన్ని బాగా కలిపేయాలి. కాసేపు పక్కన పెట్టేయండి. ఓకే, ఇప్పుడు స్టవ్ అంటించి కడాయి పెట్టి కడాయిలో నూనె వేయండి. నూనె కాలుతుంది కదా, బాగా కాగినట్టు చేయి పెడితే తెలుస్తుంది అనమాట. అంటే చేయి నూనెలో కాదు, ఆ కడాయి మీద అట్లా పెడితే ఆ సెగ చేతికి తగులుతుంది, అప్పుడు నూనె కాగినట్టు అనమాట. అప్పుడు ఈ బౌల్స్ చిన్న చిన్న రౌండ్ రౌండ్గా తీసుకొని వేసేసి రెడ్డిగా కాలాలండి. కాలిన తర్వాత అప్పుడు తీసుకొని టమాటా చట్నీతో కానీ, టమాటా కచ్చప్ అమ్ముతారు కదా, దాంతో మనము తింటే చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా బోండాలు కానీ లేదా ఏదన్నా ఫ్రై వస్తువులు, మురుకులు కానీ ఇలాంటివి చేసేటప్పుడు మూకుడు అంటే నూనె వేసే కడాయి ఎలా ఉండాలంటే వెడల్పుగా ఉండాలి. అప్పుడే అవి మనకు మంచిగా వస్తాయన్నమాట. కొంతమంది రౌండ్గా కిందకి మరి కోలగా వచ్చేసిన కడాయిలు పెడతారు, అవేంటంటే చక్కగా రాదు, అవన్నీ ఇరిగిపోవడం, ఒకదానికొకటి అతుక్కోవడం అలా ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ కడాయి వెడల్పుగా ఫ్లాట్గా ఉండే కడాయి ఇలాంటి ఫ్రైలు, అంటే ఫ్రై కాదు, ఇలాగా మనం వంట చేసుకున్నప్పుడు బోండాలు చేసుకున్నా, మరి స్వీట్లు చేసుకున్నా, ఇలాంటి వాటికి మురుకులు చేసుకున్నా, ఇలాంటి వాటికి అలాంటి కడాయిలు వాడండి. ఓకేనా? సరే, ఇప్పుడు మీకు ఇంకొక వంటకం చెప్తాను. అదేంటంటే జాంగ్రీ. జాంగ్రీలు మనం ఏం చేస్తామంటే బయట నుంచి తెచ్చుకుంటాం కదా. ఇవి బయట నుంచి తెచ్చుకొని తింటే ఒక 1/2 కిలోకి ఎన్ని వస్తాయి, ఒక కొన్ని వస్తాయి. చాలా రేట్ పెట్టి కొనుక్కుంటుంటాం కదా. అలా కాకుండా మనం ఇంట్లో తయారు చేసుకున్నాం అనుకో, చాలా చేసుకోవచ్చు తక్కువ రేటుతోనే అనమాట. సో ఈరోజు మనం ఈజీగా ఇంట్లోనే జాంగ్రీ తయారు చేసుకోవడం ఎలాగో చెప్పేస్తాను. ఓకే, కావలసిన పదార్థాలు, ఒకే ఒక గ్లాసు మినప్పప్పు తీసుకోండి. మినప్పప్పుని నానపెట్టండి, బాగా నానిపోవాలి. అది నానాలంటే తెలుస్తుంది మీకు, 2 గంటలు అట్లా 3 గంటల్లో బాగా నానిపోతుంది. దాన్ని బాగా కడగండి. కడిగిన తర్వాత ఈ మినప్పప్పు అంతటిని కూడా ఎక్కువ నీళ్లు వేయకుండా మెత్తగా మిక్సీ పట్టేయండి. గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసుకోండి, లేదంటే మిక్సీలో పట్టండి. మిక్సీ మెత్తగా అయిపోవాలన్నమాట. అయిన తర్వాత మొత్తాన్ని తీసేసి ఏం చేస్తారంటే ఒక బౌల్లో వేసేసేయండి. వేసి దాన్ని మళ్ళా చేత్తో బాగా తిప్పాలన్నమాట. అంటే బాగా కొంచెం, ఒక చిటికెడు అంటే చిటికెడు సాల్ట్ వేయండి. మనకు రెడ్ కలర్ అంటే ఇష్టం కదా, కాబట్టి రెడ్ కలర్. కొంతమంది కలర్స్ ఇష్టం లేకపోతే కొంచెం పసుపు వేసుకోవచ్చు, లైట్గా అంటే ఎల్లోయిష్గా అనమాట, స్మెల్ తగలనీకుండా సరిపడా. వేసేసి ఇప్పుడు మరి స్పూన్తో బాగా కలిగి పెట్టిన తర్వాత మనకు క్రిస్పీగా జాంగ్రీ ఉండాలి అంటే కనుక అందులో ఏమేయాలంటే, మెయిన్ సీక్రెట్ ఏంటంటే మొక్కజొన్న పిండి అమ్ముతారు కదా, కార్న్ఫ్లవర్, అది ఒక 4 స్పూన్లు వేయండి. ఒక గ్లాసు మినప్పప్పుకి 4 పెద్ద స్పూన్లతో 4 స్పూన్ల మొక్కజొన్న పిండి వేయండి. కార్న్ఫ్లవర్ వేసేసి ఇప్పుడు కలపాలన్నమాట. కలిపిన తర్వాత ఇది మంచి గట్టిగా వస్తుంది, దీన్ని పక్కన పెట్టేసేయండి. అంతా కూడా మంచిగా కలుస్తుంది. ఈలోగా ఇంకొక స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ చక్కెర వేసి, అలాగే 1/4 గ్లాస్ నీళ్లు పోసి బాగా ఉడుకుతున్న టైంలో మీరేం చేస్తారంటే అది మొత్తాన్ని ఇలాచి వేసేసేయండి, దంచి ఇలాచి వేసేసేయండి. ఇలాచి వేసేసి బాగా ఉడికిస్తే జస్ట్ పాకం లాగా వస్తుంది అనమాట, అంతే. మరీ ముదురు పాకం రాకూడదు, జస్ట్ చేతికి మరి గమ్ము లాగా తగులుకుంటుంది, అది మరి పాకం వచ్చేసినట్టే. ఇక అంతేనండి, ఇక చూసుకోండి, దాన్ని తీసి మూత పెట్టి పక్కన పెట్టేయండి. అంటే త్వరగా గడ్డగట్టేస్తుంది పాకం, అందుకని అలా చేసేయండి. ఇప్పుడు మనం జిలేబీలు చేసుకుందాం. ఎట్లాగా అంటే ఒక స్టవ్ మీద ఇప్పుడు మనము పొంగనాలు చేసుకుంటాం కదా, పొంగనాలు చేసుకునే గిన్నె ఉంటుంది, ఆ గిన్నెతో మనం చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీ.

ఉంటుందన్నమాట. అందుకని పొంగనాలు చాలా మంది వాడుతుంటారు, లేదంటే డైరెక్ట్గా నూనెలో వేసుకోవచ్చు. నూనెలో ఒక్కోసారి ఏమవుతుందంటే ఒకదానికి ఒకటి తగులు కొనేసి అతుక్కుపోతూ ఉంటాయి. అలా కాకుండా పొంగనాలతో కూడా చేసుకోవచ్చు. పొంగనాల గిన్నెని స్టవ్ మీద పెట్టి దాంట్లో అన్నిట్లో కొంచెం కొంచెం లిటిల్ లిటిల్ ఒక అర స్పూన్ కానీ పావు స్పూన్ కానీ నూనె వేసేసేయండి. నూనె కాగేలోగా ఒక మందపాటి ప్లాస్టిక్ కవర్ తీసుకోండి. ఇంట్లో ఎప్పుడైనా మనకు పార్సల్ వస్తువులు తెచ్చుకుంటాం కదా, మందంగా ఉండే ప్లాస్టిక్ కవర్ ఉంటే కనుక పడేయకండి, పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఆ ప్లాస్టిక్ కవర్లో మీరు ఏం చేస్తారంటే, మనం ఆల్రెడీ కలుపుకున్నాం కదా మినపప్పు పిండి, అది దాంట్లో వేసేసి ఒక ఎడ్జ్లో వెరీ లిటిల్ సన్నని హోల్ కట్ చేయండి. అంతే, పెద్దది కట్ చేయద్దండి, చాలా సన్నగా కట్ చేయాలి. ఇప్పుడు అంతా మనం అందులో ఫిల్ చేసుకొని ఇప్పుడు చేత్తో కోన్ లాగా చేసుకొని కోన్ లాగా ఒక రౌండ్గా ఒక మురుకులాగా తిప్పేయాలన్నమాట. అలా అన్నిట్లో మరి పొంగనాల కడాయిలో వేసేసేయాలి. వేసేస్తే రెండు పైపులా త్వరగా కాలిపోతాయి, అప్పుడు నూనె కూడా ఖర్చు ఉంటుంది అన్నమాట. అప్పుడు రెండు వైపులా కాలినప్పుడు తీసి అలాగే పాకంలో వేసేసేయండి. ఇక చూడండి ఎంత బాగుంటుంది అంటే, మనకి ఇష్టం వచ్చిన షేప్ వేసుకోవచ్చు అనమాట. కరెక్ట్గా మనకు ఆ మందపాటి మనకు ప్లాస్టిక్ కవర్ ఉంది కదా, ఆ కవర్ చాలా బాగా పనికొస్తుంది అనమాట. దాంతో మరి కాల్చిన తర్వాత అన్నీ తీసి పాకంలో వేసుకోండి. ఇలాగా పండగలు వచ్చినప్పుడు కానీ లేకుంటే ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు త్వరగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అందులో మనం ఇలాచీ పౌడర్ వేసాం కదా, ఇలాచీ ఫ్లేవర్ మనకు దొరుకుతుంది అనమాట. సో మరి ఈరోజు చేసుకుంటారా, మళ్ళీ ఒకసారి చెప్తాను, ఎంత ఈజీ కదా. మరి ఒక గ్లాసు మినపప్పు తీసుకోండి, మినపప్పు ఆరోగ్యానికి మంచిది కూడా. ఈ ఒక గ్లాసు మినపప్పు నానబెట్టి బాగా నానిన తర్వాత నీళ్లు వంపేసి మెత్తగా రుబ్బాలన్నమాట, పప్పు ఎక్కడ కనబడకూడదు. మెత్తగా రుబ్బిన తర్వాత దాన్ని తీసి ఒక బౌల్లో వేసి లిటిల్ బిట్ సాల్ట్ వేయండి. ఆ తర్వాత అందులో కలర్ ఫుడ్ కలర్, కొంతమందికి ఆరెంజ్ ఇష్టం ఉంటుంది, రెడ్ కలర్ జాంగ్రీ అంటేనే మరి రెడ్గా కనబడతాయి కదా, మరి అందులో వేసుకోవచ్చు. లేదంటే మనకు కలర్ వేయడం ఇష్టం లేదు అంటే ఒక లిటిల్ బిట్ అంటే పసుపు వాసన మనకు తెలియకుండా స్మెల్ రాకుండా ఒక్క ముక్క అంత చిక్క పసుపు వేసేసి కలిపెట్టండి. కలిపెట్టిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అందులోకి మరి కరకరలాడుతూ ఉండాలి లేదంటే కొంచెం బాగుండాలి అంటే కనుక ఒక గ్లాస్ మినపప్పుకి 4 స్పూన్ల కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి అది వేసేసి బాగా ఎక్కడ ఉండలు లేకుండా కలిపేయాలండి. కలిపేసేసి ఈ పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే కొంచెం బాగా అన్ని మిక్స్ అవుతాయి కొంచెం నానబెడితే. ఇలా ఒక స్టవ్ పెట్టి ఒక్క గ్లాస్ చక్కెర వేసి అర గ్లాస్ కంటే ఎక్కువ నీళ్లు పోసి బాగా కరగాలన్నమాట. చక్కెర కరిగిన తర్వాత పాకం ఎట్లా అంటే ముదురు పాకమో లేకుంటే ఒక ఈ లడ్డూలకు పాకం లాగా కాకుండా జస్ట్ చేతికి గమ్ములాగా అతుక్కుంటే చాలు, అంత మాత్రం మరి పాకం వస్తే చాలు. తీసి అప్పుడు మీరు ఏం చేస్తారంటే దంచి బాగా ఎలకలు పొడి వేయాలన్నమాట, వేసి మూత పెట్టేయండి. మూత పెట్టి ఈ పక్క స్టవ్ మీద కడాయి పెట్టి, కడాయి లేదనుకున్న వాళ్ళు మరి పొంగనాల కడాయి ఉంటుంది కదా అది పెట్టుకోండి, అది చాలా ఈజీ అనమాట, మనకు నూనె ఖర్చు అవ్వదు. దాన్ని స్టవ్ మీద పెట్టి అది కాలిన తర్వాత అన్ని పొంగనాల అన్ని గుంటల్లో కూడా కొంచెం కొంచెం కొంచెం ఆయిల్ వేసేసేయాలి. వేసేసి ఒక కోన్ లాగా తయారు చేసుకోవాలి, ఒక ప్లాస్టిక్ మందపాటి ప్లాస్టిక్ కవర్లో మన పిండి ఉంది కదా మినపిండి అది వేసేసి ఒక ఎడ్జ్లో ఈ పక్క ఒక పక్క ఏమో చుట్టూ గట్టిగా దారంతో కట్టేయాలి. ఒకవైపు ఏదో ఒక ఎడ్జ్లో సన్న అంటే సన్నంగా కత్తిరితో కట్ చేయాలన్నమాట. అప్పుడు మరి ఎట్లా మీరు పొంగనాలు వేశారంటే అంటే ఇట్లా కోన్ తిప్పారంటే మొత్తం చక్కటి షేప్ వస్తుంది అనమాట. అవి రెండు వైపులా కాలాలి. కాలిన తర్వాత వేడివేడి తీసి అలాగే పాకంలో వేసేసేయండి. అంతే అండి మనకు అద్భుతమైనటువంటి మరి జిలేబీ రెడీ. మరి ఇవన్నీ కూడా మీరు చేసుకొని తింటారు కదా. ఓకే శ్రోతలు, మరి చాలా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు దహి వంకాయ కూర అంటారు, అంటే మరి పెరుగుతో వంకాయ కూర చేసుకుంటారు. అది ఎలా ఉంటుందంటే వరే టేస్ట్గా ఉంటుంది అనమాట. ఎలా చేస్తుంటారా అనిపిస్తుంది, బిర్యానీలో కానీ చపాతీలో కానీ చాలా బాగా తినచ్చండి, వెరీ టేస్టీగా ఉంటుంది. ఆ పెరుగు వంకాయ కూర ఎలా చేసుకోవాలో చెప్తాను. మామూలుగా మనము ఇంట్లో ఒక 4 5 మంది ఉంటాం కదా, ఒక 1/4 కిలోనో 1/2 కిలో వంకాయలు తీసుకొని వాటిని తెల్ల వంకాయలు బాగా కడిగేసేసి అన్నీ కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము ఒక 1/2 లీటర్ పెరుగు తయారు చేసుకోవాలి. ఈ 1/2 లీటర్ పెరుగులో ఏం చేస్తారంటే, మీరు ముందుగా 1/2 లీటర్ పెరుగుని బాగా చేత్తో

కలిపేసేయండి, అంటే స్పూన్తో కలిపేసేసేయండి. అందులో మీరేం చేస్తారంటే ముందు లైట్గా ఉప్పు వేసేసేయండి, కారం వేసేసేయండి, తర్వాత ధనియాల పొడి. కొంతమంది కారంలో ధనియాల పొడి అయితే పర్వాలేదు, ధనియాల కారం వేసేసి మరి గరం మసాలా పొడి వేసేసి అందులోనే నూనె వేసేసేయాలి. కారము, పసుపు, నూనె, గరం మసాలా పొడి, తర్వాత లైట్గా ఉప్పు, పెరుగు, ఇవన్నీ కూడా బాగా కలిపేయాలండి. కలిపేసిన తర్వాత వంకాయల్ని మరి నిలువుగా ముక్కలు, అంటే ముక్కలు బయటకు రాకుండా నిలువుగా అడ్డంగా అట్లా హోల్స్ అండ్ కట్ చేసుకోవాలన్నమాట. గుత్తి వంకాయకి ఎలా కట్ చేస్తాం అలా కట్ చేసుకొని అన్ని ఆ పెరుగులో వేసేసి బాగా కలిపేయాలి. కలిపినప్పుడు లోపలికి బాగా ఊరుతుంది. అలా 15-20 నిమిషాలు అలా నానపెట్టేసేయండి వంకాయల్ని. ఏం కాదు, కొంతమంది వంకాయలు కోసిన వెంటనే వండకపోతే కరుడు వస్తుంది అంటారు, అలా ఏం కాదు. ఈ పెరుగులో వేసేసేయండి, దాంట్లో ఉప్పు, కారము, పసుపు అన్నీ కూడా పీల్చుకుంటుంది బాగా చక్కగా. ఈ మనం వేసిన గరం మసాలా కూడా బాగా పట్టేస్తుంది. ఈలోగా మీరేం చేస్తారంటే స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఆ కడాయిలో నూనె పోయండి. కొంచెం ఈ వంకాయకి నూనె కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట. నూనె వేసిన తర్వాత నూనె కాగింది అనుకోగానే కొంచెం ఆవాలు వేసేసి ఆ తర్వాత జీలకర్ర వేసేసి ఆ తర్వాత ఎండుమిరపకాయలు 4 ఎండుమిరపకాయలు వేయండి. కరివేపాకు వేసేసేయండి. కరివేపాకు నేను చెప్పాను కదా, కరివేపాకు ముద్దగా దంచిపెట్టుకోండి, అది వేసేసేయండి. అవి వేగుతూ ఉంటాయి, వేగుతూ ఉండగానే ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేయండి, ఒక కప్పు నిండా వేయండి. ఎందుకంటే 1/2 కిలో వంకాయలు కదా, కప్పు నిండా ఉల్లిపాయలు వేయండి. ఉల్లిపాయలు వేసేసి దాన్ని ఏం చేస్తారంటే అట్లా బాగా ఫ్రై రెడ్గా, అంటే ఉడకాలన్నమాట, ఉడికినట్టు అనిపిస్తేప్పుడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోండి. కొంతమంది పచ్చిమిర్చి నోటికి తగిలితే ఇష్టం ఉండదు, అందుకనే టేస్ట్ బాగా ఉండాలంటే మరి పచ్చిమిర్చి ఉంటేనే అండి బాగా టేస్ట్ ఉంటుంది. అందుకని ఈ పచ్చిమిర్చిని కూడా మిక్సీ పట్టేయండి. మిక్సీ పట్టేసేస్తే ఎవ్వరికి మనం పచ్చిమిర్చి వేసినట్టు తెలియదు అనమాట. అప్పుడు దాంట్లో సాల్ట్ కూడా వేసి మొత్తం చక్కగా మగ్గాలి. ఈ ఉల్లిపాయలు మగ్గినట్టు అంటే ఉడికితాయి అనమాట, రెడ్గా రాకూడదు, ఉడికిపోతాయి. అప్పుడు దాంట్లో పసుపు, కారము, ఇక గరం మసాలా పొడి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. మెయిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అది ఈ కారంతో పాటు వేగాలన్నమాట. వేగినప్పుడు రెండు కలిపి వేగితే మళ్ళీ వాసన వస్తుంది, మంచి స్మెల్, అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం ఉడికినట్టు తెలవగానే పైకి ఏంటంటే ఈ పసుపు, గరం మసాలా అన్నీ వేసారు కదా, వేసిన తర్వాత ఇప్పుడు టమాటా, అంటే నూనె తేలినట్టు ఉంటుంది అప్పుడు. మరి టమాటా మనకి ఇష్టం వచ్చినంత అనమాట. ఇప్పుడు 1/2 కేజీకి అనుకోండి, ఒక 4-5 టమాటాలు సన్నగా కట్ చేసి వేసేసేయండి. ఇప్పుడు కలయి పెడుతూ ఉండగా బాగా కూరలాగా అయిపోవాలి, ఈ టమాటా కూడా ఉడికిపోయి కూర అయిపోవాలి. అప్పుడు మీరేం చేస్తారంటే ఆల్రెడీ మనం పెరుగులో నానపెట్టుకున్నాం కదా వంకాయలు, అవి ఎత్తి ఆ నూనెలో వేసేసేయాలి. ఇక వేసేసి మొత్తం కలిపి ఇంకా ఆ గిన్నెలో పెరుగు ఉంటుంది కదా, దానిలో నీళ్లు పోసి బాగా కడిగి అవి కూడా కూరలో వేసేసేయాలి. వేసి కొత్తిమీర, పుదీనా పక్కన పెట్టుకోండి. అలా మూత పెట్టి 8 నిమిషాలు చిన్న మంట మీద ఉడకాలి. లేకపోతే వంకాయ బాగా ఉడకపోతే అసలు టేస్టే బాగోదన్నమాట. పెరుగు వంకాయ కూర, మసాలా కూర ఇప్పుడు బాగా 8 నిమిషాల తర్వాత చూడండి బాగా మెత్తగా అయిపోతుంది. కస్తూరి మెంతి ఉంటే కనుక కొంచెం వేయండి, బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది. మరి కొత్తిమీర సన్నగా తురుముకొని మళ్ళీ వేసేయండి. వేసేసిన తర్వాత పైకి నూనె తేలుతుంది, అంతే అండి. ఇక మనకు రెడీ దహి వంకాయ కూర, అంటే పెరుగు వంకాయ కూర రెడీ. మరి చేసుకొని తింటారు కదా, మళ్ళీ ఒకసారి చెప్పన. మరి పెరుగు తీసుకోండి, పెరుగులో ఉప్పు, కారం, మరి పసుపు వేయండి. వేసిన తర్వాత మొత్తం ధనియాల పొడి, అవసరమైతే గరం మసాలా పొడి వేసేసేయండి. అన్నీ వేసి బాగా కలిపేయాలన్నమాట. జీలకర్ర పొడి కొంచెం దంచేస్తే బాగుంటుంది, అందులో నూనె వేసి కలపాలి. చాలామందికి ఈ సీక్రెట్ తెలియదు. పెరుగులో కాస్త నూనె వేసి కలిపి వంకాయలని ఇట్లా నిలువుగా అడ్డంగా కట్ చేసుకొని గుత్తు గుత్తులుగా అందులో వేసేసి కలిపేయాలి. సాల్ట్ మర్చిపోకండి. అన్నీ వేసి కలిపి ఒక 15 నిమిషాలు నానబెట్టేసేయండి, అంతే, ఏం కాదు. ఈలోగా స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో కొంచెం నూనె ఎక్కువ వేయాలి. నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసేసి వేగిన తర్వాత వేగుతూ ఉండగా కరివేపాకు సన్నగా కట్ చేయడమో రుబ్బడమో వేసేసేయండి. అది ఇందులో వేసి ఉల్లిపాయలు మాత్రం కొంచెం ఎక్కువే వేయండి. వేసి బాగా కొంచెం కలబెట్టిన కాసేపటికంతా పచ్చిమిర్చి ముద్ద వేస్తే బాగుంటుంది, ఎందుకంటే నోటికి పచ్చిమిర్చి తగలకుండా. పచ్చిమిర్చి తగిలితేనే మాకు బాగుంటుంది అనుకున్న వాళ్ళు పచ్చిమిర్చి సన్నగా ముక్కలు వేసేసుకోండి. వేసుకొని ఇప్పుడు దీని పచ్చిమిర్చితో పాటు ఇప్పుడు సాల్ట్ వేయాలి.
ఇప్పుడేమవుతుందంటే ఈ

0: సాల్ట్ వేసినప్పుడు ఈ యొక్క ఉల్లిపాయలు బాగా ఉడుకుతాయి. ఉడికినాక పసుపు, దీంట్లో కూడా మళ్ళీ పసుపు, కారం, గరం మసాలా పొడి ఇవన్నీ వేసి కొత్తిమీర బాగా రుబ్బి వేసేసేయండి, పుదీనా వేయండి. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అక్కడ మనము దహీలో అంటే పెరుగులో వేసిన వంకాయలకి అల్లం వెల్లుల్లి వేయలేదు, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, కొంచెం ఎక్కువ వేయాలి. వేసిన తర్వాత బాగా ఉడకాలన్నమాట. ఉడికినప్పుడు ఏమవుద్దంటే నూనె పైకి తేలుతుంది, అదనమాట. వేసారా, మళ్ళీ ఒకసారి ఒక్కరవ టేస్ట్ నోట్లో పెట్టుకొని చూడండి. ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే కారం అవన్నీ వేయండి కొంచెం. వేసిన తర్వాత ఇప్పుడు టమాటాలు సన్నగా తురుముకొని, మనం 1 కేజీ వంకాయలు అంటే 4 టమాటాలు సన్నగా కట్ చేసేసుకొని వేసి, టమాటాలు కూడా నీట్గా ఉడికిపోవాలి. టమాటాలు నీట్గా ఉడికిపోయిన తర్వాత ఈ పెరుగులో ఉన్న వంకాయల్ని కూరలో వేసేసేయాలి, అంతే అండి. వేసేసి బాగా కలిపెట్టాలన్నమాట. ఒక 8 నిమిషాలు మూత పెట్టి కలబెట్టకుండా మూత పెట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే వంకాయ మెత్తగా ఉడుకుతుంది. ఒక సీక్రెట్ ఏంటంటే, వంకాయ మెత్తగా ఉడకపోతే ఏమవుతుందంటే ఆ కూర అస్సలు బాగోదన్నమాట. 8 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలబెట్టి పైన కొత్తిమీర చల్లేసి ఇక వడ్డించి తిని చూడండి. సూపర్ టేస్ట్ పెరుగు వంకాయ కూర. రెడీనా? తిందామా మరి? ఓకేనండి. ఈనాటి పసందైన వంటకాల కార్యక్రమంలో సరికొత్త వంటకాలు తెలుసుకున్నాం కదా. మీరు కూడా తిని నాకు చెప్పాలంటే నా అడ్రస్ చెప్తాను. పసందైన వంటకాలు, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, తిరుపతి. ఓకే, వచ్చేవారం సరికొత్త వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: మీరు ఇంతవరకు వనితాలోకం శ్రీల కార్యక్రమంలో పసందైన వంటకాలు విన్నారు. సమర్పణ శ్రీమతి జే నిర్మల. ఇప్పుడు వినండి దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా మిషన్ లైఫ్, పర్యావరణం కోసం మన జీవన శైలిలో మార్పులు అంశం గురించిన విశేషాలు. అంతరిక్షం నుంచి సముద్ర గర్భం వరకు, గ్రామీణ ప్రాంతాల నుంచి మహానగరాల వరకు, వ్యవసాయం నుంచి కృత్రిమ మేధస్సు వరకు భారతదేశం తన సామర్థ్యాలను విస్తరించుకుంటోంది. ఈ మార్పుల వెనుక ఉన్న విధానాలేమిటి? ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్న ముఖ్యమైన కార్యక్రమాలేవి? సంక్షోభాల సమయంలో దేశం ఎలాంటి చర్యలు చేపట్టింది? భారతదేశాన్ని ఆధునిక మౌలిక వసతుల శక్తిగా తీర్చిదిద్దుతున్న నిర్మాణాలేవి? దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే ఆలోచనలు, సంస్కరణలు ఏమిటి? ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాచారం, వాస్తవాలు, విజయాలు, సవాళ్లు, ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పుల గురించి ప్రత్యేక కార్యక్రమం దార్శనిక భారత్. దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా మిషన్ లైఫ్, పర్యావరణం కోసం మన జీవన శైలిలో మార్పులు ఈ అంశం గురించిన విశేషాలు తెలుసుకుందాం. వాతావరణ మార్పు గురించి మాట్లాడుతున్నప్పుడు ఇప్పటి వరకు ప్రధానంగా ప్రభుత్వాలు, అంతర్జాతీయ ఒప్పందాలు, పరిశ్రమలు, కార్బన్ ఉద్గారాలు, పునరుత్పాదక ఇంధనం వంటి అంశాలే ముందుకు వచ్చేవి. కానీ మనిషి ప్రతిరోజు చేసే చిన్న చిన్న పనులు కూడా పర్యావరణంపై ప్రభావం చూపుతాయి. ఇంట్లో విద్యుత్ను ఎలా వినియోగిస్తున్నాం, నీటిని ఎంత పొదుపుగా వాడుతున్నాం, అవసరం లేని వస్తువులను ఎంతగా కొనుగోలు చేస్తున్నాం, ప్లాస్టిక్ను ఎలా ఉపయోగిస్తున్నాం, ఆహారాన్ని వృధా చేస్తున్నామా, ఇలాంటి సాధారణ ప్రశ్నలకు వాతావరణ మార్పుతో సంబంధం ఉంది. ఈ ఆలోచనను ప్రపంచ వేదికపై ముందుకు తీసుకువచ్చిన కార్యక్రమాలలో మిషన్ లైఫ్, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఒకటి. 2021లో గ్లాస్కోలో జరిగిన COP26 సందర్భంగా భారతదేశం తరపున లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ లైఫ్ ఆలోచనను ప్రతిపాదించారు. అనంతరం 2022 అక్టోబర్ 20 మిషన్ లైఫ్ను అధికారికంగా ప్రారంభించారు. వ్యక్తుల రోజువారీ ప్రవర్తనలో చిన్న ఆచరణాత్మక మార్పుల ద్వారా స్థిరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించడం దీని ప్రధాన ఉద్దేశం. మిషన్ లైఫ్లో ప్రధానమైన మార్పు ఏమిటంటే పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రభుత్వాలు, పరిశ్రమల పరిధి నుంచి వ్యక్తులు, కుటుంబాలు, సమాజాల స్థాయికి తీసుకురావడం. శక్తి పొదుపు, నీటి సంరక్షణ

రక్షణ, వ్యర్థాల తగ్గింపు, ఈవేస్ట్ తగ్గింపు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్కు నో చెప్పడం, ఆరోగ్యకరమైన జీవన విధానం, స్థిరమైన ఆహార వ్యవస్థలు వంటి 7 ప్రధాన అంశాలపై మిషన్ లైఫ్ దృష్టి పెడుతోంది. ఇక్కడ ముఖ్యమైన విషయం, పర్యావరణ అనుకూల జీవన విధానం అంటే అభివృద్ధిని వదులుకోవడం కాదు, అవసరాన్ని గుర్తించి వనరులను బాధ్యతాయుతంగా ఉపయోగించడం. ఒక వ్యక్తి విద్యుత్ను పొదుపు చేస్తే అది చిన్న చర్యగా కనిపించవచ్చు. లక్షలాది కుటుంబాలు అదే అలవాటును పాటిస్తే అది విద్యుత్ డిమాండ్పై ప్రభావం చూపుతుంది. నీరు, ఇంధనం, ఆహారం, ప్లాస్టిక్, ఇతర వనరుల విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. భారతదేశం లాంటి పెద్ద జనాభా ఉన్న దేశంలో వినియోగపు అలవాట్లు దేశ ఆర్థిక వ్యవస్థతో నేరుగా అనుసంధానమై ఉంటాయి. వనరులను సమర్థంగా వినియోగించడం వల్ల కుటుంబాల ఖర్చులు తగ్గే అవకాశం ఉండడమే కాకుండా దేశ స్థాయిలో వనరులపై ఒత్తిడి తగ్గుతుంది. విద్యుత్ పొదుపు శక్తి భద్రతకు తోడ్పడుతుంది. నీటి పొదుపు వ్యవసాయం, పట్టణ జీవనం, పరిశ్రమలకు అవసరమైన నీటి వనరులపై ఒత్తిడిని తగ్గిస్తుంది. వ్యర్థాల తగ్గింపు, రీసైక్లింగ్, సర్క్యులర్ ఎకానమీ వంటి చర్యలు వనరుల సమర్థ వినియోగాన్ని పెంచుతాయి. అదే సమయంలో పర్యావరణ అనుకూల ఉత్పత్తులకు డిమాండ్ పెరిగితే పరిశ్రమలు కూడా తమ ఉత్పత్తి విధానాలను మార్చుకునే అవకాశం ఉంటుంది. అందుకే మిషన్ లైఫ్ను కేవలం పర్యావరణ కార్యక్రమంగా కాకుండా వనరుల సమర్థ వినియోగం, బాధ్యతాయుత వినియోగం, ఆరోగ్యకరమైన జీవనం, దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంతో అనుసంధానమైన ఆలోచనగా చూడవచ్చు. మీరింతవరకు దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా మిషన్ లైఫ్, పర్యావరణం కోసం మన జీవన శైలిలో మార్పులు అంశం గురించిన విశేషాలు విన్నారు.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో వినబోయే అంశాలు ఉద్యోగ సమాచారం వింటారు, అనంతరం క్రీడా ప్రపంచం. ముందుగా ఉద్యోగ సమాచారం.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు గాని ఆయా గవర్నమెంట్ విభాగాలను గాని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి దేశంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలలో లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ను విడుదల చేసింది. మొత్తం ఖాళీల సంఖ్య 2536 పోస్టులు. వివరాలు: లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ అసిస్టెంట్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ డియుఓ, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ. అర్హత: ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులవ్వాలి. డియుఓ లేదా డియుఓ గ్రేడ్ ఏ పోస్టుల కోసం అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా తత్సమానం నుంచి గణితం ఒక సబ్జెక్టుగా, సైన్స్ స్ట్రీంలో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. కనీస వయస్సు 2026 ఆగస్టు 1 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: టైర్ 1, టైర్ 2, కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, సర్టిఫికేట్ల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 2026 అక్టోబర్ 7వ తేదీ. దరఖాస్తు సవరణ తేదీలు 2026 అక్టోబర్ 14వ తేదీ నుంచి 2026 అక్టోబర్ 16వ తేదీ వరకు. మరిన్ని వివరాలకు వెబ్సైట్ ssc.nic.in. వెబ్సైట్ మరొకసారి ssc.nic.in సంప్రదించండి.

0: మీరు ఇంతవరకు ఉద్యోగ సమాచారం విన్నారు.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు వినండి క్రీడా ప్రపంచం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం వివిధ క్రీడల సమాహారం క్రీడా ప్రపంచంకు స్వాగతం. ఇప్పుడు కొన్ని క్రీడా విశేషాలు చూద్దాం. సుమారు 15 రోజుల పాటు ఉత్కంఠ భరితంగా సాగిన ఆసియా క్రీడలు అట్టహాసంగా ముగిశాయి. ఈ టోర్నీ ముగింపు వేడుకల్లో భారత క్రీడాకారిణి నీరు దాండా పతాకధారిగా వ్యవహరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాధారణంగా ఇలాంటి అంతర్జాతీయ క్రీడా వేడుకల్లో పురుష మహిళా అథ్లెట్లు ఇద్దరూ సంయుక్తంగా పతాకదారులుగా ఉండడం ఆనవాయితీ. అయితే ఈసారి భారత్ తరపున నీరు దాండా ఒక్కరే ఈ ప్రతిష్టాత్మక బాధ్యతను నిర్వర్తించడం విశేషం.

ముగింపు వేడుకల్లో ఆసియా ఒలింపిక్స్ కౌన్సిల్ లాంఛనాలు పూర్తయ్యాయి. ఇందులో భాగంగా ప్రస్తుత ఆతిథ్య దేశమైన జపాన్ నుంచి తదుపరి ఆసియా క్రీడల నిర్వహణ హక్కులను ఖతార్ దేశానికి అధికారికంగా బదిలీ చేశారు. ఆసియా దేశాలు

ఈసారి ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు పలు విభాగాల్లో అద్భుత ప్రదర్శన కనబరిచారు. మొత్తం 85 పతకాలను సాధించి పతకాల పట్టికలో 4వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇందులో 21 స్వర్ణ పతకాలు ఉండడం విశేషం. ఆసియా క్రీడల గోల్ఫ్ పోటీల్లో భారత్ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ వేదికపై నిలబెడుతూ ప్రణవి ఉడ్స్ సరికొత్త చరిత్ర సృష్టించారు. గోల్ఫ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న మొట్టమొదటి భారతీయ మహిళా గోల్ఫర్గా ఆమె అరుదైన ఘనత సాధించారు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ రౌండ్లో అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించిన ప్రణవి 70 స్కోరుతో బంగారు పతకాన్ని గెలుచుకుంది. 4 రోజుల పాటు జరిగిన ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో ఆమె మొత్తం 265 స్కోరును నమోదు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల క్రికెట్ జట్టు అపూర్వ విజయాన్ని నమోదు చేసి దేశం గర్వపడేలా చేసింది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 17 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా మరోసారి ఆసియా ఛాంపియన్గా నిలవడమే కాకుండా వరుసగా 2వసారి ఆసియా గేమ్స్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుని సన సత్తా చాటింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని యువ ఆటగాళ్లు ఆద్యంతం అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. చైనా వేదికగా జరిగిన ఆసియా క్రీడలలో భారత పురుషుల హాకీ జట్టు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో మలేషియా జట్టుపై భారత్ తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. ఆద్యంతం అటాకింగ్ గేమ్తో హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించి దేశానికి మరో ప్రతిష్టాత్మక స్వర్ణ పతకాన్ని అందించింది. మలేషియాతో జరిగిన టైటిల్ పోరులో భారత జట్టు ఆటగాళ్లు అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ప్రత్యర్థి జట్టు గోల్ చేసే అవకాశమే ఇవ్వకుండా పూర్తి నియంత్రణ సాధించారు. ఈ మ్యాచ్లో భారత్ ఏకంగా 5-1 గోల్స్ భారీ తేడాతో మలేషియాను చిత్తు చేసి అజేయంగా నిలిచింది. ఆసియా క్రీడల్లో భారత యువ ఆర్చర్ కుంకుమ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. రికర్వ్ ఆర్చరీ మహిళల సింగిల్స్ విభాగంలో ఆమె స్వర్ణ పతకం సాధించారు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో కొరియాకు చెందిన ఆర్చర్పై 6-5 పాయింట్ల తేడాతో ఉత్కంఠభరిత విజయం సాధించి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఇక రెండో విషయం, వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ అసాధారణ సెంచరీతో అదరగొట్టడంతో 3వ వన్డేలో భారత్పై కరీబియన్ జట్టు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఏకంగా 352 పరుగుల భారీ లక్ష్యాన్ని విండీస్ జట్టు మరో 10 బంతులు మిగిలి ఉండగానే విజయవంతంగా ఛేదించింది. ఈ ఓటమి కారణంగా భారత్ అనుకున్న విధంగా సిరీస్ను క్లీన్ స్వీప్ చేయలేకపోయింది. అయినప్పటికీ తొలి 2 మ్యాచ్లలో ఘన విజయాలు సాధించిన టీమిండియా 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను 2-1 తేడాతో తన ఖాతాలో వేసుకుంది. న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 351 పరుగుల భారీ స్కోరు సాధించింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కేవలం 87 బంతుల్లోనే 129 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి జట్టుకు భారీ స్కోరు అందించగా ఓపెనర్ రోహిత్ శర్మ త్రుటిలో సెంచరీ కోల్పోయాడు. ఈ ఇద్దరి అద్భుతమైన ఇన్నింగ్స్ల వల్ల భారత్ పటిష్టమైన స్థితిలో నిలిచింది. విండీస్ బౌలర్లలో జేడెన్ సీల్స్ 3 వికెట్లు పడగొట్టి కట్టడి చేసే ప్రయత్నం చేశాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్కు కెప్టెన్ షాయ్ హోప్ ఆరంభం నుంచి చివరి వరకు క్రీజులో నిలదొక్కుని చారిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టాడు. ఓపెనర్గా వచ్చిన హోప్ 143 బంతుల్లోనే అజేయంగా 162 పరుగులు చేశాడు. అమీర్ జంగు 67తో కలిసి 2వ వికెట్కు కీలకమైన 109 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత మిగతా బ్యాటర్ల సహకారంతో ఇన్నింగ్స్ను విజయ తీర్చాలకు
తీర్చాడు. 2023 తర్వాత భారత్పై వెండేల్లో విండీస్కు ఇదే తొలి గెలుపు. అద్భుత

శతకం సాధించిన షాయ్ హోప్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కగా సిరీస్ అంతటా నిలకడైన ప్రదర్శన కనబరిచిన టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కైవసం చేసుకున్నాడు. అంతకుముందు గౌహతిలోని బర్స్పారా క్రికెట్ స్టేడియం వేదికగా వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో టాస్ గెలిచిన భారత జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. పల్లపు పిచ్పై తొలుత బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ జట్టు భారత బౌలర్లపై తీవ్రస్థాయిలో ఎదురుతాడి దిగింది. కరీబియన్ బ్యాటర్లు జాన్ చంబెల్ 68 బంతుల్లో 101, షాయ్ హోప్ 94 బంతుల్లో 104, అమీర్ జంగు 77 బంతుల్లో 114 అద్భుత శతకాలతో చెలరేగిపోయారు. ఫలితంగా వెస్టిండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏకంగా 405 పరుగుల భారీ స్కోరును నమోదు చేసి భారత్ ముందు అత్యంత కఠిన లక్ష్యాన్ని ఉంచింది. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల అతి భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఏమాత్రం తడబడలేదు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ కరీబియన్ బౌలర్లను ఉతికారేశారు. శుభ్మన్ గిల్ అసాధారణ బ్యాటింగ్తో కేవలం 133 బంతుల్లోనే అజేయంగా 223 పరుగులు సాధించి చరిత్ర సృష్టించాడు. అతనికి చక్కటి సహకారం అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ 75 బంతుల్లోనే 101 పరుగులు చేసి అద్భుత శతకం నమోదు చేశాడు. దీంతో భారత జట్టు కేవలం 43.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. 3 వన్డేల ఈ సిరీస్లో ఇప్పటికే తొలి మ్యాచ్ గెలిచిన భారత్ ఈ 2 వన్డేలను అఖండ విజయం సాధించడంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. ఇక 3వ విషయం, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న పురుషుల వన్డే ప్రపంచ కప్ 2027 పూర్తి షెడ్యూల్ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనున్న ఈ మెగా టోర్నమెంట్ వచ్చే ఏడాది అక్టోబర్ 2న సూపర్ సిరీస్తో ప్రారంభమై నవంబర్ 21న ఫైనల్ మ్యాచ్తో ముగియనుంది. ఈ 50 ఓవర్ల ప్రపంచ కప్లో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. ఈ జట్లను 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏలో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, భారత్, పాకిస్తాన్, జింబాబ్వే, క్వాలిఫైర్ ఏ ఉండగా గ్రూప్ బిలో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్ క్వాలిఫైర్ బి జట్లు ఉన్నాయి. ఈ మెగా ఈవెంట్లో భారత్ తమ తొలి మ్యాచ్లో అక్టోబర్ 7 కేప్ టౌన్ వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది. అనంతరం అక్టోబర్ 10న జోహన్బర్గ్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో టీమిండియా అమితుమి తేల్చుకోనుంది. ఆ తర్వాత అనంతరం అక్టోబర్ 14న ఆఫ్ఘనిస్తాన్, అక్టోబర్ 17న క్వాలిఫైర్ ఏ జట్టుతో అక్టోబర్ 24న జింబాబ్వే గ్రూప్ దశ మ్యాచ్లను ఆడనుంది. 2023 ప్రపంచ కప్లో తుది మెట్టుపై బోల్తాపడిన భారత జట్టు ఈసారి ఎలాగైనా ట్రోఫీ గెలవాలన్న పట్టుదలతో ఉంది. ఇక 4వ విషయం, ఆసియా గేమ్స్లో వరుసగా 2 గోల్డ్ మెడల్ అందుకున్న ఉత్సాహంలో ఉన్న భారత క్రికెట్ జట్టు మళ్లీ అంతర్జాతీయ పోరుకు సిద్ధమైంది. వెస్టిండీస్తో 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా మంగళవారం లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగే తొలి పోరులో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఇరు జట్లలోనూ మంచి పవర్ హిట్టర్లు ఉండడంతో ఈ మ్యాచ్లో పరుగుల మోతమోగే అవకాశముంది. ఇక తర్వాత విషయం, చైనా ఓపెన్ WTA 1000 టోర్నమెంట్లో ప్రపంచ 2 ర్యాంకర్, 4 గ్రాండ్ స్లామ్స్ ఛాంపియన్ అరీనా సబలెంకాకు షాక్ తగిలింది. 3వ రౌండ్లోనే టోర్నీ నుంచి వైదొలిగింది. ఆదివారం జరిగిన పోరులో చెక్ రిపబ్లిక్ అమ్మాయి 34వ ర్యాంకర్ నిబార్డ్కోవా 6-4, 6-3తో సబలెంకాను ఓడించి సంచలనం సృష్టించింది. మరో మ్యాచ్లో రష్యా స్టార్ మిరా ఆండ్రివా 6-4, 6-1తో కుదర్మాతోవాను ఓడించి ముందంజ వేసింది. మరోవైపు పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో సెర్బియా లెజెండ్ నోవాక్ జోకోవిచ్ 4-6, 6-4, 6-4తో టాప్ సీడ్ US ఓపెనర్ విన్నర్ జ్వెరెవ్ జర్మనీని ఓడించి సెమీస్ చేరాడు.

ఇక ఆరో విషయం, రెడ్బుల్ స్టార్ డ్రైవర్, 4 సార్లు ప్రపంచ ఛాంపియన్ మార్క్స్ వెర్స్టాపెన్ 2026 ఫార్ములా 1 సీజన్లో బోనీ కొట్టాడు. సెపాంగ్ సర్క్యూట్లో ఆదివారం జరిగిన బహ్రైన్ గ్రాండ్ ప్రీలో సంచలన విజయం సాధించాడు. గంట 47:14.808 సెకండ్లలో టాప్ ప్లేస్ సాధించాడు. రేసు ఆఖరి ఘట్టంలో మెర్సిడెస్ డ్రైవర్ జార్జ్ రసెల్ సాంకేతిక లోపంతో వైదొలగడంతో ఆ జట్టుకే చెందిన కిమి ఆంటోనెల్లి 2వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఫెరారీ దిగ్గజం లూయిస్ హామిల్టన్ 3వ స్థానంలో నిలిచాడు. ఇక 7వ విషయం, ఫేసర్లు ముఖేష్ కుమార్ 6 వికెట్లు, ఆకాశ్ దీప్ 3 వికెట్లతో విరుచుకు పడడంతో రంజీ ట్రోఫీ ఛాంపియన్ జమ్మూ కాశ్మీర్ను చిత్తు చేసిన రెస్ట్ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మక ఇరానీ కప్ను కైవసం చేసుకుంది. 4 రోజుల్లోనే ముగిసిన ఈ పోరులో రిషబ్ పంత్ కెప్టెన్సీలోని రెస్ట్ టీం 167 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆదివారం 279 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన జమ్మూ రెస్ట్ బౌలర్ల దెబ్బకు 111 పరుగులకే కుప్పకూలింది. లంచ్ సమయానికి 3 వికెట్ల నష్టానికి 89తో కాస్త మెరుగ్గానే నిలిచిన జమ్మూను 2వ సెషన్లో ముఖేష్ ఆకాష్ దెబ్బకొట్టారు. 22 పరుగుల వ్యవధిలోనే చివరి 6 వికెట్లను పడగొట్టారు. జట్టులో 8 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. స్మరణ్ రవిచంద్రన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. సెయిలింగ్ పురుషుల స్కిఫ్ ఈవెంట్లో కేరళకు చెందిన కజిన్స్ మను ఫ్రాన్సిస్ ప్రిన్స్ కురిసింకల్ నోబెల్ రజత పథకం సాధించాడు. 9 రేసుల కాంబినేషన్ పోటీ ముగిసేసరికి భారత జంట మొత్తం 23 పాయింట్లతో 2వ స్థానంలో నిలిచి పతకాన్ని ఖాయం చేసుకుంది. మరోవైపు మహిళల స్కిప్ విభాగంలో పోటీ పడిన హర్షిత తోమర్ శీతల్ వర్మ జోడీ 9 రేసుల్లో 28 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచి కాంస్య పతకం అందుకుంది. ఆకాశవాణి వివిధ క్రీడల సమాహారం క్రీడా ప్రపంచం ఇంతటితో సమాప్తం. నమస్కారం.

మీరింతవరకు యువవాణి యువజనుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు. ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలను విందాం. ప్రసార విశేషాల అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:30 తిరుపతిలో సెప్టెంబర్ నెలలో జరిగిన వివిధ ప్రభుత్వ కార్యక్రమాలపై సమీక్ష వింటారు సమీక్షకులు శ్రీ ఎన్ జగదీష్. అనంతరం భక్తి కుసుమాలు కార్యక్రమంలో భక్తి పాటలు వింటారు. 7:05 వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించిన కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 దార్శనిక భారత్ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:15 చిత్రకుసుమాలు కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 8:30 వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 కేర్ ఆఫ్ ఆకాశవాణి ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతలకు సమాధానాలిచ్చే కార్యక్రమం 2వ భాగం వింటారు. సమాధానాలు ఇవ్వబోయేవారు శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 ఆపాత మధురాలు సుమధుర గీతాల కార్యక్రమం, 10:00 హరికథ వింటారు విజయవాడ కేంద్రం నుండి రిలే ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. రేపటి మా ప్రసారాలు ఉదయం 5:53 ప్రభాత కార్యక్రమాలతో ఆరంభమవుతుంది. 6:00 ప్రబోధ గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో వినాయక భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత శ్రీమతి ఎన్ అనంతలక్ష్మి. 6:35 పొలం కబుర్లు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 7:00 ప్రసార విశేషాలు, 7:05 వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ప్రభాతరేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు వింటారు. అనంతరం వైద్య విజ్ఞానం శీర్షికన ఆస్తమాకు గల కారణాలు చికిత్స గురించి తిరుపతి ఎస్వి రుయా హాస్పిటల్ పల్మనాలజీ విభాగపు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె భరత్ గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:45 ఉదయరాగం, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 కాకినాడ జిల్లా సమాచార లేఖ వింటారు విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 ఆల్బం ప్రత్యేక చిత్రసీమ కదంబ కార్యక్రమం సమర్పణ శ్రీమతి

0: నిర్మల. 9 గంటలకు వాట్సాప్ చిత్రమంజరి. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే సినిమా పాటల కార్యక్రమం. 10 గంటలకు ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా వక్ఫ్ సంస్కరణలపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ తరుణ్ కాకాని గారితో ప్రత్యేక ముఖాముఖి. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం నుండి రిలే ప్రసారమవుతుంది. 10:20, 11:15, మధ్యాహ్నం 12:10, 12:40, 1:30 తిరిగి 3:10 వివిధ భారతి ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 11:00 ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజనపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:30 వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 1:20 ప్రాంతీయ వార్తలు. రేపు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో కేవలం మహిళా శ్రోతలు మాత్రమే ఫోన్ ద్వారా కోరుకునే సినిమా పాటల కార్యక్రమం. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా ఒక జిల్లా ఒక ఉత్పత్తి, స్థానిక ఆర్థిక వ్యవస్థ గురించి, ప్రపంచ మార్కెట్ వరకు అంశం గురించిన విశేషాలు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:05 కావస్తోంది.
1: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై షగున్ చోప్రా. The Union Cabinet has approved the setting up of the Integrated Transport and Logistics Authority. Briefing the media in New Delhi today after the Cabinet meeting chaired by Prime Minister Narendra Modi, Information and Broadcasting Minister Ashwini Vaishnav said the authority will serve as the apex body for integrated transport and logistic planning in the country.
2: देश में जिस तरह से जीडीपी बढ़ रही है 7%, 8%,
3: एज द कंट्रीज जीडीपी इज ग्रोइंग एट अ रेट ऑफ अराउंड 7-8%, द डिमांड फॉर लॉजिस्टिक्स इज ऑल्सो कंटिन्यूसली इंक्रीजिंग. अ लार्ज नंबर ऑफ हाईवेज आर बीइंग कंस्ट्रक्टेड अक्रॉस द कंट्री अलॉन्ग विद न्यू रेलवे लाइन्स, वाटरवेज, पोर्ट्स एंड एयरपोर्ट्स. टू इंश्योर दैट ऑल दीज डेवलपमेंट्स आर प्लान्ड इन एन इंटीग्रेटेड एंड यूनिफाइड मैनर, द प्राइम मिनिस्टर लॉन्च द पीएम गति शक्ति नेशनल मास्टर प्लान फ्यू इयर्स अगो. नाउ कीपिंग फ्यूचर रिक्वायरमेंट्स इन माइंड एंड इंटीग्रेटेड Transport and Logistics Authority will be established to study and plan all these aspects.
2: Ek Integrated Transport and Logistics Authority ka nirman kiya jayega.
1: The government has also given nod to the establishment of 10,000 crore rupees Small and Medium Enterprises Growth Fund for equity investments in small and medium enterprises. The cabinet today also passed a resolution congratulating Prime Minister Narendra Modi for completing 25 years as the head of the government. The Defence Research and Development Organisation DRDO today conducted a successful flight trial of the indigenously developed high altitude platform. On its successful flight trial, Defence Minister Rajnath Singh congratulated the team, saying it is an important milestone in India's Atmanirbhar Bharat journey towards realising a long endurance stratospheric airship. The Ministry of Defence has signed a contract worth over 660 crore rupees with BrahMos Aerospace Private Limited for procurement of BrahMos fire control system and launchers for Indian Navy ships. The contract under the Buy Indian Indigenously Designed, Developed and Manufactured category was inked in the presence of Defence Secretary Rajesh Kumar Singh in New Delhi. India today condemned attacks on commercial vessels in the Black Sea and the Strait of Hormuz, in which 2 foreign seafarers were killed and several crew members, including Indian nationals, were injured. India has expressed deep concern at the continuing incidents of attacks on shipping in these regions. It has called for an end to the targeting of commercial shipping, seafarers and civilian infrastructure in the region. Voting concluded peacefully for by-elections to 5 assembly constituencies in Tamil Nadu, Puducherry and West Bengal, along with the Lok Sabha seat in Assam. Polling took place for Madurantakam and Dharapuram in Tamil Nadu, Thattanchavadi in Puducherry and Rajinagar and Nandigram in West Bengal. Voting was also held for Nagaon Lok Sabha seat in Assam. The counting of votes will be taken up on Friday. Senior BJP leader and Union Parliamentary Affairs Minister Kiran Rijiju has criticized Congress Party and leader of opposition in Lok Sabha Rahul Gandhi for repeatedly targeting Election Commission of India.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. అప్నే పరివార్ కో దీజియే సురక్షిత్ జీవన్ రూరల్ పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ RPLI కి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ కే సాథ్ అప్నే నజదీకి డాక్ఘర్ సే ఆజ్ హీ సంపర్క్ కరే యా indiapost.gov.in పర్ లాగ్ ఆన్ కరే.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖపట్నాన్ని ఒక ప్రధాన సముద్ర పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. రాష్ట మహిళల జీవితాల్లో స్త్రీ శక్తి పథకం ఒక భాగమైపోయిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రిజర్వేషన్లను 50% కంటే ఎక్కువ పెంచుకునే వెసులుబాటు ఉందని, దానిని సాధించేందుకు రాష్ట ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా పోరాటం చేస్తుందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు చెప్పారు. రాష్ట వ్యాప్తంగా 4,500 విలేజ్ క్లినిక్ల కోసం శాశ్వత భవనాలు సిద్దమవుతున్నాయని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. ఇక వార్తల వివరాలు. విశాఖపట్నాన్ని ఒక ప్రధాన సముద్ర పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. విశాఖలో పర్యటించిన ఆయన భారత నౌకా నిర్మాణ, రక్షణ రంగాలకు సంబంధించిన కీలక ప్రాజెక్టులకు ఈరోజు శ్రీకారం చుట్టారు. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ HSL నిర్మించిన ఫ్లీట్ సపోర్ట్ షిప్ INS సూర్య ఆయన సమక్షంలో జలప్రవేశం చేసింది. అదేవిధంగా స్లిప్ వే 4తో పాటు 300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియాత్ క్రేన్ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ దేశ రక్షణ రంగంలో విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ HSL కీలక పాత్ర పోషిస్తోందని, కేంద్ర తొలి స్వదేశీ నౌక జలఉష తయారీ నుంచి నేటి ఆధునిక నౌకల వరకు HSL ప్రయాణం గర్వించదగ్గదన్నారు. దేశ మారిటైమ్ రంగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం ఎంతగానో సహకరిస్తోందని చెప్పారు. భారత నౌకా నిర్మాణ సంస్థలు కేవలం స్వావలంబన సాధించడానికే పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే సామర్థ్యాన్ని కూడా పెంపొందించుకోవాలని రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు.
2: గ్లోబల్ కాంపిటీటివ్నెస్ హమారీ అగలీ బడీ ఛలాంగ్ హై. భారత్ కో ఐసీ స్థితి ప్రాప్త్ కర్నీ హోగీ జహాన్ హమారే షిప్ యార్డ్ కేవల్ ఇండియన్ నేవీ కే లియే నహీ బల్కి ఫ్రెండ్లీ దేశన్స్ ఔర్ ఇంటర్నేషనల్ మార్కెట్ కే లియే భీ షిప్స్ ఔర్ మెరిటైమ్ సర్వీసెస్ ఉపలబ్ధ కరా సకే. హమే షిప్స్ కే సాథ్ సాథ్ మెరిటైమ్ టెక్నాలజీ, షిప్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ ఔర్ ఇంజనీరింగ్ ఎక్స్పర్టీస్.

0: के क्षेत्र में भी ग्लोबल प्रेजेंस अपनी बनानी होगी.
1: రాష్ట్రంలోని మహిళా సమాజానికి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న స్త్రీ శక్తి పథకం చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. గత ఏడాది ఆగస్టు 15వ తేదీన ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం 100 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు పూర్తి చేసుకుందని ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారంటే ఈ పథకం రాష్ట మహిళల జీవితాల్లో ఒక భాగమైపోయిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. చదువుకునే విద్యార్థినికి, ఉద్యోగానికి వెళ్లే మహిళకు, రోజువారీ ఉపాధి కోసం ప్రయాణించే ఆడబిడ్డలకు ఉచిత బస్సు శక్తినిచ్చిందన్నారు. ప్రయాణ ఖర్చుల భారాన్ని తగ్గించి తమ అవసరాల కోసం స్వేచ్ఛగా ప్రయాణించే భరోసాను అందిస్తోందన్నారు. ఇప్పటికే ఈ పథకం ద్వారా మహిళలు 3,550 కోట్ల రూపాయల మేర ఆదా చేసుకున్నారని వెల్లడించారు. ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధ్యం చేయడంలో కృషి చేసిన ఆర్టీసీ యాజమాన్యానికి, సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. రిజర్వేషన్లను 50% కంటే ఎక్కువ పెంచుకునే వెసులుబాటు రాష్టాలకు ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. వెనుకబడిన వర్గాలు, బీసీలకు న్యాయం చేసేందుకు రాష్ట ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా పోరాటం చేస్తుందని చెప్పారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో ఈ అంశంపై పలువురు రాష్ట మంత్రులతో కలిసి ఆయన పాత్రికేయుల సమావేశం ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై 50% పరిమితిని అధిగమించేందుకు తగిన ఎంపెరికల్ డేటాతో సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట హైకోర్టు ఇచ్చిన తీర్పులను పూర్తిగా అధ్యయనం చేసి వాటి ఆధారంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నామని తెలియజేస్తూ,
2: కోర్టుని సంపూర్ణంగా రెస్పెక్ట్ చేసే ప్రభుత్వం కోటమి ప్రభుత్వం, కానీ అవకాశం ఉన్నప్పుడు కూడా మేము వదులుకోకుండా దాన్ని సంపూర్ణంగా ఒక ప్రయత్నం చేయాలని ఈ రోజు మంచి లాయర్ని పెట్టి సబ్జెక్ట్ ని పూర్తిగా స్టడీ చేసి దాని మీద డెడికేటెడ్ గా కమిషన్ ఒకటేసి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేని చేయించి ఆ సర్వే తాలూకా డేటాని కూడా ఈ రోజు కోర్టుకి సబ్మిట్ చేసి అది చేసే విధంగా ఈ రోజు ఒక ప్రయత్నం చేస్తున్నాం. అందరం కోరుకుందాం ఇది ఖచ్చితంగా జరగాలి. బీసీలకి ఆ రిజర్వేషన్ రావాలి. వస్తే సుమారు 16,800 పోస్టులు బీసీలకు వస్తాయి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జనసేవాసే దేశ సేవా పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా ఒకే దేశం ఒకే రాజ్యాంగం దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు చర్య గురించి ఈ రోజు తెలుసుకుందాం. జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. ఈ నిర్ణయంతో జమ్మూ కశ్మీర్కు వర్తించిన ప్రత్యేక రాజ్యాంగపరమైన నిబంధనల్లో మార్పులు చోటు చేసుకుని భారత రాజ్యాంగంలోని నిబంధనలు అక్కడ కూడా విస్తృతంగా అమల్లోకి వచ్చాయి. ఆర్టికల్ 370 రద్దును కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే రాజ్యాంగం దిశగా తీసుకున్న కీలక చర్యగా పేర్కొంది. దేశంలోని అన్ని ప్రాంతాలకు ఒకే రాజ్యాంగ వ్యవస్థ, సమాన చట్టపరమైన హక్కులు ఉండేలా ఈ నిర్ణయం దోహదపడుతుందని ప్రభుత్వం తెలిపింది. అదే సమయంలో జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 ద్వారా అప్పటి రాష్ట్రాన్ని జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. ఈ మార్పులు 2019 అక్టోబర్ 31 నుంచి అమల్లోకి వచ్చాయి. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూ కశ్మీర్లో మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పర్యాటకం, పారిశ్రామిక అభివృద్ది, రహదారులు, విద్యుత్, ఆరోగ్య రంగాల్లో అభివృద్ది కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ,
3: దేశ్ ప్రథమ్ కీ భావన సే కామ్ హోతా హై తో కోయి భీ నిర్ణయ కఠిన్ నహీ హోతా. బీతే దశక్ మే హమారీ సర్కార్ నే జో నీతియా బనాయీ, జో నిర్ణయ లియే, వో సంవిధాన్ కీ గరిమా కో పునఃస్థాపిత్ కర్నే వాలే రహే. ఆర్టికల్ 370 హట్నే కే బాద్ ఆజ్ పూరే దేశ్ మే భారత్ కా సంవిధాన్ లాగూ.
1: రాష్ట్ర వ్యాప్తంగా 4,500 విలేజ్ క్లినిక్ల కోసం శాశ్వత భవనాలు సిద్దమవుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. అందులో భాగంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో కూడా శాశ్వత భవనాలు నిర్మిస్తున్నామని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 1,150 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. కృష్ణా జిల్లా జనార్దనపురం

0: జొన్నపాడు గ్రామం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 267 నూతన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ గ్రామీణ ఆరోగ్య కేంద్రాల భవనాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాథమిక స్థాయిలోనే రోగాన్ని గుర్తించి గ్రామంలోనే నాణ్యమైన వైద్యం అందించి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించటమే తమ ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. చిన్నపాటి ఆరోగ్య సమస్య వచ్చినా గ్రామస్తులు నగరాలకు వెళ్లే పని లేకుండా పక్కా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ప్రతి విలేజ్ క్లినిక్ లోనూ 105 రకాల అత్యవసర మందులు, 14 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు, 71 రకాల వైద్య పరికరాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాయని సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. కర్నూలు నగరంలో కొత్తగా ఎలక్ట్రిక్ ఆటోలు అందుబాటులోకి రావడంతో ఇంటింటి చెత్త సేకరణ మరింత పటిష్టంగా జరుగుతోందని రాష్ట స్వచ్చాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. వెంకటరమణ కాలనీలో ఉన్న జీటీఎస్ స్టేషన్లను కమిషనర్ చల్లా ఓబులోసుతో కలిసి ఆయన ఈరోజు పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖపట్నాన్ని ఒక ప్రధాన సముద్ర పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. రాష్ట మహిళల జీవితాల్లో స్త్రీ శక్తి పథకం ఒక భాగమైపోయిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రిజర్వేషన్లను 50% కంటే ఎక్కువ పెంచుకునే వెసులుబాటు ఉందని, దానిని సాధించేందుకు రాష్ట ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా పోరాటం చేస్తుందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచిక రిచా ఝా. आदौ मुख्य वार्ताः. रक्षा मन्त्रिणा राजनाथ सिंहेन अद्य विशाखापत्तनम नगरे हिन्दुस्तान शिपयार्ड लिमिटेड इत्यत्र फ्लीट सपोर्ट शिप 1 इति नौ व्यूह सहायक पोतः समुद्घाटितः. अथ फ्लीट सपोर्ट शिप 5 इति पोतस्य च आधारशिला स्थापिता. तमिलनाडु पुडुचेरी पश्चिम बंगालानां पंच विधानसभासनेभ्यः अथ असमस्य एकस्य लोकसभासनस्य च कृते जाते उपनिर्वाचने मतदानं प्रवर्तते. भारतस्य राष्ट्रिय दूरचिकित्सा सेवया ई संजीवनी इत्यनया 50 कोटितः अधिक दूरपरामर्शाणां महत्वपूर्णं सीमाचिह्नम् अवाप्तम्. विश्ववित्तकोषेण वर्तमान वित्तवर्षाय भारतस्य जीडीपी इत्यस्य वृद्ध्यनुपातस्य पूर्वानुमानं पूर्वनिर्धारितात् 6.6% संवर्ध्य 7.1% कृतम्. अपि च पुरुष क्रिकेट क्रीडायां भारत वेस्ट इंडीज दलयोः मध्ये 20-20 अन्ताराष्ट्रिय प्रतिस्पर्धायाः प्रथमं द्वन्द्वम् अद्य लखनऊ नगरे सम्पत्स्यते. अथ वार्ताः विस्तरेण. केन्द्रीय मन्त्रिमण्डलेन एकीकृत परिवहनापूर्ति व्यवस्थापन प्राधिकरणस्य स्थापनायै अनुमोदनं प्रदत्तम्. अद्य नवदिल्ल्यां केन्द्रीय मन्त्रिमण्डलस्य उपवेशनानन्तरं वार्ताहरान् सम्बोधयन् सूचना प्रसारण मन्त्री अश्विनी वैष्णवः उक्तवान् यत् अनेन परिवहनापूर्ति व्यवस्थापन क्षेत्रे अनुसन्धानं योजना निर्माणं मूल्यांकनं निरीक्षणं तथा प्रभाव मूल्यांकनं च सुदृढं भविष्यति. सः उक्तवान् यत् इदं देशे एकीकृत परिवहनापूर्ति व्यवस्थापन योजनायै शीर्ष संस्था रूपेण कार्यं करिष्यति.
2: देश में जिस तरह से जीडीपी बढ़ रही है 7%-8% के बीच में, लॉजिस्टिक्स की रिक्वायरमेंट लगातार बढ़ रही है. देश में बहुत सारे हाईवे बन रहे हैं, रेलवे लाइंस बन रही है, वाटरवे बने, पोर्ट्स नए बन रहे हैं, एयरपोर्ट्स नए बन रहे हैं. इन सब का एक यूनिफाइड तरह से प्लानिंग हो, उसके लिए पीएम गतिशक्ति पोर्टल प्रधानमंत्री जी ने कुछ वर्षों पहले लागू किया था. अब भविष्य की जरूरतों को देखते हुए जो प्लानिंग बनानी हो, उस सब को स्टडी करने के लिए एक इंटीग्रेटेड ट्रांसपोर्ट एंड लॉजिस्टिक्स अथॉरिटी का निर्माण किया जाएगा.
1: केन्द्रीय मन्त्रिमण्डलेन लघु मध्यमोद्यमेषु स्वामित्व निवेशाय 10,000 कोटि रूप्यकाणां लघु मध्यमोद्यम विकास निधेः स्थापनायै अपि अनुमोदनं प्रदत्तम्. श्रीवैष्णवः उक्तवान् यत् अयं निधिः उच्च विकास क्षमता युक्तेभ्यः व्यावसायिक सामर्थ्यं विस्तार क्षमतां च प्रदर्शितवद्भ्यः लघु मध्य

0: ఉద్యమేభ్యః దీర్ఘకాలికం స్వామిత్వ నివేశ ధనం ప్రదాస్యతి. మంత్రిణా ఉక్తం యత్ నిధేః అధికాంశ భాగః వినిర్మాణ క్షేత్రే కేంద్రితేభ్యః లఘుమధ్యమోద్యమేభ్యః ప్రదాస్యతే. సేవాక్షేత్రే ప్రావిధిక క్షేత్రే నవోన్మేషాధారితేషు క్షేత్రేషు తథా రణనీతిక మూల్య శృంఖలాయాం చ కార్యం కుర్వద్భ్యః ఉద్యమేభ్యః అపి అయం నిధిః సాహాయ్యం ప్రదాస్యతి.
1: कई देश ऐसे हैं जिसमें एमएसएमई बहुत स्ट्रांग हैं. उन एग्जांपल्स को स्टडी करने के बाद में एमएसएमई मंत्रालय और वित्त मंत्रालय के सहयोग से यह आज फैसला लिया गया. इसमें 10,000 करोड़ रुपीस का एमएसएमई ग्रोथ फंड क्रिएट किया जाएगा. ये ग्रोथ फंड एमएसएमई और फाइनेंस मिनिस्ट्री के सहयोग से चलेगा.
0: రక్షా మంత్రిణా రాజనాథ సింహేన అద్య విశాఖపట్నం నగరే హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఇత్యత్ర ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 ఇతి నౌ వ్యూహ సహాయక పోతః సముద్ఘాటితః అథ ఫ్లీట్ సపోర్ట్ షిప్ 5 ఇతి పోతస్య చ ఆధారశిలా స్థాపితా. తత్ర ఉపస్థితాం జనసభాం సంబోధయన్ శ్రీ సింహేన ప్రతిపాదితం యత్ దేశస్య సాముద్రిక శక్తేః సంవర్ధనాయ అథ రక్షా సామర్థ్యస్య సుదృఢీకరణాయ చ భారతస్య కృతే సుదృఢస్య ఏకీకృతస్య చ సాముద్రిక పారిస్థితికీ తంత్రస్య మహతీ ఆవశ్యకతా వర్తతే. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఆకాశవాణీతః ప్రసార్యతే.
2: అనుక్షణం అద్యతన సూచనాభిః పరిపూర్ణాః తిష్ఠంతు. एक्स अथ पब्लिक पटलयोः @AIR न्यूज अलर्ट्स इत्यनुगच्छन्तु.
0: नवदिल्ल्याः श्री लाल बहादुर शास्त्री राष्ट्रीय संस्कृत विश्वविद्यालयस्य द्वितीय दीक्षांत समारोहे भाषमाणः भारतस्य उपराष्ट्रपतिः श्री सीपी राधाकृष्णन वर्यः संस्कृतं భారతస్య భాషిక సాంస్కృతికైకతాయాః సువర్ణద్వారం ఇతి వర్ణితవాన్. ప్రాయః 97,400 యావత్ ఛాత్రాః ఉపాధిం ప్రాప్తవంతః. మేధావినః ఛాత్రాః చ స్వర్ణపదకం ప్రాప్తవంతః. సః సంస్కృతం తథా భారతీయ జ్ఞాన పరంపరాం ఆధునిక తంత్రజ్ఞానేన సహ యోజయితుం ప్రార్థితవాన్. శిక్షా రాజ్య మంత్రిణా సుకాంత మజుమదారేణాపి సంస్కృతేన సహ ఆధునిక తంత్ర జ్ఞానార్జితాయ ఆహ్వానం కృతం. విశ్వవిద్యాలయస్య ఉపలబ్ధీనాం విషయే ప్రవదన్ కులపతిః ప్రొఫెసర్ మురళీ మనోహర్ పాఠకః భారతీయ జ్ఞాన పరంపరాం ఆధునిక సందర్భేణ సహ సంయోజయితుం ప్రతిబద్ధతాం ప్రకటితవాన్. తమిళనాడు పుడుచ్చేరి పశ్చిమ బంగాళానాం పంచ విధానసభాసనేభ్యః అథ అసమస్య ఏకస్య లోకసభాసనస్య చ కృతే జాతే ఉపనిర్వాచనే మతదానం ప్రవర్తతే. తమిళనాడు రాజ్యే మధురాంతకం ధారాపురం చేత్యేతయోః పుడుచ్చేర్యాం థట్టన చావడి ఇత్యత్ర పశ్చిమ బంగాళ రాజ్యే చ రేజీనగర నందిగ్రామయోః మతదానం ప్రచలతి. అసమస్య ఏకమేవ లోకసభాసనాయ నగావ నగరే మతదానం ప్రవర్తతే. అవధేయాస్పదమిదం యత్ మతగణనా శుక్రవాసరి భవిష్యతి. అద్య విశేష గహన పునరీక్షణ ప్రక్రియాయాం కథిత అనియమితతానాం తథా ముఖ్య నిర్వాచనాయుక్తస్య జ్ఞానేశ కుమారస్య పదచ్యుతేః చ యాచనాం కృత్వా విపక్షదలైః సంసద్ భవనాత్ రాష్ట్రీయ రాజధానీ స్థితస్య భారత నిర్వాచనాయోగస్య ముఖ్యాలయం నిర్వాచన సదనం ప్రతి విరోధ ప్రదర్శన యాత్ర ఆయోజిత. నిర్వాచనాయోగం ప్రతి గచ్చన తేషాం సమూహ సురక్షా కర్మచారిభి ఆకాశవాణి భవనస్య సమీపే ఏవ నిరుద్ధ. అనంతరం లోకసభాయాం విపక్ష నేత కాంగ్రెస్ సాంసదశ్చ రాహుల్ గాంధీ అన్యై దళనేతృభి సమర్థకైశ్చ సహ ఆకాశవాణి భవనం ప్రవిష్టవాన్. ततः पूर्वं कांग्रेस दलाध्यक्ष राज्यसभायां विपक्ष नेता च मल्लिकार्जुन खड़गे राहुल गांधी तथा अन्य दलानां विपक्षी सांसदाः संसद मार्गे विरोध प्रदर्शनं कृतवन्तः. एतदन्तरे भाजपेति दलस्य प्रवक्त्रा सुधांशु त्रिवेदिना इति प्रक्रियायाः विरोधं तथा आकाशवाणी भवने राहुल गांधिनः अनधिकृत प्रवेशं च आधृत्य कांग्रेस नेतुः आलोचना कृता. భారతస్య రాష్ట్రీయ దూర చికిత్సా సేవయా ఈ సంజీవనీ ఇత్యనయా 50 కోటీతః అధిక దూర పరామర్శానాం మహత్వపూర్ణం సీమాచిహ్నం అవాప్తం. అనయా ఉపలబ్ధయా దేశవ్యాపీ నాగరికేభ్య గుణవత్త

0: पूर्ण स्वास्थ्य सुविधाः सुलभतया मितव्ययेन अथ च समदृष्ट्या प्रापयितुं प्रशासनस्य अंकीय प्रविधेः उपयोग प्रयासः सफलताङ्गतः। रक्षा मन्त्रालयेन भारतीय नौसेनायाः पोतेभ्यः ब्रह्मोस अग्नि नियन्त्रण प्रणाली तथा प्रक्षेपक यन्त्राणां क्रयणार्थं ब्रह्मोस एरोस्पेस प्राइवेट लिमिटेड इत्यनेन सह 60+ कोटि रूप्यकाधिक मूल्यानां अनुबन्धः कृतः। अयम् अनुबन्धः बाय इत्यस्याः श्रेण्याः अन्तर्गतं कृतः। विश्व वित्त कोषेण वर्तमान वित्त वर्षाय भारतस्य जीडीपी इत्यस्य वृद्ध्यनुपातस्य पूर्वानुमानं पूर्व निर्धारितात् 6.6% संवर्ध्य 7.1% कृतम्। इदं संशोधनम् अपेक्षित वृद्धेः अपेक्षया अधिक दृढ विकासाधारम् अवलम्ब्य कृतम्। भारतर्तु विज्ञान विभागेन अद्य केरलम् माहे दक्षिणान्तरिक कर्णाटक तमिलनाडु पुडुचेरी कराईकल चेत्येतेषां केषुचित् स्थलेषु प्रबल वृष्टेः पूर्वानुमानं कृतमस्ति। पुरुष क्रिकेट क्रीडायां भारत वेस्ट इंडीज दलयोर्मध्ये पञ्चस्पर्धात्मिकायाः 20-20 अन्ताराष्ट्रिय प्रतिस्पर्धायाः प्रथमं द्वन्द्वम् अद्य सायं लखनऊ नगरे सम्पत्स्यते। इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2-107.5 మెగాహెచ్పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నీలం సమయం 6:30 దాటి 10 సెకండ్లు. ఇప్పుడు వినండి, తిరుపతిలో సెప్టెంబర్ నెలలో జరిగిన వివిధ ప్రభుత్వ కార్యక్రమాలపై సమీక్ష, సమీక్షకులు శ్రీ ఎన్ జగదీష్. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినం తో. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: పవిత్రమైన దివ్యక్షేత్రం తిరుమలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని వెల్లడించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దేశం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్టు వెల్లడించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిపే శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని కోరుకున్నట్లు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ గారు వెల్లడి, క్రమశిక్షణతో సమాజ సేవలో పోలీసులు ముందుండాలని పిలుపునిచ్చిన రాష్ట రవాణా క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, కూటమి ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పిస్తోందన్న సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు వంటి తిరుపతి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. పవిత్రమైన దివ్యక్షేత్రం తిరుమలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు. తిరుమలలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ ప్రతి భక్తుడికి ఎల్ఐసితో కలిసి బీమా కల్పించాలని టీటీడీ నిర్ణయించిందని, ఆధార్ బేస్డ్ ఆన్లైన్ బీమా చేయాలని నిర్ణయించుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఎవరైనా భక్తులు దురదృష్టవశాత్తు తిరుమలలో మృతి చెందితే వారికి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించేలా ఈ బీమా వర్తింపజేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలియజేశారు. ఆధ్యాత్మికతకు కేంద్రాలుగా దేవాలయాలు తయారు కావాలన్నది ప్రభుత్వ ఆలోచన అని తెలియజేశారు. శ్రీవాణి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 5,000 దేవాలయాలను నిర్మించాలన్నది ఒక ఆలోచనలో తామున్నామని, శ్రీవారి సేవకులను కూడా ఈ ఆలయాలకు అనుసంధానించేలా కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 60

0: 5 దేవాలయాలు టీటీడీతో అనుసంధానమై ఉన్నాయని, ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎక్కువగా ఉన్న నగరాల్లో శ్రీవారి దేవాలయాలను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు ముఖ్యమంత్రి తెలియజేశారు. టీటీడీ ద్వారా అందే విద్యా వ్యవస్థను కూడా పునర్వ్యవస్థీకరణ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ వరకు లింక్ చేసేలా స్కైవాక్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉందన్నారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.
1: ప్రతి భక్తుడు కూడా ఒక భద్రత ఇవ్వడానికి ఎల్ఐసి తరఫున ఒక 2 లక్షల రూపాయలు బీమా కలిగించే కార్యక్రమాన్ని కూడా ఈరోజు శ్రీకారం చుట్టాం. ఇది ఆధారిత ఏదైతే మనం ఆధార్ ఆధారిత పేపర్లెస్ క్లెయిమ్స్ విధానం తీసుకొచ్చారు. ఇది ఇస్ ఎ గుడ్ ప్రోగ్రామ్. కొంతమంది చనిపోయినప్పుడు ఇమ్మీడియట్ గా ఒక 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసే పరిస్థితి వస్తుంది. దానికి కూడా ఈరోజు శ్రీకారం చుట్టాం. ఇంకొక పక్కన భక్తుల దర్శనం కోసం వచ్చేప్పుడు నాకు ఎప్పుడూ ఒక ఆలోచన, తిరుమలలో ఒక పవిత్రమైన భావం ఉండాలి. ఇక్కడ రాజకీయాలు కాదు, ఇది సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా ఉండాలి. మనకు ఒక ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు కానీ, ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ, స్ట్రెస్ వచ్చినప్పుడు కానీ మనకు ఒక హీలింగ్ సెంటర్ గా ఉండాలని నా ఆలోచన. ఎప్పటి నుంచో ఇక్కడ వెంకటేశ్వర స్వామి స్మరణం తప్ప వేరేది ఎక్కడ ఇనపడకూడదనే ఉద్దేశంతోనే రాజకీయాలు బ్యాన్ చేశాం. ఈ రోజు చాలా వరకు దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. అదే సమయంలో భక్తులు ఇక్కడికి వచ్చి వెయిట్ చేసినప్పుడు కూడా ఒకప్పుడు అనుకునేవాడిని, ఒక మెడిటేషన్ సెంటర్ కూడా పెట్టి కంటిన్యూగా భక్తుల్ని నెక్స్ట్ లెవెల్లో వాళ్ళ యొక్క సమస్యలకు హీలింగ్ పరిష్కారం చూపించడానికి ఏమేం చేయాలో అవన్నీ చేయడం కోసం కూడా ఆలోచించాం. మొన్న నేను చెప్పినప్పుడు అక్కడ డెవలపర్ ఎవరైతే క్యూ మేనేజ్మెంట్ ఇవన్నీ చేశారో సీసీటీవీ కెమెరాలు పెట్టి వారు ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. ఇది VQ1 లో ఒక ఇమ్మర్సివ్ థియేటర్ కింద క్యూ కాంప్లెక్స్ లో లైవ్ మెడిటేషన్ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇందులో దుర్లభ దర్శనం అనే పేరుతో 13 నిమిషాలు VR కూడా తీసుకొచ్చారు. USA చెందినటువంటిది. ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి హీలింగ్ ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్. గమ్మున కూర్చున్నప్పుడు గమ్మున కూర్చుంటే ఎవరి పాటికి వాళ్ళు నామస్మరణం చేస్తూ ఉంటాం. దానికి అడిషనల్ గా ఇది కూడా యాడ్ అయితే మోర్ ఫోకస్ చేయడం, దానివల్ల వాళ్లకు టైం మేనేజ్మెంటే కాకుండా లోపల ఏం జరుగుతుందో, లోపల పోయినప్పుడు చాలా తక్కువ టైం ఉంటాం. ఇక్కడ కొంత ఎక్కువ టైం దీంట్లో కానీ గడిపేది, లోపల పోయినప్పుడు ఆ అనుభూతి వేరు. అలాంటి అనుభూతి కలిగించాలని చెప్పాం. ఒక VIP కాంప్లెక్స్ కింద దాన్ని కన్వర్ట్ చేశారు కార్యా ఫౌండేషన్ అమెరికన్ కంపెనీ. నేను వారికి చెప్పేది కామన్ మ్యాన్ కి ఎట్లా ఇక్కడికి వచ్చిన డివోటీస్ అందరికి ఆ అనుభవాలు ఎట్లా అందజేయగలుగుతాం, సో దట్ రీఎన్ఫోర్సింగ్ అవర్ మైండ్. రెండోది వెంకటేశ్వర స్వామి సన్నిధిలో రాబోయే రోజుల్లో మెడిటేషన్ కూడా వెంకటేశ్వర స్వామి యొక్క నామంతో మెడిటేషన్ చేయాలి. అప్పుడు డిఫరెంట్ హీలింగ్ లెవెల్ డిఫరెంట్ లెవెల్ కి వెళ్తాం. అది కూడా హోంవర్క్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ ఫేజ్. ఇది మీరు చూసినప్పుడు తిరుమల హీలింగ్ ఎక్స్పీరియన్స్, ఆ హీలింగ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ని ప్రమోట్ చేయడానికి ఇంకా ఏదైనా బెటర్ ఎక్స్పర్ట్స్ కానీ అనుభవాలు ఇస్తే అవి కూడా తీసుకొని దీన్ని డెవలప్ చేస్తాం. అదే మరి ఈరోజు ఈవీ బస్ మొత్తం ఇంత మునుపంతా కూడా ప్రైవేట్ బస్సులు రావడం, జీపులు తిరగడం, ఇవన్నీ తిరిగేటివి. ఈరోజు కొత్తగా 32 ఎలక్ట్రికల్ బస్సెస్ ఇచ్చేసాం. ఇందులో 25 రిలయన్స్ ఇచ్చారు, భారత్ బయోటెక్ ఫౌండేషన్ 7 ఇచ్చారు. దీంతో 14 ఉన్నది 44 అవుతున్నాయి. 300 ట్రిప్పుల నుంచి ఇప్పుడు 810 ట్రిప్పుల వరకు తిరిగే పరిస్థితి వస్తుంది. ఇవి కూడా ఏసీ బస్సులే చేయమన్నాను. ఆ ఏసీ బస్సులు చేస్తే సో దట్ ఇక్కడ తిరిగే వాళ్ళకు కూడా ఎండున్న టెంపరేచర్ కూడా తెలియకుండా దేవుని మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి కానీ లేకపోతే అనుభూతిగా వచ్చే పరిస్థితి వస్తుంది. అవి కూడా చేయమన్నాం. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. ఓన్లీ ఒక 10% డిఫరెన్స్ ఉంటుంది.

ఇది ఫవరింగ్ అన్ని. ఎప్పుడైతే ఏసీ బస్సులు అయినప్పుడు రఫ్ ఇది ఉండదు, షేక్ గానీ అవన్నీ ఉంటుంది, స్మూత్ రైడింగ్ ఉంటుంది. అదే సమయంలో స్మూత్ రైడింగ్

0: దేవాలయ తయారు కావాలి. సేవాభావం, అక్కడికి వచ్చే హీలింగ్, ఇవన్నీ కూడా మనం పూజ చేస్తాం. పూజ చేసిన 1 అవర్ ఆర్ 1/2 అవర్ మెడిటేషన్ చేస్తాం. పూజ కూడా ఒక మెడిటేషన్. దానివల్ల ఎవరైతే ఎక్కువ పూజ చేస్తారో వాళ్ళకి స్ట్రెస్ తగ్గుతుంది, ఆటోమేటిక్ తగ్గుతుంది. దేవుడు కూడా సహకరిస్తారు, మనకు డివోషన్ కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. దీనికోసం ఈరోజు మీరు చూస్తే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి పవిత్రతకు, భక్తుల మనోభావాలకి, ఆధ్యాత్మిక శోభకు, టెక్నాలజీకి ప్రాధాన్యత ఇస్తూనే ఎక్కువ దేవాలయాలు కట్టాలని చెప్పి నిర్ణయించాం. 5000 దేవాలయాలు 20 లక్షలు 30 లక్షలు 40 లక్షల రూపాయలతో ఖర్చు పెట్టి చేస్తాం. అదే సమయంలో అప్ అండ్ స్పోక్ మోడల్, నియోజకవర్గ స్థాయిలో అవసరమైతే 10 కోట్లు 5 కోట్లు ఖర్చు పెట్టి పెద్ద దేవాలయాలు కడతాం. ఈ చిన్న దేవాలయాలను ఆ పెద్ద దేవాలయాలకు అనుసంధానం చేస్తాం. అనుసంధానం చేసి ఎవరైతే భక్తులందరూ ఉన్నారో శ్రీవారి సేవకులు, వాళ్ళందరినీ ఆ దేవాలయాల కేంద్రంగా అక్కడ కూడా పూజలు కానీ భజనలు కానీ ఇవన్నీ చేస్తారు. వారందరికీ దేవునితో అనుసంధానం చేసే కార్యక్రమం ఏం చేయాలో ఇక్కడ వెంకటేశ్వర స్వామితో అనుసంధానం చేస్తాం.
1: అందరికి నమస్కారాలు. ఓం నమో వెంకటేశాయ.
2: తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రులు ఎల్ మురుగన్ గారు, జి కిషన్ రెడ్డి గారు దర్శించుకున్నారు. ఆలయం వద్ద అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం కేంద్ర మంత్రులకు ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎలినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో సమృద్దిగా వర్షాలు కురిసి దేశం సస్యశ్యామలంగా వర్ధిల్లాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను టీటీడీ యంత్రాంగం సమర్థవంతంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించిందని అభినందించారు. ఈ సంవత్సరం ప్రమాదకర స్థాయిలో వాతావరణం నెలకొందని, అక్టోబర్ ముగిసేలోపు వర్షాలు కురిసి దేశం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.
3: గోవింద వెంకటేశ్వర నామం. ప్రతి సంవత్సరం ఏ రకంగానైతే శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయో, ఈ సంవత్సరం కూడా చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. లక్షలాది మంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుంటున్నారు, బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటున్నారు. ఏర్పాట్లు కూడా చాలా బాగా ఉన్నాయి. క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులను కూడా కలవడం జరిగింది. వాళ్ళు కొద్ది ఆలస్యమైనప్పటికీ కూడా దర్శనానికి అన్ని రకాలుగా, మరి దేవస్థానం తరఫున అన్ని రకాలుగా వాళ్ళకు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. భక్తులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా మరి వర్షపాతం తక్కువగా ఉందనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయో, ఇది చాలా ఆందోళన కలిగించేటువంటి సమస్య. అందుకే శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరేది ఒకటే, వచ్చేటువంటి ఈ అక్టోబర్ నెల లోపల మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయి వర్షం వచ్చే విధంగా ఆశీర్వదించి మంచి వర్షాలు కురవాలని కోరుకుంటున్నాను. గరుడ సేవ జరిగింది, తిరుమలలో అద్భుతమైనటువంటి వర్షం రాత్రి రావడం జరిగింది. కాబట్టి మనకు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయాన్ని కానీ, తాగునీటి కానీ, ఇతర ఎన్వైర్న్మెంట్ దృష్టిలో కానీ వర్షాలు అనేటువంటి పూర్తి స్థాయిలో రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ సంవత్సరము చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో వర్షాలు తగ్గాయి. దీన్ని పూర్తి స్థాయిలో వెంకటేశ్వర స్వామికి అనుకరించి వర్షాలు కురిసే విధంగా ప్రయత్నం చేయాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు మరి దేశం ముందుకెళ్తా ఉంది, ఇంకా అన్ని రకాలుగా ముందుకెళ్ళాలి. ప్రపంచంలో ఒక అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ముందుకెళ్లడం కోసము నరేంద్ర మోడీ గారిని కూడా పూర్తి స్థాయిలో వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాను.
2: దేశ ప్రజలకు సేవలందిస్తూ 25 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ గారు దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిపే శక్తిని ప్రసాదించాలని తిరుమల శ్రీవారిని కోరుకున్నట్లు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ గారు తెలిపారు. ఇప్పటికే మోదీ నాయకత్వంలో దేశం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోందని ఆయన వెల్లడించారు.
4: గోవింద ఇంద్రకి తిరుమల తిరుపతిల భగవాన్ వెంకటేశ్వర స్వామి దర్శనం செய்தோம். அண்ணன் மரியாதைக்குரிய திரு கிஷன் ரெட்டிஜி அவர்களும் திரு பானுபிரசாத் ரெட்டி அண்ணன் அவர்கள் கூட இணைந்து தரிசனம் செஞ்சதில் மட்டற்ற மகிழ்ச்சி. மாண்புமிகு பிரதமர் திரு நரேந்திர மோடிஜி அவர்கள் 25 ஆண்டுகால பொது சேவையில்

0: செய்வதை ஒட்டி அவர் இன்னும் பொது சேவை நீண்ட நாட்கள் செய்ய வேண்டும் என்று மனதார இறைவனிடத்தில் எல்லா பொதுமக்கள் சார்பிலும் வேண்டிக் கொண்டோம். அவருக்கு நல்ல உடல் ஆரோக்கியத்தையும் நீண்ட ஆயுளையும் கொடுக்க வேண்டும். இந்த நாட்டினுடைய வளர்ச்சி பெற வேண்டும் என்று எல்லாம் உள்ள இறைவனை வேண்டிக் கொண்டோம்.
1: తిరుమలే శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆలయం వెలుపల పాత్రికేయులతో కేంద్ర మంత్రి మాట్లాడారు. తిరుపతి జిల్లాలోని ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తీశ్వరుణ్ణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాగూర్ గారు దర్శించుకున్నారు. శ్రీ జ్ఞానప్రసూనామ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వర్లు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోల ఆనందులు కేంద్ర మంత్రికి స్వాగతం పలికారు. దర్శన అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి వేద పండితులచే వేద ఆశీర్వచనం నిర్వహించారు. దేవస్థానం తరపున అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించారు. అనంతరం శ్రీకాళహస్తి మండలం వేడాం పంచాయతీలో రైతు బాలిరెడ్డికి చెందిన 7 ఎకరాల పొలంలో వేసిన ఉద్యానవన పంటలను కేంద్ర మంత్రి పరిశీలించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రకరకాల వ్యవసాయ ఉద్యానవన పంటలు సమృద్ధిగా పండుతుండడం పట్ల మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. స్థానిక రైతులు సాగు చేస్తున్న పద్ధతులను, పంట దిగుబడులను చూసి కేంద్ర మంత్రి సంతోషం వ్యక్తం చేసి రైతులను అభినందించారు. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహం సమావేశ మందిరంలో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల సాంఘిక సంక్షేమ శాఖ, స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారులతో ఆ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు అందిస్తున్న స్పోర్ట్స్ డ్రెస్, నైట్ డ్రెస్, షూస్, టవల్స్ వంటి సౌకర్యాలు ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది పనిచేయాలని మంత్రి సూచించారు. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని విద్యార్థుల విద్యా ప్రగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సహాయ సహకారాలు అందించాలని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగ అభివృద్దితో పాటు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి ఆర్థికంగా స్వావలంబన చేకూర్చే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం ఎంఎస్ఎంఈ వర్క్షాప్లను నిర్వహిస్తోందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గారు పేర్కొన్నారు. తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో నిర్వహించిన ఎంఎస్ఎంఈ వర్క్షాప్కు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ లక్ష్యంతో ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. మహిళా సంఘాల ద్వారా లక్పతి దీదీ వంటి కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేస్తూ ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న మహిళలను రోల్ మోడల్స్గా తీర్చిదిద్దుతున్నట్లు కలెక్టర్ తెలియజేశారు. పారిశ్రామిక, లాజిస్టిక్స్, పర్యాటక, వ్యవసాయ సేవారంగాల సమగ్ర అభివృద్దిపై దృష్టి పెడుతున్నట్లు ఎకనమిక్ రీజన్ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా గారు తెలియజేశారు. తిరుపతిలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ టీఈఆర్లో 50 నుంచి 60 కీలక ప్రాజెక్టుల రూపకల్పనకు చర్యలు చేపడుతున్నామని, స్పేస్, డిఫెన్స్ రంగాల అభివృద్దికి సమగ్ర ఎకోసిస్టమ్ ఏర్పాటే లక్ష్యమని తెలియజేశారు. తిరుపతి, నెల్లూరు స్పేస్, డిఫెన్స్ క్లస్టర్ల అనుసంధానానికి ప్రణాళికలు సిద్ధం చేశామని, తిరుపతి జిల్లాలో 2500 ఎకరాల్లో స్పేస్ సిటీ అభివృద్ది, పరిశ్రమలకు భూమి కేటాయింపులు చేయనున్నామని తెలిపారు. ఐఐటి, ఐజర్ల భాగస్వామ్యంతో R&D పార్క్ ఏర్పాటు చేస్తామని, పోర్టులు, విమానాశ్రయాలు, పారిశ్రామిక ప్రాంతాల అనుసంధానంతో లాజిస్టిక్ బలోపేతం చేస్తామన్నారు. చిత్తూరు, తచ్చూరు, బెంగుళూరు, చెన్నై ఎక్స్ప్రెస్ వేలు, శ్రీకాళహస్తి తడ రహదారి అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన తెలియజేశారు. సమిష్టి కృషితో తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా ముగిశాయని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారు వెల్లడించారు. తిరుమలలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల విజయవంతానికి కృషి చేసిన అర్చకులు, అధికారులు, ఉద్యోగులు, పోలీసులు, జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. లక్షలాది మంది భక్తులకు వాహన సేవలతో పాటు మూలమూర్తి దర్శనం కల్పించామన్నారు. గరుడ సేవ రోజున తిరుమలకు వచ్చిన భక్తులందరికీ దర్శనం కల్పించామని, గరుడ సేవ రోజు భక్తులతో ప్రత్యక్షంగా మాట్లాడినప్పుడు టీటీడీ ఏర్పాట్లపై భక్తులు సంతోషం వ్యక్తం చేసినట్లు టీటీడీ చైర్మన్ గారు తెలిపారు.

0: మొట్టమొదటిసారిగా 20 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి 295 కళాబృందాలకు బ్రహ్మోత్సవ ప్రదర్శనకు అవకాశం కల్పించామని, వాహన సేవల ముందు 7871 మంది కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు చేసినట్లు టీటీడీ చైర్మన్ వెల్లడించారు.
1: 2026 సంవత్సరం నాటి కాలకట్ల బ్రహ్మోత్సవాలు అద్భుతంగా జరిగాయి. ఈ యొక్క బ్రహ్మోత్సవాలని దిగ్విజయం చేసినటువంటి అర్చక స్వాములకి, అధికారులకి, ఉద్యోగులు, జిల్లా పోలీసు యంత్రాంగం, శ్రీవారి సేవకులు, మీడియాకి, భక్తులకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజైన సెప్టెంబర్ 15వ తేదీన రాష్ట ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా 2027 సంవత్సరం డైరీలో, క్యాలెండర్లో పరిచేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా ప్రపంచం నలుమూల నుండి వచ్చిన బ్రహ్మోత్సవాలకు విచ్చేసినటువంటి లక్షలాది మంది భక్తులకి శ్రీవారి వాహన సేవలో పాటు మూలమూర్తి దర్శనం, వాళ్ళందరికీ కూడా దర్శనం కల్పించడం జరిగింది. తిరుమలలో పునరుద్ధరించిన శ్రీ వెంకటేశ్వర మ్యూజియం, అదేవిధంగా ఎలక్ట్రిక్ బస్సులు, నందకం యాప్, భక్తులకు గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాలను ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. వాహన సేవల ముందు మునిపెన్నడూ లేని విధంగా 20 రాష్ట్రాల నుంచి మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతం నుండి 295 కళాబృందాలతో దాదాపు 7871 మంది కళాకారులు, అదేవిధంగా గడు సేవ రోజున 14 రాష్ట్రాల నుండి 32 కళాబృందాలతో 916 మంది కళాకారులు ప్రదర్శించడం జరిగింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తొలిసారిగా విదేశీ కళాబృందాలు ప్రదర్శన జరిగింది. అదేవిధంగా జర్మనీ, సింగపూర్ బృందాలు కళా ప్రదర్శనలు భక్తులు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఓం నమో వెంకటేశాయ.
0: క్రమశిక్షణతో సమాజ సేవలో పోలీసులు ముందుండాలని కానిస్టేబుళ్లకు పిలుపునిచ్చారు రాష్ట్ర రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కళ్యాణ డ్యాం పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో జరిగిన పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎస్సీ టీపీసీ సివిల్ 2025 బ్యాచ్కి చెందిన 581 మంది కానిస్టేబుళ్ల శిక్షణ పూర్తి చేసుకోగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన కానిస్టేబుళ్లకు జ్ఞాపికలను స్వయంగా మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసిన వారు పోలీసు ఉద్యోగాన్ని బాధ్యతగా భావించి పనిచేయాలని పిలుపునిచ్చారు. తిరుమల శ్రీవారిని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు సింగపూర్ న్యాయ దేశీయ వ్యవహారాల శాఖ మంత్రి షణ్ముగం గారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏపీ మంత్రి నారా లోకేష్ గారితో కలిసి సింగపూర్ మంత్రి షణ్ముగం గారు దర్శించుకున్నారు. శ్రీవారి సుప్రభాత తోమాల అర్చన సేవల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల సింగపూర్ మంత్రి షణ్ముగం గారు మాట్లాడుతూ స్వామివారి దర్శనం చాలా అద్భుతంగా జరిగిందని చెప్పారు. భక్తుల కోసం ఆలయ అధికారులు చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయని, మనం కోరుకున్న దర్శనం కంటే ఆ స్వామి ప్రసాదించిన దర్శనమే అత్యుత్తమమైనదని ఆయన తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్న టీటీడీ నిర్వహణ చాలా బాగుందని మంత్రి అభినందించారు.
2: Many years ago when I came here, there was an EO with a saying in a perch behind his desk. It's not the darshan that you want, it's the darshan that he gives. So excellent darshan, excellent arrangements. You know, very good to come with Lokesh Garu. And there's been, the administration is very good. A lot of devotees. And all over the world it's a famous temple. And we are all happy to come. Thank you.
0: తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ గారు అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరగనున్న అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో వివిధ శాఖల అధికారులతో జేఈఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ఈ ఏడాది అమ్మవారి బ్రహ్మోత్సవాలను గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఈ ఏడాది భక్తుల సంఖ్య

0: పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అమ్మవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు తిరుపతి జిల్లా సమాచార లేఖను విన్నారు. వచ్చే నెల మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం.
1: మీరింతవరకు తిరుపతిలో సెప్టెంబర్ నెలలో జరిగిన వివిధ ప్రభుత్వ కార్యక్రమాలపై సమీక్ష విన్నారు. సమీక్షకులు శ్రీ ఎన్ జగదీష్.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇప్పుడు వినండి భక్తి కుసుమాలు కార్యక్రమంలో భక్తి పాటలు.

మీరింతవరకు భక్తి కుసుమాలు కార్యక్రమంలో భక్తి పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2 కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల జాతీయోత్పత్తి అంచనాలను మించి 7.1% ఉండగలదని ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. భారత నావికా దళానికి చెందిన యుద్ద నౌకల్లో వినియోగం నిమిత్తం రక్షణ శాఖ బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థతో 660 కోట్ల రూపాయల విలువగల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్టాల్లో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. భారత వెస్టిండీస్ల మధ్య 5 టీ20ల క్రికెట్ సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ లక్నోలో జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2 కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సమీకృత రవాణా లాజిస్టిక్స్ ప్రాధికార సంస్థ ఏర్పాటుకు సంబంధించిన నిర్ణయం తొలిది కాగా, సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల్లో మూలధన పెట్టుబడికి సంబంధించి 10,000 కోట్ల రూపాయలతో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రోత్ ఫండ్ ఏర్పాటు రెండవది. సమావేశానంతరం విలేకరులతో మాట్లాడిన మంత్రి అశ్విని వైష్ణవ్, స్థూల దేశీయోత్పత్తి 7 నుంచి 8% పెరుగుతున్న నేపథ్యంలో రవాణా లాజిస్టిక్స్ వ్యవస్థల అవసరాలు కూడా పెరుగుతున్నాయని, ప్రాధికార సంస్థ ఏర్పాటు ద్వారా రవాణా రంగంలో పరిశోధనలు, ప్రణాళికలు, పర్యవేక్షణ సులభతరం కాగలదని చెప్పారు. పెరుగుతున్న అవసరాల దృష్ట్యా దేశంలో అనేక హైవేలు, రైల్వే లైన్లు, జలమార్గాలు, విమానాశ్రయాలు, ఓడరేవుల నిర్మాణం జరుగుతున్నట్లు చెప్పారు. రానున్న 10 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని సంస్థ దీర్ఘకాలిక మాస్టర్ ప్లాన్ను తయారు చేస్తుందని చెప్పారు.
1: देश में बहुत सारे हाईवे बन रहे हैं, रेलवे लाइंस बन रही है, वाटरवे बने, पोर्ट्स नए बन रहे हैं, एयरपोर्ट्स नए बन रहे हैं. इन सब का एक यूनिफाइड तरह से प्लानिंग हो, उसके लिए पीएम गतिशक्ति पोर्टल प्रधानमंत्री जी ने कुछ वर्षों पहले लागू किया था. अब भविष्य की जरूरतों को देखते हुए जो प्लानिंग बनानी हो, उस सबको स्टडी करने के लिए एक इंटीग्रेटेड ट्रांसपोर्ट एंड लॉजिस्टिक्स अथॉरिटी का निर्माण किया जाएगा.
0: ఇక సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల్లో మూలధన నిధికి సంబంధించి తీసుకున్న నిర్ణయం గురించి చెబుతూ, ఈ నిధి సేవ, సాంకేతిక, సృజనాత్మక రంగాలకు చెందిన సంస్థల్లో దీర్ఘకాలిక పెట్టుబడులకు అనువుగా ఉంటుందన్నారు.
1: ఏ గ్రోత్ ఫండ్ ఎంఎస్ఎంఈ ఆర్ ఫైనాన్స్ మినిస్ట్రీ కే సహయోగ్ సే చలేగా, లాంగ్ టర్మ్ ఎక్విటీ క్యాపిటల్ ప్రొవైడ్ కర్నా ఏ గ్రోత్ ఫండ్ కా మేజర్ ఆబ్జెక్ట్. ప్రొఫెషనలీ మేనేజ్ హోగా, జిస్ తరహ సే గ్రోత్ కా పొటెన్షియల్ హో జిన్ ఎంఎస్ఎంఈస్ మే, ఉన్ ఎంఎస్ఎంఈస్ కో ఇస్మే సెలెక్ట్ కియా జాయేగా. ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ ప్లస్ స్టేట్ గవర్నమెంట్స్ ప్లస్ ఇండస్ట్రీ బాడీస్ ప్లస్ బ్యాంక్స్, ఇన్ సబ్ కా ఇన్పుట్ లేకే ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ కో సంచాలిత్ కియా జాయేగా.
0: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి 6.6% ఉండగలదని ప్రపంచ బ్యాంక్ తొలుత అంచనా వేసినప్పటికీ, మొదటి త్రైమాసికంలో భారత్ బలమైన ఆర్థిక ప్రదర్శన చూపడంతో జీడీపీని 7.1% పెంచుతూ ప్రపంచ బ్యాంక్ తాజా అంచనాలను విడుదల చేసింది. ప్రైవేటు వినియోగం, పెట్టుబడుల్లో వృద్ది ఊతంతో భారత ఆర్థిక వ్యవస్థ తొలి త్రైమాసికంలో 7.8% వృద్దిని సాధించి అంచనాలకు మించిన వేగంతో దూసుకుపోతోంది. భారత నావికా దళానికి చెందిన యుద్ద నౌకల్లో వినియోగం నిమిత్తం రక్షణ శాఖ బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థతో 660 కోట్ల రూపాయల విలువగల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. యుద్ద నౌకలపై బిగించే బ్రహ్మోస్ ఫైర్ కంట్రోల్ సిస్టంలు, లాంచర్లు యుద్ద సందర్భాల్లో ఎంతగానో ఉపకరిస్తాయి. సూపర్సోనిక్ వేగంతో నిర్దేశిత లక్ష్యాలను ఛేదించే ఈ వ్యవస్థల తయారీ రానున్న 3 ఏళ్లలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించనుంది. ఈరోజు న్యూఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సమక్షంలో ఇందుకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. 68%పైగా దేశీయంగా ఉత్పత్తి చేసే వ్యవస్థలు గల బ్రహ్మోస్ రక్షణ సామగ్రి కొనుగోలు

స్వావలంబన దిశగా కీలకమైన ముందడుగని భావిస్తున్నారు. దేశ నావికాదళ రక్షణ సామర్థ్యాల బలోపేతం దిశగా దృఢమైన సమీకృత నౌకాదళ పర్యావరణ వ్యవస్థ రూపకల్పన కీలకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. మంత్రి ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డులో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1, ఆధునీకరించిన స్లిప్ వే 4, 300 టన్నుల గోలియత్ క్రేన్ను ప్రారంభించారు. ఫ్లీట్ సపోర్ట్ షిప్ 5 కి శంకుస్థాపన చేశారు. మెరుగుపరిచిన హెచ్ఎస్ఎల్ సదుపాయం, నేడు ప్రారంభించిన వ్యవస్థలన్నీ నౌకాదళ బలోపేతానికి దన్నుగా నిలవగలవని మంత్రి ప్రసంగంలో చెప్పారు. హిందూ మహాసముద్రం ప్రాంతంలో సమస్య ఎదురైనప్పుడల్లా భారత నావికాదళం సత్వరమే స్పందిస్తోందని, అందుకే రక్షణ భాగస్వామిగా ఇతర దేశాల ప్రథమ ఎంపికగా నిలుస్తోందని చెప్పారు. మానవతా సహాయం, విపత్తు సహాయం, సముద్ర దోపిడీలు, నౌకా వాణిజ్య భద్రత తదితర అవసరాల్లో భారత నావికాదళం చురుకైన పాత్ర పోషిస్తున్నట్టు చెప్పారు. నౌకా నిర్మాణంలో భారత్కు అనేక అవకాశాలున్నాయని, ఈ సామర్థ్యాన్ని ప్రపంచ వాణిజ్యానికి అనువుగా మలుచుకోవడమే కీలకమని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు, అస్సాంలోని నాగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం, పుదుచ్చేరిలో తట్టాంచవాడితో పాటు పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరిగింది. ఇందుకు సంబంధించి ఓట్ల లెక్కింపు శుక్రవారం జరగనుంది. కాగా తమిళనాడు మధురాంతకంలో 83.6%, ధరాపురంలో 78.53% ఓటింగ్ జరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దేశ పౌరులకు నాణ్యమైన ఆరోగ్య సేవలను సులభంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రారంభించిన జాతీయ టెలిమెడిసిన్ సేవ ఈ సంజీవిని 50 కోట్ల కన్సల్టేషన్లకు చేరుకుంది. వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వైద్య అవసరాల నిమిత్తం ప్రజలు ఆరోగ్య సేవలను సంప్రదించే సంఖ్యను ఇది సూచిస్తోంది. మారుమూల ప్రాంతాలు, క్లిష్టతరమైన నైసర్గిక అవరోధాలను దాటుకుని ఈ సంజీవిని వ్యవస్థ ప్రజలకు చేరువైందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సేవ ప్రస్తుతం 1.42 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 19,000 ఆరోగ్య కేంద్రాలు, 901 ఆన్లైన్ అవుట్ పేషెంట్ విభాగాల్లో అందుబాటులో ఉంది. 2 లక్షలకు పైగా రిజిస్టర్డ్ ఆరోగ్య సేవకులు ఇందులో భాగంగా ఉన్నారు. ఎన్నికల సంఘం ఇతర రాజ్యాంగ సంస్థలను లక్ష్యంగా చేసుకుని విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు చేయడాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తప్పుపట్టారు. ఎన్నికల ఫలితాలు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ రాజకీయ పార్టీలు వాటిని స్వీకరించి ప్రజాసేవలో నిమగ్నమవ్వాలని మంత్రి అన్నారు. ప్రజల మద్దతు అందుకోవడంలో విఫలమైనప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ సంస్థలను విమర్శించడమే పనిగా పెట్టుకుందని, ఈ వైఖరి అటు దేశానికి కానీ ఇటు కాంగ్రెస్ పార్టీకి కానీ మంచిది కాదని అన్నారు. కృత్రిమ మేధ సహాయంతో నకిలీ వీడియోల్ని సృష్టిస్తూ కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారానికి పూనుకుంటోందని బీజేపీ ప్రతినిధి ప్రదీప్ భండారీకు సైతం విమర్శించారు. ఒమాన్ వద్ద హార్మోస్ జలసంధిని దాటుతున్న సమయంలో పనామా జెండాతో వెళ్తున్న వాణిజ్య నౌకపై దాడి జరపడాన్ని భారత్ ఖండించింది. ఈ ఓడలో ప్రయాణిస్తున్న 19 మంది సభ్యుల్లో 17 మంది భారతీయులు ఉన్నారని, వీరిలో 11 మందికి గాయాలయ్యాయని మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అయితే వెంటనే స్పందించిన ఒమాన్ అధికారులు దాడికి గురైన వారిని చికిత్స నిమిత్తం ఖసబ్కు తరలించడం పట్ల భారత్ ధన్యవాదాలు తెలియజేసింది. ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరతలు నెలకొనాలంటే దాడులను తక్షణమే నిలిపివేయాలని, అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకాయానాన్ని సురక్షితంగా ఉంచాలని భారత్ విజ్ఞప్తి చేస్తోంది. ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని బెల్జియం శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ హాల్జెన్కు ప్రదానం చేయనున్నట్లు నోబెల్ కమిటీ తెలిపింది. ఐస్ క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీకి అందించిన సేవలు, శక్తివంతమైన న్యూట్రినోలను కనుగొన్నందుకు ఈ పురస్కారాన్ని ప్రకటించింది. 5 T20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్ వెస్టిండీస్ల జట్ల మధ్య జరిగే మొదటి మ్యాచ్ లక్నోలోని ఏక్నా స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. తదుపరి 4 T20 మ్యాచ్లు ఈ నెల 9, 11, 14, 17 తేదీల్లో వరుసగా రాంచీ, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరులో జరుగుతాయి. క్రికెట్కు సంబంధించిన 3 ఫార్మాట్ల క్యాప్టెన్సీ నుంచి వైదొలగనున్నట్లు భారత మహిళా క్రికెట్ టీం కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ప్రకటించారు. గుహాటీలో బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశం అనంతరం ఆమె తన నిర్ణయాన్ని ప్రకటించారు. హర్మన్ భారత్కు తొలి వన్డే ఇంటర్నేషనల్ ప్రపంచ కప్, ఏషియన్ గేమ్స్లో బంగారు పతకాన్ని అందించినవారు. 5 టెస్టు మ్యాచ్లు, 51 వన్డే ఇంటర్నేషనల్స్, 155 T20 మ్యాచ్ల్లో ఆమె భారత మహిళా క్రికెట్ బృందానికి నేతృత్వం వహించారు. అయితే హర్మన్ మిగతా అన్ని ఫార్మాట్లలోనూ క్రీడాకారిణిగా కొనసాగుతారు.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని సంస్కరించడంలో విఫలమైతే ఎదురయ్యే పరిణామాలపై ఐరాస్

0: సెక్రటరీ జనరల్ ఆంటోనియో గూటరస్ సభ్య దేశాలను హెచ్చరించారు. నిలిచిపోయిన సంస్కరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని కూడా గూటరస్ సభ్య దేశాలను కోరారని డిప్యూటీ ప్రతినిధి ఫర్హాన్ హక్ తెలిపారు. జలభద్రత కేవలం మౌలిక వ్యవస్థల నిర్మాణానికి సంబంధించింది మాత్రమే కాదని, చక్కని ప్రణాళికలు, బలమైన స్థానిక వ్యవస్థలు, స్థానిక ప్రజల తోడ్పాటు ఇందులో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్ నీటి నిర్వహణ నమూనాకు సంబంధించి ఒక జాతీయ వార్తాపత్రికలో ప్రచురించిన వ్యాసాన్ని ఆయన ఉటంకించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమాపేశమైన కేంద్ర మంత్రివర్గం రెండు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి అంచనాలను మించి 7.1% ఉండగలదని ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. భారత నావికాదళానికి చెందిన యుద్ద నౌకల్లో వినియోగం నిమిత్తం రక్షణ శాఖ బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థతో 660 కోట్ల రూపాయల విలువగల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్టాల్లో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. భారత వెస్టిండీస్ జట్ల మధ్య 5 T20ల క్రికెట్ సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ లక్నోలో జరుగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలను కలుద్దాం. నమస్కారం.
1: ఆకాశవాణి కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఉద్యాన పంటల్లో డ్రోన్స్ వినియోగం, ఈ అంశం గురించి పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి చెన్నకేశవులు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, ఉద్యాన పంటల్లో డ్రోన్స్ వినియోగం. ఈ అంశం గురించి పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి చెన్నకేశులు గారితో పరిచయం.
3: డాక్టర్ చెన్నకేశులు గారు నమస్కారం సార్.
4: నమస్కారం మధు గారు.
3: సార్, మీరు వెంకటరామన్నగూడెంలో ఉన్నటువంటి కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లో పనిచేస్తున్నారు కదండి.
4: అవును సార్.
3: ఈరోజు రైతు సోదరులకి ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. సహజంగా వ్యవసాయంలో మనం డ్రోన్లు ఉపయోగిస్తూ ఉన్నారు ఈ రోజుల్లో.
4: అవును సార్.
3: కొత్త సాంకేతికత యూజ్ చేసుకుంటూ అందులో మళ్ళీ ఏఐ కూడా తీసుకొస్తున్నారు.
4: అవును సార్.
3: ఇదే సాంకేతికతని మనం డ్రోన్లని ఉద్యాన పంటల్లో ఉపయోగిస్తే ఎలా ఉంటుంది? అసలు ఉపయోగించడానికి అవకాశం ఉందా? ఉంటే ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుని రైతు సోదరులు ఉపయోగించాలి? తదితర విషయాలు మీ దగ్గర తెలుసుకుందాం అనుకుంటున్నాం సార్. ముందుగా చెప్పండి, అసలు సాంప్రదాయ వ్యవసాయానికి అంటే ట్రెడిషనల్ గా చేసే మనం వ్యవసాయానికి డ్రోన్లు ఉపయోగించి చేసే వ్యవసాయానికి తేడా ఏంటి?
4: ముఖ్యంగా చెప్పాలంటే సార్, మనకి ఉద్యాన పంటలు అనేవి 3 రకాలుగా వర్గీకరించవచ్చు సార్. అతి సున్నితమైన పంటల కేటగిరీలో మనకి కూరగాయ పంటలు, పూల తోటలు వస్తాయి సార్. కొంచెం హార్డ్గా ఉండేటువంటి పంటలు చూస్తే పండ్ల తోటలు వస్తాయి. జామ తోటలు కానీ, మామిడి తోటలు, నిమ్మ తోటలు, బత్తాయి తోటలు అలాంటివి వస్తాయి సార్. మూడో కేటగిరీకి వచ్చేసరికి ఎత్తైన చెట్లు కలిగినటువంటి పంటలు, ప్లాంట్.

0: ఇరిగేషన్ క్రాప్స్ సార్, అవి కొబ్బరి తోటలు, ఆయిల్ పామ్ తోటలు ఇవన్నీ వస్తాయి సార్. కూరగాయల పంటల్ని మరియు పూల మొక్కల్ని మనం మేనేజ్ చేసేటప్పుడు ఇవి చాలా సున్నితమైన పంటలు సార్. దానితోపాటు మనం అతి జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి సార్. మనకి నిరంతర పర్యవేక్షణ అవసరం కూరగాయల పంటలు కానీ పూల తోటలు కానీ మనం పండించేటప్పుడు. కావున మనం ఏ టైంలో వాటికి తెగుళ్లు సోకినా లేదా పురుగులు ఆశించినా మనం ఖచ్చితంగా గుర్తించాలి సార్. సరైన సమయంలో గుర్తించడం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనము ఎంత మోతాదులో మందు వేయాలో, ఏ రకమైన మందు వేయాలో, ఏ టైంలో వేయాలో కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఈ రోజుల్లో చూసుకుంటే కూలీల కొరత చాలా ఎక్కువగా ఉంది సార్. దానిని మనం అరికట్టాలంటే ఈ డ్రోన్లను ఉపయోగించడం ద్వారా మనం దాన్ని అరికట్టవచ్చు సార్. అది ఒక మార్గం సార్. అదేవిధంగా సార్ మనం పండ్ల తోటలకి పిచికారీ చేయాలంటే అది మొక్క నుంచి ఇంకో మొక్కకు దూరం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ విస్తీర్ణంలో అవి సాగు చేస్తుంటారు. వాటిని ఏదైనా తెగుళ్ళు కానీ పురుగు మందులు కానీ ఆశించినప్పుడు మనుషుల ద్వారా కానీ మనం స్ప్రే చేస్తే చాలా ఎక్కువ టైం పడుతుంది. అలా కాకుండా జనరల్గా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ట్రాక్టర్ల ద్వారా కూడా స్ప్రే చేస్తున్నారు, అది కూడా ఎక్కువ టైం పడుతుంది. వాటిని అన్నింటినీ అరికట్టాలంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నటువంటి పంటలని తక్కువ టైంలో మనం డ్రోన్లు ఉపయోగించి సమర్థవంతంగా మనం స్ప్రే చేయొచ్చు సార్. ఈ మూడో కేటగిరీకి వచ్చేసరికి ఇందాక చెప్పినట్టుగా మనకి ఒకటి ఆయిల్ పాము మరియు కొబ్బరి మొక్కలు, ఇవి చాలా ఎత్తుగా ఉంటాయి సార్. వీటికి స్ప్రే చేయాలంటే చాలా ఎనర్జీ పవర్ అవసరం. సో మనుషులు అక్కడ దాకా ఎక్కి స్ప్రే చేయాలంటే చాలా కష్టమైన పని. ఇలాంటి పంటల్లో ముఖ్యంగా డ్రోన్లు ఉపయోగించినట్లయితే చాలా ఉపయోగం ఉంది సార్. మన టైంతో పాటు పురుగు మందుల్ని చాలా సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.
1: మరి ఉద్యాన పంటల్లో సార్ ఈ రైతులకి వ్యవసాయ డ్రోన్లు ఏ విధంగా ఉపయోగపడతాయంటారు?
0: అది ఇప్పుడు చెప్పినట్టుగానే సార్, మనకి మొట్టమొదటిసారిగా ఈ రోజులో చూసుకున్నట్లయితే కూలీల కొరత చాలా అధికంగా ఉంది సార్. దానిని అధిగమించవచ్చు ఫస్ట్ పాయింట్ సార్. రెండోది, డ్రోన్లు ఉపయోగించడం వల్ల మనకి దాని నుంచి వచ్చే స్ప్రే ఎలా ఉంటుంది అంటే చాలా మైక్రో డ్రాప్లెట్స్ అన్నమాట. మైక్రో డ్రాప్లెట్స్ వలన ఆకు కింది భాగంలో కూడా మనకి పిచికారీ చేయబడి అది పురుగు కానీ లేదా వ్యాధి కానీ కంట్రోల్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. మన స్ప్రేల ద్వారా కొట్టినప్పుడు ఇలాంటి ఎత్తైన మొక్కల్లో ఎలా జరుగుద్ది అంటే పైభాగానికి మందు వెళ్ళదు అన్నమాట, కింద నుంచి కొడతాం. సో వీటి ద్వారా పైనుంచి కొట్టినప్పుడు మనకి పీడనం అనేది కిందకి కూడా వెళ్తుంది కాబట్టి ఆకుల లోపల కూడా చొచ్చుకుని వెళ్తుంది సార్ మైక్రో డ్రాప్లెట్స్ వలన. ఆ విధంగా మనం చాలా ఎఫెక్టివ్ గా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది సార్.
1: కానీ సార్ డ్రోన్లు అంటే మన రైతు సోదరులకి ఒక అపోహ ఉంది, దీనికి చాలా ఎక్కువ పెట్టుబడి పెట్టాలి, ఎక్కువ ఖర్చుతో కూడుకున్నాయి కదా, మరి దానికి రైతులకి ఏమిటి ఉపయోగం?
0: మొట్టమొదటిసారిగా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే దాని కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. కానీ దీర్ఘకాలంలో చూస్తే డ్రోన్లు ఉపయోగించడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, కూలీల కొరతను అధిగమించవచ్చు. కూలీల కొరత అధిగమించడంతో పాటు టైమ్లీ అప్లికేషన్ అన్నమాట, మనకి ఎప్పుడైతే అవసరమో వెంటనే మనం మందుని పిచికారీ చేయవచ్చు. అదేవిధంగా మన వాతావరణ కాలుష్యాన్ని కూడా కొంతవరకు తగ్గించవచ్చు సార్. మనుషుల ద్వారా కానీ లేదా మన స్ప్రేల ద్వారా కానీ స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే కొంత భాగం ఏమో నేల మీద పడుద్ది, కొంత భాగం మొక్కల మీద కూడా పడుతుంది. సో ఆ విధంగా కొంత కెమికల్ అనేది వేస్ట్ అయిపోతుంది. అదేవిధంగా మనకి నేల మరియు వాటర్ బాడీస్ కూడా పొల్యూషన్ ఏర్పడి వాతావరణ కాలుష్యం కూడా జరుగుతుంది సార్. అదేవిధంగా మనకి స్ప్రేయర్ల ద్వారా స్ప్రే చేసేటప్పుడు దాదాపు 200 లీటర్ల నీటిని నింపి దానిలో కెమికల్ వేస్తాం. మన డ్రోన్ల ద్వారా జనరల్గా 10 నుంచి 15 లీటర్ల కెపాసిటీ గల డ్రోన్లు మాత్రమే ఉంటాయి. సో ఆ 10 లీటర్ల నీటిని మాత్రమే వాడి మనం కెమికల్ని అప్లై చేస్తాం సార్. ఈ రకంగా చూస్తే మనకి దాదాపు 90% వరకు నీటిని ఆదా చేయవచ్చు. ఇప్పుడు పరిస్థితుల్లో ఎల్నినో ఎఫెక్ట్ ఉంది. సో ఇలాంటి సమయాల్లో నీటిని ఆదా చేయడం ఎంతో అవసరం సార్. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం డ్రోన్లు ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి సార్.
1: సార్ డాక్టర్ చెన్నకేశులు గారు, డ్రోన్లు మనం ఇంతవరకు పురుగు మందులు చల్లడానికి వీటికే చెప్పుకుంటూ వచ్చాం, కేవలం వీటికేనా లేదా ఇంకేమైనా ఉపయోగాలు కూడా ఉన్నాయంటారా?
0: చాలా రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి సార్ డ్రోన్లను ఉపయోగించి. ఫస్ట్ క్రాప్ హెల్త్ మానిటరింగ్ అంటాం సార్, మొక్కల యొక్క ఆరోగ్యాన్ని మనం మానిటర్ చేయవచ్చు, అది ఒకటి సార్. దాన్ని ఎలాగంటే మల్టీస్పెక్ట్రల్ కెమెరాలు మరియు ఇతర సెన్సార్స్ ఉపయోగించి మనం ప్లాంట్ హెల్త్ని మనం మానిటర్ చేయవచ్చు సార్. రెండవది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ వాటిని ఉపయోగించి రియల్ టైం క్రాప్ యొక్క మానిటరింగ్ చేయవచ్చు సార్. అదేవిధంగా ఒకవేళ మొక్కకి ఏదైనా మూలకాలు లోపించినట్లయితే దానిని కూడా మనం గుర్తించవచ్చును ఇమేజ్ ప్రాసెసింగ్ ద్వారా. రెండవది, మనం ఫ్లడ్ కంట్రోల్ కూడా చేయవచ్చు సార్. ఫ్లడ్ కంట్రోల్స్లో మనకి డ్రోన్స్ని ఉపయోగించవచ్చు. తర్వాత ఇరిగేషన్ కూడా

0: చేయవచ్చు సార్. ఇరిగేషన్ ఎలాగంటే మన కొన్ని మిద్దె తోటల్లో పంటలు కొన్ని మేడ మీద అలాగా పెంచుతుంటారు కదా సార్, డ్రోన్లు ఉపయోగించి మన కింద నుంచి కూడా వాటర్ని స్ప్రే చేయవచ్చు. లేదా మనకి మున్సిపాలిటీలు వాటికి కూడా కొన్ని ఏరియాలకి మనకి పైప్ లైన్ ద్వారా నీరు ఇవ్వలేము, అలాంటి సందర్భాల్లో డ్రోన్లు ఉపయోగించి నీరు స్ప్రే చేయవచ్చు. పాలినేషన్ కూడా మనకి డ్రోన్లు ఉపయోగపడతాయి సార్. ఈ రకంగా చాలా రకాలైనటువంటి ఉపయోగాలు మనం డ్రోన్లు ఉపయోగించి చేయవచ్చు సార్.
1: సార్, కూరగాయల తోటలు చాలా సాఫ్ట్ అని మీరు ఇంతకుముందు చెప్పారు కదా,
0: అవును,
1: ఇందులో డ్రోన్లని ఉపయోగించవచ్చా, ఏమి నష్టం లేకుండా?
0: ఉపయోగించవచ్చు సార్, కాకపోతే కూరగాయలు ఉపయోగించేటప్పుడు కూరగాయల పంటలు చాలా సున్నితమైనవి కాబట్టి డ్రోన్లు ఉపయోగించి స్ప్రే చేసేటప్పుడు ముఖ్యంగా దాని యొక్క స్పీడ్ మనం ఒకటి కంట్రోల్ చేయాలి సార్, రెండవది ఎంత ఎత్తులో నుంచి మనం స్ప్రే చేస్తున్నాం అనేది కూడా ఒకటి ఇంపార్టెంట్ సార్, తర్వాత గాలి యొక్క వేగాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని డ్రోన్ల ద్వారా స్ప్రే చేయాలి సార్. కాకపోతే వీటిని ఉపయోగించడం వల్ల ఏమైంది అంటే మనం టైమ్లీ అప్లికేషన్ అంటే ఎప్పుడు అవసరం అప్పుడు వెంటనే మనం స్ప్రే చేయవచ్చు.
1: ఎటువంటి కూరగాయల తోటలో మనం వాడుకోవడానికి అవకాశం ఉందండి డ్రోన్లు?
0: ఇప్పుడు మనకి ముఖ్యంగా పండేది టమోటా, మిరప, క్యాబేజీ, వంగ మరి ఇతర రకాలైన ఆకుకూరలలో కూడా మనం స్ప్రే చేయవచ్చు సార్. దాని ద్వారా మనకి కెమికల్ ఆదా అవటమే కాకుండా పర్యావరణాన్ని కూడా కాలుష్యం గురి కాకుండా మనం కాపాడవచ్చు సార్.
1: సార్, ఈ డ్రోన్లు అనేవి ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం చాలా కాస్ట్లీ ఉంటాయి, కొంచెం ఖరీదైన వ్యవహారం కాబట్టి చిన్న సన్నకారు రైతులు అంటే కొంత ప్లేస్ లో ఈ ఆకుకూరలు పెంచుకునే రైతులు వీళ్ళు ఎలా దీన్ని సద్వినియోగం చేసుకోవాలరు, ఎలా తెచ్చుకొని ఎలా వాడుకోవడానికి అవకాశం ఉంది?
0: మనకి ముఖ్యంగా డీజీసీఏ అప్రూవ్ అయినటువంటి డ్రోన్ కొనాలంటే దాదాపు 10 లక్షలు అవుతుంది సార్ ఈ రోజుల్లో. సో మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ ద్వారా సబ్సిడీ అందిస్తుంది సార్. అదేవిధంగా మన స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా కొన్ని సబ్సిడీ ఇస్తుంది సార్, బ్యాంకు ద్వారా దాదాపు 8 లక్షలు మన వరకు కూడా మనకు సబ్సిడీ ఇస్తుంది సార్. దీంట్లో ఇంకో ప్రోగ్రాం ఉంది సార్, ఓం నమో దీదీ ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలో సెంట్రల్ గవర్నమెంట్ వారు ఏం చేస్తున్నారంటే ముఖ్యంగా మహిళలకి, నిరుద్యోగ మహిళలకి డ్రోన్ పైలటింగ్ నేర్పించి డ్రోన్లు కూడా సబ్సిడీ ద్వారా అందజేసి వారికి ఉద్యోగాన్ని కూడా కలుగజేస్తున్నారు సార్. వారి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది సార్. అదేవిధంగా మనకి ఉత్పత్తిదారుల సంఘాలని ఉంటాయి సార్, ఎఫ్పిఓస్, వాటికి కూడా మనకి 75% వరకు సబ్సిడీ లభిస్తుంది సార్. అదే కాకుండా కొన్ని రైతు సేవా కేంద్రాలు మరియు కస్టమ్ హైరింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి సార్, వాటికి కూడా మనకి స్టేట్ గవర్నమెంట్ మరియు కేంద్ర ప్రభుత్వాలు వారు కూడా సబ్సిడీని అందిస్తున్నారు సార్.
1: సార్, మరి ఈ డ్రోన్లలో ఎటువంటి సాంకేతికతను వినియోగిస్తారు, రైతు సోదరులకు అర్థం ఎలా చెప్పండి?
0: సార్, ఈ వ్యవసాయ డ్రోన్లు ముఖ్యంగా 2 రకాలైనటువంటి సాంకేతికతను ఉపయోగిస్తారు. ఒకటి LARS అంటారు, అంటే ఎల్ అంటే లో ఆల్టిట్యూడ్ రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ సార్. అంటే మన జనరల్ గా ఇప్పుడు జరిగేది ఏంటంటే శాటిలైట్స్ ద్వారా ఇమేజెస్ ని తీసుకుంటాం సార్. ఈ డ్రోన్స్ ని మనకి తక్కువ ఎత్తులో నుంచి ఫోటోలు తీస్తాయి కాబట్టి మనకి ఖచ్చితత్వం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సార్. సో పంట యొక్క ఆరోగ్యాన్ని మనం సమర్థవంతంగా మేనేజ్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది సార్. రెండవది మల్టీస్పెక్ట్రల్ కెమెరా రిమోట్ సెన్సింగ్ ఇమేజింగ్ టెక్నాలజీ సార్. అంటే ఇది వివిధ రకాల బ్యాండ్ విడుతుల్లో మనకి ఫోటోలను పంపించేసి వాటి యొక్క అనాలిసిస్ ద్వారా మనం పంట యొక్క ఆరోగ్యాన్ని కాపాడవచ్చు సార్. సో ఈ రకంగా చేసేటప్పుడు మనకి ఏంటంటే పంట యొక్క హైట్ మరియు పంటలో ఏదైనా తెగుళ్లు కానీ లేదా పురుగు కానీ సోకినట్లయితే దాన్ని తెలుసుకోవచ్చు సార్. అదేవిధంగా ఏదైనా మూలకాలు లోపం ఉన్నా కూడా మనం ఈజీగా కనుక్కోవచ్చు సార్, మన కంటితో కాకుండా దీని ద్వారా అయితే వెంటనే మనం కనిపెట్టవచ్చు.
1: సాంకేతిక ద్వారా ఈజీగా
0: కనిపెట్టవచ్చు, కంటి కనపడినటువంటి లోపాన్ని కూడా ఈ సాంకేతిక ద్వారా మనం ఈజీగా కనుక్కోవచ్చు
1: సార్. అలాగే రైతులు ఎవరైనా సొంతంగా డ్రోన్లు ఎగరేయడం లేదా అద్దెకి ఇవ్వడం ఈ విధంగా చేసుకుని ఉపాధి పొందొచ్చు అంటారా?
0: అన్ని ప్రాంతాల్లో కూడా కూలీల కొరత బాగా ఏర్పడింది సార్. ఈ కూలీల కొరతని అధిగమించాలి అంటే ఖచ్చితంగా డ్రోన్లలోకి షిఫ్ట్ అవుతున్నారు సార్, అందరూ డ్రోన్ల ద్వారా కెమికల్స్ ని పిచికారీ చేస్తున్నారు సార్. సో ఖచ్చితంగా మన డ్రోన్లు కొనడం వలన ఏమవుతుందంటే వారికి స్వయం ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద డ్రోన్ పైలటింగ్ నేర్చుకోవడం వలన డ్రోన్ మాత్రమే కొని అలా ఆ రకంగా కూడా మనకి డబ్బుని సంపాదించవచ్చు సార్.
1: సార్, ఇందులో డ్రోన్ ని మనం ఎగరేసే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: డ్రోన్ ని ఎగరవేయాలంటే మన ప్రాంతాలని 3 రకాలుగా వర్గీకరించవచ్చు సార్, రెడ్ జోను, ఎల్లో జోను, గ్రీన్ జోన్ అని ఉంటాయి సార్. ఈ రెడ్ జోన్ లో మటుకు పర్మిషన్ లేకుండా అసలు ఎవరు ఎగరవేయటానికి అవకాశమే లేదు సార్. యెల్లో జోన్ లో ముందుగా పర్మిషన్ తీసుకుని డీజీసీఏ వారి పర్మిషన్ లేదా ఏసీటీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వారి పర్మిషన్ తీసుకుని ఎగరవేయచ్చు.

0: సార్, గ్రీన్ జోన్లో మటుకు పర్మిషన్ అనేది అవసరం లేదు సార్. మన అగ్రికల్చర్ ఫీల్డ్స్ అన్ని కూడా దాదాపు గ్రీన్ జోన్లోకి వస్తాయి సార్. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకి వారి యొక్క అనుమతి పెద్దగా అవసరం ఉండకపోవచ్చు సార్.
1: అలాగే ఈ గాలి స్పీడ్ అనేది కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, అది ఎలా చూసుకోవాలంటే
0: మొదట విండ్ స్పీడ్ అనేది గాలి యొక్క వేగం 15 కిలోమీటర్ పర్ అవర్, గంటకు 15 కిలోమీటర్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఎందుకంటే గాలి వీచేటప్పుడు మనం డ్రోన్ కూడా స్టెబిలిటీ ఉండదు సార్, ఫస్ట్ అదొకటి. రెండవది, కెమికల్ స్ప్రే చేసినప్పుడు అది ఒకవైపే పడుతుంది సార్, అది డ్రిఫ్టింగ్ అంటాం. ఒకవైపే పడటం వలన అన్ని మొక్కలకు కెమికల్ అనేది సమానంగా విస్తరింపబడదు. సో ఒకవైపే కెమికల్ పడుతుంది కాబట్టి అలాంటి సందర్భాల్లో డ్రోన్ ను ఉపయోగించకూడదు సార్.
1: డాక్టర్ చెన్నకేశవులు గారు, చివరిగా రైతు సోదరులు డ్రోన్లు వినియోగం చేసేటప్పుడు మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలి, అలాగే డ్రోన్లు వినియోగంలో ఎటువంటి ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి రైతు సోదరులు చెప్పండి.
0: రోజు తీసుకునే జాగ్రత్తలు ఉంటాయి, నెలకు ఒకసారి, వారానికి ఒకసారి తీసుకునే జాగ్రత్తలు కూడా ఉండాలి. అదేవిధంగా డ్రోన్ కొంతకాలం మనం వాడినప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి చాలా ఉన్నాయి సార్. కానీ ముఖ్యంగా స్ప్రే చేసిన ప్రతిసారి మటుకు ట్యాంక్ ను శుభ్రంగా కడగాలి సార్. అదేవిధంగా పైప్ లైన్స్, నాజిల్స్ ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగి ఒకవేళ ఏదైనా కెమికల్ ఉంటే వాటిని పూర్తిగా వాష్ చేయాలి సార్. ఆ విధమైనటువంటి జాగ్రత్త తీసుకోవాలి సార్. అదేవిధంగా డ్రోన్ యొక్క ఫ్రేమ్ ని నీట్గా తుడుచుకోవాలి సార్. మిగతా భాగాల్లో ఏదైనా కెమికల్ పార్ట్స్ ఏదైనా ఉన్నాయో అదన్నీ శుభ్రంగా తుడవాలి సార్. ఇది ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సార్. అదేవిధంగా డ్రోన్ ని ఆపరేట్ చేసేటప్పుడు మన పొలంలో ఎవరు మనుషులు గాని పశువులు గాని ఉండకుండా చూసుకోవాలి సార్. గాలి స్పీడ్ తో పాటు మనుషులు లేదా పశువులు ఎవరు లేకుండా చూసుకోవాలి. ఈ రోజుల్లో చూసుకుంటే డ్రోన్స్ జీపీఎస్ ని సెట్ చేసుకుంటే మన పొలం పరిధిలో మాత్రమే స్ప్రే చేసి మళ్ళీ బయటికి రావచ్చు సార్. ఆ విధమైనటువంటి సౌకర్యం ఉంది సార్.
1: అయితే ఈ విధంగా రైతు సోదరులు కేవలం వ్యవసాయ పనులకే కాకుండా ఉద్యాన తోటల్లో కూడా డ్రోన్లు వినియోగించుకోవచ్చు, దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు. డాక్టర్ చెన్నకేశవులు గారు నమస్కారం అండి, ధన్యవాదాలు.
0: నమస్తే సార్. థ్యాంక్ యూ సార్.
2: ఉద్యాన పంటల్లో డ్రోన్స్ వినియోగం, ఈ అంశం గురించి పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి చెన్నకేశవులు గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీనన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ధ్యాన పదగేయం.

0: జానపద గేయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు
1: రబీ కాలానికి అనువైనటువంటి పంటల సాగు వివరాలు వింటారు.
2: రైతన్నలు రబీకి సిద్ధమయ్యే పరిస్థితులు ప్రస్తుతం. అదును చూసి విత్తడం, పదును చూసి వ్యవసాయ పనులు చేపట్టడం తరతరాలుగా రైతులు చేస్తున్నవే అయినప్పటికీ కూడా మారిన వాతావరణ పరిస్థితులకు తగినట్లు నిర్ణయాలు తీసుకోవడం వ్యవసాయంలో చాలా అవసరం. రబీలో ఆరుతడి పంటలైనటువంటి వేరుశనగ, మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు, కంది, పెసర, మినుము, కుసుమ ఇంకా ఆముదం వంటి పంటలను సాగు చేసుకోవటం చాలా మంచిది. నల్లరేగడి పొలాల్లో నీరు సరిపడా ఉన్నప్పుడు మొక్కజొన్న, కంది, పొద్దుతిరుగుడు పంటలను సాగు చేసుకోవచ్చు. అదే తేలికపాటి నేలల్లో అయితే వేరుశనగ, పొద్దుతిరుగుడు పంటలను సాగు చేసుకోవచ్చు. అవశేష తేమ ఆధారంగా నల్లరేగడి నేలల్లో జొన్న, శనగ, కుసుమ ఇట్లాంటి పంటలను సాగు చేసుకోవాలి. రబీలో ఆరుతడి పంటలను సాగు చేయటం వల్ల నీటిని ఆదా చేసుకోవచ్చు, విద్యుత్తును కూడా ఆదా చేసుకోవడంతో పాటు పంటల విస్తీర్ణాన్ని కూడా పెంచుకోవచ్చు. పప్పుధాన్యాలు, నూనె గింజల కొరతను కూడా అధిగమించడానికి వీలవుతుంది. వరి తర్వాత ఆరుతడి పంటలు సాగు చేసేటప్పుడు ముఖ్యంగా వేరుశనగ, ఆవాలు, నువ్వులు ఇట్లాంటి పంటలు విత్తుకునేటప్పుడు నేల తయారీలో చాలా జాగ్రత్త పడాలి. లేనట్లయితే మొలక శాతం తగ్గి మొక్కల సాంద్రత తక్కువ అవటం ద్వారా దిగుబడులు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. రబీలో ఆరుతడి పంటలను సాగు చేయటం వల్ల కలిగే మేలేంటో ఈ విధంగా తెలియజేస్తున్నారు. మన రాష్ట్రంలో రబీ పంట కాలంలో 25.07 లక్షల హెక్టార్ల వరకు సాధారణ విస్తీర్ణంలో వరి, శనగ, మినుము, మొక్కజొన్న, పెసర, జొన్న, వేరుశనగ ఇలాంటి పంటలను సాగు చేస్తున్నారు. సాంప్రదాయకంగా రబీ పంటలు వేసే ప్రాంతాల్లో మార్కెట్ అవసరాలను, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వివిధ ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలి. రబీలో ఆరుతడి పంటలను సాగు చేయడం ద్వారా నీటిని ఆదా చేసుకోవచ్చు, విద్యుత్తును ఆదా చేసుకోవడంతో పాటు పంటల విస్తీర్ణాన్ని కూడా పెంచుకోవడానికి వీలవుతుంది. అంతేకాకుండా పంట మార్పిడి కూడా సాధ్యమవుతుంది. పంట మార్పిడి వల్ల పురుగులు, తెగుళ్ల ఉధృతి తగ్గడమే కాకుండా పప్పుధాన్యాలు పంటలు సాగు చేయటం వల్ల భూసారాన్ని కూడా వృద్ధి చేసుకోవచ్చు. అలాగే ఆరుతడి పంటల సాగు చేయటం వల్ల మనకు ముఖ్య అవసరాలైన పప్పులు, నూనె గింజల కొరతను కూడా అధిగమించుకోవచ్చు. ఒక ఎకరం వరి పంటకు రబీ కాలంలో 1200 మిల్లీమీటర్ల సాగునీరు అవసరమవుతుంది. అదే ఆరుతడి పంటలైనటువంటి మొక్కజొన్నకి అయితే 600 మిల్లీమీటర్లు, వేరుశనగకి అయితే 500 మిల్లీమీటర్లు, పెసర, మినుము, శనగ పంటలనైతే 150 మిల్లీమీటర్ల నీటితో సాగు చేసుకోవచ్చు. ఒక ఎకరం వరి పంట సాగుకు అయ్యే నీటితో ఆరుతడి పంటలైనటువంటి మొక్కజొన్నను 2 ఎకరాల్లోనూ, వేరుశనగనైతే 2.4 ఎకరాల్లోనూ, పెసర, మినుము, శనగ పంటలనైతే 8 ఎకరాల్లో పండించుకోవటమే కాకుండా నికర రబీ పంట సాగు విస్తీర్ణం పెంచుకునే అవకాశం ఉంది.

ఉంటుంది. రబీలో ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించడానికి ఏరువాక కేంద్రం ఇంకా కృషి విజ్ఞాన కేంద్రాల శాస్త్రవేత్తలు రాష్ట్రంలోని వివిధ సేద్య పరిస్థితులకు అనువైనటువంటి పంటల సాగు యాజమాన్యంపై

0: కందిని సాగు చేస్తున్నటువంటి రైతుల్లో ఈ మధ్య కాలంలో గమనించినటువంటి తెగులు ఫైటోఫ్థోరా తెగులు. ఈ తెగులు వచ్చినప్పుడు దాని లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ తెగులు యాజమాన్యం ఏ విధంగా చేసుకోవాలో రైతులకు శాస్త్రవేత్తలు ఏ విధంగా తెలియచేస్తున్నారు. అపరాల్లో కంది ప్రధాన పంటగా మనం చెప్పుకోవచ్చు. కంది వర్షాధార పంటగా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉంటారు. కంది పంటను ఫైటోఫ్థోరా వడలు తెగులు ఆశించి ఈ మధ్య కాలంలో ఎక్కువగా నష్టం కలుగు చేస్తూ ఉంది. కాబట్టి ఈ తెగులు నివారణకు సరైన యాజమాన్య పద్ధతులను రైతులు తప్పనిసరిగా పాటించాలి. ఈ తెగులు ఎక్కువ వర్షపాతం ఇంకా నీరు నిల్వ ఉండే లోతట్టు ప్రాంతాల్లో ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. పైరు తొలి దశ మొదలుకొని మొక్క ఏ దశలోనైనా ఎక్కువ వర్షపాతం నమోదై పొలంలో సరైన మురుగునీరు పోయే వస్తలేనప్పుడు పొలంలో నీరు నిల్వ ఉన్న పరిస్థితుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా తెగులు తొలి దశలో ఆశించినట్లయితే ఆకులు కాండం పైన నీటి మచ్చలు ఏర్పడి అవి తర్వాత గోధుమ రంగుకు మారతాయి. ఈ మచ్చలు తర్వాత దశలో ముదురు గోధుమ రంగుకు మారి మొక్కలు వడలిపోయి గుంపులు గుంపులుగా ఎండిపోయి చనిపోతాయి. మొక్కల కాండంపై మచ్చలు గోధుమ రంగు నుండి నలుపు రంగుకు మారి మాడినట్లుగా మనకు కనిపిస్తుంది. తెగులు ఆశించిన కాండం పైన గరుకైన కణుతుల మాదిరిగా ఏర్పడి వాటిలో పగుళ్లు మనకు కనిపిస్తాయి. ఈ పగుళ్లు కనిపించిన దగ్గర గాలికి కొమ్మలు తేలిగ్గా విరిగి కింద పడిపోతాయి. అలాగే కాండం పైన మొదలు నుంచి పైకి ముదురు గోధుమ రంగు చార విరిచి చూసినట్లయితే లోపల కణజాలం మొత్తం ముదురు బూడిద రంగులోకి మారి మనకు కనిపిస్తుంది. దీన్ని నివారించుకోవడానికి నివారణ పద్ధతులు ఏ విధంగా చేసుకోవాలంటే పంట మార్పిడి, విత్తన శుద్ధి, ఎత్తుమడులు చేసుకోవటం, ఇంకా రసాయన మందుల యాజమాన్యం, ఈ విధమైనటువంటి నివారణ పద్ధతులను రైతులు పాటించుకోవాలి. ముందుగా పంట మార్పిడిని కనుక మనం చూసుకున్నట్లయితే శిలీంద్రం భూమి ద్వారా వ్యాపిస్తూ ఉంటుంది. కాబట్టి రైతులు ఖచ్చితంగా పంట మార్పిడి పద్ధతిని చేపట్టుకోవాలి. అలాగే పంట వేసుకోవడానికి ముందుగానే ట్రైకోడర్మా విరిడి అనే జీవ సంబంధ రసాయన శిలీంద్రాన్ని చివికిన పశువుల పేడకు కలిపి 15 రోజుల తర్వాత పొలం మొత్తం వెదజల్లుకోవాలి. ఇక రెండవది విత్తన శుద్ధి. మెటలాక్సిల్ 2 గ్రాములు 1 కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. దాని తర్వాత ట్రైకోడర్మా విరిడి 10 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేసుకోవాలి. ఇక మూడోది ఎత్తుమళ్ళు. ఈ పద్ధతిలో సాధారణ పద్ధతిలో గొర్రుతో కంది పంట విత్తడం వల్ల ఎక్కువ వర్షాలకు నీరు నిలిచి పంట తెగులు బారిన పడుతుంది. కాబట్టి దీనికి బదులుగా ఎత్తుమళ్ళు చేసుకుని వాటిపైన కందిని విత్తుకోవటం వల్ల వర్షపు నీరు నిలవకుండా చేసుకోవచ్చు. దీనికోసం 4 అడుగుల ఎడంతో బెడ్ను తయారు చేసుకోవాలి. అలాగే మడుల మధ్యలో వర్షపు నీరు పోయేందుకు వీలుగా కాలువలను వదులుకోవాలి. ఇక రసాయన మందులతో ఏ విధంగా యాజమాన్యం చేసుకోవాలి అంటే ఎక్కువ వర్షాలకు తెగులు ఆశించినప్పుడు మెటలాక్సిల్ లేదంటే మాంకోజెబ్ 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఎక్కడైతే మొక్కలు చనిపోతాయో వాటిని తీసివేసి చుట్టూ ఉండే మొక్కలకు మొదలు తడిసే విధంగా మందును పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్టయితే ఈ కందిలో వచ్చే ఫైటోఫ్థోరా తెగులను సమర్థవంతంగా నివారించుకోవటానికి వీలవుతుంది. మీరింతవరకు రబీ కాలానికి అనువైన పంటల సాగు వివరాలు విన్నారు. మీరింతవరకు కిసాన్వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
2: मतलब
1: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग। पहली वाली बात कहा,
2: पर हम तो सभी डाले हैं।
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
2: सच
1: है? बेटे एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
2: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूँगा।
3: माटी से प्रेम की परंपरा है, परंपरागत खेती।

0: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆర్సిటి డైరెక్టర్ మరియు యూనియన్ బ్యాంక్ మేనేజర్ శ్రీ మారాసు కాసయ్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త లావణ్య గోగినేని.
1: వికసిత్ భారత్ కార్యక్రమంలో నేడు మనతో ఉన్నారు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ మరియు యూనియన్ బ్యాంక్ మేనేజర్ శ్రీ మారాసు కాసయ్య గారు. వారితో ఈ శిక్షణ సంస్థ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం కాసయ్య గారు.
2: నమస్కారం మేడం.
1: ముందుగా మా రేడియో శ్రోతలకి ఆర్సిటి అంటే ఏంటి, దాని ప్రధాన లక్ష్యం ఏమిటో క్లుప్తంగా చెప్పగలరా?
2: ఖచ్చితంగా మేడం. ఆర్సిటి అంటే రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మేడం. మనకి తెలుగు దీన్ని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ అంటారు. ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనకి నైపుణ్య శిక్షణ ద్వారా వాళ్ళని మరింత మెరుగుపరిచి స్వయంగా వాళ్ళు సొంతంగా వ్యాపారం చేసుకునే విధంగా ప్రోత్సహించడమే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం మేడం. ఈ ఆర్సిటి అనేటువంటిది 1982లో ప్రస్తుత రాజ్యసభ మెంబర్ అయినటువంటి డాక్టర్ పద్మవిభూషణ్ వీరేంద్ర హెగ్డే గారు ముందు దీనికి రూపకల్ప మేడం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇది ప్రతి డిస్టిక్ లో ఉన్న లీడ్ బ్యాంక్ ని దీని ఇనిషియేటివ్ గా తీసుకుని దీన్ని నెలకొల్పాలనే ఉద్దేశంతో ఈ ఆర్సిటీని మనకి అందించడం జరిగింది మేడం. ప్రతి జిల్లాలో కూడా
1: మీ సంస్థ అందించే శిక్షణలకు ఎవరు అర్హులు, వయసు మరియు విద్యార్హతలకు సంబంధించి నిబంధనలు ఎలా ఉంటాయి?
2: మనకి ముఖ్యంగా ఈ సంస్థకి 70% మనకి గ్రామీణ ప్రాంత వాళ్ళు మస్ట్ ఉండాలి మేడం. ఆ తర్వాత 30% వాళ్ళు గ్రామీణ ప్రాంత వాళ్ళు కాకపోయినా అర్బన్ వాళ్ళని తీసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల వాళ్ళు కూడా ముఖ్యంగా 90% బిలో పావర్టీ లైన్ క్యాండిడేట్స్ ని మనం తీసుకోవాలి. వాళ్ళని ఏం చేసుకుని మాత్రమే మనకి ఇన్స్టిట్యూట్ నెలకొల్పబడింది. ఏదో ఒక విధంగా వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయాలి. కనీసం ఇంట్లో ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉన్నా సరే అతనే కాకుండా వాళ్ళ ఇంటిల్లిపాదిని మనకి ముందుకు తీసుకెళ్లగలడు. ఆ విధంగా ఈ ఇన్స్టిట్యూట్ నడపడుతుంది మేడం.
1: మీ సంస్థ అందించే శిక్షణలకు గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో ఆర్టీసీ ఏ విధమైన పాత్ర పోషిస్తుంది?
2: ఇప్పుడు ఉన్న కాలంలో చూస్తే అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం చాలా కష్టమండి, గవర్నమెంట్ జాబ్స్ గానీ ప్రైవేట్ జాబ్స్ గానీ. కానీ మనకి ఈ స్కిల్స్ నేర్చుకున్న ద్వారా వాళ్లే సొంతంగా వ్యాపారం పెట్టుకుని వాళ్లే 10 మందికి మళ్ళీ అంటే ఉపాధి కల్పించే విధంగా వీళ్ళు చేరుకుంటారండి. అది దీంట్లో ఉన్న బ్యూటీ మేడం.
1: ప్రస్తుతం మీ ఆర్సిటీసీ కేంద్రంలో యువత కోసం ఎలాంటి స్వయం ఉపాధి కోర్సులు అందుబాటులో ఉన్నాయి?
2: మన ఆర్సిటీలో సుమారుగా 75 రకాల కోర్సుల శిక్షణ ఇవ్వడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా వొకేషనల్ కోర్సు, మనకి సర్టిఫైడ్ కోర్సు. కానీ 75 రకాల కోర్సులు ఉన్నవి. మనకి విరుగా ఇక్కడ ఎక్కువగా కోరుకునేది టైలరింగ్ ఒకటి, మగ్గం వర్క్ అంటే ఎంబ్రాయిడరీ, ప్లస్ బ్యూటీ పార్లర్ కోర్సు, జూట్ బ్యాగ్స్ తయారు చేయటము, పికిల్స్ తయారు చేయటము, అలాగనే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ, అలాగే సిసి కెమెరాస్ ఇన్స్టాలేషన్ సర్వీసింగ్, ఏసీ ఫ్రిడ్జ్ల మెకానిజం, మష్రూమ్ కల్టివేషన్, వర్మీ కంపోస్టు, డైరీ, పౌల్ట్రీ, ఇటువంటి కోర్సులో మనకి ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఎక్కువగా శిక్షణ తీసుకుంటారండి.
1: మహిళల కోసం ప్రత్యేకంగా ఎలాంటి కోర్సులు నిర్వహిస్తున్నారు? గృహిణులు దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు?
2: మహిళల కోసం టైలరింగ్ ఒకటి, ఎంబ్రాయిడరీ కోర్సు, బ్యూటీ పార్లర్ కోర్సు, జూట్ బ్యాగ్స్ తయారు చేయడము, ఇవి ఆర్సిటీలో ఎక్కువగా మహిళలకి టార్గెటెడ్ గానే ఎక్కువగా ఉన్నాయి.
1: ఆర్థికంగా
2: నిలదొక్కుని వాళ్ళ ఇంటికి సపోర్ట్ చేసే విధంగా, ఆర్థికంగా సపోర్ట్ చేసే విధంగా ఈ కోర్సులు డిజైన్ చేయబడి ఉన్నవి. నేర్చుకోవడానికి మాత్రం వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చి ఆ 1 మంత్ గాని కోర్స్ పీరియడ్ వాళ్ళు ఏమైనా స్పెండ్ చేసి నేర్చుకోగలిగితే ఎటువంటి రూపాయి ఖర్చు కూడా పెట్టకుండా కోర్సు అయిపోయిన తర్వాత ఇంట్లో ఉండే మనం వాళ్ళు సంపాదించుకునేటువంటి మార్గాన్ని, దానికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ ని కూడా మన సంస్థ ద్వారా మనం వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది.
1: చాలా మందికి శిక్షణ కాలంలో శిక్షణ, భోజనం, వసతి సౌకర్యాలు ఉచితంగానే ఉంటాయా?
2: మన ఆర్సిటీ శిక్షణ కాలంలో ఎవరి దగ్గర కూడా రూపాయి కూడా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉండదండి. మొత్తం కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. భోజనం గానీ లేకపోతే వసతి గానీ దూర ప్రాంతంలో దగ్గర వాళ్ళు గానీ ఎవరికైనా సరే పూర్తి స్థాయిగా ఫ్రీగా మనకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మనకి అలాగనే హాస్టల్లో ఉండే వాళ్ళకి రాను పోను ఛార్జీలు, ఒకసారి రావడానికి ఇంటికి వెళ్ళడానికి కూడా ఛార్జీలు కూడా మనమే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మేము హాస్టల్లో ఉండట్లేదు, వెళ్ళి వస్తాము, ఇంటికి వెళ్ళి వస్తాము అనుకునే వాళ్ళకి మధ్యాహ్నం భోజన సదుపాయము, మళ్ళీ మార్నింగ్

0: మార్నింగ్ ఈవినింగ్ టీ స్నాక్స్ కూడా మనకి ప్రొవైడ్ చేసి అక్కడే ఉంచడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అంటే ప్రొవైడ్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అంటే ఇంటరప్షన్ ఉండకూడదు, మధ్యలో బ్రేక్ ఉండకుండా పూర్తి స్థాయిలో వాళ్ళు ఏకాగ్రతతో నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మనకి గవర్నమెంట్ ఈ మంచి అవకాశాన్ని కల్పించిందండి. ఇది మనకి మెటీరియల్ కానీ అంటే యూనిఫామ్ కానీ ప్లస్ మనకి టైలింగ్ సంబంధించినటువంటి మెటీరియల్ కానీ అన్ని కూడా మనమే ప్రొవైడ్ చేస్తాము. అయిపోయిన తర్వాత టూల్ కిట్స్ ప్రొవైడ్ చేస్తాం మనం.
1: సాధారణంగా శిక్షణా కాలం ఎంత ఉంటుంది? థియరీ కంటే ప్రాక్టికల్స్ కు ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తారు?
0: చాలా మంచి క్వశ్చన్ మేడం. ఇప్పుడు మనకి ఏ ఇన్స్టిట్యూట్ తీసుకున్నా సరే థియరీ ఎక్కువగా ఉంటుంది, ప్రాక్టికల్ తక్కువగా ఉంటుంది.
1: అవును,
0: జనరల్ గా. కానీ ఇక్కడ ఆర్సెటీలో పూర్తి స్థాయిలో ప్రాక్టికలే 10% థియరీ ఉంటుంది, 90% ప్రాక్టికల్ ఉంటుంది. మొత్తం ఆ ప్రాక్టికల్ మీదనే వాళ్ళకి మీరు ట్రైనింగ్ తీసుకుని వెళ్లే టయానికి జనరల్ గా సపోజ్ మీరు టైలింగ్ తీసుకుంటే బయట నేర్చుకోవాలంటే ఒక 3 మంత్స్ 4 మంత్స్ నేర్చుకుంటారు. అది కూడా 1 or 2 అంటే 3 items 4 items నేర్చుకుంటారు. కానీ మన ఇన్స్టిట్యూట్ లో ఓన్లీ 30 days ట్రైనింగ్ పీరియడ్ అది. ఆ ట్రైనింగ్ పీరియడ్ లో సుమారుగా మీరు 24 items ఎవరైనా సరే అంటే ఇప్పుడు మిషన్ తొక్కడం రాని వాళ్ళు కూడా మన ఇన్స్టిట్యూట్ కు వచ్చి వెళ్లే టయానికి 30 రోజుల్లో 24 items కూడా పర్ఫెక్ట్ గా కొట్టగలుగుతారు. అది ఎలా సాధ్యమవుతుంది అంటే ఓన్లీ ప్రాక్టికల్ మీద బేస్ అయ్యి వెళ్ళటం వల్లనే అది ముఖ్యంగా అది సాధ్యపడుతుందండి. ఇది ఆ ట్రైనీస్ మనకి ట్రైనర్స్ కూడా ఆ విధంగానే అటువంటి వాళ్ళనే తీసుకుంటారు అన్నమాట మన ఇన్స్టిట్యూట్ లోకి.
1: శిక్షణా కాలం ఎంత ఉంటుంది?
0: ఇక్కడ శిక్షణా కాలం అనేటువంటిది మన కోర్స్ ని బట్టి డిపెండ్ అవుతుంది మేడం. ఇప్పుడు టైలరింగ్ కి 30 days, మగ్గం వర్క్ కి 30 days, బ్యూటీ పార్లర్ కి 30 days, జూట్ బ్యాగ్స్ కి వచ్చేసరికి 14 days ఉంటుంది. అలాగే మష్రూమ్ కల్టివేషన్ కి అలాగే 10 days అలా ఉంటుంది. వర్మీ కంపోస్ట్ కి షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్ అది కూడా. అలాగే సీసీ కెమెరాస్ కి అది కూడా 13 days ప్రోగ్రామ్. అంటే డిపెండింగ్ ఆన్ కోర్సు మనకి డ్యూరేషన్ అనేది మారుతూ ఉంటుంది. జనరల్ గా మనకి 7 days నుంచి 45 days మధ్యలో ఉంటుందండి. ఏ కోర్సు తీసుకున్నా సరే 7 to 45 days మధ్యలో ఉంటుంది.
1: శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత అభ్యర్థులకు సర్టిఫికేట్స్ ఇస్తారా? అవి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినవేనా?
0: ఎస్ మేడం, మనకి శిక్షణ కాలము అయిపోయిన తర్వాత లాస్ట్ డే అసెస్మెంట్ అని ఉంటుంది మేడం. ఈ అసెస్మెంట్ అనేటువంటిది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ బాడీ ఒకటి ఉంటుందండి, థర్డ్ పార్టీ బాడీ. వాళ్ళు వచ్చి మనకి అసెస్ చేస్తారు వీళ్ళు పూర్తి స్థాయిలో నేర్చుకున్నారా లేదా అనేటువంటిది. లాస్ట్ డే వచ్చేసి చెక్ చేస్తారు. వాళ్ళు 2 రకాలుగా చెక్ చేస్తారు, అంటే సాఫ్ట్ స్కిల్స్ ప్లస్ హార్డ్ స్కిల్స్, అంటే 2 రకాలుగా మనకి చెక్ చేసి దానికి సంబంధించిన వాళ్ళు మార్క్స్ అలాట్ చేసి వాళ్ళు పాస్ అయితే పాస్ చేస్తారు మేడం, లేకపోతే ఫెయిల్ అయితే ఫెయిల్ చేస్తారు. అది ఖచ్చితంగా మనకి ధృవీకరిస్తారు వాళ్ళు. పాస్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా మనకి ఆ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ సర్టిఫికేట్స్ ద్వారా మనము బ్యాంక్ లోన్ తీసుకోవడానికి కూడా ఎలిజిబిలిటీ మంచిగా ఉంటుంది. ఎందుకంటే
1: మరి సొంతంగా వ్యాపారం చేసుకోవాలని చాలా మంది అనుకుంటారు కదా, సొంతంగా వ్యాపారం ప్రారంభించాలంటే పెట్టుబడి సమస్య కూడా ఉంటుంది అలాంటి వాళ్ళకి. దీనికోసం బ్యాంకు రుణాల మంజూరులో మీ సంస్థ ఏ విధంగా అండగా నిలుస్తుంది?
0: మనకి ట్రైనింగ్ పీరియడ్ లోనే మనకి గవర్నమెంట్ అంటే బ్యాంకుల ద్వారా ఎటువంటి లోన్ రుణ సదుపాయాలు ఉంటాయి, స్కీమ్స్ ప్లస్ వాటిని ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి,
1: ఓకే,
0: అవన్నీ కూడా మేము ట్రైనింగ్ పీరియడ్ లోనే వాళ్ళకి అన్ని నేర్పిస్తామండి. నేర్పించడంతో పాటుగా ఉద్యమి రిజిస్ట్రేషన్ అని, ఇప్పుడు సపోజ్ ఏ మనకి వ్యాపారం చేసుకోవాలన్నా సరే ఉద్యమి రిజిస్ట్రేషన్ కంపల్సరీ, అది చేసుకోవడము, ఆధార్ కార్డు, పాన్ కార్డు లేని వాళ్ళకి కూడా మేము పాన్ కార్డు అప్లై చేపిస్తాం ట్రైనింగ్ పీరియడ్ లోనే. ఆ పాన్ కార్డు అప్లై చేయించడము అంటే ఆధార్ కార్డుకి మొబైల్ నంబర్ కొంతమంది లింక్ ఉండదు, అది కూడా లింక్ చేయించి అంటే ఇవన్నీ కూడా అంటే లోనికి ముందుగానే వాళ్ళని సంసిద్ధం చేస్తాం ట్రైనింగ్ పీరియడ్ లోనే అన్ని రకాలుగా. ఆ లోను తాలూకు అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా అవన్నీ కూడా మనము వాళ్ళకి పూర్తి స్థాయిలో మనం అవగాహన కల్పిస్తాం ట్రైనింగ్ పీరియడ్ లోనే. అయిపోయిన తర్వాత మనకి సర్టిఫికేట్స్ మినిస్ట్రీ నుంచి వస్తాయి కాబట్టి మనకి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారమే వాళ్ళు ఎక్కడ ఏ బ్యాంకులో అయినా సరే వాళ్ళు లోన్ తీసుకునే విధంగా ఆ సర్టిఫికేట్స్ మనకి అందించడం జరుగుతుంది. మనకి జిల్లాలో ఉంటే ఎల్డిఎం గారి ద్వారా తొందరగా రుణాలు అందే విధంగా రికమెండ్ చేస్తాం వాళ్ళ బ్రాంచీలని.
1: కేవలం శిక్షణ ఒక్కటే ఇవ్వకుండా భవిష్యత్తులో వారు ఎదుర్కొనే సమస్యలకు మీ సంస్థ నుండి ఎలాంటి ఫాలోఅప్ సేవలు ఉంటాయి?
0: శిక్షణ అంటే మేడం ఇప్పుడు టైలరింగ్ అంటే టైలరింగ్ నేర్పకుండా వాళ్ళు వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి ఇప్పుడున్న కాంపిటీషన్లో ఎటువంటి వాళ్ళ లక్షణాలు పెంపొందించుకోవాలి అనేటువంటి ఈడిపి కోర్స్ అని ఉంటుంది, ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని. ఆ ఈడిపి కోర్సు మన శిక్షణ కాలంతో పాటు ఇన్బిల్ట్గా ఇవ్వబడుతుంది. దాని ద్వారా ఏంటంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత వ్యాపారం పెట్టుకోవడానికి దాంట్లో ఎదురయ్యే ఇబ్బందులు కానీ అవన్నీ కూడా అంటే

0: అవలీలగా దాటడానికి అవకాశం ఉంటుందన్నమాట. మేము గేమ్స్ ద్వారా, స్పెసిఫిక్ గేమ్స్ ఉంటాయి, ఆ గేమ్స్ ద్వారా సరళంగా అర్థమయ్యే విధంగా, వాళ్ళకి గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగా మేము గేమ్స్ ద్వారా వాళ్ళకి డెమాన్స్ట్రేట్ చేసి వాళ్ళకి అవన్నీ కూడా నేర్పించడం జరుగుతుందండి. తర్వాత గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా మేము తయారు చేస్తామండి ఇన్స్టిట్యూట్లో.
1: శిక్షణ పొందాలనుకునే ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అనుసరించాల్సిన ప్రక్రియ ఏమిటి? ఎవరిని సంప్రదించాలి?
0: మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డైరెక్ట్ కాల్ చేయొచ్చు అండి, మా నంబర్స్ ఉంటాయి. లేకపోతే మనకి ఈమెయిల్ ఐడి ఉంది, ఆర్సెట్టి నెల్లూర్ RSETINELLORE22@gmail.com. ఈ దీనికి మెయిల్ చేసినా పర్లేదు, లేదా మా సంస్థకు సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ ఉంది, ఆ క్యూఆర్ కోడ్ కూడా మేము ప్రతి పాంప్లెట్ లో కూడా మేము దాన్ని పొందుపరచడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా అవేర్నెస్ క్యాంప్స్కి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే పాంప్లెట్స్ అందరికీ ప్రొవైడ్ చేస్తుంటాము. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది మాకు చేరుతుందండి. తద్వారా మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు,
1: ఆన్లైన్లో రిజిస్ట్రేషన్
0: చేసుకోవచ్చు,
1: డైరెక్ట్ గా మన దగ్గరికి రావాల్సిన అవసరం
0: లేదండి. మనకి ఫోన్ నెంబర్లు ఉంటాయండి, మా స్టాఫ్ కానీ మావి కానీ వాళ్ళు ఫోన్ చేసి జస్ట్ మనకి ఆధార్ మనకి చెప్తే మేము దాన్ని రిజిస్టర్లో రాసుకుని, అంటే ఇప్పుడు మనకి ఏదైనా ప్రోగ్రామ్ పెట్టాలంటే మినిమం 25 మెంబర్స్ ఉండాలి, 25 to maximum 35 members. ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, సపోజ్ ఇప్పుడు మనకి ఏసీ మెకానిక్ నేర్చుకోవాలని ఎవరైనా ఫోన్ చేస్తారు, కానీ మన దగ్గర ఉంది యాజ్ ఆఫ్ నౌ 10 మెంబర్సే ఉంటారు. అప్పుడు మేము వాళ్ళ పేరు కూడా యాడ్ చేసుకుని రిజిస్టర్లో రాసుకుంటాం. రాసుకుని ఎప్పుడైతే మనకి 25 మెంబర్స్ దాటిపోతారో అప్పుడు వీళ్ళందరికి ఇన్ఫార్మ్ చేసి పలానా టైంలో మేము కోర్సు పెడుతున్నాము, స్టార్ట్ చేస్తున్నాం, మీరు రమ్మని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఇంటిమేషన్ చేయడం జరుగుతుందండి. మనకి ఈ మొబిలైజేషన్లో మా DRDA మా నెల్లూరు నుంచి కూడా వాళ్ళ సహకారం కూడా చాలా ఉంటుందండి.
1: నేటి డిజిటల్ కాలానికి అనుగుణంగా కోర్సులు ఏవైనా ఆధునిక మార్పులు లేదా ఈ కామర్స్ డిజిటల్ మార్కెటింగ్ అలాంటి అవకాశాలను జోడిస్తున్నారా?
0: ఖచ్చితంగా అండి, మన కోర్సు పీరియడ్లో ప్రతి కోర్సులో మీకు చెప్పినట్టుగా ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పాను, దాంట్లో భాగంగా మనకి ఆన్లైన్లో మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి సపరేట్ నిపుణులను తీసుకొచ్చి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వాళ్ళకి చేసి కూడా మనకి నేర్పించడం జరుగుతుంది అన్నమాట. అంటే ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఇట్లలో ఎలా లాగిన్ అవ్వాలి, వాటిలో ఎలాగ మనం మెంబర్షిప్ తీసుకొని మనకు సంబంధించిన ప్రొడక్ట్స్ని ఎలాగ మనం లాంచ్ చేసుకోవాలి, దానికి సంబంధించి అకౌంట్ ఓపెనింగ్ కానీ, దానికి ఆర్డర్ ఇచ్చినప్పుడు దాంట్లో డబ్బులు మనకి అకౌంట్లో ఎలా పడాలి, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మనకి వాళ్ళకి శిక్షణ సమయంలో మనకి అందించడం జరుగుతుందండి. అది
1: మరి RCTలో దివ్యాంగుల కోసం ఏమైనా స్పెషల్ గా ప్రోగ్రామ్స్ పెట్టారా? వాళ్ళకి ఏమైనా స్పెషల్ గా శిక్షణ ఇచ్చేది అలాంటిది ఏమైనా ఉంటుందా?
0: దివ్యాంగుల కోసం కూడా అన్ని రకాల సదుపాయాలతోటి మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఏ కోర్సులు అయినా వాళ్ళు లాగిన్ అవ్వచ్చు, కానీ కొన్ని చేయలేని వాళ్ళు మనకి జనరల్ EDP ఫర్ PWDs అని ఉంటది, పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ కి జనరల్ EDP 10 డేస్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. ఆ కోర్స్ లో మనం వీళ్ళని భాగస్వామ్యం చేసి ఎక్స్క్లూజివ్ గా, అంటే ఓన్లీ వాళ్ళు PWDs కి మాత్రమే మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ పోయిన సంవత్సరం కూడా మేము సుమారుగా 500 to 600 మెంబర్స్ ని ఎనేబుల్ ఇండియా సహకారంతో మేము అంతమందిని ట్రైన్ చేశాము. వాళ్ళు చాలా మంది అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి రంగ్దే బ్యాంక్ నుంచి, అంటే మన PWDs కి వాళ్ళకి స్పెషల్ గా బ్యాంక్ ఒకటి ఉంది, రంగ్దే బ్యాంక్ నుంచి కూడా మనకి ఫైనాన్స్ సౌకర్యం కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఆ విధంగా కూడా చాలా మందిని మనకి నెల్లూరు జిల్లాలో ట్రైన్ చేసి.
1: చివరిగా మా రేడియో శ్రోతలు, ముఖ్యంగా ఉద్యోగార్థులు మరియు యువతకు మీరిచ్చే అమూల్యమైన సందేశం ఏంటి?
0: వేరొకరి కింద ఉద్యోగం చేస్తూ వారి వ్యాపార లెక్కలు చూసుకోవడం కంటే స్వయం ఉపాధిని ఎంచుకుని మన సొంత భవిష్యత్తును మనమే నిర్మించుకోవడం ఎంతో ఉత్తమం అన్నమాట.
1: RCT గురించి ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలండి.
0: థాంక్యూ మేడం, ధన్యవాదాలు.
2: మీరింతవరకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ RCT డైరెక్టర్ మరియు యూనియన్ బ్యాంక్ మేనేజర్ శ్రీ మారాసు కాసయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త లావణ్య గోగినేని. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి ఈనాటి దార్శనిక భారత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు, రైతులకు అందే సంక్షేమ పథకాల గురించి ఆల్ ఇండియా కిసాన్ మోర్చా వైస్ ప్రెసిడెంట్ శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్.
1: ఆకాశవాణి దార్శనిక్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనతో ఆల్ ఇండియా కిసాన్ మోర్చా వైస్ ప్రెసిడెంట్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, రైతులకు అందే సంక్షేమ పథకాల గురించి వారితో చర్చిద్దాం. సార్ నమస్కారం.
2: నమస్తే అండి. ఆల్ ఇండియా రేడియో శ్రోతలందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను.
1: సురేష్ రెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ముందుగా మాట్లాడదాం. రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ప్రధాన పథకాలేంటి, వాటి లక్ష్యాలేంటి మా శ్రోతలకు తెలియజేస్తారా?
2: మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 25 సంవత్సరాల యొక్క ప్రజా జీవితంలో వారు మొదట 13 సంవత్సరాల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా, 12 సంవత్సరాల పాటు దేశ ప్రధానిగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా, చివరికి తన తల్లిగారు చనిపోయిన సందర్భంలో కూడా ఆయన దానికి కావలసినటువంటి తన బాధ్యతను నిర్వర్తించి వెంటనే వచ్చి మళ్ళా ప్రభుత్వ ఏదైతే కార్యకలాపాలు ఉన్నాయో దాంట్లో ఆయన పనిచేయడం జరుగుతుంది. అంటే ఆయన దేశం పట్ల కానీ సమాజం పట్ల, ఈ దేశం మొత్తం కూడా ఈ 140 మంది కోట్ల ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ నా యొక్క సోదరి సోదరి మండలి అనేటువంటి భావనతో ప్రపంచంలోనే భారతదేశాన్ని అమెరికా, జర్మనీ, జపాన్ లాగా ఒక ఉన్నతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దాలనేటువంటి తపన మాత్రమే ఉంటూ ఆయన సర్వస్వం దేశానికి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి ఆయన యొక్క జీవితం మనకు ఒక ఆదర్శం. అలాంటి మహనీయుడు ఈ భారతదేశంలో ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో రైతుల కోసంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే ఉద్దేశంతో స్వామినాథన్ కమిషన్ ఏదైతే గతంలో చెప్పిందో, పెట్టుబడికి 1.5 రెట్లు MSP రేటు పెంచాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఆ రకంగా భారతదేశంలో ఆయన 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ రోజు 1300 రూపాయలు ఉన్నటువంటి క్వింటాల్ యొక్క వరి ధాన్యానికి మద్దతు ధర ఇవాళ సుమారుగా 2400 రూపాయలు క్వింటాల్ యొక్క ధాన్యం ధర పెరగడం జరిగింది. అంటే ఖర్చులు పెరుగుతున్నటువంటి సందర్భంలో, ఉత్పత్తి వ్యయం పెరుగుతున్నటువంటి సందర్భంలో స్వామినాథన్ కమిషన్ ఇచ్చినటువంటి ఒక ఆదేశాలు ఏదైతే ఉన్నాయో వాటిని అమలు జరపాలనేటువంటి చిత్తశుద్ది ఇవాళ ప్రధానమంత్రిలో ఉంది. అంతేకాదు ఇవాళ మనకి ప్రధానమంత్రి గారు ఆ రోజు ఉన్నటువంటి ఒక బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం 2014 వరకు వ్యవసాయ బడ్జెట్ కేవలం 25,000 కోట్లు ఉంటే ఇవాళ సుమారుగా 190,000 కోట్ల రూపాయలు ఇవాళ కేంద్రంలో ఇవాళ వ్యవసాయ బడ్జెట్ ఉంది. ఇది ఒక రోజు చూసినట్టయితే 348% కూడా ఎక్కువ. అంతేకాదు ఒకప్పుడు రుణాలు సుమారుగా 7.85 లక్షల కోట్లు మాత్రమే రుణ పరపతి ఉంటే బ్యాంకులకి, ఇవాళ సుమారుగా అది 23 లక్షల కోట్ల రూపాయలకు పైగా రుణ పరపతిని కూడా పెంచడం జరిగింది. ఎందుకంటే ఇవాళ రైతాంగం వాళ్ళకి మధ్య దళారులకు పోయి వాళ్ళ యొక్క వడ్డీ అధిక వడ్డీలతో భారాన్ని మోయకుండా మనకి రైతులకు కావలసినటువంటి రుణాలైతే బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి అందాలనేటువంటి ఒక ఉద్దేశంతో రుణ పరపతిని కూడా పెద్ద ఎత్తున ఆయన పెంచడం జరిగింది. కిసాన్ క్రెడిట్ కార్డులు ఒకప్పుడు వాజ్పేయి గారు ప్రవేశపెడితే దాన్ని కొనసాగిస్తూ కేవలం రైతాంగంలో అలైడ్ యాక్టివిటీస్ చేసేటువంటి కోళ్ల పరిశ్రమలు కానీ, పౌల్ట్రీ కానీ, డైరీ కానీ, అనేక రకాలైనటువంటి చేతి ఏదైతే వ్యవసాయం మీద ఆధారపడేటువంటి ఒక వాటికి కూడా 3 లక్షల వరకు కూడా 7% వడ్డీకి తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. సకాలంలో కట్టినటువంటి ఒక వీళ్ళందరికీ కూడా మళ్ళా 4% రిబేట్ వస్తుంది. ఆ రకంగా మొత్తం మీద 25 పైసలకే వడ్డీకే ఈ రకంగా రుణం దొరికేటువంటి పరిస్థితిని ఇవాళ తీసుకురావడం జరిగింది. దాంట్లో కిసాన్ క్రెడిట్ కార్డు అనేటువంటిది ఇవాళ రైతులకు ఎంతో ఉపయోగంగా తయారైంది. దాంట్లో వాళ్ళకి ఏదైతే యాక్సిడెంట్ దీంట్లో కానివ్వండి, ఆ రకంగా వాళ్ళకి అన్ని రకాలైనటువంటి దాంట్లో వాళ్ళకి హక్కులు పొందుపరుస్తూ కిసాన్ క్రెడిట్ కార్డుని ఆనాడు వాజ్పేయి గారు ప్రవేశపెడితే దానికి అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఇంకా రైతులకు అనుగుణంగా కూడా ఆయన తీసుకురావడం జరిగింది.

0: జరిగింది.
1: మన ప్రియతమ ప్రధానమంత్రి, సహజంగా మనం చూస్తూ ఉన్నప్పుడు రైతాంగానికి ఎంత చేసినా తక్కువే. ఉదాహరణకి ఇవాళ మనం చూసినట్టయితే ఉక్రెయిన్ అమెరికా యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ ఫెర్టిలైజర్స్ రేట్లు ఆకాశాన్ని అంటిపోయినాయి మనకి. ఎందుకంటే మనం ఫెర్టిలైజర్ మొత్తం దానికి కావాల్సిన ముడిసరుకంతా కూడా దిగుమతి చేసుకోవాలి. దిగుమతి చేసుకుంటున్నటువంటి క్రమంలో ఈ ఒక్క సంవత్సరమే సుమారుగా 2,14,000 కోట్ల రూపాయలకు పైగా ఈరోజు మనం ఈ యొక్క ఫర్టిలైజర్ యొక్క సబ్సిడీనే భరించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి ఫర్టిలైజర్స్ కానివ్వండి లేదా డీజిల్ కానీ అనేక రకాలైనటువంటి మనం మద్దతు ఇస్తే తప్ప వాళ్ళు దాన్ని భరించలేరు. ఉత్పత్తి వ్యయం పెరగకుండా మన యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలనేటువంటి బాధ్యతను ప్రభుత్వం తీసుకుని ఒక యూరియా బస్తా సుమారుగా 240 రూపాయలు ఉంటే దానికి జీఎస్టీ కలిపితే 260 రూపాయలు అవుతుంది. ఇవాళ యూరియా బస్తా మీద మనం కొన్నిసార్లు 3,000-4,000 రూపాయల మధ్య కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఒక యూరియా బస్తా పైన కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఎంత సబ్సిడీ ఇస్తుందని చాలా మందికి తెలియదు. అట్లే డిఏపి 1,350 రూపాయలు ఉంది, దానికి అదనంగా ఇవాళ 5,000 రూపాయలకు పైగా కూడా డిఏపి మనం దిగుమతి చేసుకునేటువంటి వాస్తవ ఖర్చు అంత అవుతుంది అన్నమాట. అంటే మనం రైతాంగానికి ఒక డిఏపి కట్ట మీదనే 3,500 రూపాయలు సబ్సిడీ ఇవ్వాలొస్తా ఉంది. అంటే ఒక రైతు ఒక ఎకరానికి ఒక 5-6 బస్తాలు యూరియా, ఒక 2 బస్తాలు డిఏపి అట్లా ఇచ్చినట్టయితే సుమారుగా 10,000 రూపాయలకు పైగా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక రైతుకు నేరుగా సబ్సిడీ వస్తుంది. అంటే కిసాన్ సమ్మాన్ నిధి ఇచ్చేటువంటిది మనం 6,000 రూపాయలు ఇస్తున్నాం చిన్న సన్నకారు రైతులకు, అది ఒక రకమైన వరం. కేవలం అది ఒక్కటే కాకుండా ఇవాళ ఎరువుల పైన ఇచ్చేటువంటి సబ్సిడీ ఏదైతే ఉందో అది అనూహ్యంగా ఆ యొక్క సబ్సిడీ పెరిగింది. ఎందుకంటే యుద్ధాలు జరుగుతున్నాయి, అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. అదే రకంగా డీజిల్ విషయంలో కూడా ఇవాళ డీజిల్ అనేటువంటిది గతం సాంప్రదాయ వ్యవసాయ పద్ధతుల్లో మనం ఎద్దులతోనో లేకపోతే సాంప్రదాయ పద్ధతులతోనో వ్యవసాయం చేసేవాళ్ళు. ఇప్పుడంతా మనం పెట్రో కెమికల్ లేనిదే అసలు వ్యవసాయం లేదు కాబట్టి ఈ డీజిల్ కూడా ఒక రకంగా చెప్పాలంటే ప్రజలకు గాని ఇటు రైతాంగానికి గాని ఇవాళ కొంత తక్కువ రేటుతో ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం భరిస్తూ. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే కేంద్ర ప్రభుత్వం అనేక రకాలైనటువంటి రైతాంగానికి అండగా నిలబడి ఈ దేశంలో అటు అలైడ్ యాక్టివిటీస్ కోళ్ల పరిశ్రమ కానీ చేపల పరిశ్రమ కానీ లేకపోతే ఇతరితర అలైడ్ యాక్టివిటీస్ చాలా చాలా రకాలుగా ఉన్నాయి. వీటన్నిటికి కూడా కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తూ వాటికి కావలసినటువంటి సబ్సిడీలు కూడా పెద్ద ఎత్తున ఇస్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆత్మ నిర్భర్ భారత్ పేరుతో ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసంగా అంటే మనకు సంబంధించినటువంటి ఏదైతే మనం ఇప్పుడు ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉంటాయో ఆ రకంగా వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు కానీ లేకపోతే వాటికి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ రకరకాలుగా మనం 1,00,000 కోట్ల రూపాయలు పథకాన్ని తీసుకుని వచ్చి వీళ్ళందరినీ ప్రోత్సహించడం ద్వారా ఎగుమతులను ప్రోత్సహించడానికి కానీ పారిశ్రామికవేత్తలు పారిశ్రామికవేత్తలకు కానివ్వండి ఇలా అనేక రకాలైనటువంటి పద్ధతులతో వాళ్ళందరినీ ప్రోత్సహిస్తేనే రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచంలో మనం మన యొక్క వస్తువుల యొక్క నాణ్యతని ఆ రకంగా ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ మన రైతులకు అండగా నిలబడడాని కోసంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసంగా 2047 నాటికి మనం ఇంత పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోవాలంటే అగ్రికల్చర్ కూడా డెవలప్ కావాలి. కాబట్టి ఆ లక్ష్యంతో 1,00,000 కోట్ల రూపాయలు 2031 దాకా కూడా ఈ సబ్సిడీని కొనసాగిస్తూ ఇటు ఎఫ్పిఓలకు ఇచ్చేది కానివ్వండి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కానీ ఇట్లా అనేక రకాలుగా కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రైతాంగానికి 1,00,000 కోట్ల రూపాయల సబ్సిడీతో ఆ రకంగా 1,00,000 కోట్ల రూపాయల స్థిరీకరణ నిధిని కూడా వాళ్ళకి ఇచ్చి ఈ రకంగా అనేక పథకాలను ముందుకు తీసుకుపోతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.
2: సార్, పిఎం కిసాన్ పథకం గురించి మా శ్రోతలకు వివరిస్తారా?
1: ఇవాళ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి రైతులను ఆదుకోవడానికి కోసంగా డైరెక్ట్ బెనిఫిట్ అనేటువంటిది ఇవాళ కానీ చూసినట్టయితే నేరుగా బ్యాంకు ఖాతాల్లో 4 నెలలకి 2,000 రూపాయల చొప్పున ఈ యొక్క కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తూ ఉన్నాం. సుమారుగా 11 కోట్ల మంది ఇవాళ రైతాంగానికి ఇప్పటి వరకు కూడా 4,11,000 కోట్ల రూపాయలకు పైగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి డైరెక్ట్ గా వాళ్ళ డీబీటీ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇది ప్రపంచంలో అత్యంత పెద్ద స్కీమ్. ఇది ఒక రకంగా చెప్పాలంటే భారతదేశ జనాభాలో రైతాంగం యొక్క 11 కోట్ల మందికి నేరుగా ఈ ప్రయోజనం అందుతుంది. ఆ రకంగా కిసాన్ సమ్మాన్ దాంట్లో ఉన్నటువంటి 1.5 కోట్ల మంది మహిళా రైతులు కూడా దీంట్లో ఉన్నారు. ఈ రకం పెద్ద ఎత్తున ఈ కిసాన్ సమ్మాన్ యోజన అనేటువంటిది తీసుకుని వస్తూ ఉన్నాం. ఆధారు

0: ఎస్ఎస్సి రెండును కలుపుకుంటూ ఎక్కడా కూడా ఇది మళ్ళా పక్కదారి పట్టకుండా అనేక రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ డైరెక్ట్ బెనిఫిట్ డీబీటీ ద్వారా వాళ్ళకి రైతాంగానికి ఇస్తుంది. ఈ పథకం ఏదైతే ఉందో చిన్న సన్నకారు రైతులకి ఇది ఒక అద్భుతమైనటువంటి వరం అని చెప్పేసి నేను భావిస్తున్నాను.
1: అలాగే ఈ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వంటి వ్యవసాయ ఖర్చులు తగ్గించడానికి ప్రభుత్వం ఈ రైతుల కోసం ఏం చేస్తోంది?
0: రెండు, ఒకటి డైరెక్ట్ గా ఇవాళ విత్తనాలు ఏదైతే ఉన్నాయో ఈ విత్తనం ఏదైనా సరే ఒక 10 రూపాయలు కేజీ గన ఉన్నట్టయితే దాంట్లో 5 రూపాయలు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం, అంటే 50% సబ్సిడీ విత్తనాలకు గాని వీటన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తుంది. అట్లా ఫర్టిలైజర్ కూడా ఇందాక నేను చెప్పినట్టుగా పెద్ద ఎత్తున మనం సబ్సిడీ ఇస్తూ ఉంటాం. అయితే ఇది ఒక రకం. రెండోది, అసలు మన సాంప్రదాయ పద్ధతుల్లో చేస్తున్నటువంటి గోఆధారిత వ్యవసాయం కానీ ప్రకృతి వ్యవసాయం అనండి, ఇలా ఏదైతే ఈ వ్యవసాయ పద్ధతులు ఏదైతే ఉన్నాయో ఒకప్పుడు ఖర్చు తక్కువతో మనం మన భూమిని సారవంతం చేసుకుని మంచి నాణ్యమైనటువంటి దిగుబడులను ఒకప్పుడు సాధించేటువంటి వాళ్ళం. అలాంటి ప్రకృతి వ్యవసాయాన్ని అదే రకంగా ఈ వీటిని కూడా ప్రోత్సహించడాని కోసంగా పెద్ద ఎత్తున ప్రయత్నాలు, అంటే ఉత్పత్తి వ్యయం తగ్గాలన్నట్టయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత ఒక్కసారిగా ప్రకృతి వ్యవసాయం మొత్తం మారినప్పటికి కూడా మనం శ్రీలంక యొక్క ఉదాహరణ మనకుంది, వాళ్ళు ఆ దేశంలో మొత్తం ఒక్కసారిగా మారినప్పుడు వాళ్ళకి ఆ ఎప్పుడైతే ఈ ఫుడ్ గ్రెయిన్స్ యొక్క సంక్షోభం వచ్చింది అక్కడ. ఆ రకంగా కాకుండా మన దేశంలో అనేక ప్రాంతాల్లో రైతులను నేరుగా ప్రోత్సహిస్తూ ఈ ప్రకృతి వ్యవసాయం కానీ రకరకాల పద్ధతులతో ఎక్కువగా మరి విపరీతమైనటువంటి ఫర్టిలైజర్స్ వాడకుండా కొంత భాగాన్ని, కొంతమందిని పూర్తిగా ఈ యొక్క ఫెర్టిలైజర్స్ లేకుండా గో ఆధారిత వ్యవసాయాన్ని ఈ రకమైనటువంటి పద్ధతులను మనం ప్రోత్సహిస్తున్నాం. ఒక 2 హెక్టార్లకి 50,000 రూపాయలు వాళ్ళకి ప్రాసెసింగ్ చేయడానికి అనేక రకాల పద్ధతులతో ఈ ప్రకృతి వ్యవసాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ప్రవేశపెట్టి దానికి కావాల్సినటువంటి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతుంది. దానికి కావాల్సిన సెమినార్స్ కానివ్వండి, అనేక రకాలైనటువంటి ట్రైనింగ్ క్లాసెస్ కానీ ఇవి ఒకవైపు జరుగుతున్నాయి. ఉదాహరణకి సిక్కిం రాష్ట్రం పూర్తిగా కూడా ఇవాళ ప్రకృతి వ్యవసాయానికి ఒక కేంద్ర బిందు అయింది. అనేక కొండ ప్రాంతాల్లో ఇవాళ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఈ రకంగా ప్రకృతి వ్యవసాయం ఏదైతే ఉందో ఆ నేచురల్ ఫార్మింగ్ అనేటువంటి దాని పద్ధతులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా లక్షలాది మంది రైతులు ముందుకెళ్తూ ఉన్నారు. కాబట్టి ఈ రకంగా ఉత్పత్తి వ్యయం తగ్గడానికి డైరెక్ట్ గా మనం ఇచ్చేటువంటి సబ్సిడీలు ఒక రూపం అయితే, మన యొక్క వ్యవసాయ విధానాన్ని మార్చుకోవడం ద్వారా సహజ సిద్ధమైనటువంటి నేచురల్ గా ఉన్నటువంటి ఒక వనరుల్ని మళ్ళీ తిరిగి మనం వాటిని ఉత్ప్రేరణ చేసి భూమిని నాణ్యమైనటువంటి సారవంతంగా తీసుకుని వచ్చి మంచి ఆర్గానిక్ పంటలను తయారు చేసుకుంటూ ఈ 2 రకాలైనటువంటి వాటిని కేంద్ర ప్రభుత్వం సమతుల్యం తీసుకుని వచ్చి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి కోసంగా ఒక ప్రత్యేకమైన ప్రయత్నం చేస్తుంది. వీటన్నిటిని కూడా మనం ఉపయోగించుకుని ఒక సామాన్యమైనటువంటి ఒక రైతు తన కుటుంబాన్ని వ్యవసాయం దానికి అనుబంధమైనటువంటి విషయాలను కూడా చేసుకుంటూ తన యొక్క ఆదాయాన్ని పెంచుకోవడానికి కోసంగా కేంద్ర ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఇచ్చింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంటు బ్యాంకులతో అనుసంధానం చేసుకుని రైతు లేదా కొంత చదువుకున్న వాళ్ళైతే ఆన్లైన్ లో ఇవాళ ఉన్నటువంటి మన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇవాళ మనకి అందుబాటులో ఉంది. కాబట్టి ఈ రకంగా తీసుకోవడం ద్వారా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా రైతులు సగౌరవంగా వాళ్ళు నిలబడాలని, ఆ రకంగా అభివృద్ధిలోకి రావాలని మేము కోరుతున్నాం.
1: దార్శనిక్ భారత్ కార్యక్రమం ద్వారా రైతుల సంక్షేమం, కేంద్ర ప్రభుత్వ పథకాలు, రైతుల ఆదాయాన్ని పెంచే అంశాలపై ఎన్నో విషయాలు మనతో పంచుకున్నారు ఆల్ ఇండియా కిసాన్ మోర్చా వైస్ ప్రెసిడెంట్ శ్రీ సెనపరెడ్డి సురేష్ రెడ్డి గారు. ధన్యవాదాలు సురేష్ రెడ్డి గారు.
2: మీరింతవరకు దార్శనిక భారత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు, రైతులకు అందే సంక్షేమ పథకాల గురించి ఆల్ ఇండియా కిసాన్ మోర్చా వైస్ ప్రెసిడెంట్ శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెట్స్ పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. శ్రోతలు, 8:40 కేర్ ఆఫ్ ఆకాశవాణి ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలు ఇచ్చే కార్యక్రమం రెండవ భాగం తప్పక వినండి. 8:40 సమాధానాలు ఇవ్వబోయేవారు శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.

0: ఇప్పుడు వినండి చిత్రకుసుమాలు సినిమా పాటల కార్యక్రమంలో ముందుగా ఈ పాట.
1: ఇంకా వింటున్నావురా బాలు, ఎప్పుడు పోతావురా ఊర్లో కొన్ని అక్క,
2: ఇక పొద్దు పొద్దునే మొదలు పెట్టావా నీ బాసుగాల.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: శ్రోతలు 8 గంటలు

40 నిమిషాలకు కేరాఫ్ ఆకాశవాణి ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలిచ్చే కార్యక్రమం రెండవ భాగం తప్పక వినండి. ఈరోజు 8:40 నిమిషాలకు సమాధానాలు ఇవ్వబోయేవారు శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.

చిత్రకుసుమాలు సినిమా పాటల కార్యక్రమంలో మనం విన్న ఈ పాట నా ఊపిరి చిత్రం నుండి కార్తీక్ పాడిన భువనచంద్ర గీతం. సంగీతం సందీప్ దేవ్.

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖవ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

మీరింతవరకు చిత్రకుసుమాలు కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 8:30 కావాలి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ అథారిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ ఆమోదించిన స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రోత్ ఫండ్ ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహమిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత వాయుసేన నూతన చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ నియమితులయ్యారు. లక్నో ఏక్నా స్టేడియం వేదికగా భారత్ వెస్టిండీస్ పురుష జట్ల మధ్య తొలి టీ20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఇక వార్తల వివరాలు. దేశంలో ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ అథారిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రవాణా లాజిస్టిక్స్ రంగాల్లో పరిశోధన, ప్రాజెక్టుల మదింపు, ప్రభావ అంచనా వంటి కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ అథారిటీ దోహదపడుతుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం వివరాలను ఆయన పాత్రికేయులకు వెల్లడిస్తూ దేశంలో సమగ్ర రవాణా లాజిస్టిక్స్ ప్రణాళికకు ఇది అత్యున్నత సంస్థగా పనిచేస్తుందని చెప్పారు. దేశ జీడీపీ సుమారు 7-8% వృద్ది చెందుతున్న నేపథ్యంలో లాజిస్టిక్స్కు డిమాండ్ నిరంతరం పెరుగుతోందని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ పెరుగుతున్న అవసరాలను తీర్చేందుకు దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, రైల్వే మార్గాలు, జల మార్గాలు, విమానాశ్రయాలు, కొత్త ఓడరేవుల అభివృద్ది జరుగుతోందని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ
1: ట్రాన్స్పోర్ట్ ప్లానింగ్ ఆర్ లాజిస్టిక్స్ కి జో అథారిటీ బన్ రీ ఉసే కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ కే అందర్ రఖా గయా హై. పీఎం గతి శక్తి పోర్టల్ ఏక్ టెక్నాలజీ హై. ఇస్మే జో భీ ఫిజికల్ సిట్యుయేషన్ హై ఉస్కో కంప్యూటర్ మే డిఫరెంట్ లేయర్స్ మే రిప్రజెంట్ కియా గయా హై. దట్ టెక్నాలజీ లేయర్ ఇస్ ది టూల్ విచ్ కెన్ బి యూస్డ్ కి దేశ్ కి ఆజ్ కి జరూరత్ కియా హై, ఆజ్ సే 5 సాల్ బాద్ కి జరూరత్ కియా హై, అండ్ ప్లాన్ అకార్డింగ్లీ అండ్ దెన్ టేక్ ది స్టెప్స్ టుడే సో దట్ బిఫోర్ ది ప్రాబ్లమ్స్ కమ్ యూ కెన్ సాల్వ్ అ లార్జ్ పార్ట్ ఆఫ్ దట్.
0: అదేవిధంగా చిన్న మధ్యతరహా పరిశ్రమల్లో ఈక్విటీ పెట్టుబడుల కోసం 10,000 కోట్ల రూపాయల స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రోత్ ఫండ్ ఏర్పాటు చేయడానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ నిధుల్లో అధిక భాగాన్ని తయారీ రంగానికి చెందిన చిన్న మధ్యతరహా సంస్థలకు కేటాయించనున్నట్టు చెప్పారు. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ రోజు తీసుకున్న స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రోత్ ఫండ్ నిర్ణయం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల రంగానికి అతిపెద్ద ప్రోత్సాహమిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భవిష్యత్ తరం భారతీయ వ్యాపార నాయకులను తీర్చిదిద్దే దిశగా ఇది కీలక ముందడుగు అని అన్నారు. సామాజిక మాధ్యమం వేదికగా చేసిన ఒక పోస్టులో ప్రధానమంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. చిన్న మధ్యతరహా సంస్థలు తమ వ్యాపారాలను విస్తరించుకోవటం, ఆధునిక సాంకేతికతలను స్వీకరించటం, తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవటం, అంతర్జాతీయ మార్కెట్లలోకి ప్రవేశించటం, ప్రపంచ విలువ ఆధారిత సరఫరా వ్యవస్థల్లో భాగస్వామ్యం కావటానికి ఈ నిర్ణయం వేదికగా నిలుస్తుందని ప్రధానమంత్రి తెలిపారు. ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ను భారత వాయుసేన 29వ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్గా ప్రభుత్వం నియమించింది. ఎయిర్ చీఫ్ మార్షల్ హోదాలో ఈ నెల 31వ తేదీ మధ్యాహ్నం నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. కీలకమైన కార్యాచరణ వ్యూహాత్మక బాధ్యతల్లో అశుతోష్ దీక్షిత్ పనిచేశారు. హెడ్ క్వార్టర్స్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్లో చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్కు సంబంధించిన బాధ్యతలు, అలాగే సెంట్రల్ ఎయిర్ కమాండ్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ గా కూడా ఆయన సేవలందించారు. భారత నౌకాదళం కోసం బ్రహ్మోస్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్ లాంచర్లను కొనుగోలు చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్తో ఈ రోజు 661.50 కోట్ల రూపాయల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. న్యూఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. బై ఇండియన్ ఐడీడీఎం కేటగిరీ కింద ఈ కొనుగోలు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టులో కనీసం 68% స్వదేశీ కంటెంట్ ఉండనుంది. దీనివల్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు సహా భారతీయ పరిశ్రమల భాగస్వామ్యానికి ప్రోత్సాహం లభించడంతో పాటు

0: రాబోయే మూడేళ్లలో ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడనున్నాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత సముద్ర శక్తిని మరింత బలోపేతం చేయడంతో పాటు దేశ రక్షణ సామర్థ్యాలను పెంపొందించేందుకు పటిష్టమైన సమగ్ర సముద్ర వ్యవస్థ అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 రక్షణ మంత్రి ఈరోజు ప్రారంభించారు. అలాగే ఆధునీకరించిన స్లిప్వే 4 300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేన్ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ సూర్యగా నామకరణం చేసిన ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 భారత నౌకాదళం సముద్రంలో కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యం దీర్ఘకాలిక కార్యాచరణను మరింత పెంచుతుందని తెలిపారు. హిందుస్థాన్ షిప్ యార్డ్లో కొత్త స్లిప్వే గోలియత్ క్రేన్ ఏర్పాటుతో భారీ నౌకా నిర్మాణ ప్రాజెక్టులను చేపట్టే షిప్ యార్డ్ సామర్థ్యం మరింత పెరుగుతుందని రక్షణ మంత్రి పేర్కొంటూ
1: यहां तक भारत की मैरिटाइम स्ट्रेंथ की है तो मुझे लगता है इसका निर्माण अकेले नेवी या अकेले शिपयार्ड्स नहीं कर सकते हैं। इसके लिए एक इंटीग्रेटेड नेशनल मैरिटाइम इकोसिस्टम भी ये बहुत आवश्यक है और आज के इस समारोह का एक अत्यंत महत्वपूर्ण हिस्सा फ्लीट सपोर्ट शिप प्रोग्राम है। यह इंडियन ओशन को लेकर हमारे विजन को और मजबूत करेगा, ऐसा मेरा विश्वास है। फ्लीट सपोर्ट शिप का लॉन्च इंडियन नेवी की रीच, एंड्योरेंस और ऑपरेशनल इफेक्टिवनेस को और मजबूत करने की दिशा में एक महत्वपूर्ण कदम है।
0: ఆ తర్వాత ఒడిశా వెళ్లిన రాజ్నాథ్ సింగ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ కోరాపుట్లో శక్తి ఇంజిన్ తయారీ 2వ ప్రొడక్షన్ లైన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2000వ ఇంజిన్ను తయారు చేసి కీలక మైలురాయి సాధించిన హెచ్ఏఎల్ కోరాపుట్ విభాగాన్ని ఆయన ఈ సందర్భంగా అభినందించారు. 6 దశాబ్దాల ఇంజనీరింగ్ సామర్థ్యం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు దేశ రక్షణ సన్నద్ధతను బలోపేతం చేయాలనే నిబద్దతకు ఈ మైలురాయి ప్రతీకగా నిలుస్తోందని ఈ సందర్భంగా మాట్లాడుతూ చెప్పారు. వీపీజీ రామ్జీ చట్టం 2025 కింద చేపట్టేందుకు అనుమతించిన పనుల షెడ్యూల్ను కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కొత్త గ్రామీణ పనుల వ్యవస్థలో మొత్తం 375 రకాల పనులకు అనుమతి కల్పించింది. గత విధానంలో ఉన్న 266 పనులతో పోలిస్తే ఇది 41% ఎక్కువ. ఈ కొత్త షెడ్యూల్లో మొత్తం పనులను 4 ప్రధాన అంశాలుగా పునర్వ్యవస్థీకరించారు. జలభద్రత, ప్రాథమిక గ్రామీణ మౌలిక వసతులు, జీవనోపాధికి సంబంధించిన మౌలిక వసతులు, తీవ్ర వాతావరణ పరిస్థితుల సమయంలో విపత్తుల సన్నద్ధతకు సంబంధించిన ప్రత్యేక పనుల కింద వీటిని వర్గీకరించారు. గ్రామసభ ఆమోదం అనంతరం ఈ పనులను చేపడతారు. పనుల పురోగతిని వికసిత భారత్ నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్టక్చర్ స్టాక్ ద్వారా పర్యవేక్షిస్తారు. భారతీయ సేవారంగం సెప్టెంబరులో 3 నెలల గరిష్ట వేగంతో విస్తరించింది. దేశీయ డిమాండ్ పెరగడంతో పాటు కొత్త ఆర్డర్లు గణనీయంగా పెరగడం ఇందుకు దోహదపడినట్టు ఈ రోజు విడుదలైన హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ నివేదిక తెలిపింది. కాలానుగుణ సర్దుబాట్లు చేసిన హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఆగస్టు నెలలో 54.1గా ఉండగా సెప్టెంబరులో 55.2కి పెరిగింది. దీంతో జూన్ తర్వాత సేవల కార్యకలాపాల్లో నమోదైన అత్యంత వేగవంతమైన వృద్ధిగా ఇది నిలిచింది. సెప్టెంబరులో కొత్త వ్యాపారాల పెరుగుదల కూడా గణనీయంగా నమోదైంది. 3 నెలల కాలంలో ఇదే అత్యంత వేగవంతమైన వృద్ధి. డిజిటల్ సొల్యూషన్స్, ఆహార సేవలు, బీమా, రుణాలు, సాఫ్ట్వేర్, రవాణా, టూర్స్ అండ్ ట్రావెల్ సేవలకు డిమాండ్ పెరిగినట్టు సంస్థలు వెల్లడించాయి. భారత్ వెస్టిండీస్ పురుష జట్ల మధ్య 5 మ్యాచ్ల T20 క్రికెట్ సిరీస్ ఈ రోజు లక్నోలో ప్రారంభమైంది. లక్నో ఏక్నా స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి T20 క్రికెట్ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ 15 ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్లు నష్టపోయి 127 పరుగులు చేసింది. వెస్టిండీస్ కెప్టెన్ అర్ధ సెంచరీతో రాణించగా భారత బౌలర్లు కులదీప్ యాదవ్, నమన్ ధీర్లు చెరో 2 వికెట్లు తీశారు. నీటి భద్రత అంటే కేవలం మౌలిక వసతుల నిర్మాణం మాత్రమే కాదని, సమర్థవంతమైన ప్రణాళిక, పటిష్టమైన స్థానిక వ్యవస్థలు, నీటి నిర్వహణలో సమాజ భాగస్వామ్యం కూడా ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లో అమలు చేస్తున్న జలపాలన నమూనాపై జాతీయ దినపత్రికలో ప్రచురితమైన ఒక కథనాన్ని ప్రధానమంత్రి ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ అథారిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రి

వర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ ఆమోదించిన స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రోత్ ఫండ్ ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహమిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. లక్నో వేదికగా భారత్ వెస్టిండీస్ పురుష జట్ల మధ్య తొలి టీ20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ

0: ఇప్పుడు వినండి కేరాఫ్ ఆకాశవాణి. ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలిచ్చే కార్యక్రమం రెండవ భాగం. సమాధానాలు ఇస్తున్నవారు శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: శ్రోతల నమస్కారం. కేరాఫ్ ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం. మరి లేఖలు చదువుతారా గాయత్రి?
2: సర్, ఈ ఉత్తరం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం టీచర్స్ కాలనీ నుండి జల్లి కృష్ణమూర్తి, విశారద, కవిత, వేణుగోపాల్, హర్షవర్ధన్, లిఖిల్, ఎర్రంరాజు రాస్తున్నారు. అలాగే 24వ తేదీ వనితాలోకంలో భాగంగా నిర్మల మేడం గారు వీణా అనే అంశంపై చక్కని పాటలతో వీణుల విందు గావించారు. అచ్చమైన అనురాగాన్ని, అచ్చమైన సోయగాలున్న వీణ పాటలను వినిపిస్తూ ప్రకృతిలో అనుబంధమైన చందమామ కలువను ప్రతీకలుగా కవి ధ్వనింపచేసిన పరిమళ వీణ సోయగాలున్న చిత్రగీతాలను వినిపించి నిర్మల మేడం గారు మమ్మలను ఆనందింపచేశారు. సరస్వతి అమ్మవారి చేతిలోని వీణ సప్తస్వరాలు పలుకుతాయట. వినిపించిన చిత్రగీతాలలో చక్రవాకం చిత్రంలో పి సుశీల పాడిన వీణలోన తీగలోన ఎక్కడున్నది నాదం అను పాట, మరియు డాక్టర్ చక్రవర్తి చిత్రంలో సుశీల పాడిన నీవు లేక వీణ పలుకలేనన్నది అను రెండు చిత్రగీతాలు ఈ కార్యక్రమానికే హైలైట్. చక్కని కార్యక్రమాన్ని తనదైన శైలిలో వర్ణిస్తూ కార్యక్రమాన్ని సమర్పించిన నిర్మల మేడం గారికి, ప్రసారం గావించిన ఆకాశవాణి నిర్వాహకులకు ఇదే మా కళాంజలులు. 27వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రసారమైన ప్రముఖ సినీ నటుడు సుమంత్ తల్వార్ గారితో శ్రీ ఎం సుధాకర్ మోహన్ గారి పరిచయ కార్యక్రమం విని ఎంతో ఆనందించాం. అనుసంధానకర్తగా సుధాకర్ మోహన్ గారు వ్యవహరిస్తూ సుమన్ గారి నుండి మాకు తెలియని ఎన్నో విషయాలను రాబట్టారు. సినిమాలో సమాజం ప్రతిబింబిస్తుంది, చిత్రగీతాలతో సమాజాన్ని దర్శించవచ్చు. సుమన్ నటించిన చిత్రగీతాలను వినిపిస్తూ కార్యక్రమానికి ఎంతో శోభను సమకూర్చిన సుధాకర్ మోహన్ గారికి, సుమన్ గారికి మా ప్రత్యేక అభినందనలు. ప్రసారం గావించిన ఆకాశవాణి నిర్వాహకులందరికీ పేరు పేరున అభివాదములు. సెప్టెంబర్ 27వ తేదీ ఉదయం 8:35 ప్రసారమైన బాలానందం చిన్నారుల కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా చిన్నగొట్టిగళ్ళు మండలం కొమ్మిశెట్టివారిపల్లి మండల ప్రజాపరిషత్ చిన్నారులు సమర్పించగా విని ఎంతో ఆనందించాం. 3వ తరగతి విద్యార్థిని శుక్లాం భరధరం విష్ణుం గురుబ్రహ్మ గురుర్విష్ణుం అను శ్లోకాలను ఎంతో శ్రావ్యంగా పాడింది. ఆ చిన్నారికి మా ఆశీస్సులు. 1వ తరగతి చిన్నారులు అమ్మకు జేజే నాన్నకు జేజే అని గేయాన్ని చాలా చక్కగా పాడారు, వారికి మా ఆశీస్సులు. 5వ తరగతి ధనుశ్రీ బృందం పాడిన ఎగరాలి ఎగరాలి భారత జెండా ఎగరాలి అను దేశభక్తి గీతాన్ని చక్కగా ఆలపించారు, వారికి మా ప్రత్యేక ఆశీస్సులు. 5వ తరగతి ధనుశ్రీ మేఘన పుడుపు కథలను చక్కగా చెప్పారు. అలాగే వర్షాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలను ధనుశ్రీ చక్కగా వివరించింది. ఇవి ప్రతి విద్యార్థికి ఎంతో అవసరం. చక్కని కార్యక్రమాన్ని సమర్పించిన ఉపాధ్యాయ బృందానికి, చక్కని వ్యాఖ్యానాన్ని అందించిన మేడం గారికి, ప్రసారం గావించిన ఆకాశవాణి నిర్వాహకులకు పేరు పేరున అభివాదములు అంటూ రాస్తున్నారు సార్. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం టీచర్స్ కాలనీ నుండి జల్లి కృష్ణమూర్తి, విశారద, కవిత, వేణుగోపాల్, హర్షవర్ధన్, లిఖిల్, ఎర్రంరాజు.
3: చాలా చాలా సంతోషమండి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం టీచర్స్ కాలనీ నుండి జల్లి కృష్ణమూర్తి, విశారద, కవిత, వేణుగోపాల్, హర్షవర్ధన్, లిఖిల్, ఎర్రంరాజు గారు మీరు ప్రతిసారిలాగే కనులకు ఇంపుగా రంగురంగుల స్కెచ్ పెన్లతో అలంకరించిన మీ ఉత్తరాన్ని మాకు రాసి పంపించారు. ఇందులో ఎంతో సవివరంగా బాలానందం కార్యక్రమంలో రొంపిచెర్ల మండల ప్రజాపరిషత్ విద్యార్థులు, అలాగే కొమ్మిశెట్టి వారిపల్లి మండల ప్రజాపరిషత్ చిన్నారులు సమర్పించిన కార్యక్రమాలు ఎంతో బాగున్నాయని కొనియాడుతూ ఆ చిన్నారులకు పేరు పేరున అభినందనలు మీరు తెలియచేశారు. అలాగే వారికి మీ ఆశీస్సులు కూడా అందించారు. చాలా సంతోషమండి. వీటితో పాటు సినీ నటులు సుమన్ తల్వార్ గారితో మేము ప్రసారం చేసిన పరిచయ కార్యక్రమం విని మీరు ఎంతగానో ఆనందించారని అర్థమవుతుంది. తప్పక ఈ కార్యక్రమ రూపకర్తకు,

0: అభినందనలు అభివాదములు తెలియచేస్తామండి. మరి వనితాలోకం కార్యక్రమంలో వీణ అంశంపై ప్రసారమైన కార్యక్రమంతో పాటు ఆ పాటలు ఎంతో వీణుల విందు గావించాయని తెలియజేశారు. మీ ఆనందమంతా మీ అక్షరాల్లో మాకు అర్థమవుతుందండి. కార్యక్రమ నిర్వాహకులకు మీ ధన్యవాదాలు తప్పకుండా తెలియచేస్తాం. మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియచేస్తూ ఉండండి. మీకు ధన్యవాదాలు. అయితే మా శ్రోతలందరికీ ఒక విన్నపం, దయచేసి మీ ఉత్తరాలలో మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాన్ని మాత్రమే తెలియచేయండి. మీరు మళ్ళీ ఆ కార్యక్రమంలో ఉన్న ప్రతి అంశాన్ని అందులో ప్రస్తావిస్తే ఇతర శ్రోతల లేఖలను అదే సమయంలో మనం వినిపించడం కాస్త కష్టమైపోతుంది. మనకున్న సమయాభావం వల్ల అందరు శ్రోతల అభిప్రాయాల్ని ప్రసారం చేయలేకపోతాం. కాబట్టి అన్యథ భావించకుండా అందరికీ అవకాశం కల్పించేలా మీ అభిప్రాయాల్ని కాస్త క్లుప్తంగా రాసి పంపితే చాలా బాగుంటుంది. మీరంతా ఇది తప్పకుండా పాటిస్తారని ఆశిస్తున్నాం.
1: సార్, ఈ ఉత్తరం శ్రీకాకుళం జిల్లా పెద్దసాన గ్రామం నుండి నవీన్ రాస్తున్నారు. సెప్టెంబర్ 30వ తేదీ నిర్మలా మేడం గారి పసందైన వంటకాలు బాగా చెప్పారు, వెరీ నైస్, థ్యాంక్స్ అంటూ రాస్తున్నారు శ్రీకాకుళం జిల్లా పెద్దసేన గ్రామం నుండి నవీన్.
0: సంతోషమండి. శ్రీకాకుళం జిల్లా పెద్దసాన గ్రామం నుండి నవీన్ గారు మా పసందైన వంటకాలు కార్యక్రమం బాగుందని రాశారు. మరి ఆ వంటకాలు ఒకసారి వండుకొని రుచి చూసి మళ్ళీ అవి ఎలా వచ్చాయో కూడా మాకు తెలియచేయండి. మీరు మా ఇతర కార్యక్రమాలపై కూడా మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియచేయండి. మీకు ధన్యవాదాలు.
1: సార్, మరొక ఉత్తరం బెంగళూరు నుండి పావని రాస్తున్నారు. కేరాఫ్ ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ గారికి నమస్తే. అక్టోబర్ 1న కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రసారం చేసిన పనస పండు గురించి తెలుసుకున్నాం, కానీ వేసవి కాలంలో పంట వచ్చే ముందు ఇంకోసారి ప్రసారం చేయగలరు. అలాగే అనంతరం ప్రసారం చేసిన జానపద గీతం చాలా బాగుంది. చామంతి పంట గురించి ఇచ్చిన సైంటిస్ట్ గారి సూచనలు చాలా బాగున్నాయి. ఇకపోతే మీరు సలహాలు సూచనలకి జవాబులు ఇచ్చే ప్రోగ్రాం మొత్తంగా ఒకటే ఎపిసోడ్గా గురువారం అంటే థర్స్డే ప్రసారం చేయడానికి ప్రయత్నించగలరు. దానివల్ల సోమవారం అలాగే మంగళవారం భక్తి గీతాలు పూర్తిగా వినగలము. నా ఈ మెసేజ్ చదువుతారని ఆశిస్తూ బెంగళూరు నుండి పావని రాస్తున్నారు సార్.
0: చాలా చాలా సంతోషమండి. బెంగళూరు నుండి పావని గారు, వీరు మన కిసాన్ వాణి కార్యక్రమంలో పనస పండు ఉత్పత్తుల గురించి ప్రసారమైన కార్యక్రమం ఎంతో బాగుందని తెలియజేశారు. తప్పక మీరు సూచించిన ప్రకారం ఈ కార్యక్రమాన్ని పంట వచ్చే ముందు మళ్ళీ పునః ప్రసారం చేసే ప్రయత్నం చేస్తామండి. అయితే మీరన్నట్టు కేరఫ్ ఆకాశవాణిలో మేము ఒకే రోజు సమాధానాలు ఇస్తే బాగుంటుందన్నారు. అయితే ఈ ప్రయత్నంలో మాకు శ్రోతల సహకారం చాలా అవసరం. అందరూ తమ అభిప్రాయాల్ని కాస్త క్లుప్తంగా రాసి పంపిస్తే మేము అలాగే ఒకే రోజు మీ అభిప్రాయాలకు మా సమాధానాలను తెలియజేసే ప్రయత్నం చేస్తాము. ప్రస్తుతం సోమవారం రోజు సాయంత్రం ఈ కార్యక్రమం ప్రసారం చేస్తున్నాం. ఎందుకంటే గత వారం ప్రసారమయ్యే అభిప్రాయాలన్నీ వారాంతానికి మా దగ్గరకు చేరుకుంటాయి. కాబట్టి మీరు సూచించినట్టు గురువారం రోజు ప్రసారం చేస్తే బాగుంటుందన్నారు. భక్తి గీతాలు మనం తరచూ ప్రసారం చేస్తూనే ఉన్నాము, కాబట్టి ఆ ప్రసారం అయ్యే సమయంలో మీరు తప్పకుండా వినవచ్చు. గురువారం మనకు వారం మధ్యలో అవుతుంది కాబట్టి అప్పుడు గత వారం కార్యక్రమాలపై అభిప్రాయాలు తెలుసుకోవడం కన్నా వారాంతానికి తెలుసుకుంటే బాగుంటుందని మేము సోమవారం రోజు ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నాము. మీరు ఇది అర్థం చేసుకోవాలి. మరోసారి మీకు ధన్యవాదాలండి.
1: సార్, ఈ ఉత్తరం నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి రేడియో శ్రోత నాగనాథ్ గుప్తా రాస్తున్నారు. కేరాఫ్ ఆకాశవాణి ఆకాశవాణి తిరుపతి కేంద్రం డైరెక్టర్ గారికి మరియు వారి సిబ్బందికి మా యొక్క నమస్కారాలు. 29వ తేదీ మంగళవారం ఉదయం ప్రసారం చేసిన ఓ బాటసారి కార్యక్రమం విన్నాము. మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వత శ్రేణిలో గల టైగర్ లీవ్ లైన్స్ పాయింట్ చుట్టుపక్కల ఉన్న లోయల కొండల యొక్క అద్భుతమైన దృశ్యాలు గురించి వ్యాఖ్యాత గారు చెబుతూ ఉంటే నిజంగా అక్కడే ఉండి చూస్తున్న అనుభూతిని పొందామంటే నమ్మండి. ఇట్టి కార్యక్రమం ఎంతో శ్రమించి మాకు అందిస్తున్న తీరు అద్భుతం, అమోఘం. అలాగే అనంతరం 8:35 ప్రసారం చేసిన వరదగుడి కార్యక్రమంలో పూరి జగన్నాథ్ గారి దర్శకత్వం వహించిన సినిమాలలోని పాటలు, వారి జీవిత విశేషాలు ఎంతో చక్కగా వినిపించిన శ్రీమతి జె. నిర్మలా మేడం గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. 9:35

0: 5 నిమిషాలకు మీరు వినిపించిన చిత్ర కుసుమాల ప్రోమో, ఆల్బం ప్రోమో, ప్రభాతరేఖలు ప్రోమో, పుస్తకవాణి కార్యక్రమం యొక్క ప్రోమో వినిపించి శ్రోతలను ముందుగానే అప్రమత్తం చేస్తున్నారు. ధన్యవాదాలు. చక్కటి కార్యక్రమాలు అందిస్తున్న ఆకాశవాణి కార్యక్రమాల నిర్వహణ అధికారి శ్రీ సాయి రఘునాథ్ చరణ్ గారికి, అలాగే ఆ రోజు విధి నిర్వహణలో ఉన్న శ్రీమతి జె నిర్మలా మేడం గారికి, అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ ప్రోగ్రామ్స్ శ్రీ సుధాకర్ మోహన్ గారికి, అలాగే యాప్ క్వాలిటీ గురించి మమ్మలను ఈ కార్యక్రమంలో ఎలా ఉందని అడుగుతున్నారు. మాకు నిజామాబాద్లో చాలా అద్భుతంగా వస్తుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు, పేరు పేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంటూ రాస్తున్నారు సార్. నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి రేడియో శ్రోత నాగనాథ్ గుప్తా గారు.
1: చాలా బాగుందండి. నిజామాబాద్ జిల్లా న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా గారు మన ఓ బాటసారి కార్యక్రమంలో లోనావాలా గురించి మనం ప్రసారం చేసిన విశేషాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని తెలియజేశారు. కళ్ళకు కట్టినట్టు ఆ అనుభూతి పొందామని రాశారు. అలాగే మన వరదగుడి కార్యక్రమంలో దర్శకులు పూరి జగన్నాథ్ గారి గురించిన కార్యక్రమం ఎంతో బాగుందని తెలియజేశారు. కార్యక్రమం రూపకర్తకు వారి హృదయపూర్వక ధన్యవాదాలు అందజేశారు. తప్పకుండా వారికి మీ ధన్యవాదాలు అందజేస్తామండి. అలాగే మా కార్యక్రమాల గురించి మేము ప్రసారం చేసే ప్రోమోలు కూడా ఎంతో బాగున్నాయని తెలియజేశారు. మీరు మన కార్యక్రమం సిబ్బందికి, అలాగే మన సాంకేతిక సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. తప్పకుండా మీ ధన్యవాదాలు అందజేస్తామండి. మీరు ఇలాగే మా కార్యక్రమాలపై ప్రతి వారం మీ స్పందనలు తెలియచేస్తూ ఉండండి, మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉండండి. మీకు ధన్యవాదాలు
0: సార్. ఈ ఉత్తరం అనంతపురం జిల్లా అనంతపురం మండలం కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి ఎస్ పూలేరయ్య రాస్తున్నారు. తిరుపతి ఆకాశవాణి కేంద్రంలో ప్రసారమయ్యే ప్రతి కార్యక్రమాన్ని విని అదే కార్యక్రమంపై శ్రోతలు రాసిన ఉత్తరాలకు తిరిగి విమర్శ, ప్రశంస, సమాధానాలు అందిస్తున్న ఎం సుధాకర్ మోహన్ గారికి సహా వ్యాఖ్యాతలకు మా ధన్యవాదాలు. సెప్టెంబర్ నెల 28వ తేదీ సోమవారం నాడు సాయంకాలం 6:30 ప్రసారమైన కేరాఫ్ ఆకాశవాణి ద్వారా ఉత్తరాలకు చక్కటి సమాధానాలు అందించిన ఎం సుధాకర్ మోహన్ గారికి, అలాగే జయంతి మేడం గారికి మా ధన్యవాదాలు. అక్టోబర్ 2వ తేదీ ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో దేవీ కీర్తనలు చాలా బాగున్నాయి. అలాగే 7:15 ప్రభాతరేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈ రోజులో భారతదేశ 2వ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు గురించి చక్కటి విషయాలు తెలియజేశారు. అలాగే 8:35 వరదగుడి కార్యక్రమంలో 1980-90 సంవత్సరాల కాలంలో చిత్ర డైరెక్టర్గా పనిచేసిన కోడి రామకృష్ణ గారి జీవిత విశేషాలను, ఆయన నిర్మించిన చిత్రాలను చక్కగా విశ్లేషిస్తూ మంచి మాటల ద్వారా మధురమైన పాటలు అందించిన మంజులా మేడం గారికి మా నమస్కారాలు. 1వ తేదీ గురువారం నాడు ఉదయం ప్రభాతరేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు భాగంగా రక్తదాన దినోత్సవం గురించి చక్కటి విషయాలు అందజేశారు. అలాగే వైద్య విజ్ఞానం శీర్షికలో పిచ్చి కుక్క కరిచినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై ఎం సుధాకర్ మోహన్ గారు అడిగిన ప్రతి ప్రశ్నకు డాక్టర్ ఆనందమూర్తి గారు చక్కటి సమాధానాలు అందించారు. వీరిద్దరి మధ్య పరిచయ కార్యక్రమంలో మాకెన్నో తెలియని విషయాలు తెలుసుకున్నాము. పిచ్చి కుక్క కరిచినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపైన మంచి విజ్ఞాన విశేషాలను చక్కగా తెలియజేశారు. వారికి మా ధన్యవాదాలు. 30వ తేదీ బుధవారం నాడు భక్తిరంజని కార్యక్రమంలో వినాయక భక్తి గీతాలు వినిపించారు. కార్యక్రమంలో పి శ్రీరాములు గారు భక్తి గురించి, ప్రజలకు భక్తి ఎలా ఉండాలి, భక్తి 9 రకాలని, వాటిని ఒక్కో రకంగా వివరిస్తూ చక్కటి భక్తి భావన అందించారు. శ్రీరాములు గారికి ధన్యవాదాలు. అలాగే 6:35 పొలం కబుర్ల కార్యక్రమంలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న నీటి సమస్యల్లో భాగంగా వర్షపు నీటిని ఎలా భద్రపరచుకోవాలి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయంపైన రైతు సోదరులకు ఉపయోగపడే విశేషాలను చక్కగా తెలిపారు. ధన్యవాదాలు. ప్రతి శనివారం నాడు, అలాగే ఆదివారం నాడు సాయంకాలం 5:30 వీక్లీ రౌండప్ వారంలో జరిగిన విజ్ఞాన విశేషాల కరెంట్ అఫైర్స్ గురించి నిరుద్యోగ యువతకు అక్షయ పాత్ర అందిస్తున్న ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి, నిత్యం శ్రమిస్తూ నిరుద్యోగ యువతకు బంగారు బాటలు వేస్తున్న ఎం సుధాకర్ మోహన్ గారికి మా ధన్యవాదాలు. అలాగే ప్రతిరోజు సాయంకాలం 5 గంటల

0: 30 నిమిషాలకు యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని చక్కగా తెలియజేస్తూ అర్హతలు, చివరి తేదీ, ఉద్యోగ ఖాళీల గురించి అనేక విషయాలు తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు ప్రోగ్రామ్ హెడ్ సుధాకర్ మోహన్ గారికి, అలాగే సాయి రఘునాథ్ చరణ్ గారికి. వివరాలు తెలియజేస్తున్న సహ వ్యాఖ్యాతలకు మా ప్రణామాలు. ఇంకో విషయం మీకు తెలియజేయాలి, వికసిత భారత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు కానీ అమలు చేసే అవకాశాలు కానీ ఇలాంటివి ఎన్నో, ఆ వివరాలను స్పష్టంగా మాకు అందిస్తున్న మా వ్యాఖ్యాతల బృందానికి ధన్యవాదాలు. 30వ తేదీ బుధవారం రాత్రి 9:30 ఆసియా క్రీడలు ముగిసిన తర్వాత 10:20 వేణుగోపాల్ సార్ గారు అద్భుతమైన అలనాటి గీతాలను ఏరీ కోరి శ్రోతల కోసం హాయిగా వినిపించారు. వేణుగోపాల్ సార్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు సార్. అనంతపురం జిల్లా అనంతపురం మండలం కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి ఎస్ పోలేరయ్య గారు.
1: చాలా చాలా సంతోషం అండి. అనంతపురం జిల్లా అనంతపురం మండలం కృష్ణమ్మరెడ్డిపల్లి గ్రామం నుంచి ఎస్ పోలేరయ్య గారు గత వారం మేము ప్రసారం చేసిన కేరఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో మేము ఇచ్చిన సమాధానాలు చాలా చక్కగా ఉన్నాయని తెలియజేశారు. మనం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు ఎంతో బాగున్నాయి అని తెలియజేశారు. వీటితో పాటు ఆసియా క్రీడలపై మేము ప్రసారం చేసిన రేడియో నివేదిక అనంతరం వినిపించిన ఆనాటి మధుర గీతాలు ఎంతో హాయిగా ఉన్నాయని తెలియజేశారు. పోలేరయ్య గారు మీకు కూడా ధన్యవాదాలండి. ప్రతి వారం క్రమం తప్పకుండా ఇలాగే మీ అభిమానాన్ని, మీ అభిప్రాయాల్ని మన ఆకాశవాణితో పంచుకుంటూ ఉండండి. మీకు ధన్యవాదాలు.
0: కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి శ్యామలా ప్రకాష్ రాస్తున్నారు. 29వ తేదీ ఉదయం భక్తిరంజని కార్యక్రమంలో మంచి మంచి భక్తి గీతాలను విన్నాం, చాలా చాలా బాగుంది. 30వ తేదీ ఉదయం భక్తిరంజనిలో మంచి భక్తి గీతాలు విన్నాం, చాలా బాగుంది. మీ కేంద్రం నుండి ప్రసారమైన ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రల ఈరోజు, అనంతరం ఓ బాటసారి పర్యాటక ప్రదేశాల విశ్లేషణతో చక్కటి కార్యక్రమం, చాలా బాగుంది. సూక్తి ముక్తావళిలో శ్రీ రంగనాథాచారి గారి సూక్తులు చాలా బాగున్నాయి. 27వ తేదీ ఉదయం 9:00 ప్రముఖ సినీ హీరో మరియు విలక్షణ నటుడు శ్రీ సుమన్ తల్వార్ గారితో ముఖాముఖి ప్రసారం విన్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువసేపు వినిపిస్తే చాలా బాగుంటుంది. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా అప్లోడ్ చేస్తే ఎప్పుడైనా వినుకోవచ్చు, బాగుంటుంది, ఏమంటారు అంటూ రాస్తున్నారు సార్. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి శ్యామలా ప్రకాష్.
1: చాలా బాగుందండి. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామలా గారు మేము ప్రసారం చేసిన భక్తిరంజనిలోని భక్తి గీతాలు ఎంతో బాగున్నాయని రాశారు. అలాగే ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఓబాటసారి కార్యక్రమం ఎంతో చక్కగా ఉందని తెలియజేశారు. మరి వీటితో పాటు మన సూక్తి ముక్తావళిలో కేకే రంగనాథాచార్యులు గారి వ్యాఖ్యానంలో వినిపించిన సూక్తులు మీకు బాగా నచ్చాయని తెలియజేశారు. ప్రముఖ సినీ హీరో ఇంకా విలక్షణమైన నటులు సుమన్ తల్వార్ గారితో మేము ప్రసారం చేసిన ముఖాముఖి ఎంతో బాగుందని, అందులో ఎన్నో విషయాలు తెలుసుకున్నామని తెలియజేశారు. బాగుందండి. మీరు ఇలాగే ప్రతి వారం మన కార్యక్రమాలు వింటూ వాటిపై మీ స్పందనలను తప్పకుండా మన ఆకాశవాణికి తెలియచేస్తూ ఉండండి. మీ ఈ అభిమానం, మీ ప్రోత్సాహం కారణంగానే మేము నిరంతరం కొత్త కార్యక్రమాలు రూపొందించగలుగుతున్నాం. తప్పకుండా అండి. మరి మీ సూచన మేరకు ఈ పరిచయ కార్యక్రమాన్ని ఆ సామాజిక మాధ్యమంలో అప్లోడ్ చేసి మీకు అందుబాటులో ఉంచుతాము. ప్రతి వారం మీరు ఇలా మీ ప్రతిస్పందనలు తెలుపుతూ ఉండండి. మీకు ధన్యవాదాలు రాజేష్. మరి శ్రోతల దగ్గర నుండి సెలవు తీసుకుందామా?
2: సెలవు తీసుకుందాం సార్. నమస్కారం.
1: నమస్కారం.
3: మీరు ఇంతవరకు కేరాఫ్ ఆకాశవాణి ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలు ఇచ్చే కార్యక్రమం విన్నారు. రెండవ భాగం. సమాధానాలు ఇచ్చిన వారు శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 9:00 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.
4: Good evening. This is Akashvani. I'm Shagun Chopra with the news at 9. The headlines. Government approves setting up of integrated transport and logistics authority to streamline multimodal planning.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెట్స్ పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 9:30 దాటి 15 సెకండ్లు. ఇప్పుడు వినండి ఆపాత మధురాలు. సుమధుర గీతాల కార్యక్రమంలో ముందుగా ఈ పాట.

ఆపాత మధురాలు సుమధుర గీతాల కార్యక్రమంలో మనం విన్న ఈ పాట సోగాడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన ఆత్రేయ గీతం. సంగీతం కెవి మహాదేవన్. ఇప్పుడు వినండి పూజ చిత్రం నుండి వాణి జయరాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన దాశరథి గీతం. సంగీతం రాజన్ నాగేంద్ర.

మంచి మనసులు చిత్రం నుండి ఘంటసాల జమునరాణి పాడిన కొసరాజు గీతం విన్నాం. సంగీతం కేవీ మహాదేవన్. ఇప్పుడు వినండి తోటరాముడు చిత్రం నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన దాశరథి గీతం. సంగీతం సత్యం.

ఆపాత మధురాలు సుమధుర గీతాల కార్యక్రమంలో మనం విన్న ఈ పాట రైతు బిడ్డ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన సి నారాయణరెడ్డి గీతం, సంగీతం ఎస్ హనుమంతరావు. చివరిగా వినండి సింహబలుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎల్ఆర్ ఈశ్వరి పాడిన వేటూరి గీతం, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

బానిసగా వచ్చావు, నన్నే నీ బానిసగా చేసుకున్నావు, మగతనం చూపావు, నాలో ఆడతనాన్ని నిద్రలేపావు.

ఈ ద్వీపానికి దీపానివి నువ్వు, ఈ లంకకే నెలవంకవి నువ్వు. మల్లెపూ వంటి రవంటి మనసుందిలే, మగ తోడుందిలే, చింత చిగురంటి పొగరుంది బగరుంది.

మీరింతవరకు ఆపాత మధురాలు సుమధుర గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే ప్రసారమవుతుంది.

0: वाणी हैदराबाद को।
1: ఈనాటి కార్యక్రమంలో వెల్దే భార్గవ్ గారిచే భక్త రామదాసు హరికథ వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎన్ సి అనంతకృష్ణ, మృదంగంపై శ్రీ పెరవల్లి జయభాస్కర్.

హే పార్వతి, రామా రామా రామా అని 3 సార్లు జపించినట్లయితే 1000 ఇతర నామములు జపించిన ఫలితమొస్తుందని పరమశివుడు పార్వతికి ఉపదేశించిన మహామంత్రం రామనామము. మన పుణ్యాల ధామము. రామనామం చేసి అనేక మంది తరించారు. రా కలశంబులల్ల భయలంబడదోచును, మా కవాటమై ఢీకొను అని పెద్దలు చెప్పిన ప్రకారంగా రా శబ్దోచ్చారణ మాత్రం చేత అంతర్హితమయ్యున్న పాపములన్నీయూ పటాపంచలైపోతాయట. మా అని ఉచ్చరించగానే పెదవులు కలవడం చేత కవాటవత్ మూతబడి తిరిగి ఆ పాపములు లోచేరకుండా పోతాయట. అలాంటి పరమ పవిత్రమై మహాఫలదమైన శ్రీరామనామాన్ని లోకానికి పంచి ఇచ్చి ఆంధ్రుల పుణ్యాల పంట పురాకృత సుకృతాల రాశి అనదగిన శ్రీరామదాసుడు రామనామ ప్రసాదాన్ని మనకందరికీ పంచి ఇచ్చాడు. అతని కథా సంవిధానంలో అట్టివారు తెలుగునాట అనేక మంది పుట్టారు. తెలుగు తల్లి పుణ్యాల పంట.

0: జగోపన్నలనంగ
1: సజ్జన వందనీయులన్ కన్నది ఆంధ్రమాత.
0: కోట్లాది ప్రజలున్నా కోట్ల కొలది ధనము కలిగిన వారున్నా ప్రజావాణి కవికలము వారందరినీ కీర్తించదు. త్యాగేన ఏకేన అమృతత్వమానుషు అన్నది ఉపనిషన్మాత. త్యాగులు మాత్రమే కీర్తించబడతారు. త్యాగం త్యాగిపోయినా మిగులుతుంది, భోగం భోగి ఉండగానే నశిస్తుంది. తెలుగు తల్లి కడుపు పండింది, ముగ్గురు అనర్ఘ భక్త రత్నాలను మనకు ప్రసాదించింది. వారు రామదాసు, పోతన, త్యాగరాజు. తెలుగు సాహిత్యానికి ముగ్గురు రాజులున్నారట. గూడు

తెలుగు సాహితీలోకాన్ని భక్తి రసధారణ చేత తడిపి పండించిన మహాకృషీవలుని ముగ్గురు. వారిలో ఆద్యుడు మహావాగ్గేయకారుడు, త్యాగధనుడు, రామభక్తి సామ్రాజ్యాధినేత అయిన శ్రీ రామదాసు చరిత్ర నేటి హరికథాగానం.

అది నీలకొండపల్లి, పెద్ద గ్రామం, ప్రసిద్ధి చెందిన గ్రామం. నైజాం నవాబుల ఏలుబడిలో ఉన్నది. ఆ గ్రామంలో కంచర్ల లింగన్న అనే ఒక గృహస్థు సుగుణాల రాశి కామాంబతో ధర్మబద్ధమైన జీవితం గడుపుతున్నాడు. ఆనాటి సంపద ఒకచోట కేంద్రీకరింపబడకుండా చక్కని ఉపాయం చెప్పారు పెద్దలు. కలిగిన ప్రతి గృహస్థు కనీసం ఒక పేదవానికైనా భోజనం పెట్టి తాను భోజనం చెయ్యాలి. ఆ ధర్మాన్ని అనుసరించి లింగన్న గారింట్లో నిత్యము అన్నదానము జరుగుతున్నది. గృహము ఆనందనిలయముగా ఉండేదట. కాని ఎంతటి వారికైనా ఏదో ఒక లోపం తప్పకపోవడం ఆశ్చర్యం కదా. కామాంబ లింగన్నలు సంతానం లేక మిగుల వంతనుంది. వారి గ్రామంలో ఉన్న గోపాలస్వామిని ఆరాధించారు. ఆశలుడిగే కాలంలో ఆశ చివురించింది. గోపాలస్వామి దయావిశేషం చేత కామాంబ గర్భవతి అన్న మాట ఆ ఊరివారికే ఆనందకారణమైనది. నవమాస స్ఫూర్తి అయినది. గోపాలస్వామి కరుణా కిరణమాయన్నట్లు ఒక్క శుభ సమయంలో కామాంబ ఒక కుమారుణ్ణి ప్రసవించినది. అతనికి గోపన్న అని నామకరణం చేశారు. గోపన్న శుక్లపక్ష క్షపాకర రేఖలా పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఐదవ ఏట అక్షరాభ్యాసం, ఏడవ ఏట వంశానుజానుసారంగా ఉపనయనము జరిగినది. ఎనిమిదేళ్ల గోపన్న ఒకనాటి శుభోదయాన తండ్రి యొక్క అతిథి సేవా వ్రతానికి అతిథి కోసం వెతుకుతుండగా అలా వెలుపలకు రాగా అతని పురాకృతం కదిలి వచ్చినట్లు, జన్మజన్మల పుణ్యాలు పుంజీభూతమైనట్లు ఎదురుగా వస్తున్నారు ఒక ఆజానుబాహులైన ఫకీర్జీ. ఎలా ఉన్నారయ్యా ఆయన అంటే, కరిగిపోసిన సాత్విక ప్రతిమాగాయన

రామనామ ప్రభావమడర ఊపెత్తిన భక్తి దేవత ఎన్నట్లు వస్తున్న ఆ కబీరుకు ఎదురు వెళ్ళి పాద ప్రణామం చేశాడు బాలగోపన్న. స్వామి, మా ఇంటికి ఆతిథ్యానికి దయచేసి మా గృహం పావనం చేయండి అని ఆహ్వానించాడు. లింగన్న గారింటికి విందుకు చేరిన కబీరు బాలగోపన్న గుణసంపదకు ఆనందపరవశుడై భక్తి బీజం నాటడానికి తగిన క్షేత్రంగా గుర్తించి లింగన్న గారి అనుమతితో గోపన్నకు రామతారక మంత్రోపదేశం చేశాడు. నాయనా, గోపన్నా,

పురాణ మంత్రం, ప్రకృతి పురుష మంత్రం, బ్రహ్మరుద్రేంద్ర మంత్రం, ప్రకట దురిత రాగద్వేష నిర్నాశ మంత్రం, రఘుపతి నిజ మంత్రం, రామ రామేతి మంత్రం, సంసార సాగర భయా

నిరంతర రామ మంత్రానుష్ఠానంలో రామసేవలో కాలం గడిచింది. రామదాసు యుక్త వయస్కుడైనాడు. సమీప గ్రామంలోని ఒక పేద ఇంటి పిల్ల ఒప్పులకుప్ప కమలయ్యను కన్యతో రామదాసునకు వివాహమైనది. కమలతో మధుర వైవాహిక జీవితం గడుపుతున్నాడు రామదాసు. ఒకనాడు ప్రాతకాల కృత్యములు ఆచరించి అతిథిదేవుల కోసమై ఎదురుచూస్తున్న రామదాసునకు రామానుగ్రహ కారణంగా ఛందోబద్ధమైన లయబద్ధమైన కీర్తనాధార వెలువడింది. మహావాగ్గేయకారుడు రామదాసు రాములిలా కీర్తించనారంభించాడు.

ఈ విధంగా నిత్యము లోకనాథుడైన రామునికి ఒక కీర్తన వ్రాసి రాముని పూజానంతరం తన మనోవేదన రామునికి కీర్తనలో మనవి చేసుకునేవారు. అది ఒకనాటి ఉదయాన రామదాసు భార్య కమల నిండు చూలాలు నిండిన బిందెతో నీళ్లు తెస్తున్నది. రామదాసు తల్లిదండ్రులు మిగుల మొగ్గి పండులై ముదుసలి ఒగ్గులై వాకిట్లో కూర్చుని ఉండగా ఆ వృద్ధ దంపతులకు లోకంతో సంబంధం తెగిపోయింది. ఆహా, ఏమీ దైవకృప! ఇద్దరు స్నేహితులు కలిసి ప్రయాణం చేసినట్లు లింగన్న కామాంబలు ఏకకాలమందు స్వర్గాధిరోహణం చేశారు. ముడతలు పడ్డ ముదుసలి శరీరం నాకెందుకన్నట్లు జీవుడు శరీరం వదిలాడు. తల్లిదండ్రుల శరీరాలు నిలవారినవి. మాతాపితృవియోగ దుఃఖం పొంగి పొర్లగా కట్టలు తెగిన నదిలా కన్నీరు కారుస్తూ రామదాసు వచ్చి తల్లిదండ్రుల మృతదేహాలు చూస్తూ కన్నీటితో కాళ్లు కడిగినాడు. ఇంతలో మరి ఒక వైపు నుండి పిలుపు. ఏమని రామదాసు, ఒక్కమారు ఇలా వస్తావా? ఏం అవ్వా, ఏం జరిగింది, ఇలా రావయ్యా అని చెప్పని చెప్పి పిలవగా, అమ్మా ఏమిటి అనగా, తల్లి

రామదాసు, నీకు కుమారుడు కలిగాడన్న వార్త, ఆహా, మాతాపితృ వియోగ దుఃఖమా, పుత్రజనన సంతోషమా, మనకు సమస్య. కాని రామదాసుడు స్థిత ప్రజ్ఞాలక్షణము గలవాడవుట చేత మాతాపితరులకు పితృకర్మలు ఆచరించాడు, కుమారునకు జాతకర్మ పూర్తి చేశాడు, పిల్లవానికి రఘురాముడని పేరు పెట్టినారు. తల్లిదండ్రుల మరణానంతరం తాళంచెవి చేతికి వచ్చినది. అనూచానంగా వచ్చే అతిథి సేవావ్రతానికి దరిద్ర నారాయణ సేవావ్రతంగా పరిణమించింది. పేద సాధులకు సంతర్పణలు చేయనారంభించాడు. ఒక్కనాటికి రామదాసు ఆస్తి పూర్తిగా వ్యయమైపోయినది. హారతి కర్పూరంలా హరించింది. ఒకనాటి ఉదయాన కుమారుడు రఘురాముడు లేచి, అమ్మా ఆకలమ్మా అన్నాడు. కన్న బిడ్డకు పట్టెడన్నం పెట్టలేనటువంటి పెడదామని ఇల్లంతా చూచింది కమలమ్మ. ఎక్కడ చూసినా మెతుకు లేదు. కుమారుడి ఆకలికి పట్టెడన్నము పెట్టలేని దౌర్భాగ్యపు తల్లినయ్యానని పరిపరి విధాలా పరివేదన చెందింది కమలమ్మ. ఆ కమలమ్మ కన్నీరు కారుస్తూ కాల్వలు కాగా భర్తను సమీపించింది. ఏమండి, రఘురామునకు పట్టెడన్నము పెట్టలేని పాపిష్టి తల్లినయ్యాను అని వలవల మని విలపించింది. నన్ను ఏం చెయ్యమంటావు కమల అన్నారు రామదాసు. నేనొక్క సలహా చెబితే వింటారా అన్నది కమలమ్మ. తప్పక వింటానన్నాడు రామదాసు. ఏమండి?

అనగానే పొరుగింటికి వెళ్లి చారడి గింజలు పట్టుకుని వచ్చి గంజి కాచిపోసింది కమలమ్మ. గంజితావి కంటకావృత అరణ్య ప్రాంత నిర్గమనం చేస్తూ ఇలా పాడుకుంటాడు రామదాసు.

నిరంతర శ్రీరామచంద్ర భజన పారవశ్యంతో మార్గశ్రం మరిచిపోయాడు రామదాసు. 6 దినాల కఠినతర ప్రయాణానంతరం గోల్కొండ చేరి నవాబుగారి కోటలోని భటుల సహాయంతో మేనమామల ఇల్లు చేరినాడు రామదాసు. ఏం నాయన పనికలిగి వచ్చావా అని ప్రశ్నించిన మేనమామలకు పొట్ట కొట్టుకుని తనలేమి చెప్పలేదు రామదాసు. తన రాముని నైవేద్యం కోసం వచ్చానన్నాడు. అందుచేతనే త్యాగరాజస్వామివారు రామదాసును ధీరశబ్దంతో సత్కరించారు. ధీరుడగు రామదాసుని బంధములు తెంచినావని వినియున్నానురా అని కీర్తించారు త్యాగరాజస్వామివారు. సరే నాయన, ప్రయత్నం చేద్దామన్నారు మేనమామలు. అది మరునాటి ఉదయం తానీషా నిండు కొలువు తీర్చియున్నారు. దేవేంద్ర వైభవంగా ఉన్నది తానీషా సభ. ఒక్కవైపు మంత్రులు, మరొక్క వైపు సామంతులు, ఒక్కవైపు దండనాథులు, మరొక్క వైపు కవులు, ఒక్కవైపు గాయకులు, ఒక్కవైపు నట్టువకత్తెలు, మరొక్క వైపు విదూషకులు. సభా సప్తాంగ లక్షణం అని నీలు నేల జీలువారే పట్టు శాలువాలతో మహామంత్రులు, అక్కన్న మాదన్నలు ఆ సభలోకి ప్రవేశించారు. వారి వెనుకనే బక్కచిక్కిన పేదబాపడు బంగారు బుజ్జకాంతులు పంగనామాల సందు నుండి వేదులార్చుచూ పల్లెవాటు ఉత్తరీయం సరిచేసుకుంటూ సభాప్రవేశం చేశాడు రామదాసు. రామదాసు వినయ సంపదకు ఆకర్షితుడైనాడు తానీష. నాయన, ఏం పని కలిగి వచ్చావు అని ప్రశ్నించగా రామదాసు నిర్లిప్తంగా బదులు చెప్పినాడు.

అది? నాకేం పని లేదు రాజా, శ్రీరామచంద్రుని కరుణాకిరణ ప్రసారం కోసం అర్రులు చాచి చూస్తాను. భార్యాబిడ్డల పోషణ కొరకై ఇచ్చటికి రాలేదు. నా రాముని నిత్య నైవేద్యం కొరకు వచ్చాను అన్నాడు రామదాసు. ఆ సమాధానం విన్న తానీష, ఆహా, ఈతని త్యాగం ప్రశంసనీయం, ఈతనికేదైనా ఉద్యోగం చూడండి అంటూ మంత్రుల వైపు తిరిగాడు. రాజా, భద్రాచలం తాలూకా తహసీల్దార్ పని ఖాళీగా ఉన్నది, నియమిద్దామా అన్నారు మహామంత్రులు. వెంటనే భద్రాచలం తాలూకా తహసీల్దారుగా నియమించండి అన్నారు తానీష. వెంటనే నియమించారు రామదాసును. నేలకొండపల్లి నుండి గోల్కొండకు భార్యాబిడ్డలను రావించి పల్లకిపై పయనించాడు రామదాసు. కుటుంబ సకుటుంబంగా భద్రగిరి సమీపిస్తూ భార్యాబిడ్డలతో ఈ ప్రకారంగా పాడుకుంటాడు.

అలా గానం చేస్తూ భద్రగిరి చేరి గౌతమీ నదిలో స్నానం చేసి శ్రీరామచంద్ర సందర్శనం చేసి తరువాత కచేరీకి చేరి పరిపాలనం ప్రారంభం చేశాడు. చక్కని పరిపాలనం సాగిపోతోంది. మంచి మాటలతో ప్రజల నుండి బకాయి పడిన ద్రవ్యం కూడా వసూలు చేసి ఖజానాకు జమ చేసి మంచివాడని పేరు పొందాడు రామదాసు. నెలకు 300 జీతం వస్తుంటే పాత అలవాటు బయటపడింది. మరలా రామదాసునింట నిరంతర సంతర్పణం. అది ఒకనాటి సంతర్పణం. బారులు తీర్చి భగవంతుని ప్రసాదం కొరకు కూర్చున్నారు ప్రజానీకం. వడ్డన సాగిపోతోంది. రామదాసు హడావిడి చేస్తూ ఉన్నాడు. ఎవరక్కడా బాబు, మీరు కూడా ఓ పళ్ళెం అందుకోండి. ఇదేం పరాయి పనియా, చూస్తూ ఊరుకుంటారేం? ఎవరక్కడా? ఓహోహో, వచ్చారా? ఇలా రండి, ఇటువైపు కూర్చోండి బాబు. కమలా, నీవు కూడా వడ్డన చేయి. ఇదిగో వీరెవరో వచ్చారు, 2 విస్తాళ్ళు వేయి. ఇలా హడావిడి చేస్తూ ఉన్నాడు యజమాని రామదాసు. రామదాసు కూడా ఒక పళ్ళెం చేత పట్టుకుని వడ్డిస్తున్నాడు. తండ్రి వెంట నడుస్తున్న రఘురాముడు 3 ఏండ్లవాడు. తాటియాకుల దడి ప్రక్కకు తప్పుకున్నాడు తండ్రి వేగాన్ని అధిగమించలేక. అక్కడనే 1000 మందికి ప్రజానీకానికి వండి వార్చిన గంజిగుంట మృత్యుదేవత కూరలాగా గబగబమని పొగలు గక్కుతున్నది. పొగ తాకునకు వడిలింది రఘురాముని శరీరం, జారింది కాలు, వాలింది గంజిగుంటలు, తేలింది తుకతుకమని ఉడికి మాంసపు ముద్దయి. అనుకోకుండా అటు వచ్చిన తల్లికి కుమారుడు గంజిగుంటలు కనిపించాడు. రఘురామా అని అగ్నిపర్వతం పలికినట్లుగా అరిచింది. రామదాసు వడివడిగా అక్కడికి వచ్చాడు. భర్తను చూస్తూనే, కమలమ్మ, ఏమండి ఏమండి, మీరు చేసిన రాముని సేవకు ఇదియా ప్రతిఫలం అంటూ గొల్లున విలపించింది కమలమ్మ. రామదాసు తడివారిన కనులు ఒత్తుకుంటూ, ఎందుకలా ఏడుస్తావు కమలా, ఇనకులేశుడికి ఇంత మొగమాటమే కూడా ఉండదా? రమ్మన్నాడు తన భార్యను. రామదాసు సుతప్రేతం భుజాన వేసుకొని భద్రగిరి దిగువ మెట్టుకు చేరుకొని కుమారుణ్ణి అక్కడి నుంచి రాముని ఎలుగెత్తు పిలిచాడు. నా కుమారుడు జీవిస్తే ఇల్లు చేరుతాను, లేదో నేను వాడితోనే నీ దగ్గరికి వస్తాను అంటూ కనులు మూసి రాముని కీర్తించనారంభించాడు రామదాసు.

అనేక విధాల రాముని కీర్తించగా ఆ యొక్క రామానుగ్రహం వల్ల తన పుత్రుడు మరలా బ్రతికినాడు. బ్రతికిన కుమారుణ్ణి అక్కున చేర్చి, రామా, నా కొడుకును నాకిచ్చావా, కరుణావరుణాలయ కాంచన చేల ఈ శిథిల దేవాలయంలో ఎండకు ఎండి వానకు తడుస్తున్నావా, నీ జీర్ణ దేవాలయ పునరుద్ధరణ చేస్తా అని ప్రతిజ్ఞ చేశాడు రామదాసు. ఇల్లు చేరి రైతులను

పిలిపించారు. ఇల్లు చేరి పిలిపించిన తర్వాత శిల్పులను రప్పించి కార్యారంభం చేసి ప్రజలందరినీ సహాయము అర్థిస్తూ భక్తకోటిని వెంట పెట్టుకుని పురవీధులలో అనేక విధాలా ఈ ప్రకారంగా కీర్తిస్తూ ఉన్నారు.

భద్రగిరి తాలూకాలోని ప్రజలు సహకరిస్తారనే నమ్మకంతో ఖజానాలోని ద్రవ్యం తీసి ఖర్చు చేయనారంభించాడు. అనతి కాలంలో భద్రాచలం భూలోక వైకుంఠంలాగా తయారైంది.

అంటూ కీర్తించాడు రామదాసు. గర్భగృహ ప్రాకార మంటపాలన్నీ కట్టించాడు రామదాసు. రామదాసుకు హితులైన వారు ప్రభుత్వ ద్రవ్యం వెచ్చించినందుకు ప్రమాదం కలగవచ్చని సూచించారు. రామదాసు అందులకేమీ భయపడలేదు. 600,00,000 అపహరించి దేవాలయ నిర్మాణం ద్వారా తన పలుకుబడి పెంచుకున్నాడని తానీషాకు తెలియవచ్చింది. కుపితుడైన తానీషా, ఎవరురా అక్కడా, పొండి భద్రాచల తహసీల్దారును రెక్కలు విరిచి కొట్టి లాక్కునండిరా అని ఆజ్ఞాపించగా భటులు దండపాణులై భద్రాచలం చేరారు. పోని భార్యాబిడ్డలను చూచుకొని వస్తాడు కాబోలనుకొని భటులు వదిలారు. అతడు భార్యాబిడ్డలను చూచుటకు పోలేదు. తాను పునర్నిర్మాణం చేసిన రాముని దేవాలయమునకు పోయారు. రామునికి తన కుటుంబాన్ని రాముని కుటుంబానికి తన కుటుంబాన్ని ఒప్పజెప్పాడు. తిరిగి వచ్చి భటుల ముందు నిల్చునగా కాళ్ళు చేతులకు సంఖ్యలు బిగించి వీధుల వెంట ఊరేగిస్తూ తీసుకొని వెళుతున్నారు రామదాసును. ఇరువైపులా బారుడు తీర్చిన ప్రజానీకం రామదాసుని దురవస్థకు కన్నీరు కారుస్తూ తలలు వంచుకుంటున్నారు. ఆ ప్రజానీకాన్ని ఓదారుస్తూ నిరంతర రామభక్తి చింతనలో మునిగిన రామదాసు అనేక విధాలుగా గానం చేస్తూ గోల్కొండ చేరారు. గోల్కొండ చేరిన రామదాసును తానీషా ముందు నిలుచుండబెట్టారు. తానీషా ఉగ్రుడై ప్రభుత్వ ద్రవ్యం అపహరించిన ద్రోహికి ఆజన్మ కారాగార శిక్ష అన్నాడు. ఖైదులో వేయండి అని గర్జించాడు. రామదాసు బందీ అయినాడు. బందీఖానాలో ఇక నిరంతర రామసేవకు అంతరాయం లేదు కదా అనుకున్నాడు. రామదాసునకు ఆహారంగా పావుసేరు జొన్నపిండి, పావుసేరు ఉప్పు కలిపి ఇస్తున్నారు. ఆ ఉప్పు ముద్ద విషతుల్యం కదా, ఎలా తింటాడో చూద్దామని చూస్తున్నారు. అది రామునకు నివేదన చేసిన రామప్రసాదం, మధురం అని భావించాడు రామదాసు.

ఏమి రుచి అని విషతుల్యమైన ఉప్పు కలిపిన పదార్థములు ఎంతో రుచి, ఎంతో రుచి అని తినటం వారికి ఎంతో ఆశ్చర్యం కలిగించింది. నెమ్మదిగా రామదాసు దరిచేరి, మీరు తినేది నిజంగా రుచికరంగా ఉన్నదా అని ప్రశ్నించారు. రామదాసు, నాయన మీరు తినండి అంటూ కొంత జున్నముద్ద వారికి ఇయగా వారు రుచి చూచి ఆశ్చర్యచకితులైనారు. ఇంత రుచి ఉప్పు ముద్దకి ఎలా వచ్చింది అంటే, రామదాసు, సోదరులారా, దానిలో అమృతం కలిసింది, అది రావణామామృతం, ప్రతిరోజు ఈ వేళకు రండి, ప్రసాదం పుచ్చుకోండి అన్నారు రామదాసు. తానీషా భటులు ప్రతిరోజు ప్రసాద భక్షణం చేస్తూ రామనామం చేస్తున్నారని విని తానీషా స్వయంగా చూడ్డానికి వచ్చాడు. ఆ సమయానికి రామదాసు రామనామం అనేక విధాలుగా చేస్తూ ఉన్నాడు. తక్కువ

ఈ ప్రకారంగా ప్రార్థిస్తున్న రామదాసును గర్జించాడు. ఏం రామదాసు, మా 6 లక్షల పైకం మాటేమిటి? రామదాసు సవినయంగా, అయ్యా, ఆ జన్మ కారాగారంలో 6 లక్షలు ఎలా సంపాదించేది అంటుండగా రాజు కనుసైగ చేశాడు. 10 మంది రాజభటులు ఒక పెద్ద రాతి బండను రామదాసు ఎత్తి కొండ శిఖరం వైపు ఎక్కి దిగమన్నారు. నెత్తిన రాతిబండ, నడినెత్తిన సూర్యుని ఎండ, ఎక్కవలసినది ఒక కొండ. రామా, ఏమి నేరం చేశానని ఇలా శిక్షిస్తున్నావురా అని అనేక విధాలుగా బాధపడుతూ ఉండగా రామ స్థవమైకల్లో కొండ ఎక్కి దిగాడు రామదాసు. ఆశ్చర్యచకితుడైన తానీష, రామదాసు, బండమోసి బతికావా అన్నాడు. రాముని అండ ఉన్నవారికి బండ ఎండ లెక్కలేదన్నాడు రామదాసు. తిరిగి జైలుఖానాలో బందీ చేశారు భటులు. ఆ రేయి రామునితో ఇలా అన్నాడు, రామా, ఎందుకయ్యా నన్నిలా వితలపాలు చేస్తావు? పరిపరి విధాలా నిన్ను ప్రార్థించినా ఇంచుకంత కనికరం లేదే. కరుణాహృదయుడవంటారే, ఇదేనా స్వామి నీ యొక్క కరుణాహృదయం అంటూ పలవరిస్తూ నిద్ర చెందాడు రామదాసు. నిద్రలో సుఖమయమైనటువంటి యొక్క స్వప్నం సతీ సమేతుడైన రాముడు కనిపించాడు. అనేక విధాలుగా పలవరిస్తుండగా ఆ యొక్క రామదాసుకు ఇంతలో మెలకువ వచ్చింది. కలిగి కన్నువిచ్చి చూస్తే విచ్చుకత్తులతో పహారాలతో తానీషా భటులు కనిపించారు. హతాశుడైన రామదాసు పలుకనైనా పలుకవే రామా అంటూ మరలా

రామచంద్రుని పలవరిస్తూ స్పృహ తప్పి పడిపోగా ఊడదీసి బందిఖానాలో పడవేశారు. కన్నులు తెరిచి చూడగా ఒంటి నిండా వాతలు తేలి కనిపించాయి. రామా, ఎంత దయామయుడవయ్యా నేను నీకు! నీ పరిమానికి నగలు చేయిస్తే ప్రతిఫలంగా నాకు నా శరీరానికి వాతలు పెట్టిస్తావా అని ఇక్ష్వ

ఈ విధంగా గానం చేస్తూ ఉండగా ఎట్ట ఎదురు ఇనుప గొలుసులు ఉన్నాయి. రామదాసును ఆ ఇనుప గొలుసులతో కట్టివేసి కొరడాలతో కొట్టారు. బాధ భరించలేక రామా రామా రామా అని అనేక విధములా రామ

అనేక విధాలైనటువంటి యొక్క నగలు నాణ్యాలు నీకు చేయిస్తే నాకు మాదలు పెట్టిస్తావా? రామా, నీకంటే రక్షకు లేరని మొరలు పెట్టుకొని చేసిన ఖర్చులకు రామునకు జమ ఖర్చులు చెప్పాడు. అయినా నిన్ను ప్రార్థించి లాభం లేదులే రామా. కఠిన హృదయుడు.

అని అమ్మకు మొరబెట్టుకునగా దయామయి కరుణా వరుణాలయ సీతమ్మకు మెలకువ కలిగింది. రామలక్ష్మణులను జాగృతం చేసింది. రామలక్ష్మణులు జవానుల వేషం ధరించి వరహాల మూటలను భుజాన నిడుకొని ఏడు పహారాలు దాటి అర్ధరాత్రి సమయంలో తానీషాకు రామదాసు బాకీ ఉన్న 600,000 పైకం చెల్లించారు. తానీషా లేచి చూచి, ఎవరయ్యా మీరు? మేము రామదాసుని జవానులమన్నారు. ఆ దొంగకు కూడా జవానులా అని ప్రశ్నించాడాయన. మా అయ్యగారిని ఏమైనా అంటే ఊరుకునే వాళ్లము కాదు. రామదాసుడు మా గ్రామం రాకముందు మాకు ధూపదీప నైవేద్యాలే లేవని 600,000 మొహరీలు చెల్లించగా రామదాసును విడిచిపెట్టినట్లుగా రసీదు ఇమ్మని తానీషా తెలవారక ముందే తలుపులు తీశారు. ఖిల్లాపై నుండి కేక వినిపించింది. ఆ యొక్క రామదాసును భద్రాచలం జాగీరుగా వ్రాసి ఇచ్చారు తానీషా. చేసిన తప్పుకు క్షమాపణ వేడుకున్నాడు తానీషా. బంగారు పల్లకిలో సాగనంపగా భద్రగిరి చేరిన రామదాసుడు గౌతమి నది స్నానం చేసి రామచంద్ర దర్శనం చేసి, రామా, నాకెందుకయ్యా ఈ జాగీర్లు? నేను ధనము కొరకై ప్రయత్నించలేదే. చారుతర దివ్య సుందర సందర్శనం కొరకు కదా ఇన్ని బాధలు పడ్డాను. రామా, తానీషాకు కనిపించిన నీవు నా కన్నులకొక్కసారి కనిపించవా, కనపడరాదా? నీ చేసిన పాపమేమని పరిపరి విధాల పరివేదనం చెంది కంటతడిపెట్టాడు రామదాసు. ఎట్ట ఎదుట శ్రీరామచంద్రుడు ఎడమ తొడపై అమ్మ సీతమ్మను కూర్చుండబెట్టుకొని

పత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతి కేయూరాది విభూషితం రఘుపతి.

తక్కువేమి మనకు రాముడు కడుండు వరకు. ఇంకా రామచ

విధంగా తను రచించినటువంటి యొక్క అనేకమైనటువంటి యొక్క కీర్తనను స్వామివారికి మనవి చేసుకొని ఈ ప్రకారంగా సీతారాములకు మంగళం పాడుతూ ఉన్నాడు.

0: మీరింతవరకు వెల్దే భార్గవ్ గారిచే భక్త రామదాసు హరికథ విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎన్సి అనంతకృష్ణ, మృదంగంపై శ్రీ పెరవల్లి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెట్స్ పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 11 గంటలు. ఈరోజు కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి మా ప్రసారాలు ఉదయం 5:53 ప్రభాత కార్యక్రమాలతో ఆరంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.